ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ సోమవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 5:55. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఇప్పుడు తెలుసుకుందాం.

చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత విషయానికి వస్తే, ఈరోజు గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్, ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఎవరు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా చిన్నప్పుడు మాత్రం వారి కోసం నిద్రలేని రాత్రులు గడిపిన వ్యక్తులు ఇద్దరుంటారు. వారే మన తల్లిదండ్రులు. వారి ప్రేమ అనిర్వచనీయం. అందుకే ప్రతి సంవత్సరం జూన్ 1న ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవాన్ని జరుపుతారు. మన జీవితానికి తొలి గురువులు, తొలి స్నేహితులు, తొలి మార్గదర్శకులు తల్లిదండ్రులే. వారి గొప్పతనాన్ని గుర్తు చేసుకునేటువంటి రోజు ఇది. మనం మొదటి అడుగు వేస్తే ఆనందంతో కేరింతలు కొట్టేది తల్లిదండ్రులే. మనం పడిపోతే వారు చేయి అందించి నిలబెడతారు. మన విజయాల్లో గర్వపడేది, మన అపజయాల్లో ధైర్యం చెప్పేది కూడా వారే.

తల్లి ప్రేమకు ధర లేదు, తండ్రి త్యాగానికి కొలమానం లేదు అంటారు పెద్దలు. పిల్లల భవిష్యత్తు కోసం వారు ఎన్నో కష్టాలు భరిస్తారు, సహిస్తారు. తమ కలలను పక్కన పెట్టి పిల్లల కలలు నిజం చేయడంలో జీవితాంతం శ్రమిస్తారు. నేటి ఆధునిక జీవితంలో పనుల ఒత్తిడి, బిజీ షెడ్యూల్ కారణంగా చాలామంది పెద్దవారయ్యాక తమ తల్లిదండ్రులతో గడిపే సమయాన్ని కోల్పోతున్నారు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు సమయం ఉన్నప్పుడు మనం వారికి ప్రేమను పంచాలి, వారితో కొంతసేపు గడపాలి, వారి ఆరోగ్యం, కష్టసుఖాలు తెలుసుకోవాలి, వారికి మనం ఉన్నాం అనేటువంటి భరోసా ఇవ్వాలి. ఈ ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి, మీరు నా జీవితంలో ఉన్నందుకు ధన్యవాదాలంటూ ఒక్క మాట చెప్తే చాలు. ఆ ఒక్క మాట వారికి ప్రపంచాన్ని గెలిచినంత ఆనందాన్ని ఇస్తుంది. తల్లిదండ్రులు దేవుళ్ళు కాకపోవచ్చు, కానీ వారు దేవుడు మన కోసం పంపిన వరంగా మనం భావిద్దాం. వారి ప్రేమను గౌరవిద్దాం, వారి త్యాగాలు గుర్తు చేసుకుందాం, వారి ఆశీర్వాదాలు అందుకుందాం. ఏమంటారు మరి?

ఇక తల్లిదండ్రుల గురించి చెప్పుకున్నాం కదా, మరి ఆ తర్వాత విషయానికి వస్తే ఈరోజు మరొక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంది. అదే ప్రపంచ పాల దినోత్సవం. పాల ప్రాముఖ్యత, పోషక విలువలు, అలాగే పాల ఉత్పత్తిదారుల కృషిని గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ 2001లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. పాలు సంపూర్ణ ఆహారంగా పరిగణించబడతాయి. ఇందులో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. పిల్లల ఎదుగుదలకు, ఆరోగ్యానికి, ఎముకల బలానికి ఎంతో అవసరం. మన దేశం ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తి చేసే దేశంగా నిలవడం నిజంగా గర్వకారణం. ఈ విజయానికి కారణం లక్షలాది మంది పాడి రైతులు, పాడి పరిశ్రమలు పనిచేసే కష్టజీవులు. వారి శ్రమ వల్లే ప్రతి ఇంటికి నాణ్యమైన పాలు చేరుతున్నాయి. పాడి రైతుల సేవలు గుర్తు చేసుకుంటూ పాలు మరియు పాల ఉత్పత్తుల వినియోగం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడపాలి. ఆరోగ్యానికి ఆనవారు ప్రతి ఇంటికి బలం, పాలే మరి.

ఇంతవరకు శ్రోతలు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత తెలుసుకున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు, మరి ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

ఇంతవరకు శ్రోతలు దేశభక్తి గీతమిన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:30. ఇప్పుడు విందాం సూక్తి సుధ కార్యక్రమం. ఈ కార్యక్రమ వ్యాఖ్యాత శ్రీ వేదం వెంకట రాధాకృష్ణ గారు.
4: పాపము, ఏది పాపము ఏది పుణ్యము అని ప్రశ్నిస్తే వెంటనే సమాధానం చెప్పడం కష్టం. కాళిదాసు కోట్ల కొలిది గ్రంథాలలో చెప్పబడిన విషయాన్ని సగం శ్లోకంలోనే చెప్పాడని అంటారు. పరోపకారం వల్ల పుణ్యము, పరపీడనము వల్ల పాపము సంభవిస్తుంది. శ్లోకార్ధీన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి, పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. ఈ మాట నిజమే. ఇతరులకు మనం ఏమి చేస్తే బాధ కలుగుతుందో ఆ పనులను మనం ఇతరులకు చేయకుండా ఉండడమే శ్రేష్టమైన ధర్మమని మహాభారతం కూడా చెప్తున్నది. కాబట్టి మన స్వార్థం కోసం ఇతరులకు శారీరకంగా గాని మానసికంగా గాని బాధను కలిగించడం తప్పక పాపాన్ని కలిగిస్తుంది. కానీ దుర్జనులను దండించేటప్పుడు జరిగే హింస పాపము కాదు. స్వార్థం కోసం ఒకడు ఇంకొకరిని చంపితే ఆ హత్య గాని, యుద్ధరంగంలో దేశరక్షణ కోసం ప్రజల క్షేమం కొరకు కొన్ని వందల మంది శత్రువులను చంపినప్పటికీ ఆ హింస పాపాన్ని కలిగించదు. పైగా చంపిన యోధుడు మహావీరుడుగా కొనియాడబడతాడు. మన ఆస్తులను, ఇండ్లను, స్త్రీలను దురాత్ములు ఆక్రమించేటప్పుడు వాళ్లను సంహరించడం కూడా న్యాయమే. తప్పు చేయని వాణ్ణి దండించడం ఎంత సాహసమో, తప్పు చేసిన వాణ్ణి దండింపకపోవడం కూడా అంతే పాపము. ఈ ధర్మమే మహాభారత యుద్ధానికి అంతకు సారాంశము. కౌరవులు భీమునికి విషం పెట్టారు, పాముల చేత కరిపించారు. పాండవులను లక్క ఇంట్లో ఉంచి తగులబెట్టడానికి ప్రయత్నించారు. వాళ్ల రాజ్యాన్ని హరించి వాళ్ల భార్యను సభలోనికి ఈడ్చుకుని వచ్చి వస్త్రాపహరణ చేయడానికి కూడా ప్రయత్నించారు. ఈ పనులు లోకంలో సాధారణ పౌరులు చేస్తే వాళ్లకు ప్రభుత్వం మరణదండనమే విధిస్తుంది. కానీ దుర్యోధనాధులు ఈ దండనం ఎందుకు జరగలేదు? వాళ్ల తండ్రే ప్రభువుగా ఉన్నాడు. ఆ రాజుకు కొడుకులను దండించడం ఇష్టం లేదు. అతనికి చుట్టూ ఉన్న భీష్మ ద్రోణాదులు కూడా ఆ రాజుకు విరుద్ధంగా ధర్మం చెప్పడం కూడా ఇష్టం లేదు. అందువలన వీళ్ళు అందరూ కూడా ఆ పాపాత్ములకు దండన జరగకుండా అడ్డుపడుతూ ఉన్నారు. తప్పు చేసిన వాడు ఎంత శిక్షార్హుడో వాడికి దండనం జరగకుండా వాణ్ణి కాపాడేవాళ్లు కూడా పాపాత్ములే. శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు దుర్యోధనుడు తన ఆతిథ్యాన్ని స్వీకరించమన్నాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పారు, నీవు పాండవులకు అపకారం చేశావు, నీ అన్నమే కాక వీళ్ళందరి అన్నము కూడా భుజింపదగినది కాదు. ద్రౌపది పరిభవాన్ని విదురుడొక్కడే ఆక్షేపించాడు, కాబట్టి అతని ఇంట్లో మాత్రమే భోజనం చేస్తాను. కాబట్టి దుర్యోధనాదులతో పాటు భీష్మాదులందరూ చంపదగిన వారే. చంపదగిన వాళ్లు బలవంతమై ఉన్నప్పుడు వాళ్లను వంచన చేతనైనా చంపవచ్చు. బందిపోటు దొంగలు ప్రబలినప్పుడు ప్రభుత్వం ఏమి చేస్తుంది? వాళ్లు ఎక్కడ కనబడితే అక్కడ వాళ్లను కాల్చివేయాల్సిందే అని రక్షక భటులకు ఆదేశిస్తుంది. అప్పుడు జరిగే సంఘర్షణలో యుద్ధ ధర్మములు పాటింపబడవు. ఈ మాటనే శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. నీ భార్యను సభలోనికి ఈడ్చుకు వచ్చి పరాభవించినప్పుడు వాళ్ల మీద, ఆ ఘోరాన్ని చూస్తూ సహించిన వాళ్ల మీద నీకు జాలి ఏమిటి? వాళ్లు పాముల వలె ఎవరినైనా చంపదగిన వారే. అందరినీ సంహరించు. కాబట్టి పాపాత్మలను కనిపించగానే చంపడం ధర్మం. పామును చంపే విషయంలో ఏ ఏ ధర్మాలు ఎలా లేవో, భీష్మాదులను చంపడం కూడా ధర్మాధర్మ విచారణ లేదు. దండించడం దగిన వారిని ఎట్లా చంపినా చంపడం ఒక్కటే ధర్మము. వాళ్లను క్షమించి వదిలిపెట్టడమే అధర్మము, మహాపాపము.
3: ఇంతవరకు శ్రోతలు సూక్తి సుధ విన్నారు వ్యాఖ్యాత శ్రీ వేదం వెంకట రాధాకృష్ణ గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:35. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
5: పాడి రైతులు పాతరగడ్డిని గనక తయారు చేసుకొని ఉంచుకున్నట్లయితే గడ్డి దొరకని సమయంలో ఈ గడ్డిని వాడుకొని పాల దిగుబడిని తగ్గకుండా చూసుకోవటానికి వీలవుతుంది. రైతులకు ఆదాయాన్ని స్థిరంగా అందించేందుకు దోహదం చేసే వాటిలో పాడి పరిశ్రమ చాలా ముఖ్యమైనది. పాడి పరిశ్రమలో ఎక్కువ పాల ఉత్పత్తి ద్వారా మంచి ఆదాయం రైతులు పొందుతూ ఉన్నారు. పాల దిగుబడి పెంచడంలో పచ్చి మేత ప్రధాన పాత్ర పోషిస్తుంది. వర్షాకాలంలో రైతులకు సరిపడినంత పచ్చి మేత అందుబాటులో ఉండటంతో పాల దిగుబడి మీద ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ వేసవిలో పచ్చి మేత కొరత వల్ల పాల దిగుబడి బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మన దేశంలో పచ్చిగడ్డి ఉత్పత్తికి లభ్యతకు దాదాపు 260 మిలియన్ టన్నుల వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించే పద్ధతుల గురించి ప్రభుత్వాలు సైలేజ్, దీనిని పాతరగడ్డి అంటారు, ఈ గడ్డిని సొంతంగా తయారు చేసుకోవటానికి లేదా ప్రభుత్వం రాయితీపై నేరుగా సైలేజీని అందిస్తున్నారు. వర్షాధార రైతులు 60% దాకా ఉన్నారు. వర్షాధారంగా త్వరగా పెరిగే గడ్డి జాతి పంటల్లో సజ్జలు, జొన్నలు ప్రధానమైనవి. 50% పూత దశలో వచ్చే పచ్చి మేతను సైలేజ్గా మార్చుకోవటం ద్వారా పాడి పశువుల పోషణలో ఇబ్బందులు తలెత్తకుండా పాల దిగుబడులు తగ్గకుండా చూసుకోవచ్చు. సైలేజ్ అంటే పంట 50% పూత దశలో పచ్చిగా ఉన్నప్పుడు కోసి చిన్న ముక్కలుగా కత్తిరించి గాలి చొరబడకుండా నిల్వ చేసుకునే పద్ధతి. ఈ సైలేజ్ తయారీలో గాలి చొరబడని సమయంలో పచ్చి మేతలో ఉండే పిండి పదార్థాలు 45 నుండి 60 రోజుల తర్వాత నుంచి మేలైన సైలేజ్ తయారవుతుంది. పచ్చి మేతలోని చక్కెరలు లాక్టిక్ ఆమ్లంగా మార్పు చెందుతాయి. ఈ ఆమ్లం సైలేజీ నిల్వకు ఉపయోగపడుతుంది. సైలేజీ తయారైన తర్వాత 2 ఏళ్ల వరకు నిల్వ చేసి వాడుకోవచ్చు. సైలేజీ తయారు చేసేటప్పుడు తర్వాత గాలి చొరబడకుండా చూసుకోవాలి, లేదంటే బ్యూటరిక్ ఆమ్లం తయారై సైలేజీ పూర్తిగా చెడిపోతుంది. సైలేజీ తయారీకి మొక్కజొన్న, సజ్జ, జొన్న, హైబ్రిడ్ నేపియర్, ఓట్స్ వంటి పంటలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఇక ఈ సైలేజీని ఎలా తయారు చేసుకోవాలి అంటే నేల మీద లేదా నేల లోపల సైలేజీ నిల్వ చేసుకోవటానికి తయారు చేసుకోవాలి. ఎటు చూసినా 1 మీటర్ పొడవు, వెడల్పు, లోతు ఉన్నటువంటి గుంతలో 500 కిలోల పచ్చి మేతను నిల్వ చేసుకోవచ్చు. చాఫ్ కట్టర్తో 2-3 సెంటీమీటర్ల సైజులో చిన్న ముక్కలుగా ఈ పచ్చి మేతను కత్తిరించుకోవాలి. తర్వాత పాలిథిన్ కవర్లో గుంత అడుగున పక్కల కవర్ అయ్యేలా అమర్చుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల సైలేజీ తయారైన తర్వాత దానిలోకి మట్టి కలవకుండా ఉంటుంది. సైలేజీ గుంతలో కత్తిరించిన గడ్డి ముక్కలను 30 నుండి 45 సెంటీమీటర్ల మందం వచ్చే వరకు నింపుకోవాలి. సైలేజీ ద్రావణం తయారీకి 1 కిలో బెల్లం లేదా మొలాసిస్, ఉప్పు, ఖనిజ లవణ మిశ్రమం, డైకాల్షియం ఫాస్ఫేట్, యూరియాలతో పాటు కొద్దిగా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా కలుపుకోవాలి. వీటన్నింటినీ 25 నుండి 50 లీటర్ల నీటిలో కలిపి సైలేజీ ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. గుంతలో పరిచిన గడ్డి మొక్కలపై ఈ ద్రావణం పల్చగా చల్లి బాగా కలిపెట్టాలి. గాలి చొరబడకుండా కాళ్ళతో బాగా తొక్కాలి. తర్వాత మళ్ళీ కత్తిరించినటువంటి గడ్డి మొక్కలు 1.5 మందం వరకు నింపుకోవాలి. తర్వాత మళ్ళా తొక్కాలి. తర్వాత సైలేజీ ద్రావణాన్ని పల్చగా చల్లి కలిపెట్టి గాలి చొరబడకుండా తొక్కాలి. ఇలా సైలేజీ గుంత పూర్తిగా నింపిన తర్వాత ప్లాస్టిక్ కవర్తో కప్పి ఏమాత్రం గాలి చొరబడకుండా బండరాళ్లను లేదా ఇసుక బస్తాలను ఉంచాలి. 45 రోజులకు సైలేజ్ తయారవుతుంది. దీన్ని వేసవిలో అవసరానికి పాడి పశువులకు వాడుకోవచ్చు. పాలిచ్చే పశువులకు మొదటి రోజుకు 5 కిలోలు అందించి తర్వాత రోజుకు 30 కిలోల వరకు సైలేజ్ని అందించుకోవచ్చు. ఈ సైలేజ్ వల్ల చాలా రకాల ఉపయోగాలున్నాయి. వాటిల్లో ముఖ్యంగా సక్రమంగా నాణ్యత గల మేతను పశువులకు అందించుకోవటానికి వీలవుతుంది. ఇంకా అన్ని కాలాల్లో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా లభ్యమయ్యే పచ్చి మేతను నిల్వ చేసుకోవటానికి సులువైనటువంటి పద్ధతిగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ పచ్చి మేతలో జరిగే నష్టం ఇందులో ఉండదు. పచ్చి మేత దిగుబడిని పెంచుకోవటానికి కూడా ఇది వీలవుతుంది. పశుగ్రాస కొరతను అధిగమించి పాల ఉత్పాదకత పెరుగుతుంది. మంచి సైలేజ్ని రైతులు ఎలా గుర్తించుకోవాలి అంటే బాగా తయారైనటువంటి సైలేజీ పసుపచ్చగా లేదంటే గోధుమ రంగులో ఉంటుంది. లాక్టిక్ ఆమ్లం వాసన కలిగి ఉంటుంది. చేతితో పట్టుకుంటే చాలా మెత్తగా ఉంటుంది. లాక్టిక్ ఆమ్లం 3-14% దాకా ఉంటుంది. ఉదజని సూచిక 3.9-4.2 వరకు ఉండాలి. ఇది 3.6-3.8 వరకు ఉంటే అన్ని పశువులకు మేపుకోవచ్చు. 4.2-4.5 వరకు ఉంటే చిన్న దూడలకు వాడుకోవచ్చు. ఉదజని సూచిక 4.6 దాకా

0: పడితే సైలేజ్గా పనికిరాదు. బ్యూటరిక్ ఆమ్లం 0.2% కంటే తక్కువగా ఉండాలి. ఈ సైలేజ్ని నిల్వ చేసుకునే పద్ధతులు కూడా ఉన్నాయి. అవి ఎలాగంటే, ఈ సైలేజ్ని గుంతల్లో లేదా సిమెంట్ రింగులో నిల్వ చేసుకోవచ్చు. పాలిథిన్ జంబో సంచుల్లో కూడా సైలేజ్ని నిల్వ ఉంచుకోవచ్చు. ఈ సంచులు 250 కిలోలు, 500 కిలోలు, 700 కిలోలు, 1000 కిలోలు, 1250 కిలోలు, 1500 కిలోలు, 1750 కిలోలు, 2000 కిలోల వరకు నిల్వ సామర్థ్యం కలవి మనకి మార్కెట్లో లభిస్తున్నాయి. ఈ సంచుల కోసం జంబో బ్యాగ్ లిమిటెడ్ ఎస్కే ఎన్క్లేవ్ ఓల్డ్ నెంబర్ 47/N4 నవరోజీ రోడ్ చట్పట్ చెన్నై 600031 వారిని సంప్రదించవచ్చు. అంతేకాకుండా 500 కిలోల సామర్థ్యం గల జంబో సంచి ధర సుమారు 600 నుండి 750 రూపాయల వరకు ఉంటుంది. పాడి పశువు బరువు వాటి సంఖ్యను బట్టి రోజుకు వాడాల్సినటువంటి సైలేజ్ మోతాదు ఆధారపడి ఉంటుంది. పాడి పశువు బరువులో 6% మేతగా అందించుకోవచ్చు. అంటే ఉదాహరణకి 500 కిలోలు ఉన్నటువంటి పశువుకు దాని బరువులో 6% అంటే 30 కిలోల సైలేజ్ గడ్డిని రోజుకు మేపుకోవచ్చు. ఒక పశువుకు ఒక రోజుకు 30 కిలోలు అంటే 6 నెలలకు 5.4 టన్నులు, అదే ఏడాదికి 11 టన్నుల సైలేజ్ అవసరమవుతుంది. అలాగే 5 పశువులకైతే రోజుకు 5×30 చొప్పున 150 కిలోలు, 6 నెలలకు 27 టన్నులు కావాలని మనం లెక్కించుకోవచ్చు. బరువు, మేపేటటువంటి కాలాన్ని బట్టి సైలేజీ పశుగ్రాస మోతాదు ఆధారపడి ఉంటుంది. వీటి ఆధారంగా సైలో గుంత పరిమాణం ఎంత ఉండాలో నిర్ణయించుకోవాలి. సజ్జ, జొన్న, మొక్కజొన్న, పచ్చిగడ్డిలో సైలేజీకి ముందు తర్వాత పోషక విలువల్లో తేడా ఉంటుంది. సైలేజీకి ముందు 6.7% మాంసకృతులు ఉంటాయి, తర్వాత 7.8% మొక్కజొన్నలో మాంసకృతులు ఉంటాయి. అదే సైలేజీకి ముందు జొన్నలో ముడి మాంసకృతులు వచ్చేసరికి 5.9% ఉంటాయి, తర్వాత 7% ఉంటుంది. అదే సజ్జలో అయితే ముడి మాంసకృతులు సైలేజీకి ముందు 8.2% ఉంటాయి, తర్వాత 12% ఉంటాయి. మొక్కజొన్న పంటలో సైలేజీకి ముందు పీచు పదార్థం 20.2 ఉంటే తర్వాత 35.1 అవుతుంది. అదే జొన్న పంటలో సైలేజీకి ముందు పీచు పదార్థం 25.6 ఉంటే తర్వాత 32 ఉంటుంది. సజ్జలో పీచు పదార్థం సైలేజీకి ముందు 27.5 ఉంటే తర్వాత 36 ఉంటుంది. ఈ విధంగా సజ్జ, జొన్న, మొక్కజొన్న, పచ్చిగడ్డిలో సైలేజీకి ముందు తర్వాత పోషక విలువల్లో తేడాలను రైతులు గమనించుకోవచ్చు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియో సమయం 6 గంటలు దాటి 45 నిమిషాలు కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ 6 కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6 గంటల 55 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. దేశంలో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్దికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి

0: రోజంతా తగినంత నీరు తాగడం, అవసరం లేని సందర్భాల్లో ఎండలో బయటకు వెళ్లకుండా ఉండటం, శరీరాన్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవడం అవసరమని ప్రధాని పేర్కొంటూ,
1: हमारे यहाँ गर्मी से लड़ने का तरीका कई बार रसोई में भी मिलता है, आपने भी देखा होगा। जैसे जैसे गर्मी बढ़ती है वैसे वैसे घर की रसोई का स्वाद बदल जाता है, रसोई का प्रकार बदल जाता है, कहीं मटके का पानी निकल आता है, कहीं दही जमने लगता है, तो कहीं कच्चे आम उबलने लगते हैं, और फिर शुरू होता है देसी पेय का दौर। देसी पेय से आप भी परिचित हैं।
0: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రజావేదికలో స్థానిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారుల ఇళ్లను సందర్శించి వారితో మాట్లాడి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్దికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణ పనితీరు మెరుగుపడటం ప్రభుత్వ కృషికి నిదర్శనమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన నిన్న పేర్కొన్నారు. భవిష్యత్తులో యంగ్ ఇండియా సమీకృత పాఠశాలలు అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలంగాణ విద్యావ్యవస్థ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని చెప్పారు. గత రెండేళ్లలో విద్యారంగంలో పలు సంస్కరణలు అమలు చేశామని, మోడల్ స్కూళ్ల ఏర్పాటు, ఉపాధ్యాయుల నియామకాలు, డిజిటల్ విద్యా ప్రోత్సాహం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు చేపట్టామని వెల్లడించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరులో పొగాకు రైతులు మంత్రిని కలిసి తమ సమస్యలను నిన్న వివరించారు. గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంబంధిత మంత్రులు, జిల్లా అధికారులతో ఫోన్లో చర్చించారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: ఉదయగిరి, కావలి, ఆత్మకూరు మెట్ట ప్రాంతాల్లో ఉన్న రైతాంగం ధరలు తగ్గిపోయి సరైనటువంటి కొనుగోళ్లు టొబాకో బోర్డు ద్వారా అమ్మకాలు జరగడం లేదనేటువంటి ఒక ఆందోళనతో రైతాంగం, రైతు ప్రతినిధులందరూ కలవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పొగాకు రైతుల యొక్క ప్రతినిధుల సమావేశానికి వారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం, వీరికి న్యాయం చేసే వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా నిర్ణయాలు చేయడం జరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖ్ డాక్టర్ తరుణ్ కాకాని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: గ్రామీణ భారత నుంచి గ్లోబల్ వేదిక వరకు భారతదేశం ప్రతిష్ట ఇన్వడింపబడింది. అలాగే సబ్కా సాథ్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేసింది.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈరోజు నుంచి ప్రారంభించనుంది. దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ జోన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్ను విభజించి కొత్తగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం డివిజన్ కూడా ఉన్నాయి. రైల్వే జోన్ పరిధిలో మొత్తం 3501 కిలోమీటర్ల పొడవైన రైల్వే మార్గం ఉంది. 4 డివిజన్లలో 385 రైల్వే స్టేషన్లు ఉండగా సుమారు 17,000 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానుండటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయి అని పేర్కొన్నారు. నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చడంతో పాటు కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక అభివృద్దికి బాటలు వేస్తుందని తెలిపారు. అలాగే రైల్వే జోన్ ఏర్పాటుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల

0: స్వప్నం నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. విశాఖపట్నం లంకెలపాలెం సమీపంలో విధి నిర్వహణలో ఉండగా కత్తిదాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డును మంత్రి నిన్న పరామర్శించారు. ఘటనకు సంబంధించి నిందితులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు తెలిపారు. రాష్టంలో పోలీసు సిబ్బంది భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: సరికి కాపలా కాసే బాధ్యత వాళ్ళకు ఉంది. ఆ బాధ్యత కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న సమయంలోనూ కూడా ఇటువంటి దాడులు జరగడం అనేది నిజంగా దురదృష్టకరం. డెఫినెట్ గా వాళ్ళు రాత్రులు 11, 12 గంటైనా పనిచేయాలి. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే అర్ధరాత్రులు అపరాత్రులు అనేది బయటకు వచ్చి పనిచేస్తారు. అటువంటి వాళ్ళ మీద ఇటువంటి దాడి జరగడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత మా డిపార్ట్మెంట్ మేము చూసుకుంటాం. అలాగే పబ్లిక్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
0: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని బంజారాహిల్స్ పరిధిలోని మిథిలా నగర్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసితులతో ఆయన ముచ్చటించి సమాజ శ్రేయస్సు, ప్రజారోగ్యం, ఫిట్నెస్ కార్యక్రమాల ప్రాధాన్యాన్ని వివరించారు. ఓపెన్ జిమ్ల వంటి ప్రజా సౌకర్యాలు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు వ్యాయామాన్ని తమ జీవన శైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు, ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ జిల్లాలో ఈరోజు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 42 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోనూ విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య నవదిల్ల్యాం మ్యాన్మార్ దేశస్య రాష్ట్రపతినా యూ మిన్ ఆంగ్ లైంగ్ ఇత్యనేన సహ చర్చాం కరిష్యతి. ఉభయోః దేశయోః మధ్యే ఐతిహాసికానాం సభ్యతానాం చ సంబంధాన్ ఇతోపి సుదృఢీకరణాయ వార్తాలాపః భవిష్యతి. వార్తాలాపావధౌ మ్యాన్మార్ భారతయోః మధ్యే సురక్షా సంపర్కౌ చ సమేత్య సంపూర్ణేషు విభిన్నేషు విషయేషు చర్చాః భవిష్యంతి. రాష్ట్రీయ సురక్షా పరామర్శదః అజిత్ డోభాలః గతరాత్రౌ దిల్ల్యాం అతిథిగణమాన్యైః సహ మేళనం విహితవాన్. అవధేయం యత్ మ్యాన్మార్ దేశస్య రాష్ట్రపతి శనివాసరే భారతస్య పంచదివసీయ యాత్రాయాం బిహారస్య గయానగరం సంప్రాప్తవాన్ ఆసీత్. మ్యాన్మార్ దేశస్య రాష్ట్రపతేః భారతస్య ఆధికారిక యాత్రాయాః కారణాత్ ఉభయోః దేశయోః మధ్యే బహుపక్షీయ సంబంధః ఇతోపి సుదృఢః భవిష్యతి ఇత్యపేక్షాస్తి.

ఈనాటి ప్రసార విశేషాల్లో 7:10 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సింహపురి సమాచారంతో పాటు శరీర ఆరోగ్యానికి దంత ఆరోగ్యానికి గల సంబంధం గురించి శ్రీ డాక్టర్ దుర్గా క్లితీష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం నిద్రలేమికి ఆరోగ్య సూచనల గురించి తెలుసుకుందాం.

అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం. ఈ సంగతి మీకు తెలుసా? విందాం. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఇక 9 గంటలకు హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలు కూర్న సినీ గీతాల కార్యక్రమం, అలాగే 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కూర్న సినీ గీతాలు హలో అభిరుచిలో విందాం.

10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. ఇక సాయంత్రం 5 గంటలకు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసార విశేషాలు వింటాం. 5 గంటల 5 నిమిషాలకు వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం వనితావాణి వినవచ్చు. ఈ కార్యక్రమంలో మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు వింటాం. 5 గంటల 30 నిమిషాలకు యువత రంగం కార్యక్రమం ప్రసారమవుతుంది.

6:30 ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల ధారావాహిక విందం. రచన డాక్టర్ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు, సమర్పణ శ్రీమతి నందిని చైతన్య, నిర్వహణ శ్రీ తమలం నాగేశ్వరరావు. అనంతరం ఈ వారంలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు విందాం. సమర్పణ సయ్యద్ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమలం నాగేశ్వరరావు. అనంతరం జానపద గీతాలు వింటారు. అలనాటి మధురు గీతం విందాం. 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమాన్ని హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే విందాం.

8 గంటలకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలుకున్న సినీ గీతాలు వింటారు. 8:30 విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే విందాం. 11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇంతవరకు శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హైలాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్తో సమావేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈవేళ ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ రోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్పై గెలిచి వరుసగా 2వ సారి టైటిల్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హ్లైంగ్తో చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ చర్చలు దృష్టి సారిస్తాయి. భద్రత కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు రానున్నాయి. జాతీయ భద్రతా సలహా

0: సర్దార్ అజిత్ దోవల్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో పర్యటనకు వచ్చిన మయన్మార్ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. అలాగే మయన్మార్ అధ్యక్షుడు మయన్మార్ ఇండియా బిజినెస్ ఫోరంలో కూడా ప్రసంగించారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యక్షుడు శనివారం బీహార్లోని గయకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు ఆ దేశ కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా పర్యటనకొచ్చింది. ప్రస్తుత పదవిలో భారతదేశానికి ఆయన రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యక్షుడు వ్యాపార పారిశ్రామిక రంగాల ప్రముఖులతో పరస్పర చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలన కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. దేశ రాజధానిలోని రాయ్ పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ద లైట్ అండ్ ద లోటస్ రెలిక్స్ ఆఫ్ ద అవేకెండ్ వన్ ప్రదర్శనను కూడా ఆయన సందర్శించనున్నారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రాఫా అవశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచారు. మన దేశానికి చెందిన నైబర్హుడ్ ఫస్ట్ యాక్ట్ ఈస్ట్ మహాసాగర్ విధానాల కలయికలో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్లాంగ్ అధికారిక పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు మరింతగా విస్తరణకు దోహదం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే 2వ భారత ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్భంగా రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ధి, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. 35 కొత్త మంత్రులు మంత్రిమండలిలో చేరతారు. ప్రమాణ స్వీకారోత్సవం 11 గంటలకు కోల్కతాలోని లోక్భవన్లో జరుగుతుంది. మే 9వ తేదీన 5 కేబినెట్ మంత్రుల బృందంతో బాధ్యతలు స్వీకరించిన శుభేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం ఈరోజు మరింతగా విస్తరణ కానుంది. ఈ విస్తరణతో రాష్ట్ర కేబినెట్ మొత్తం బలం 41 పెరుగుతుంది. 290 మంది సభ్యులు గల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రాజ్యాంగబద్దంగా నిర్దేశించిన 15% పరిమితికి లోబడే మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఖేత్ బచావ్ అభియాన్ను కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు మధ్యప్రదేశ్లోని రైజన్ జిల్లా నుంచి ప్రారంభిస్తారు. 4 రోజుల పాటు సాగే ఈ ప్రచారం 30వ తేదీ వరకు కొనసాగుతుంది. ఎరువుల సమతుల్య, విచక్షణాయుత వినియోగం, వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా గ్రామాలకు చేరవేయడంపై ఈ ప్రచారంలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చేరాలని ఆయన కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా కోరారు. అలాగే కృషి విజ్ఞాన కేంద్రాలు, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసీఏఆర్కు చెందిన సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో వర్చువల్ విధానంలో సమావేశం జరిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని వ్యవసాయ మంత్రి వారిని కోరారు. 10 రాష్ట్రాల నుండి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలవుతుంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుండి 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి 3 స్థానాలు, జార్ఖండ్లో 2 స్థానాలు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుండి 1 స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ నేత హెచ్డి దేవెగౌడ, కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సభ్యులు ఉన్నారు. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి రాబోయే 17 స్థానాల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల ఫార్ములాను ఖరారు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం బీజేపీ 11 స్థానాల్లో, శివసేన 4 స్థానాల్లో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అంతకుముందు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ 17 స్థానాలకు 15 స్థానాల కేటాయింపును ప్రకటించింది. కాంగ్రెస్ 8 స్థానాలు, శివసేన యూబీటీ 4 స్థానాలు, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 3 స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. మిగిలిన నాసిక్, నాందేడ్ స్థానాలపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. శాసనమండలి ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మహారాష్టలో ఈవేళ చివరి రోజు. ప్రముఖ హిందీ నేపథ్య గాయని సుమన్ కళ్యాణపూర్ నిన్న ముంబైలోని ఆమె నివాసంలో మరణించారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. 1950ల దశకం నుండి 1970ల వరకు సినిమా సంగీత స్వర్ణయుగంలో హిందీ, మరాఠీ, అనేక ఇతర భారతీయ భాషల్లో తాను పాడిన పాటల ద్వారా సుమన్ కళ్యాణపూర్ మంచి గుర్తింపు పొందారు. 1937 జనవరి 28వ తేదీన బంగ్లాదేశ్లోని ఢాకాలో జన్మించిన సుమన్ కళ్యాణపూర్ లతా మంగేష్కర్ స్వరానికి చాలా దగ్గరగా స్వరం కలిగి ఉండేవారు. 1950ల మధ్యకాలంలో ఆమె హిందీ చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి వందలాది పాటలు రికార్డు చేశారు. ఆజ్కల్ తెరే మేరే ప్యార్ కే చర్చా, నానా కర్ కే ప్యార్ కర్ కే బెఠే, తుమ్నే పుకారో ఔర్ హమ్ చలే ఆయే వంటివి ఆమె పాడిన గీతాల్లో ప్రసిద్ధమైనవి. మరాఠీ సంగీతానికి కూడా ఆమె విశేషంగా కృషి చేశారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునీత పవార్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విచారం వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అరుదైన ఎబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అధినేత ప్రకటించారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఎబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు బునియా నగర పర్యటన సందర్భంగా కొత్త ఎబోలా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తూ WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ ఈ విషయం వెల్లడించారు. ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. బ్యాడ్మింటన్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జోడి సింగపూర్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఈ జోడి ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపై 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2వ కూడా ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ను 5 తేడాతో ఓడించి ఈ విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 8 నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో 50 పరుగులతో నాట్అవుట్గా నిలిచారు. విరాట్ కోహ్లీ చేసిన 75 పరుగులతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 161 పరుగులు చేసి టైటిల్ గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యుమినాంగ్ హ్లైంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ను ఓడించి 2వసారి టైటిల్ గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:15. శుభోదయం సింహపురి కార్యక్రమం ఇప్పుడు వింటాం.

0: ఇంతవరకు శ్రోతలు స్వరార్చన విన్నారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:20. ఇప్పుడు విందాం సింహపురి సమాచారం.

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, సాగుదారుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లాలోని పొగాకు రైతులు, రైతు ప్రతినిధులు ఆదివారం నెల్లూరులో మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిశారు. గత ఏడాది కిలో 280 నుంచి 360 వరకు పలిగిన పొగాకు ప్రస్తుతం 190కి పడిపోవడంతో నష్టాలు వస్తున్నాయని ఆయనకు వివరించారు. స్పందించిన మంత్రి త్వరలో రైతు ప్రతినిధులు, పొగాకు బోర్డు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమావేశం నిర్వహిస్తామన్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. దీంతో విద్యాశాఖ అధికారులు ఆ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. విద్యార్థులకు మొదటి రోజే పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించేందుకు చర్యలు ముమ్మరం చేస్తున్నారు.

నెల్లూరు నగరంలోని కొత్తూరులో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 12వ తేదీ ఉదయం 8:30 ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ప్రిన్సిపల్ దొరసానమ్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీటీ హిందీ, టీజీటీ ఇంగ్లీష్, సైన్స్, సంస్కృతం, పీఆర్టీ, నర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు ఒరిజినల్ ధృవపత్రాలతో రావాలని సూచించారు. నెల్లూరులోని అకచరువుపాడు మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ జి. మురళీకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లిం, క్రిస్టియన్, సిక్, జైన, బౌద్ధ విద్యార్థులకు నేరుగా ప్రవేశాలు కల్పిస్తామన్నారు.

ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 100% ప్రవేశాలు ఉండేలా సంక్షేమ అధికారులు కృషి చేయాలని ఆ శాఖ డీడీ శోభారాణి తెలిపారు. ఆదివారం ఆత్మకూరు సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో ఆత్మకూరు ఉదయగిరి ASWO సంక్షేమ అధికారులతో సమావేశం నిర్వహించారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అన్ని గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ కాలనీలో కరపత్రాలు పంపిణీ చేసి విద్యార్థులు వసతి గృహాల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

0: జొన్నవాళ్లు ఆదివారం మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని ముక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసరాలు స్వామివార్ల నామస్మరణతో మార్మోగాయి. ఇంతవరకు శ్రోతలు సింహపురి సమాచారం విన్నారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 25 నిమిషాలు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు విందాం శరీర ఆరోగ్యానికి దంత ఆరోగ్యానికి గల సంబంధం గురించి డాక్టర్ దుర్గా క్లిదీష్ గారితో పరిచయం.
3: అంటే మన శరీరంలో ఉండేటువంటి ఆరోగ్యానికి అసలు ఏమైనా సంబంధం ఉందా, ఉంటే ఎటువంటి సంబంధం ఉంది?

0: వాటి పర్యవసనాలు ఏ రకంగా ఉంటాయి, ఏ ఏ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది, ఆ సమస్యలను ఎలా నివారించవచ్చు అనే అంశాల గురించి డాక్టర్ గారి ద్వారా, నిపుణుల ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. కొంచెం విపులంగానే చర్చించి ఈ అంశం గురించి అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఇది. అయితే ముందుగా ఏంటంటే ఒక విషయం, చాలామంది దంత ఆరోగ్యం అనగానే పంటి నొప్పండి, పుచ్చు పన్నండి, పిప్పి పన్నండి, చిగుళ్ళ సమస్యలండి ఇంతవరకే ఆలోచిస్తుంటారు. కానీ మీరు మాత్రం అంతకుమించి చాలా విషయాల మీద అవగాహన కలిగి ఉండాలని చెప్పి, అంటే వైద్య నిపుణులు అంటుంటారు. ఈ వివరాలన్నీ కూడా మనకి తెలియజేయడానికి మన స్టూడియోస్లో ప్రముఖ దంత వైద్య నిపుణులు, పెరియోడాంటిస్ట్, ఇంప్లాంటాలజిస్ట్ అండ్ ఓరోఫేషియల్ పెయిన్ స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ దుర్గా క్షితీష్ కొత్తూరు గారిని అడిగి వివరించుకుందాం. నమస్కారం డాక్టర్ దుర్గా క్షితీష్ కొత్తూరు గారు.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, ఇప్పుడు నేను అడిగాను కదా వాటి గురించి, ఇలాంటి దంతాలు అలాగే శరీరానికి సంబంధించినటువంటి అవగాహన కలిగి ఉండాలి అనే విషయం మీద ఒక్కసారి వివరంగా చెప్పండి.
1: తప్పకుండా అండి. మన నోరు ఉంది కదా, ఓరల్ క్యావిటీ అంటారు, అది మన దేహానికి ఎంట్రీ పాయింట్ లాంటిది అనమాట. సో మనం ఏ ఆహారం తీసుకున్నా ఏం తీసుకున్నా మన నోటి ద్వారానే లోపలికి వెళ్తుంది, తద్వారా శరీరంలో ప్రవేశిస్తుంది. కాబట్టి నోరు చాలా ఆరోగ్యంగా ఉండటం అవసరం. సో మన నోటి ఆరోగ్యం బాగుంటే శరీర ఆరోగ్యం కూడా ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ సమస్యలుంటే, అంటే నోట్లో సమస్యలుంటే అక్కడ ఆరోగ్యానికి పూర్తిగా, అంటే మన హెల్త్ కూడా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అవి నిరూపించబడినవి కూడా. ఉదాహరణకు మనకు చిగుళ్ళ వ్యాధి ఉన్నప్పుడు మొదట్లో చిన్న చిగురు వాపులాగా మొదలయ్యి అది ఇన్ఫ్లమేషన్కి దారితీసి చీవుని బట్టి అట్నుంచి స్లోగా లోపల పంటి ఎముకకి వ్యాపించి అక్కడి నుంచి పన్ను లూజ్ అయిపోయి పన్ను కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంది మనకి. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు పన్ను కోల్పోయిన తర్వాత ఇంకా అయిపోయిందిగా పన్ను పోయింది కదా అనుకోవటానికి లేదు, ఆ ఇన్ఫెక్షన్ అక్కడే ఉండి స్లోగా అక్కడి నుంచి బ్లడ్ సర్క్యులేషన్కి వెళ్ళి ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఉంటాయి కదా మనకి, హార్ట్, కిడ్నీ, బ్రెయిన్, ఊపిరితిత్తులు, ఇలాంటి అవయవాలకు కూడా ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి వాటి ఎఫెక్ట్స్ ఆ ఆర్గన్స్లో కనపడుతుంటుందండి. సో పంటి లేదా నోటి ఆరోగ్యాన్ని విస్మరించడానికి అవకాశం లేదు.
0: అయితే డాక్టర్ గారు, ఈ బ్యాక్టీరియా అసలు మన శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుందో కొంచెం వివరంగా చెప్తారండి.
1: తప్పకుండా అండి. మన చిగుళ్ళలో విరివిగా రక్త ప్రసారం ఉంటుందండి, ప్రొఫ్యూజ్గా చిగుళ్ళలో రక్త ప్రసారం ఉంటుంది అనమాట, మంచి రక్తం అందుతూ ఉంటాయి అనమాట చిగుళ్ళకి. సో ఆ ప్రొఫ్యూజ్ రక్త ప్రసారం చిన్న చిన్న క్యాపిలరీస్ అంటారు అనమాట, బ్లడ్ క్యాపిలరీస్ అంటారు. ఆ క్యాపిలరీస్ ద్వారా మనకి చిగుళ్ళకి విరివిగా రక్త ప్రసారం అందుతూ ఉంటుంది. అంటే బాగా రక్త ప్రసారం ఉన్న చిగుళ్ళలో చిన్న చిన్న సమస్యలు మొదలయ్యి, అంటే ఇన్ఫ్లమేషన్ అంటారు అనమాట, చిగుళ్ళ వాపు లాంటి ఏమైనా సమస్యలు వస్తే రెగ్యులర్గా మనం చేసే యాక్టివిటీస్, అంటే దైనందిక కార్యక్రమాలు, అంటే మనం తినటం లేదా బ్రషింగ్ చేయటం ఇలాంటి చిన్న చిన్న పనులు చేసినా కానీ ఆ చిగుళ్ళకి చిన్న చిన్న గాయాలు అవుతాయి. ఆ గాయాల ద్వారా ఏమవుతుందంటే ఈ క్యాపిలరీస్, ఈ బ్లడ్ క్యాపిలరీస్లోకి బ్యాక్టీరియా ప్రవేశించడం జరుగుతుంది. మన నోట్లో ఎప్పుడు విపరీతమైన కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి, నోట్లో ఎప్పుడు నివాసం ఉంటాయి అన్నమాట. సో ఆ బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించడానికి, అదును చూసుకుని ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. సో ఈ చిగుళ్ళ వాపులు కానీ లేకపోతే వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ చిగుళ్ళలో చిన్న చిన్న గాయాలు అవటం వల్ల ఆ గాయం ద్వారా ఈ బ్యాక్టీరియా ఆ బ్లడ్ క్యాపిలరీస్లోకి ప్రవేశించి తద్వారా ఏమవుతుందంటే మెయిన్ బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళిపోతాయి. సో దీన్ని బ్యాక్టీరియమియా అని అంటారు అనమాట, బ్యాక్టీరియమియా అనే ఒక పదాన్ని వాడుతూ ఉంటాం అనమాట. ఈ బ్యాక్టీరియమియా వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా వాటి అవయవాలు, అంటే బ్యాక్టీరియాకి కూడా అవయవాలు ఉంటాయి కదా, వాటి సెల్ వాల్ కానీ లైపోపాలిసాకరైడ్స్ కానీ, లైపోపాలిసాకరైడ్ సెల్ వాల్ అంటారు అనమాట, అలాంటి వాటి అవయవాలు కూడా సర్క్యులేషన్లోకి వెళ్ళిపోయి అనేక ప్రక్రియలు జరుగుతాయి. ఇన్ఫ్లమేషన్ అనే ఒక ప్రక్రియకి ప్రేరేపిస్తాయి అనమాట అవి శరీరంలో. ఈ ప్రక్రియ వల్ల అనేక మార్పులకి కారణం అవుతాయి అనమాట వివిధ అవయవాల్లో.
0: అయితే డాక్టర్ దుర్గా క్షితీష్ గారు, నోటి ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల మనకు అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పి అర్థమవుతుంది మీరు చెప్పిన దాన్ని బట్టి. ఈ బ్యాక్టీరియమియా సమస్య వల్ల అసలు ఏ రకాల వ్యాధులకు మనిషి గురయ్యే అవకాశం ఉందండి?
1: చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఈ నోటి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల తలెత్తుతాయని మనం గుర్తిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవి నిరూపించడం కూడా జరిగింది అనమాట రీసెర్చ్లో, ఏంటంటే ఇవి ప్రూవ్ కూడా చేశారన్నమాట. ఉదాహరణకి ముఖ్యమైన కొన్ని చెప్తాను. హార్ట్ డిజీజ్, నోరు బాగోకపోతే హార్ట్కి ఏమవుతుంది అండి అని చాలామంది అనుకుంటారు. నోటి ద్వారా ఈ బ్యాక్టీరియా అని, ఈ బ్యాక్టీరియమియా అనే ఒక ప్రక్రియ ద్వారా బ్యాక్టీరియా ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్లో ప్రవేశిస్తాయో అక్కడి నుంచి అవి హార్ట్కి చేరి హార్ట్ లో ప్లాక్స్ అంటారన్నమాట, ప్లాక్ ఫార్మేషన్ కి దారితీస్తాయి అన్నమాట. సో ఈ ప్లాక్స్ అంటే ఏం లేదండి, కొన్ని కొవ్వు పదార్థాలు, సెల్యులార్ వేస్ట్ ప్రొడక్ట్స్, అలాగే కాల్షియం, ఫైబ్రిన్ మొదలైన వాటి మిశ్రమం అన్నమాట ఈ ప్లాక్స్. ఈ ప్లాక్స్ ఈ ఆర్టరీస్ లో ఎప్పుడైతే చేరుకున్నాయో, సో అథెరోస్క్లెరోటిక్ ఈవెంట్స్ అంటారన్నమాట, అథెరోస్క్లెరోసిస్ జరిగి దాని ద్వారా హార్ట్ స్ట్రోక్ గానీ హార్ట్ డిజీజెస్, హార్ట్ అటాక్ వంటివి సంభవించే ప్రమాదం ఉందండి. అలాగే డయాబెటీస్ చాలా ప్రూవ్ చేశారండి, డయాబెటీస్ కి మన చిగుళ్ళ వ్యాధులకి, నోటి వ్యాధులకి ప్రూవ్ చేశారు అన్నమాట. చిగుళ్ళ వ్యాధి ఉన్నప్పుడు షుగర్ పెరిగిపోతూ ఉంటాం, చూస్తుంటాం, గమనిస్తూ ఉంటాం. అలాగే షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చిగుళ్ళ వ్యాధులు కానీ లేకపోతే నోట్లో అనేక వ్యాధులు కూడా చూస్తుంటాం అన్నమాట. సో రెండు ఓదానికి ఒకటి సంబంధం ఉన్న అంశాలు అన్నమాట. అలాగే ప్రెగ్నెన్సీ అనమాట, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ చాలా చూస్తుంటాం. నోటి ఆరోగ్యం సరిగ్గా మెయింటైన్ చేయని వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే లో బర్త్ వెయిట్, అంటే పుట్టిన పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, అలాగే ఆ పుట్టే శిశువులు ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ప్రమాదం కూడా ఉందన్నమాట. అంటే ముందుగానే నెలలు నిండకుండానే శిశువు జన్మించే అవకాశం ఉందన్నమాట, ఆ ప్రమాదం కూడా ఉంది. సో నోటి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి మనం సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే లంగ్ ఇన్ఫెక్షన్స్, వయోవృద్ధుల్లో, అలాగే బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉంటారు కదా, ఇంట్లో బెడ్ రిడెన్ వృద్ధులు ఉన్న వాళ్ళు నోట్లో ఉన్న బ్యాక్టీరియా పొరపాటున లంగ్స్ లో కూడా ప్రవేశించి వాళ్ళకి న్యూమోనియా లాంటి సమస్యలు కూడా మనం చాలా వరకు చూస్తుంటాం. కొత్తగా రీసెర్చ్ లో తేలింది ఏంటంటే ఆల్జైమర్స్ డిజీజ్, బ్రెయిన్ లో నోటి ద్వారా వెళ్లిన క్రిములు బ్రెయిన్ లో కూడా మనం ఐడెంటిఫై చేశారన్నమాట. ఈ క్రిముల్ని బ్రెయిన్ టిష్యూస్ లో, బ్రెయిన్ లో ఉన్న బ్లడ్ వెజల్స్ లో నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేశారన్నమాట ఈ క్రిముల్ని. ఇవి మెమరీ లాస్ కి, ఆల్జైమర్స్ డిజీజ్ కి, అనేక బ్రెయిన్ రిలేటెడ్ సమస్యలకి కారణాలు అయ్యుండొచ్చు అని రీసెర్చ్ ఇప్పుడు బాగా స్పీడ్ గా జరుగుతుంది. ఇలాంటి ఇన్ని సమస్యలు ఉన్న ఈ నోటి ఆరోగ్యాన్ని మనం ఎప్పుడు విస్మరించకూడదు.
0: అయితే డాక్టర్ గారు, ఇన్ని ఆరోగ్య సమస్యలకు మూలమైనటువంటి ఈ నోటి సమస్యల్ని దంత వైద్య నిపుణులు వాళ్ళ వద్దకు వచ్చేటువంటి పేషెంట్లను వివరించి వాటి నివారణలు కూడా సూచించవచ్చు. కానీ ఒక్కసారి ఈ వ్యాధులు లేదా ఆరోగ్య సమస్యలు మొదలైన తర్వాత దంత వైద్య నిపుణులు నోటిని పరిశీలించి ఆయా ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయని గుర్తించి వాళ్ళకి తెలియజేయడం ఏమైనా సాధ్యం అవుతుందంటారా?
1: ఖచ్చితంగా సాధ్యం అవుతుందండి. మనం నోరు అంటే మనం పరీక్షలు చేసేటప్పుడు, డెంటల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు నోటి సమస్యలతో వచ్చినప్పుడు మనం నోరు తెరిచి చూస్తాం కదా, చూసినప్పుడు ఎన్నో రకాల ఇండికేషన్స్, సైన్స్ అండ్ సింప్టమ్స్ మనకు కనిపిస్తాయి అన్నమాట. కేవలం దంతాలు, వాటికి చిగుళ్ళు, వాటికి ఉండే సమస్యలే కాక దేహానికి సంబంధించిన అనేక వ్యాధుల తాలూకు లక్షణాలు కూడా మనం నోట్లో గుర్తించవచ్చు. ఉదాహరణకి డ్రై మౌత్ అంటారు. సో నోరు తెరవగానే మేము ఇన్స్ట్రుమెంట్స్ పెడతాం, మౌత్ మిర్రర్ అంటారు అన్నమాట. ఆ మౌత్ మిర్రర్ పెట్టినప్పుడు మిర్రర్ జారిపోదు, అతుక్కుపోతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏంటంటే డ్రై అయిపోతుంది. మామూలుగా నోట్లో లాలాజలం ఉత్పత్తి అయ్యి తడిగా ఉంటే మనం పెట్టిన ఇన్స్ట్రుమెంట్స్ జారిపోతాయి, అలా జారిపోకుండా అతుక్కుపోవడం జరుగుతుంది, దాన్ని డ్రై మౌత్ అంటారు. ఈ డ్రై మౌత్కి అనేక కారణాలు ఉన్నాయండి, ముఖ్యంగా బీపీ వల్ల కానీ, షుగర్ వల్ల కానీ, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కానీ డ్రై మౌత్ చూస్తుంటాం అన్నమాట. అలాగే స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, బాగా క్రానిక్ స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి డ్రై మౌత్ చూస్తుంటాం. అలాగే బీపీకి చాలా మందులు వాడుతుంటారు, ఉదాహరణకి సార్టాన్స్ అంటారు, లేకపోతే కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అంటారు. ఇలాంటి మందులు వాడకం వల్ల కూడా నోరు ఎండిపోయి దానికి రిలేటెడ్గా అనేక సమస్యలు నోట్లో కానీ శరీరంలో కానీ మనం చూస్తుంటాం అన్నమాట. అలాగే బ్లీడింగ్ గమ్స్ అంటారు, అంటే చిగుళ్ళ నుంచి రక్తస్రావం రావటం చాలా ఎక్కువగా చూస్తుంటాం, ఇది కామన్ గా చూస్తాం అన్నమాట. కానీ ఈ బ్లీడింగ్ గమ్స్ ని తేలిగ్గా తీసుకోకూడదని చెప్పి మేము సూచనలు ఇస్తుంటాం. నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ లో, కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న బాబు 12 ఏళ్ల వయసు ఉన్న ఒక కుర్రాడు మా దగ్గరికి రావడం జరిగింది. ఆ వచ్చినప్పుడు అతనికి నోట్లోంచి అలా రక్తస్రావం, చిగుళ్ళలోంచి విపరీతంగా రక్తస్రావం అయిపోతుంది, ఏం చేయకుండానే ఊరికే ఒక 5 నిమిషాల్లో అలా నోరంతా రక్తంతో నిండిపోవటం గమనించాం అనమాట. సో వెంటనే బ్లడ్ టెస్ట్లు చేయిస్తే అతనికి ల్యూకీమియా ఉన్నట్టు గుర్తించాం అనమాట. తద్వారా వెంటనే అతన్ని హెమటాలజిస్ట్ దగ్గర పంపించి దానికి తగిన వైద్యం చేయించడం జరిగింది. సో ఇలాంటివి కూడా మనం తరచూ చూస్తుంటాం. అలాగే హీలింగ్, మనం పళ్ళు తీసిన తర్వాత, కొంతమంది పళ్ళు పీకించుకుంటుంటారు కదా, తీసిన తర్వాత ఈ పళ్ళు తీసిన చోట గాయం మాంటానికి లేట్ అవుతూ ఉంటుంది చాలా మందికి. సో డిలేడ్ హీలింగ్ అంటారన్నమాట. ఇది షుగర్ కి ఒక నిదర్శనం అనమాట, షుగర్ ఉన్న వాళ్ళకి ఆలస్యం అవుతుంటుంది అనమాట ఈ వ్యాధి నయం అవటానికి, గాయం మాంటానికి సమయం పడుతూ ఉంటుంది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా

0: నోట్లో చాలా చోట్ల చిన్న చిన్న వాపులు లాగా రావటం, చిన్న చిన్న చీములు పట్టడం లాంటివి చూస్తుంటాం అనమాట. అది చూసిన వెంటనే వీళ్ళకి షుగర్ ఉందని చెప్పి గుర్తించి తగిన వైద్యులకి మనం రెఫర్ చేయడం ద్వారా వాళ్ళ సమస్యకు కూడా మనం పరిష్కారం చూపిస్తూ ఉంటాం. అలాగే బ్యాడ్ బ్రెత్, నోట్లోంచి దుర్వాసన వస్తుంటుంది. సో దుర్వాసనకు కూడా అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణకోశ వ్యాధులు, ENT సమస్యలు, అలాగే లివర్ కిడ్నీ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, ఇలాంటి అనేక సమస్యలు బ్యాడ్ బ్రెత్ అంటే నోటి దుర్వాసన రూపంలో బయటపడుతూ ఉంటుంది అనమాట. ఓవరాల్ అల్సర్స్ అంటారు అనమాట. అల్సర్స్ అంటే నోట్లో పొక్కుల్లాగా రావడం, అల్సర్స్ లాగా రావడం చూస్తుంటాం. ఇవి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే బి కాంప్లెక్స్ లోపాల వల్ల ఎక్కువగా చూస్తుంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనం నోట్లో అల్సర్స్ గుర్తించడం జరుగుతుంది. సో ఇలా నోట్లో ఒకసారి చూసి ఆరోగ్యం ఎలా ఉంది, మనిషి యొక్క ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది అని కూడా ఒక అంచనాకి వచ్చే అవకాశం ఉంటుందండి.
1: అయితే డాక్టర్ క్షితీష్ గారు, ఈ నోటి సంబంధిత తద్వారా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు నివారించడానికి ఎలాంటి చర్యలు అందరూ పాటించాలండి?
0: ఇది అందరూ అనుకున్నంత కష్టమేం కాదండి. ఇన్ని సమస్యల గురించి చెప్తున్నారు కదా, ఇన్ని సమస్యలు మనం హ్యాండిల్ చేయగలమా, ఇంత కష్టమా, ఏం చేయాలి మనం అని ఒక కంగారు గురి అవుతుంటారు. సో ఎటువంటి కంగారుకి గురి అవ్వక్కర్లేదు, చాలా సులభం ఇది. కొన్ని చిన్న చిన్న అలవాట్లతో మనం పెద్ద పెద్ద సమస్యలను కూడా మనం ఈజీగా అరికట్టచ్చు అనమాట, ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ముఖ్యంగా రోజుకి 2 సార్లు పళ్ళు శుభ్రం చేసుకోవడం అవసరం, 2 సార్లు బ్రష్ చేసుకోవడం చాలా చాలా చాలా ముఖ్యం. సో అందరికీ ప్రతి ఒక్కరికి ఇంటిల్లిపాదికి చెప్పే ముఖ్యమైన సూచన ఏంటంటే రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోండి, పడుకునే ముందు ఖచ్చితంగా పళ్ళు తోముకొని పడుకోండి అనేది స్ట్రెస్ చేసి మరీ చెప్తూ ఉంటాం. అలాగే పళ్ళ మధ్యలో క్లీన్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. పంటికి పంటికి మధ్యలో ఉన్న స్పేస్లో కొంతమంది ఖాళీలు ఉంటాయి, కొంతమందికి ఖాళీలు ఉండవు. సో ఏదైనా పళ్ళ మధ్యలో క్లీన్ చేసుకోవడానికి ఫ్లాస్ అని, ఇంటర్డెంటల్ బ్రషెస్ అని కొన్ని పరికరాలు ఉంటాయి. చిన్న చిన్న బ్రష్లు లాగా దొరుకుతాయి. ఫ్లాస్ అంటే ఒక చిన్న దారం లాంటిది. ఈ సాధనాలను ఉపయోగించి పళ్ళ మధ్యలో క్లీన్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం అండి. అలాగే ఇప్పుడున్న ఆహార అలవాట్లు బాగా మారిపోయాయి. బాగా ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. హై షుగర్ డైట్ అవాయిడ్ చేసి ఎక్కువ ఫైబర్ ఉన్న డైట్ తీసుకోవాలి. షుగరీగా స్టిక్కీగా ఉన్న ఆహార పదార్థాలని అవాయిడ్ చేసి ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలను మనం ప్రిఫర్ చేసినట్లయితే మన పంటి ఆరోగ్యం బాగుంటుంది, నోటి ఆరోగ్యం బాగుంటుంది, మన దేహం కూడా మంచి ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. అలాగే టొబాకో స్మోకింగ్ లాంటివి, గుట్కా లాంటివి ఆపేయటం చాలా చాలా అవసరం అండి. దాని ద్వారా క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి టొబాకో వాడకం ఆపేయటం ముఖ్యం. అలాగే తగిన మోతాదులో నీరు తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమండి. స్టే హైడ్రేటెడ్ అంటుంటాం. మంచి నీళ్లు తగిన మోతాదులో తీసుకోవటం అనేది ఎన్నో రకాల సమస్యలని ప్రివెంట్ చేస్తుంది, చాలా సమస్యలు రాకుండా మనని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో తగిన మోతాదులో మంచినీళ్ళు తాగటం కూడా చాలా అవసరం. అలాగే షుగరు, బీపీ వంటి సమస్యలు ఉన్నవాళ్ళు వాటిని ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవటం చాలా అవసరం అనమాట. సో షుగర్కి సంబంధించిన ఆహార అలవాట్లు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ చేసుకుంటూ షుగర్ని బీపీని కంట్రోల్లో ఉంచుకోవటం అనేది అవసరం అనమాట. ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వృద్ధులు సంవత్సరానికి కనీసం 1-2 సార్లు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పళ్ళని టెస్ట్ చేయించుకొని మొదటి దశలోనే వాటిని చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే అది ఎక్కువైపోయి పెద్ద ట్రీట్మెంట్లు అవ్వకుండా మొదటి దశలోనే వాటిని చెక్ చేయించుకొని వాటిని ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటే మేజర్ ప్రాబ్లమ్స్ అనేది అవాయిడ్ చేసే అవకాశం ఉంటుందండి.
1: ప్రారంభ దశలోనే
0: అవాయిడ్ చేయొచ్చు. సో మీ హార్ట్, బ్రెయిన్, ఇమ్యూనిటీ ఇవన్నీ ఈ చిన్న చిన్న అలవాట్లతో మనకి సేఫ్ గా ఉంటాయి అనమాట.
1: అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ దంత వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం అంటారు కదా, సంవత్సరానికి 2 సార్లు, అది ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు? అలాగే మీ అనుభవంలో ఏమైనా నోటి పరీక్షలు లేదా దంత పరీక్షలు చేస్తూ శరీరంలోని వ్యాధులను గుర్తించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
0: చాలా ఉన్నాయండి. చాలా సార్లు ఇవి గుర్తించడం జరుగుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఎన్నో వ్యాధుల్ని మనం జస్ట్ నోట్లో ఊరికి అలా లైట్ వేసి చూడటం వల్ల మనకి అర్థమైపోతాయి అనమాట. అలాగే ముఖ్యంగా మా వద్దకు చిగుళ్ళ రక్తస్రావం చీముతో చాలా మంది వస్తుంటారు. అలా వచ్చిన కొంతమందిలో నోట్లో చూడగానే వీళ్ళకి డయాబెటీస్ స్టార్ట్ అయిపోయింది అని అర్థమైపోతుంది. సో ఇందాక నేను చెప్పిన మల్టిపుల్ యాప్సెసెస్ అంటారు అనమాట. అంటే చాలా చోట్ల ఒక నోట్లో ఒక 5-6 చోట్ల చీము పట్టడం జరుగుతుంది, ప్రెస్ చేసే చీము వస్తూ ఉంటుంది అనమాట. సో చూడగానే వీళ్ళకి షుగర్ ఉందని చెప్పి అర్థమయ్యి ఒక గ్లూకోమీటర్ తెచ్చి చూస్తే 350-400 షుగర్ ఉంటుంది వాళ్ళకి. అది వాళ్ళకు కూడా తెలియదు ఆ విషయం. సో వెంటనే మనం డయాబెటాలజిస్ట్ దగ్గరికి పంపించి తగిన వైద్యం చేయిస్తూ ఉంటాం అనమాట. అలాగే చాలా మంది పళ్ళు లాగుతున్నాయని ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నామండి. పళ్ళు జువ్వని లాగుతున్నాయండి, చల్లటి తాగినా వేడి తాగినా లాగుతున్నాయి, అసలు ఏం తాగకపోయినా కానీ పళ్ళులో లాగేస్తున్నట్టు ఉన్నాయండి అని చెప్పి చాలా మంది వస్తున్నారు. సో ఇది కొంచెం కేర్ఫుల్ గా అధ్యయనం చేసి కొంచెం వాళ్ళ హిస్టరీ అంత జాగ్రత్త తీసుకుంటే అలా దాన్ని ఎక్స్రే తీసి ఏం చేసినా అన్ని మామూలుగానే ఉంటాయి, పళ్ళన్నీ బలంగానే ఉంటాయి. సో ఇది లోతుగా అధ్యయనం చేసి హిస్టరీ తీసుకోవడం వల్ల మైగ్రేన్ అని గుర్తించడం ద్వారా, అదే న్యూరాలజిస్ట్ కి రిఫర్ చేయడం ద్వారా ఈ సమస్యకి శాశ్వతంగా పరిష్కారం చూపించడం జరుగుతుంది ఈ మధ్య. ఇలా చాలా సందర్భాల్లో మనం దేహంలో ఉన్న సమస్యలు అంటే డెప్త్ లో ఉన్న అంటే పై పైనే కాకుండా డీప్ గా ఉన్న వ్యాధులను కూడా మనం హిస్టరీ ద్వారా వాళ్ళని అడిగి వాళ్ళ లక్షణాలు నోట్లో చూసి ఇవన్నీ గుర్తించడం జరుగుతుందండి ఈ మధ్య.
1: చివరిగా డాక్టర్ గారు, మీ అనుభవంలో ఎంతో మందికి మీరు వైద్య సేవలు అందిస్తుంటారు, మీ యొక్క వైద్యాలయం ద్వారా ఈ ఓరోఫేషియల్ పెయిన్ కి సంబంధించిన సమస్యలు, డెంటల్ స్లీప్ మెడిసిన్ కి సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తూ ఉంటారు. ఇవి ఏ రకమైనటువంటి సమస్యలు అండి, వాటికి ఏ విధంగా మీరు సూచనలు అందిస్తుంటారు?
0: చాలా మంది మధ్య ఓరోఫేషియల్ పెయిన్ అనేది ఒక కొత్త సైన్స్ అండి, ఇది అమెరికాలో డెంటల్ కరికులంలో కూడా యాడ్ చేశారు, ఇది ఇంకా మన దేశానికి ఇంకా అంత విరివిగా వ్యాపించలేదు. ఓరోఫేషియల్ పెయిన్ అంటే ఏంటంటే ఈ ఫేస్ రీజియన్లో, నోట్లో కానీ లేకపోతే ఫేషియల్ రీజియన్లో, మెడ ఈ రీజియన్లో ఉన్న ఏ నొప్పైనా కానీ ఎందుకు వస్తుంది ఆ నొప్పిని అని కనిపెట్టడం అనేది ఈ సైన్స్ అన్నమాట. సో ఈ సైన్స్ ద్వారా ఏంటంటే మనం కేవలం నోరు పళ్ళనే కాక అనేక రకమైన సమస్యలని, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను కూడా గుర్తించడానికి వీలవుతుందన్నమాట. ఉదాహరణకు మా దగ్గరికి కొంతకాలం క్రితం ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ దవడల నొప్పులు, తలనొప్పి, నోరు తెరవలేని పరిస్థితి, నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితి, నోరు ఓపెన్ చేస్తే మొత్తం నోట్లో అంత పొక్కుల్లాగా వచ్చేసి విపరీతమైన నొప్పితో బాధపడుతున్నారు. అలాగే జ్వరం ఒక 6 నెలల నుంచి కంటిన్యూస్గా ఆగకుండా 102-103 జ్వరంతో బాధపడుతుంది అన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో మా దగ్గరికి వచ్చినప్పుడు సార్ నోట్లో పరిశీలనగా చూసి ఆవిడ హిస్టరీ తీసుకున్న తర్వాత ఏదో ఆటోఇమ్యూన్ డిజీజ్ లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పి బ్లడ్ టెస్ట్లు పంపించడం జరిగింది. ఆ బ్లడ్ టెస్ట్లో SLE అనే సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ అనే ఒక సమస్య ఉన్నట్టుగా గుర్తించాం అన్నమాట. సో వెంటనే ఆ సమస్యని గుర్తించి రూమటాలజిస్ట్కి రిఫర్ చేయడం జరిగింది. సో ఆవిడ రూమటాలజిస్ట్ దగ్గర పరీక్షలు చేయించుకొని ఆ మందులు వాడటం వల్ల పూర్తిగా ఆరోగ్యం పొందారు, హ్యాపీగా ఉన్నారు, పూర్తిగా అంతా తగ్గిపోయినవి. సో ఇటువంటి సమస్యలు నోటికి సంబంధించిన ఈ అల్సర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నోట్లో మాత్రమే ఉంటుంది అని అనుకోవటం అపోహండి. సో లోపల ఏదో సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అంటారు, ఏదో సమస్య లోపల ఏదో జరుగుతున్న ప్రక్రియ, ఆ ప్రక్రియ ఈ నోట్లో కనిపిస్తుంది మనకి. సో ఆ కనిపించిన దీన్ని మనం గుర్తించి లోపల ఉన్న ఆ వ్యాధిని గుర్తించడం అనేది ముఖ్యమైన అంశం అన్నమాట. ఇదే ఓరోఫేషియల్ పెయిన్లో మనం రోజు చేసే పని అనమాట. ఈ రకమైన వ్యాధుల వల్ల ఈ నోట్లో ఇలాంటి సమస్యలు కనిపిస్తుంటాయి, వాటి ఎఫెక్ట్స్ నోట్లో ఎలా ఉన్నాయని చూస్తుంటాం అనమాట. ఇవే కాక క్రానిక్ ఫేషియల్ పెయిన్స్ అనమాట, చాలా మందికి ఈ ఫేస్ రీజియన్లో చాలా మందికి నొప్పులు వస్తుంటాయి, ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించడం అనేది ఈ సైన్స్. అలాగే TM జాయింట్ ప్రాబ్లమ్స్ అనమాట, టెంపరోమాండిబులర్ జాయింట్స్, TMJ అంటారు. ఈ జాయింట్ దవడకు సంబంధించిన జాయింట్ ఉంటుంది, ఆ జాయింట్ లో చాలా మందికి నొప్పి, ఈ క్లికింగ్ సౌండ్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో ఆ సంబంధిత సమస్యలను కూడా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే చాలా మందికి నిద్ర అనేది సరిగ్గా పట్టదండి, ఇది చాలా ముఖ్యమైన ఒక ఆరోగ్య సమస్యగా మనం పరిగణించాలి. సరిగ్గా నిద్రపోవట్లేదు, రోజుకి 2 గంటలు 3 గంటలు నిద్రపోతుంది అనుకోండి, వాళ్ళకి నొప్పి కూడా విపరీతంగా ఉంటుంది. సో సపోజ్ చిన్న గాయం అయిందనుకోండి, ఆ గాయం తాలూకు నొప్పి విపరీతంగా చాలా మ్యాగ్నిఫై అయ్యి కనిపిస్తుంది అనమాట. ఆ నొప్పి కూడా తగ్గదు, మనం ఏ మందులు ఇచ్చినా కానీ సరిగ్గా నిద్రపోనప్పుడు నొప్పులు కానీ ఆ వ్యాధులు కానీ తొందరగా నయం అవన్నమాట. N3 స్టేజ్ లేక REM స్టేజ్ ఆఫ్ స్లీప్ అంటారు అన్నమాట. ఆ స్లీప్ లో ఈ స్టేజెస్ లో N3 అనే ఒక స్టేజ్ ఆఫ్ స్లీప్ లో ఏమవుతుందంటే మనం నిద్రపోయినప్పుడు గాఢ నిద్ర అంటాం కదా, ఆ గాఢ నిద్రలో మన శరీరం తాలూకు ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే గాయాలు కానీ అవన్నీ నయం అవుతాయి ఆ టైంలో. సో ఆ టైం తగ్గిపోయింది అనుకో, నిద్రపోయే ఆ సమయం ఆ N3 అనే స్టేజ్ తక్కువగా ఉంటే గాయాలు కూడా తొందరగా మానవు అనమాట. సో ఇది మనం చాలా చాలా చూస్తున్నాం, మేము కూడా రోజు గమనించి ప్రతి కేసులో నొప్పి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి స్లీప్ హిస్టరీ ఏంటి, మీరు ఎలా నిద్రపోతున్నారు అనేది కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాం అనమాట. సో నిద్ర సరిగ్గా పట్టని వాళ్ళకి ఆ యాంగిల్లో కూడా మనం చూసి వాటికి కూడా తగిన వైద్య సలహాలు ఇవ్వటం కూడా జరుగుతుంది. అలాగే మయోఫాషియల్ పెయిన్ అంటారు, ఫేషియల్ న్యూరాలజీస్ అంటారు, ట్రైజమ్నల్ ఆటోనామిక్ సెఫలాలజీస్ అంటారు. ఇట్లా రకరకాల వ్యాధుల్ని మనం ఓరోఫేషియల్ రీజియన్లో అంటే నోట్లో కానీ లేకపోతే ఫేషియల్ రీజియన్లో కానీ గుర్తించి వాటికి అనేక వైద్య సలహాలు ఇవ్వటం, లేకపోతే మనం మా చేతిలో ఉన్న వైద్యం చేయటం.

0: నమస్కారం డాక్టర్ దుర్గా క్షితీష్ కొత్తూరు గారు.
1: నమస్కారం అండి.
2: ఇంతవరకు శ్రోతలు శరీర ఆరోగ్యానికి దంత ఆరోగ్యానికి గల సంబంధం గురించి డాక్టర్ దుర్గా క్షితీష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:47. ఇప్పుడు విందాం ఆరోగ్య సూచనలు.
5: ఈ మధ్య కాలంలో మనం ఎవరిని పలకరించినా వారి నుంచి వచ్చే జవాబు ఆరోగ్యం సరిగా లేదనో, లేదా ఇంట్లో చికాకులను, మనశ్శాంతి లేదనో, ఇలా ఏదో ఒకటి మనం వింటూనే ఉంటున్నాం. ఇక మరీ ముఖ్యంగా చెప్పేదేంటంటే నిద్ర సరిగా పట్టడం లేదు అనే దాని గురించి. ఈ నిద్ర పట్టకపోవడం అనే సమస్య వల్లనే చికాకు, అలసట అనేవి కలుగుతూ ఉంటాయి. ఇక వీటి ప్రభావం వల్లనే మానసిక శారీరక ఆరోగ్యం మనకి క్రమేణా క్షీణిస్తూ ఉంటుంది. అంతేకాదు ముఖం కాంతి విహీనమైపోతుంది. మనిషి జీవించడానికి మంచి ఆహారం, మంచి నీళ్లు, మంచి గాలి ఇవి ఎంత అవసరమో, అలాగే ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి నిద్ర కూడా అంతే అవసరం. అందుకే డాక్టర్లు కూడా చెప్పేదేంటంటే రోజుకు కనీసం 7 నుండి 8 గంటల నిద్ర, అంటే అది కూడా మంచి నిద్ర అవసరం అని. మంచి నిద్ర పట్టాలి అంటే ఇలా చేసి చూడండి. రోజు కనీసం 10 నిమిషాలు ప్రాణాయామం చేయండి. ఇలా వారం రోజులు చేసినట్లయితే ఈ ప్రక్రియ అలవాటైపోతుంది. దీనివల్ల రాత్రి మంచి నిద్ర పడుతుంది. ఇక ముఖ్యంగా చెప్పేదేంటంటే మనం పడుకునే మంచానికి సమీపంలో ల్యాప్టాప్లు, టీవీలు, ఫోన్లు ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. చాలామంది రాత్రి పడుకునే వరకు కూడా ఫోన్లు చూస్తూ ఇక నిద్ర వచ్చే సమయానికి వాటిని తల దగ్గరే పెట్టుకుని పడుకుంటారు. వాటి నుంచి వచ్చేటటువంటి నీలి కాంతి మిమ్మల్ని సరిగా నిద్రపోనియదు. ఎందుకంటారా, అది మీ మెదడుకు పగలేమో అన్న భ్రాంతిని కలిగిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ ఫోన్ల నుంచి వచ్చేటటువంటి కిరణాల వల్ల మెదడులోని నరాలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఫోన్లను చాలా దూరంగా పెట్టి పడుకోండి. అంతేకాదు పడుకునే ముందు వీలైతే చక్కగా శ్రావ్యమైన సంగీతాన్ని తక్కువ స్థాయి మందరంలో, అంటే వాల్యూంలో పెట్టుకుని వింటే మంచి నిద్ర పడుతుంది. అందుకే నిద్ర పట్టని వాళ్ళకి డాక్టర్లు మ్యూజిక్ థెరపీ అనేది కూడా ఇస్తూ ఉంటారు. దీనివల్ల మంచి నిద్ర మన సొంతమవుతుంది. కొంతమంది కండి పడుకునే ముందు థ్రిల్లర్, హారర్ సినిమాలు చూడటం లేదా నవలలు చదవటం చేస్తూ ఉంటారు. ఇక వాటికి సంబంధించినటువంటి భయానక దృశ్యాలు, సంఘటనలు అచేతన మెదడులో నిక్షిప్తమై కుదురుగా మనల్ని నిద్రపోనియవు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటిని దూరంగా ఉంచాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా తినకూడదు. అలాగే నిద్రకి భోజనానికి మధ్య 2 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఈ కాలంలో ఏంటవుతోందంటే చాలా మంది రాత్రి లేటుగా తినడం మొదలెడుతున్నారు. అలాగే పడుకోవడానికి 1 గంట సమయం మాత్రమే ఉంటుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిద్రకి భోజనానికి మధ్య 2 గంటల వ్యవధి ఉండాలి. వీలైతేనండి పడుకునే 1 గంట ముందు ఓ చిన్న గ్లాస్తో గోరువెచ్చని పాలు కానివ్వండి, లేదా చమేలీ పూల టీ, లేకపోతే గుప్పెడు బాదం, ఆక్రోట్లు తింటే మరీ మంచిది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే మంచి నిద్ర పట్టాలి అంటే మనం పడుకునేటటువంటి మంచం కానివ్వండి, గది కానివ్వండి చాలా శుభ్రంగా ఉండాలి. వీలైతే గది గోడల మీద అందమైన సీనరీస్ కలిగినటువంటి వాల్ పేపర్లు కానివ్వండి, లేదా పెయింటింగ్స్ కానివ్వండి వేసుకుంటే మనసుకు ఆహ్లాదంగా అనిపించి మంచి నిద్రపడుతుంది. పడుకునే ముందు 1 గంట మెడిటేషన్ చేసినట్లయితే చాలా మంచిది. మంచి నిద్రపడుతుంది, ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. మంచి నిద్ర ఉన్నట్లే.

0: చూపిస్తే ముఖం అందంగా ఉంటుంది, రోజంతా చికాకులు అలసట లేకుండా ఆహ్లాదంగా ఉంటారు.
1: ఇంతవరకు శ్రోతలు ఆరోగ్య సూచనలు విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 52 నిమిషాలు. ఇప్పుడు విందాం లలిత గీతాలు.

0: ఇంతవరకు శ్రోతలు లలిత గీతం విన్నారు. ఇది ఇవాల్టి శుభోదయం సింహపురి కార్యక్రమం.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8 గంటలు కావస్తోంది. మరికాసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 8:30 సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం.

0: ఆకాశవాణి
1: శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రస్తుత వేసవి తీవ్రత ఉపాధి హామీ పథకం శ్రామికులపై తీవ్ర ప్రతాపం చూపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 30 మండలాల పరిధిలో సుమారు 150,000 మంది పనులు చేస్తున్నారు. రాష్టంలో ఎక్కడా లేని విధంగా ఉపాధి హామీ పథకం కింద చెరువులు, సాగునీటి కాలువల్లో పుడిగతీత పనులు, చెక్డామ్ల నిర్మాణం, నూతన రహదారుల నిర్మాణం, లింక్ రోడ్ల అభివృద్ది మొదలగు పనులు జిల్లాలో జరుగుతున్నాయి. బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా జిల్లాలో విస్తృతంగా ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, డిజిటల్ బోధనా పద్దతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బోధనలు మొదలగు అంశాలు స్పష్టంగా వివరిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది శ్రీకాకుళం జిల్లాలో 159,032 మంది చేరగా ఈ ఏడాది 174,935 మందికి ప్రవేశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనతో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు సమగ్రాభివృద్ది సాధ్యమవుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లాలో కోటబొమ్మాళి మండలం చీపురులపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని 12 ఎకరాల విస్తీర్ణంలో అంచనా వ్యయం 10.51 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న MSME పార్క్ నిర్మాణానికి మే నెల 25న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో దశల వారీగా MSME పార్కులు అభివృద్ది చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, ఆముదాల వలస, ఇచ్చాపురం, నరసన్నపేట నియోజకవర్గాల్లో MSME పార్కులను అమరావతి నుంచి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. 12 ఎకరాల్లో భూమిని 74 ప్లాట్లుగా చదును చేసి రహదారులు, విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించి జిల్లాలో ప్రధానమైన MSME పార్కుగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. ఈ పార్కుకు నలుదిగ్గుల రహదారుల సౌకర్యం ఉన్నందున పారిశ్రామిక వాడగా రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలో మాతా శిశు మరణాల రేటును పూర్తిగా తగ్గించాలని, ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఇన్ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. May 21న శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతా శిశు మరణాలపై వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జిల్లాలో చోటు చేసుకున్న 4 మాతా శిశు మరణాలపై జిల్లా కమిటీ సభ్యులతో కలిసి ఆయన విచారణ చేపట్టారు. మాకివలస, మెట్టూరు, రెంటికోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పుణ్యపు వీధి అర్బన్ పిహెచ్సీల పరిధిలో నమోదైన మాతృ మరణాలపై MDSR, CDSR కమిటీలతో కలిసి సమీక్షించారు. మాతృమరణాలకు గల ప్రాథమిక వైద్య కారణాలు, క్షేత్రస్థాయి నుంచి అందిన ఆరోగ్య సేవలు, వివిధ ఆసుపత్రుల్లో లభించిన చికిత్స తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం సాధించడానికి అందరూ సమాయత్తమవ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. స్వర్గీయ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రవనాయుడు క్రీడా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా గత నెల 22న శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్క్ వద్ద MP కప్ 2026 బాక్స్ క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించారు. టోర్నీ లోగోను ఆవిష్కరించి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం పరిధిలోని పాత్రుని వలస సమీపంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 14 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ ఇటీవల నిర్మాణ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించామని వివరించారు. ఈ పనులను ఏడాది కాలంలోనే పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. దీనిని కేవలం స్టేడియానికే పరిమితం చేయకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పూర్తిస్థాయి స్పోర్ట్స్ అకాడమీగా రూపుదిద్దనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన పొందూరు ఖాదీ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పొందూరులో ఖాదీ క్లస్టర్ ఏర్పాటు చేయటకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీని ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఖాదీ కార్మికుల జీవన స్థితిగతులు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎస్ జోగినాయుడు, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి
0: సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోల సమయం 8 గంటలు దాటి 35 నిమిషాలు కావస్తోంది. మరి ఇప్పుడు విందాం ప్రపంచంలోనే వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం. ఈ సంగతి మీకు తెలుసా? సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

ఈ ప్రపంచం మొత్తం మీద చాలా జంతువులున్నాయి. మరి ఆ జంతువులకు మనుషులకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మానవుడు మాట్లాడగలడు, అవే జంతువులైతే మాట్లాడలేవు. కానీ ప్రేమ, ఫీలింగ్స్, బాధ, ఆలోచన ఇలా చాలా వరకు జంతువులకు మనకు ఒక్కటిగానే ఉంటాయి. అంతే కదా, అవి బాధపడతాయి, ఇష్టపడతాయి, ప్రేమిస్తాయి, వాటి పిల్లలంటే ఎంతో ఆప్యాయంగా ఉంటాయి, ఫీలింగ్స్ ని కూడా ఎక్స్ప్రెస్ చేస్తాయి, కాకపోతే మాటల రూపంలో కాదు, డిఫరెంట్ డిఫరెంట్ గా. మనిషి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తాడేమో, జంతువులు అంతగా ఆలోచించలేకపోవచ్చు, కానీ వాటికి కూడా ఎంతో కొంత ఆలోచన శక్తి అయితే ఉంటుంది కదా. అలాగే మనకు చాలా మంది బంధువులే ఉంటారు కదా, ఆ బంధువులు మనుషులయ్యే ఉంటారు కదా, కానీ మనకు జంతువుల బంధువులు కూడా ఉన్నారు. అదేంటి కావ్య, జంతువులకు జంతువులు బంధువులు అయి ఉంటాయి, మనుషులకు మనుషులే కదా బంధువులు ఉంటారు. కాకపోతే ఒక్కొక్కసారి మనం ఇంట్లో పెట్స్ ని పెంచుకుంటాం, వాటిని చాలా మంచిగా చూసుకుంటూ వాటితో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటాం, కాబట్టి బంధువుల్లాగా ఫీల్ అయ్యి ట్రీట్ చేస్తూ ఉంటాము అంటారా? అలా కాదండి, సైంటిఫిక్ గా కూడా ఈ జంతువు మనకి అతి దగ్గర బంధువు అన్నమాట. మన చుట్టూ ఉన్న ఎన్నో జంతువుల్లో మనిషికి అత్యంత దగ్గరగా మన యొక్క డిఎన్ఏతో 98% మ్యాచ్ అయ్యే డిఎన్ఏ ఒక జంతువుకుంది. అందరూ చెప్పే మాట, మనం చాలా రోజులుగా విన్న మాట, మనం బుక్స్ లో కూడా చదువుకున్న మాట, మనిషి కోతి నుంచి వచ్చాడు అని. మరి కోతులేమో చూడ్డానికి చాలా చిన్నవిగా ఉంటాయి, మనుషులు 6 అడుగులు ఇంకా 7 అడుగులు కూడా ఉంటారు. మరి ఎలా ఇది పాసిబుల్? హా, మాకు తెలుసు, నువ్వు ఇవాళ కోతుల గురించి చెప్పబోతున్నావా అనుకుంటున్నారా? కాదు కదా. ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ మన ప్రోగ్రామ్ ఈ సంగతి మీకు తెలుసా అని స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ. మనిషి పరిణామ క్రమం అంటే హ్యూమన్ ఎవల్యూషన్, కోతి నుంచి ఆది మానవుడు, ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడుగా రూపాంతరం చెందారు అంటారు. నిజానికి మనం కోతులు, అలాగే ఉండే గోరిల్లాలు, చింపాంజీల నుంచి రూపాంతరం చెందలేదు. ఈ కోతులకు, చింపాంజీలకు, గోరిల్లాలకు, మనుషులకు కామన్ గా ఆన్సిస్టర్స్ అంటే పూర్వీకులు ఒక్కరే అన్నమాట. కాబట్టి చింపాంజీలు, గోరిల్లాలు డిఎన్ఏలు మనుషుల డిఎన్ఏలకు దాదాపుగా మ్యాచింగ్ ఉంటదన్నమాట. ఈ చింపాంజీలు, మనుషులు, గోరిల్లాలు చాలా దగ్గర, అతి సమీప బంధువులన్నమాట. హోమినిడే ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళు. ఈ హోమినిడే ఫ్యామిలీ ఎలా ఉంటుంది అంటే, వీళ్ళు 2 కాళ్ళపైన నడవగలరు, నిల్చోగలరు, అలాగే వెన్నుపూస కొద్దిగా వంపు తిరిగి ఉంటుంది, పెద్ద పెద్ద మెదడులు ఉంటాయన్నమాట మిగిలిన జంతువులతో కంపేర్ చేసుకుంటే. తొడల దగ్గర నుంచి కొంచెం వంపు తిరిగి ఉంటారు, ఎలాగైతే గొరిల్లాలకి ఉంటాయో అలాగే మనుషులకు కూడా అలాగే ఉంటాయి కదా. అలాగే ఇవి పాలిచ్చి పిల్లల్ని పెంచుతాయన్నమాట. ఇలాంటి కొన్ని లక్షణాలు మనం ఈ హోమినిడే ఫ్యామిలీకి చెందినటువంటి వాటిలో చూడొచ్చు. హోమినిడేలో చింపాంజీలు, అలాగే గోరిల్లాలు కూడా మానవులతో పాటుగా వస్తాయి, అలాగే ఒరంగుటాన్స్ కూడా ఇందులో భాగమే. కోతులు కూడా ఉంటాయి, కాకపోతే కోతులకి గొరిల్లాలకి ఉన్నంత పెద్ద అస్థిపంజరం అయితే ఉండదు, కాబట్టి గొరిల్లాలు చింపాంజీల డిఎన్ఏ మనుషులతో ఎక్కువగా మ్యాచ్ అవుతుంది. కావ్య, అసలు వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది, ఏంటి మనము గొరిల్లాలు చింపాంజీలు ఒకటేనా అంటే, 3 యొక్క పూర్వీకులు ఒక్కరే అన్నమాట. ఆ తర్వాత పరిణామం చెందుతూ చెందుతూ డిఫరెంట్ డిఫరెంట్ గా డివైడ్ అయిపోయి సపరేట్ అయిపోయారు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అందరి యొక్క పూర్వీకులు ఒక్కరే అన్నమాట, ఒక్కరి బేస్ నుంచిగానే సపరేట్ అయిపోయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చేసాము. అందుకే గొరిల్లాల యొక్క డిఎన్ఏ మనుషుల యొక్క డిఎన్ఏతో 98% మ్యాచ్ అవుతుందంట. ఒక్కసారి ఆలోచించండి, 98% మన డిఎన్ఏతో ఒక జంతువు డిఎన్ఏ మ్యాచ్ అవుతుందంటే ఎంత దగ్గర రిలేషన్ మనుషులకి, గొరిల్లాలకి ఉంటుంది. ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం చెప్పమంటారా, గొరిల్లా డిఎన్ఏ మనకి 98% మ్యాచ్ అయితే, చింపాంజీ యొక్క డిఎన్ఏ 99% మనుషుల డిఎన్ఏకి మ్యాచ్ అవుతుంది. వాహ్. అలాగే ఇంకొక జంతువు ఉందండి, అది కొంచెం చూడ్డానికి చింపాంజీ లాగా కనిపిస్తుంది, కాకపోతే దాని యొక్క హెయిర్ రెడ్డిష్ షేడ్ లో ఉంటది, దాన్నే ఒరంగుటాన్ అంటారు. దీని యొక్క డిఎన్ఏ మనుషుల డిఎన్ఏకి 97%
మ్యాచ్ అవుతుందంట. అయితే కోతుల యొక్క డిఎన్ఏ 90% మ్యాచ్ అవుతుంది. అంటే అత్యంత దగ్గరగా మనుషుల్లాగా ఉండే డిఎన్ఏ 99% చింపాంజీల్ది, దాని తర్వాత గొరిల్లాల్ది, దాని తర్వాత ఒరంగుటాన్లది అనమాట. ఇవన్నీ మనుషులు, చింపాంజీలు, గొరిల్లాలు, ఈ ఒరంగుటాన్లు అన్నీ కూడా ఒకటే తెగకు చెందినటువంటివి. మరి ఇవాళ మనం దేని గురించి తెలుసుకోబోతున్నాము అనంటే మన తెగలో ఒకటైనటువంటి గొరిల్లా గురించి. గొరిల్లాలంటే మనకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే గొరిల్లా గురించి ఏదైనా ఒక సినిమా వచ్చిందనుకోండి, చిన్న పిల్లలతో ఈక్వల్ గా పెద్దవాళ్ళు కూడా ఆ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారు. అలాంటి సినిమాలలో గొరిల్లా కానీ, కింగ్ కాంగ్ కానీ ఎంత మంది చూసుంటారు కదా, ఎంత బాగా మనకి నచ్చుతాయో. అవి మనుషులతో పెట్టుకున్నటువంటి రిలేషన్ అయితే ఏమి, ఆ మనుషులకి ఆపద వస్తే అవి ఎలా వాళ్ళని కాపాడతాయి, వాళ్ళ యొక్క ఫ్యామిలీలో వాటికి ఉన్నటువంటి అనుబంధం అయితే ఏమి, వాటి మీద ఎవరైనా ఒక్కరు అటాక్ చేశారంటే మొత్తం అన్ని కలిసిపోయి ప్రాణాలకు తెగించి వాటితో ఎలా ఫైట్ చేస్తాయి, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఆహా ఎంత బాగా చేస్తున్నాయి ఈ గొరిల్లాలు అని అనిపిస్తుంది కదా. మరి అలా మనం సినిమాల్లో చూసేవన్నీ కూడా నిజంగా నిజాలే. గొరిల్లాలు చాలా వరకు మనుషుల్లాగానే బిహేవ్ చేస్తాయి. ప్రేమ, ఫీలింగ్స్, రిలేషన్స్, వాటి మధ్య ఉన్నటువంటి అనుబంధము, భవిష్యత్తు గురించి ఆలోచించడము, వాటి సమూహాల నుంచి అవి పక్కకు వచ్చేసినప్పుడు బాధపడడము, ముఖ్యంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మన యొక్క ఫీలింగ్స్ ని మన ఫేస్ ద్వారా అవతలలో తెలుసుకుంటారు అనమాట. మనం ఆనందంగా ఉన్నామా, బాధగా ఉన్నామా, నచ్చిందా మనకు ఏదైనా ఒక విషయం, నచ్చలేదా అని. అలాగా చాలా వరకు మనుషుల్లాగానే ఫేస్ ద్వారా వాటి యొక్క ఎక్స్ప్రెషన్స్ ని, ఫీలింగ్స్ ని బయట పెట్టగలిగే జంతువు గొరిల్లా. అంతేకాదు గొరిల్లాలు మనలాగా నవ్వుతాయి కూడా. మరి అలాంటి మనకు సంబంధించినటువంటి గొరిల్లా గురించి మీలో ఎంత మందికి ఎన్ని విషయాలు తెలుసండి? అసలు నిజంగా గొరిల్లాలు ఇప్పుడు ఉన్నాయా, ఉంటే ఎక్కడున్నాయి, వాటి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, ఇలాంటి చాలా విషయాలు ఇవాళ మనం తెలుసుకుందాం. గొరిల్లా అనే పదం గ్రీకు పదమైన గొరిల్లియాస్ నుంచి వచ్చింది. హన్నో అనే ఒక అన్వేషకుడు సుమారు 500 BC కాలంలో ఆఫ్రికాలో తాను ఎదుర్కొన్న వెంట్రుకల ప్రజలను వర్ణించడానికి ఈ పదాన్ని వాడారట. ఇక వెంట్రుకల ప్రజలు అనంటే మీరే ఆలోచించుకోవాలి. అలా గొరిల్లా అనే పేరు వచ్చింది. అయితే ముఖ్యంగా గొరిల్లాలో జాతులు 2 రకాలుగా ఉంటాయి. అవి ఈస్టర్న్ గొరిల్లా, వెస్ట్రన్ గొరిల్లా. వీటిలో మళ్ళీ 4 జాతులున్నాయన్నమాట. వెస్ట్రన్ లో ల్యాండ్ గొరిల్లా, ఈస్టర్న్ లో ల్యాండ్ గొరిల్లా, క్రాస్ రివర్ గొరిల్లా, మౌంటైన్ గొరిల్లా. అయితే వెస్ట్రన్ లో ల్యాండ్ గొరిల్లా, దీన్నే సిల్వర్ బ్యాక్ గొరిల్లా అని కూడా అంటారు. ఈ పేరు చాలా ఫేమస్ అండి. చాలా బలంగా ఉంటాయి ఈ గొరిల్లాలు. వీటి వీపు పైన సిల్వర్ కలర్ లో ఒక మార్క్ లాగా ఉంటుందన్నమాట. అయితే ఆడ గొరిల్లాలు మామూలుగానే ఉంటాయి బ్లాక్ కలర్ లో, కేవలం మగ గొరిల్లాలకు మాత్రమే వీపు పైన సిల్వర్ కలర్ మార్క్ ఉంటుంది. ఇవి అత్యంత బలమైనటువంటి గొరిల్లాలు. సుమారు 100 నుంచి 270 కేజీల వరకు బరువు పెరుగుతాయి. 6 అడుగుల వరకు కూడా ఎత్తు కలిగి ఉంటాయి. 800 కేజీల బరువు వరకు కూడా ఏ వస్తువునైనా అవలీలగా ఎత్తగలవు ఈ గొరిల్లాలు. దాని యొక్క బరువు కంటే కూడా 10% ఎక్కువ బరువుని ఈ గొరిల్లాలు మొయ్యగలవు. సింపుల్ గా చెప్పాలంటే 10 మంది మనుషుల్ని బలం కల్పితే ఒక గొరిల్లా బలం ఉంటుందన్నమాట. ఇవి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. అలాగే వీటి యొక్క జీవిత కాలం 35 నుంచి 40 సంవత్సరాలు ఉంటుంది. అరుదైన పరిస్థితుల్లో, కొన్ని కొన్ని జూలల్లో వాటికి అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు అవి 50 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలం కూడా జీవించవచ్చు. ఇంకా ఇవి అడవులలో ఆకులు, పండ్లను తింటూ జీవనం కొనసాగిస్తూ ఉంటాయి. గొరిల్లాలు వెజిటేరియన్స్, శాకాహారులు మాత్రమే. కానీ కొన్ని రేర్ గా చీమలను తింటూ కూడా మనకి కనిపిస్తాయి. ప్రపంచం మొత్తం మీద 3 లక్షల గొరిల్లాల వరకు ఉన్నాయని ఒక అంచనా. ఎక్కువగా ఇవి సెంట్రల్ ఆఫ్రికాలో ఉన్న దట్టమైన అడవులలో జీవనం కొనసాగిస్తూ ఉంటాయి. మానవుల మాదిరిగానే గొరిల్లాలకు వ్యక్తిగత వేలిముద్రలు ఉంటాయి. ఎలాగైతే మనిషి యొక్క వేలిముద్రలు వేరే వాళ్ళ వేలిముద్రలతో మ్యాచ్ అవ్వవో, అలాగే గొరిల్లాలకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేలిముద్రలు ఉంటాయి. అంతేకాకుండా ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే వీటి యొక్క నోస్ ప్రింట్స్ కూడా చాలా యునిక్ గా ఉంటాయన్నమాట. అంటే ముక్కు యొక్క మార్క్
మార్క్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒక గొరిల్లాకు ఇంకొక గొరిల్లాకు డిఫరెంట్ గా ఉంటాయి. ఇవి కొంత దూరం మనిషిలాగా నిటారుగా రెండు కాళ్ల మీద నడుస్తాయి, కానీ చాలా వరకు వీటిని మనం అరికాళ్లను అరచేతులను ఉపయోగించి నడుస్తూ ఉండడం చూస్తూ ఉంటాం. గొరిల్లాలు మానవుల కంటే కూడా ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటాయి, సగటున ఒక రోజుకు 12 గంటలు నిద్రపోతాయట. ఇవి ట్రూప్స్ అంటే గుంపులుగా ఉండడానికి ఇష్టపడతాయి, వీటి గుంపుని ట్రూప్ అంటారు. ఒక గుంపులో సుమారు 30 వరకు గొరిల్లాలు ఉంటాయి. ఈ 30 గొరిల్లాలకు లీడర్ గా ఒక సిల్వర్ బ్యాక్ గొరిల్లా ఉంటుంది, వాటిని కూడా ఆ ట్రూప్ మెంబర్సే ఎంచుకుంటారు. చిరుతలు లేదా ఇతర జంతువులు గొరిల్లా సమూహం పైన దాడి చేసినప్పుడు ఆ సిల్వర్ బ్యాక్ గొరిల్లా ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఆ సమూహాన్ని రక్షిస్తుందట. నీళ్లంటే గొరిల్లాలకు చాలా భయం అండి. సాధ్యమైనంత వరకు నీళ్లకు దూరంగానే ఉంటాయి మన గొరిల్లాలు, ఎందుకంటే ఇతర జంతువుల్లాగా వీటికి ఈత రాదు, అందుకని నీళ్లకు చాలా దూరంగా ఉంటాయి, భయపడతాయి కూడా నీళ్లంటే. అడవులలో ఉండే చెట్ల కొమ్మలతో ఆకులతో ఇంకా అందుబాటులో ఉన్న వివిధ చెట్లకు సంబంధించినటువంటి పదార్థాలతో గొరిల్లాలు గూళ్ళు నేలపైన గానీ చెట్ల పైన గానీ నిర్మించుకుంటూ గూళ్లల్లో ఉంటాయి. ఎంత ఆశ్చర్యం కలిగించే విషయం అండి ఇది. గొరిల్లాలు గూళ్లల్లో, అంత పెద్ద జీవి అయినా కూడా గూళ్లల్లో నివసిస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పమంటారా, ఇవి ఒక్కసారి మాత్రమే ఆ గూడులో పడుకుంటాయి, నెక్స్ట్ డే మళ్ళీ ఆ గూట్లో పడుకో. మరి ఎక్కడ పడుకుంటాయి అంటే మళ్ళీ ప్రతిరోజు

0: పుబర్టీ స్టేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 సంవత్సరాలకు పిల్లల్ని కనడానికి ఇష్టపడతాయన్నమాట. పిల్లల్ని కనడానికి సిద్ధమైన ప్రతి 4 నుంచి 6 సంవత్సరాలకి ఒక బేబీని మాత్రమే కంటుంది. ఎవ్రీ ఇయర్ ఒక బేబీని అయితే కనదు, ప్రతి 4 నుంచి 6 సంవత్సరాలకి ఒక బేబీని కంటుంది. అలా తన జీవితకాలం మొత్తానికి 3 లేదా 4 పిల్లల్ని మాత్రమే అది కనగలదు. గొరిల్లాలు మనుషుల్ని చాలా ఈజీగా చంపేయగలవు. ఇవి అంత ఈజీగా అటాక్ చేయవు. వాటికి ఏదన్నా ఆపద ఉంది అనుకుంటే తప్పించి అవి అంత ఈజీగా అటాక్ చేయవు. అలా కొన్ని అధ్యయనాల ప్రకారం అవి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మనం కొన్ని నియమాలు గనక పాటిస్తే 90% వీటి దాడి నుంచి మనం తప్పించుకోగలం. ఇవి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మనం అరవకుండా, హడావిడిగా పరిగెత్తకుండా ఉన్న చోటే ఉండి కిందకి కూర్చుంటే అవి ఏమీ చేయవట. ఎందుకంటే వాటికంటే హైట్గా ఉండడం అస్సలు నచ్చదట. సో మనం కింద కూర్చున్నట్లయితే వాటికి మనం ఏ విధమైన ప్రమాదం కూడా కలిగించము అని అవి భావించి అవి మన పైన దాడి చేయకుండా వెళ్ళిపోతాయి. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇవి ఒక రకమైన శబ్దం చేస్తూ గుండెల మీద బాదుకుంటూ ఉంటాయి. మనం చాలా సార్లు సినిమాల్లోనే చూసే ఉంటాం కదా. ఎందుకు అలా చేస్తాయి అనంటే గొరిల్లాలు 2 కారణాల వల్ల అలా గుండెల మీద కొట్టుకుంటూ ఉంటాయి. ఒకటి ఏంటంటే దాని యొక్క బలాన్ని, దాని ధైర్యాన్ని చూపించడం కోసం, ఎదుటి వారిని భయపెట్టడం కోసం అలా చేస్తాయి. రెండవది ఆడ గొరిల్లాలను అట్రాక్ట్ చేయడానికి అలా గుండెల మీద బాదుకుంటూ కనిపిస్తాయన్నమాట. ఇలా కొట్టుకోవడాన్ని డ్రమ్మింగ్ సౌండ్ అంటారు. ఈ సౌండ్ సుమారు 1 కిలోమీటర్ వరకు వినిపిస్తుంది. అంతేకాకుండా మృగరాజు అడవికి రాజు, సింహం అని మనకు తెలుసు. ఈ మాటను చాలా సార్లే వినే ఉంటాం కదా. సింహం యొక్క బైట్ పవర్ అంటే కొరికే సామర్థ్యం 650 PSI పైన ఉంటుంది. కానీ మన గొరిల్లా యొక్క బైట్ ఫోర్స్ ఎంత ఉంటుందో తెలుసా అండి? 1300 PSI. ఇక్కడే అర్థమవ్వాలి గొరిల్లాలు ఎంత దృఢంగా ఉంటాయి అనేసి. కానీ వీటికి ఇంతటి దృఢమైన దవడ కండరాలు ఉన్నా కూడా ఇవి పూర్తిగా శాకాహారి కాబట్టి ఆ దవడ కండరాలను చెట్లపై ఉండే బరడు తీయడానికి ఉపయోగిస్తూ ఉంటాయన్నమాట. బేసిక్ గా గొరిల్లాలు చాలా కామ్ గోయింగ్ అండి. అంటే వాటి పని అవి చూసుకుంటూ ఉంటాయి. పని గట్టుకుని వాటిని రెచ్చగొడితే తప్ప అవి దాడి చేయవన్నమాట. మనిషి DNAతో గొరిల్లా యొక్క DNA 98% వరకు మ్యాచ్ అవుతాయి. కాబట్టి గొరిల్లాలకు గనక మంచి ట్రైనింగ్ ఇచ్చామనుకోండి అవి మనుషులతో బాగా కలిసిపోయి ఫ్రెండ్లీగా ఉంటాయి. అలాగే మన DNA గొరిల్లాతో చాలా వరకు మ్యాచ్ అవుతుంది కాబట్టి మనుషుల నుంచి గొరిల్లాలకి, గొరిల్లాల నుంచి మనుషులకు చాలా రకాల వైరస్లు సోకే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల మనిషికి సంక్రమించే ఎబోలా వైరస్ కారణంగా 2004లో కాంగో రిపబ్లిక్ లో ఉన్న నేషనల్ పార్క్ లో అనేక 100 గొరిల్లాలు ఎబోలా వైరస్ బారిన పడి చనిపోయాయట. అలాగే 2006లో సెంట్రల్ ఆఫ్రికాలో ఇదే వైరస్ కారణంగా 5000కు పైగా గొరిల్లాలు చనిపోయాయి. అంటే మనుషుల నుంచి వైరస్ వాటికి సోకింది. జూలో ఉన్న కొన్ని గొరిల్లాలకు COVID-19 కూడా వచ్చినట్టుగా నోటీస్ చేశారట మనుషుల నుంచి. September 5లో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీకి చెందినటువంటి థామస్ బ్రూయర్ నేతృత్వంలోని బృందం కొన్ని అంశాలని గొరిల్లాల్లో పరిశీలించింది. అవేంటి అంటే గొరిల్లాలు అడవులలో పనిముట్లను ఉపయోగిస్తాయని తెలిసింది. అంటే దేనైనా కట్ చేయడానికి, దానికి కావలసిన గూళ్ళను నిర్మించుకోవడానికి పనిముట్లు, షార్ప్గా ఉన్న రాళ్లను కానీ వాటిని ఉపయోగించి వాటి యొక్క పనిని ఈజీ చేసుకుంటాయని. నార్మల్ గా జంతువులు అలా ఎక్కువగా చెయ్యవు కదా, కానీ వాటికి తెలివి. అలాగే కాంగో రిపబ్లిక్ లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ లో ఒక ఆడ గొరిల్లా చిత్తడి నేల దాటుతున్నప్పుడు, అంటే కొంచెం వాటరీగా ఉంటాయి కదా, ఆ నేల దాటుతూ ఉన్నప్పుడు నీటి యొక్క లోతును కొలవడానికి కర్రను ఉపయోగించినట్లు రికార్డ్ చేయబడింది. అంటే లోతు ఎంతుంది, ఒకవేళ దాంట్లో దిగానంటే మునిగిపోతానేమో, ఆ బురదలో ఇరుక్కుపోతానేమో అనేసి కర్ర పెట్టి ముందది దాని యొక్క లోతుని కనుక్కొని అప్పుడు దిగిందనమాట. అలాగే ఇంకొక ఆడ గొరిల్లా చెట్టు మొద్దును వంతెనగా వేసి ఆ చిత్తడి నేలను, ఆ తడిగా ఉన్న నేలను క్రాస్ చేసిందట. సో అవి ఎలా తెలివిని ఉపయోగిస్తున్నాయో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: గొరిల్లాతో చాలా వరకు మ్యాచ్ అవుతుంది కాబట్టి మనుషుల నుంచి గొరిల్లాలకి, గొరిల్లాల నుంచి మనుషులకు చాలా రకాల వైరస్లు సోకే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల మనిషికి సంక్రమించే ఎబోలా వైరస్ కారణంగా 2004లో కాంగో రిపబ్లిక్ లో ఉన్న నేషనల్ పార్క్ లో అనేక వందల గొరిల్లాలు ఎబోలా వైరస్ బారిన పడి చనిపోయాయట. అలాగే 2006లో సెంట్రల్ ఆఫ్రికాలో ఇదే వైరస్ కారణంగా 5,000కు పైగా గొరిల్లాలు చనిపోయాయి. అంటే మనుషుల నుంచి వైరస్ వాటికి సోకింది. జూలో ఉన్న కొన్ని గొరిల్లాలకు కోవిడ్-19 కూడా వచ్చినట్టుగా నోటీస్ చేశారట మనుషుల నుంచి. సెప్టెంబర్ 5లో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీకి చెందినటువంటి థామస్ బ్రూయర్ నేతృత్వంలోని బృందం కొన్ని అంశాలని గొరిల్లాల్లో పరిశీలించింది. అవేంటి అంటే, గొరిల్లాలు అడవులలో పనిముట్లను ఉపయోగిస్తాయని తెలిసింది. అంటే దేన్నైనా కట్ చేయడానికి, దానికి కావలసిన గూళ్ళను నిర్మించుకోవడానికి పనిముట్లు, షార్ప్గా ఉన్న రాళ్లను కానీ వాటిని ఉపయోగించి వాటి యొక్క పనిని ఈజీ చేసుకుంటాయని. నార్మల్గా జంతువులు అలా ఎక్కువగా చెయ్యవు కదా, కానీ వాటికి తెలివి. అలాగే కాంగో రిపబ్లిక్ లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ లో ఒక ఆడ గొరిల్లా చిత్తడి నేల దాటుతున్నప్పుడు, అంటే కొంచెం వాటరీగా ఉంటాయి కదా, ఆ నేల దాటుతూ ఉన్నప్పుడు నీటి యొక్క లోతును కొలవడానికి కర్రను ఉపయోగించినట్లు రికార్డ్ చేయబడింది. అంటే లోతు ఎంతుంది, ఒకవేళ దాంట్లో దిగానంటే మునిగిపోతానేమో, ఆ బురదలో ఇరుక్కుపోతానేమో అనేసి కర్ర పెట్టి ముందది దాని యొక్క లోతుని కనుక్కొని అప్పుడు దిగిందనమాట. అలాగే ఇంకొక ఆడ గొరిల్లా చెట్టు మొద్దును వంతెనగా వేసి ఆ చిత్తడి నేలను, ఆ తడిగా ఉన్న నేలను క్రాస్ చేసిందట. సో అవి ఎలా తెలివిని ఉపయోగిస్తున్నాయో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సెప్టెంబర్ 2005లో కాంగో రిపబ్లిక్ లో ఉన్నటువంటి 2.5 సంవత్సరాల వయసున్న గొరిల్లా రాళ్లను ఉపయోగించి తాటి గింజలను పగలగొట్టినట్లు కూడా తెలుస్తుంది. సో అవి ఎలా పనిముట్లను ఉపయోగిస్తున్నాయి అని. చింపాంజీలు అడవిలో చెదపురుగులను చేపలకు ఎరగా ఉపయోగించడం కనిపిస్తుంది. అయితే గొరిల్లాలు శాకాహారులు కదండి, చింపాంజీలు మాత్రం సర్వభక్షకులు. అంటే అటు చెట్లని పండ్లని తింటాయి, అంతేకాకుండా చేపల్ని ఇలాంటి వాటిని కూడా చింపాంజీలు తింటూ ఉంటాయి. ప్రపంచంలో దేనికైనా కూడా జంతువులకు మనం సరైన ట్రైనింగ్ ఇస్తే అవి ఎంతగా తెలివితేటలు ఉపయోగించి మారిపోతాయి అనే దానికి గొరిల్లాలు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అందుకే అతి తెలివైన గొరిల్లాగా కోకో ప్రపంచ రికార్డు సృష్టించిందండి. కోకో ఒక ఆడ గొరిల్లా. ఇది 1974లో జూలై 4న శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి జూలో జన్మించింది. ఇది మనుషులు మాట్లాడే సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంది. అంటే మనం సైగలు చేస్తాం కదా, హాయ్ అని, ఇట్లా రమ్మని, వెళ్ళమని పిలుస్తూ ఉంటాం కదా, ఇలాంటివన్నీ కూడా ఆ గొరిల్లా నేర్చుకుంది. తన ఇన్స్ట్రక్టర్ పాటర్సన్, ఈమె ఒక అమెరికన్ యానిమల్ సైకాలజిస్ట్ అనమాట. అమెరికాలో ఉన్నటువంటి సైన్ లాంగ్వేజెస్ నేర్పించడంలో సిద్ధాస్తురాలు. 100కి పైగా మనుషులు చేసే సైగల్ని కోకో అర్థం చేసుకుని తిరిగి మళ్ళీ సైగల్ ద్వారానే రిప్లై కూడా ఇస్తుంది. దీన్నే గొరిల్లా సైన్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. కోకో చిన్నతనం నుంచి ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవడంతో దానికి ఇంగ్లీష్లో 2,000కు పైగా పదాలు అర్థమవుతాయండి. విద్య నేర్చుకున్న కోకో తన తెలివితేటలతో తనకు తానే సాటి అని నిరూపించింది. అద్దం ముందు నిలబడి తన ఫోటోని సెల్ఫీ తానే తీసుకున్నటువంటి బొమ్మ ఇప్పటికి కూడా చాలా ఫేమస్ అండి. ఒక జంతువు సెల్ఫీ తీసుకునింది, మరి అది నిజంగానే ఫేమస్ కదా. 1978వ సంవత్సరంలో నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ లో కోకో గురించి వివరిస్తూ ఆ సెల్ఫీ ఫోటోను కూడా ప్రచురించారట. కోకో ఐక్యూ స్కేల్ పై మనిషిలాగానే 70 నుంచి 90 స్కోర్ సాధించేది. అపారమైన తెలివితేటలు ఉన్నటువంటి కోకోకి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు, సెలబ్రిటీస్ కూడా అభిమానులుగా ఉన్నారు. హ్యూమన్స్ ఆర్ ద మోస్ట్ ఇంటలెక్చువల్ స్పీషియస్ ఆన్ ద ఎర్త్ అనే నానుడికి ఈ గొరిల్లా కొద్దిగా సవాలుగానే నిలిచింది అని చెప్పొచ్చు. ఎందుకంటే మనుషులాగానే చాలా వరకు బిహేవ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా కోకో ఒక పిల్లిని కూడా దత్తత తీసుకుని దానికి లిప్స్టిక్ అనే పేరుని పెట్టిందట. ఈ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, ఆ పిల్లి యొక్క పెదాలు గులాబీ రంగులో ఉంటాయి, అందుకనే ఆ పేరు నేను పెట్టాను అని కోకో చెప్పింది. కోకో పెయింటింగ్స్ కూడా చాలా బాగా వేసేది. అయితే బాధ కలిగించే విషయం ఏంటంటే, 2018 జూన్ 19వ తేదీ కోకో కన్నుమూసింది. కోకో వలన గొరిల్లాల్లో భావావేశాల గురించి, మేధోశక్తి గురించి మనం చాలా ఈజీగా అర్థం చేసుకోగలమండి. ఈ కోకోకు సంబంధించినటువంటి వీడియోస్ ఇప్పటికీ కూడా మనకు సోషల్ మీడియాలో అవైలబుల్గా ఉన్నాయి. మీరు కావాలంటే చూడండి, అది ఎలా మాట్లాడుతుంది, ఎలా సైన్ లాంగ్వేజెస్తో తన యొక్క ఉద్దేశాలను మనకు అర్థమయ్యేలాగా చేస్తుంది అనేసి. రోజు రోజుకి కుచించుకుపోతున్న అడవుల వలన ఆహారం దొరక్క వెస్టర్న్ గోరిల్లాలు అలాగే ఈస్టర్న్ గోరిల్లా ఈ రెండు జాతులు కూడా అంతరించిపోతున్నటువంటి జాబితాలు ఉన్నాయి అని IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ తెలియజేసింది. మరి ఈ గొరిల్లాలు మన ఇండియాలో ఉన్నాయా కావ్య అంటే, నార్మల్ గా గొరిల్లాలు ఇండియాలో ఉండవండి, అవి ఎక్కువగా మనకి ఆఫ్రికా సైడ్ కనిపిస్తూ ఉంటాయి. కానీ మన ఇండియన్స్ గొరిల్లాల్ని తెచ్చారు. అవును, ఇండియా మొత్తం మీద మైసూర్ జూలో శ్రీ చామరాజేంద్ర జువాలజికల్ గార్డెన్స్ లో మనం గొరిల్లాలను చూడొచ్చు. ఇక్కడ క్వెంబో, థాబో, డెంబా అనే మూడు గొరిల్లాలున్నాయి. వీటిని జర్మనీ నుంచి తీసుకొచ్చారన్నమాట. ఇవి మూడు కూడా మగ గొరిల్లాలు. అయితే మనం ఎక్కువగా ఈ రోజుల్లో వినే మాట గొరిల్లా గ్లాస్ అని. ఎంతమంది విన్నారు ఈ మాట? మనం వాడే ఫోన్లలో చాలా వరకు గొరిల్లా గ్లాస్ ఉంది, సో ఇది మంచిది అనని వింటూ ఉంటాం. సో గొరిల్లా గ్లాస్ అని పెట్టడానికి కారణం ఏమై ఉంటుంది అని అనుకుంటున్నారు? మరి ఆ గొరిల్లా గ్లాస్ కూడా గొరిల్లాస్ నుంచే ఆ పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది గాజు యొక్క బలం, మన్నికను సూచిస్తుందన్నమాట. ఒక గొరిల్లా దాని అపారమైన శక్తికి ప్రసిద్ధి చెందినట్లే ఈ గాజు కూడా గొరిల్లా అంత స్ట్రాంగ్ గా ఉంటుంది, దృఢంగా ఉంటుంది అని మనకు చెప్పడానికి, ఈ గాజు యొక్క సామర్థ్యాన్ని మనకు చెప్పడానికి గొరిల్లా పవర్ ఎలా ఉంటుందో ఈ గాజు కూడా అంత పవర్ ఉంటుంది, అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అని మనకు చెప్పడం కోసం దీన్ని తయారు చేసినటువంటి కంపెనీ దీనికి గొరిల్లా గ్లాస్ అని పేరు పెట్టడం జరిగింది. దీన్ని బట్టే మనకు అర్థం అవ్వాలి గొరిల్లా ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అనేసి. సో ఇదండి గొరిల్లాస్ గురించి. మనకి ఎంతో దగ్గర డిఎన్ఏ కలిగినటువంటి గొరిల్లాలు, చాలా వరకు మనుషుల్లాగానే బిహేవ్ చేసే గొరిల్లాలు, మన తెగకు సంబంధించినటువంటి గొరిల్లాలు, అంతేకాకుండా మన బంధువులు అని కూడా చెప్పే గొరిల్లాల గురించినటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు నాకైతే వీటి గురించి తెలుసుకుంటుండే. అవి ఒక్క రోజులో నిద్రపోయిన గూడిలో ఇంకొక రోజు నిద్రపోవు, నెక్స్ట్ డే ఇంకొక నెస్ట్ ని నిర్మించుకుంటాయి అని తెలిసినప్పుడు కేవలం 5 మినిట్స్ లో ఆ నెస్ట్ నిర్మించేస్తాయి అని, ఇవి శాఖాహారులు అనేసి వాటి బలం ఎలా ఉంటుంది అని, అలాగే గొరిల్లాలు అంతరించిపోతున్నాయి అని, ఇలాంటి చాలా విషయాలు తెలుసుకుంటే ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపించిందండి. సినిమా చూస్తున్నప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో అలాగే అనిపించింది. మీరు కూడా అదే ఫీల్ అయ్యారు అనుకుంటూ ఉన్నాను. సో ఇంకొన్ని రోజులు పోతే మనం ఎలా అయితే డైనోసర్ల గురించి మాట్లాడుకుంటూ ఉన్నామో, అలాగే ఇంకొన్ని జంతువుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నామో, మేబీ ఈ గొరిల్లాల గురించి కూడా మాట్లాడుకోవాలేమో. ఎందుకంటే గత 20 సంవత్సరాల్లో దాదాపుగా 60% వరకు కూడా గొరిల్లాలు తగ్గిపోయాయట. దీన్ని బట్టి అర్థమవుతుంది ఇంకొక 20 సంవత్సరాలు దాటిందంటే ఇవి కూడా ఎలా ఉంటాయి అనేసి. సో ఇది ఇవాల్టి మన ఈ సంగతి మీకు తెలుసా. నేను వచ్చే వారం ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తా. నేను మీ కావ్యశ్రీ, బై బాయ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ను నిషేధిద్దాం.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9:03. హలో అభిరుచి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం పలుకుతూ, మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలి అంటే 0861233310 లేదా 102 నంబర్లకు కాల్ చేయండి. మరెందుకు ఆలస్యం, తొలి శ్రోతనైతే పలకరించేద్దాం. హలో అభిరుచి అండి.
5: సార్ గుడ్ మార్నింగ్. సార్
4: గుడ్ మార్నింగ్ అండి. ఎంతో ఉత్సాహంగా కాల్ చేస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: థ్యాంక్ యూ సార్. చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి సార్.
4: నరేందర్ రెడ్డి గారు,
5: బాగున్నారు సార్?
4: బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
5: బాగున్నాను సార్.
4: ఏ పాట విందామంటారు
5: సార్? పట్టాభిషేకం సినిమాలో లవ్లీ గుడ్ షాట్ అనే పాట కావాలి సార్.
4: తప్పకుండా అండి, ప్లే చేస్తాను, విందామా అండి?
5: ధన్యవాదాలు సార్.
4: థ్యాంక్ యూ అండి.

0: ఒక్క శ్రీ చైతన్య నుండి
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమం వింటూ ఉన్నారు. కార్యక్రమంలో మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి, నమస్తే అండి. హలో హలో హలో రైట్, ఎవరితో మాట్లాడుతున్నారు? మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి, హలో నమస్తే అండి. హలో అభిరుచి, నమస్తే అండి. శుభోదయం అండి.
2: నేను బండారు త్రిమూర్తులు గుప్తా, పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా. నమస్తే. నమస్తే
1: నమస్తే గుప్తా గారు, చెప్పండి ఏ పాట విందామంటారు ఇవాళ?
2: ఈవేళ ఎస్వి కిషన్ రెడ్డి గారు పుట్టినరోజు అండి. ఈ సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకం తెలియపరుస్తూ మిమ్మల్ని పాట అడుగుతాను అనుకుంటున్నాను.
1: అడగండి అడగండి.
2: ఎగిరే పావురమా ఈ చిత్రంలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. ఈతరగతి సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్వి కిషన్ రెడ్డి. బ్రహ్మలు గురు బ్రహ్మలు ఆ పాట ఉందండి.
1: తప్పకుండా అండి, పాట అయితే రెడీగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామండి.
2: సార్ అవి గారు
1: చెప్పండి చెప్పండి.
2: మా అక్క గారు గల్పూడి నాగలక్ష్మి గారి కోసం, బొడ్డట్టు జగన్నాథరావు మాస్టర్ గారి కోసం, అలవిలి వెంకటరెడ్డి గారి కోసం, మంచం శాస్త్రీరావు గారి కోసం, మా తమ్ముడు శ్రీకాకుళం భాస్కర్ రావు గారి కోసం, బైపల్లి నాగేశ్వరరావు గారి కోసం, నరేందర్ రెడ్డి గారి కోసం, ఆ తర్వాత మన సింహపురి నెల్లూరు ఎఫ్ఎం ప్రసారాలు వింటున్న, అద్భుతమైన ప్రసారాలు వింటున్నటువంటి శ్రోతలు అందరి కోసం.
1: రైట్ అండి రైట్ అండి, ధన్యవాదాలండి. మీరు కొన్ని పాటది సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామండి. అంతకంటే ముందు

స్వరపద యోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భూమిలో వెలసిన సురవరులు సనిపమ నిపమ రే గరి సని పని సనిపమ పని పమ రే గరి నిసరి గరి నిసరి మప సరి మని సరి మప రే మ పని పమ పని సరి సరి పని సని ప ని పమరి గరి స నిసరి మ నిసరి మప రిమ పని రిమ పని సమ పని సమ పని సరి స

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమం వింటున్నారు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి. హలో, హలో అభిరుచి అండి,
1: చెప్పండి.
0: మనసు మాంగళ్యం. ఒక్క నిమిషం అండి. మనసు మాంగళ్యం. ఓకే, మనసు మంగళ్యంలో ఈ శుభ సమయంలో తప్పకుండా అండి. పాట అందుబాటులో ఉంది, విందామా అండి. హలో, విందామా అండి. ప్లే చేస్తున్నాను, విందామండి.
1: ఓకే, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు అండి.

0: ఒక్క శ్రీ చైతన్య నుండి
1: 10 లక్షల లాటరీ నాకా?
2: ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమం వింటున్నారు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
4: హలో, నమస్తే.
3: నమస్తే. శుభోదయం. ఏ సినిమా నుంచి ఏ పాట విందామంటారు? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి. మస్తాన్ వర్షత్ సార్.
3: చెప్పండి మస్తాన్ గారు.
4: సంతోషంగా ఉంది. ముందుగా నాకు 4 రోజులు గ్యాప్ తర్వాత ఫోన్ చేశాను నేనే.

0: ధన్యవాదాలండి.
1: గ్యాప్
0: సో
1: తీసుకుంటే
0: మంచి పని
1: బాగుంటుందని.
0: చేశారు. యాక్చువల్గా అందరికీ అవకాశం కల్పించాలి. సో అది మనం
1: ఆ
0: పదే పదే
1: సంతోషమే
0: చెప్తూ
1: వేరు,
0: ఉంటాము.
1: దూరం
0: అవును
1: అయ్యే కొద్దీ సంతోషం వస్తుంది అని చెప్తారు
0: అవును
1: పెద్దలు.
0: అవును ఒక వారం వెయిట్ చేసి
1: అదే
0: మళ్ళీ కాల్ చేస్తే ఆ సంతోషం వేరుగా ఉంటుంది, మిగతా వాళ్ళకు కూడా
1: సంతోషం వస్తుంది, ఆ
0: అవకాశం
1: సంతోషం
0: కలుగుతుంది.
1: కావాలని.
0: ధన్యవాదాలండి. చెప్పండి, ఏ పాట విందామంటారు?
1: మంగమ్మ శపథం సినిమాలో నుంచి
0: మంగమ్మ శపథం.
1: సాగే రేపల రేపరేపలాడి
0: తప్పకుండా అండి.
1: మా కుటుంబ సభ్యులందరి కోసం, మా ఫ్రెండ్స్ అందరి కోసం.
0: ధన్యవాదాలండి. అందరికోసం మీరు కొన్ని పాట సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను. తప్పకుండా అండి, మరి ప్లే చేస్తున్నాను, విందామండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో మరో శ్రోతను పలకరిద్దాం. హలో బ్రిడ్జ్ అండి.
3: హలో, నమస్కారం సార్.
2: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: బెట్టకుంట లక్ష్మి.
2: లక్ష్మి గారు, ఏ పాట విందామంటారు ఇవాళ?
3: భక్త కన్నప్పుల శివ శివ శంకర్ అనే పాట అయింది సార్.
2: భక్త కన్నప్ప. ఓకే అండి. కోరుకున్న శ్రోతలు ఉన్నారా?
3: అందరి కోసం మేడం సార్.
2: తప్పకుండా అండి. మీరు కొన్నటువంటి పాట అయితే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను.
3: శ్రోతలందరి కోసం,
2: అందరి కోసం మీరు కొన్న పాట సిద్ధంగా ఉందండి, వినండి.

0: ఇంతవరకు శ్రోతలు ఫోన్ ద్వారా కూడినటువంటి సినీ గీతాలు హలో అభిరుచి కార్యక్రమంలో విన్నారు. ఇప్పుడైతే స్టూడియోలో సమయం 9:32 మరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కూడిన సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలి అంటే 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ పంపించి మీరు కొన్న పాటలు వినవచ్చు. మరి వాట్సాప్ సందేశాలు చూసే ముందు
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తరం మారింది శ్రీ చైతన్య సిద్ధమై

0: साधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమం ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి వింటున్నారు. మనకు వచ్చినటువంటి వాట్సాప్ సందేశాలు ఒకసారి చూద్దాం. ముందుగా మేఘన నెల్లూరు డిస్టిక్ నారాయణరెడ్డిపేట నుంచి పంపించారు. ఆది చిత్రం నుంచి ఓ పాట వినిపించమని కోరుతూ ఉన్నారు. వీరితో పాటు నాగరాజు, కామాక్షి, హారిక, లలిత వీరందరూ కూడా పాట వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం ఆది చిత్రం నుంచి ఈ పాట

మరొక వాట్సాప్ సందేశం చూద్దాం. ఈ వాట్సాప్ సందేశం మనకు మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సకుబాయ్, యాదవ్జీ, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట నరేష్ అండ్ గ్రామ ప్రజలు అందరూ కూడా మనకు వాట్సాప్ పంపించారు. వీరు కొండవీడు దొంగ చిత్రం నుంచి శుభలేఖ పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. అలాగే మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఎస్, ఓకే. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తి గుప్తా గారు ఇందాకే మనకు కాల్ చేశారు కూడా. వారితో పాటు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, ఆబిద, ఆయుష వీరు పసివాడి ప్రాణం చిత్రం నుంచి మనకు పాట కోరుతూ ఉన్నారు. తప్పకుండా అండి. వీరితో పాటు మనకు మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి. నల్గొండ జిల్లా నుంచి సందీప్, మమత, అక్షయ మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. కొండవీడి దొంగ నుంచి మరి శుభలేఖ పాట శ్రోత కోరారు కదా, ఆ పాట అయితే ఇప్పుడు వినిపిస్తాను, విందామండి.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. హలో నమస్తే అంటూ మనకు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి నుంచి సోమనాథం జనార్దనరావు, వనజమ్మ, వెంకటభావన, వెంకమ్మ, ఊపులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్ వీరందరూ కూడా వాట్సాప్ పంపించారు. బింబిసారా చిత్రం నుంచి ఈశ్వరుడే ఈశ్వరుడే ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతూ ఉన్నారు. మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా చూద్దాం. సో తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాళెం నుంచి మనకు వాట్సాప్ పంపించారు, మా కోసం ఒక మంచి పాట అయితే వినిపించండి అంటూ కోరుతున్నారు. అలాగే శ్రోతలు మనకు బుచ్చిరెడ్డిపాళెం నుంచి తబలా మస్తాన్ వీరందరూ కూడా మనకు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర శ్రీనివాస్, వెంకటేశం వీరందరూ కూడా వాట్సాప్ పంపించారు. మరి వీరందరి కోసం బింబిసారా చిత్రం నుంచి పాట విందాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి హలో అభిరుచి కార్యక్రమం వింటూ ఉన్నారు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు నెల్లూరు బాలాజీ నగర్ నుంచి మనకు వాట్సాప్ పంపించారు. యమలీల 2 నుంచి ఓ పాట వినిపించండి అంటూ కోరుతూ ఉన్నారు. మరి వీరితో పాటు మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. పద్మాబాయ్, నర్సింగ్, శివార్ని, జగదీష్, శ్రీవాణి వీరందరూ కూడా మనకు వేలూరు నుంచి వాట్సాప్ పంపించారు. మరి ఒక మంచి పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతూ ఉన్నారు. అలాగే శ్రోతలు శ్రీకీర్తి, తేజస్వి వీరితో పాటు ఓకే నిమ్మతోట నాతరాజుపాళెం నెల్లూరు నుంచి, మనశంకర వరప్రసాద్ నుంచి శ్రోత పాట కోరుతున్నారు. అవకాశం ఉంటే వినిపిస్తానండి ఖచ్చితంగా మీకోసం. సో కడప జిల్లా చెన్నూరు నుండి సుబ్బారెడ్డి వీరు కూడా ఒక మంచి

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్, మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో అభిరుచి కార్యక్రమంలో చివరి వాట్సాప్ సందేశం ఇది. మీరు ఆత్మకూరు మండలం నుంచి మనకు వాట్సాప్ పంపించారు. గోవర్ధన్ రావు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మిరమార్, మోతీబాయ్, వీరందరూ కూర్చున్నటువంటి పాట డాన్ చిత్రం నుంచి.

0: ఇంతవరకు శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం స్టూడియోల సమయం 10 గంటలకు వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరి కాసేపట్లో రిలే వింటారు.
1: సాంకేతిక రంగాలలో కీలక మార్పులకు దారితీసిన ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశాభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, యువతకు లభిస్తూ ఉన్న అవకాశాలు, విదేశాంగ విధానం, ఆత్మ నిర్భర్ భారత్, అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఈరోజు మనకి పూర్తి సమాచారం అందించేందుకు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు డాక్టర్ తరుణ్ కాకాని గారు. సార్తో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి. ఆకాశవాణి ప్రేక్షకులందరికి కూడా నమస్కారం.
1: సార్, కార్యక్రమంలో ముందుగా సార్ మనం చూస్తే కనుక 2017లో మీరు మన ఏపీ నుంచి ఛాంపియన్ ఆఫ్ చేంజ్ గా ఎంపిక అవడం జరిగింది. సో ఆ సమయంలో మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో సంభాషణ కూడా చేయడం జరిగింది, దాదాపు 2 రోజులు అక్కడే. సార్, దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఈ సందర్భంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మీరు ఈ యొక్క అభివృద్ధిని ఏ విధంగా చూస్తున్నారు సార్?
2: ధన్యవాదాలు సాయి గారు. ముఖ్యంగా 2017లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆ ఛాంపియన్ ఆఫ్ చేంజ్ గా నీతి ఆయోగ్ ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి నామినేట్ చేయబడటం జరిగింది. మరి ఆ సందర్భంగా ఆయనతో 2 రోజులు ఢిల్లీలో ట్రాక్షన్ కానివ్వండి, అలాగే డిన్నర్ మీటింగ్ కూడా జరగడం జరిగింది. అదే సమావేశంలో దేశంలో ఉన్నటువంటి చేంజ్ మేకర్స్ గా ఎవరినైతే ఐడెంటిఫై చేశారో, ముఖ్యంగా పరిశ్రమల నుంచి కానివ్వండి, అలాగే సేవా రంగంలో ఉన్నటువంటి వారు కానివ్వండి, స్టార్టప్ రంగంలో ఉన్నటువంటి వారిని కానివ్వండి, వీరందరినీ కూడా ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. ఆ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు బజాజ్ అయితే కానివ్వండి, అట్లాగే మహీంద్రా అయితే కానివ్వండి, టాటా నుంచి అయితే కానివ్వండి, టీవీఎస్ నుంచి అయితే కానివ్వండి, వీరందరూ కూడా ప్రముఖులు ఆ రోజు ఆ గ్రూప్ లో ఉండటం జరిగింది. నేను అప్పటి అమరావతి చాప్టర్ చైర్మన్ గా ఉంటాం, సిఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యంగ్ ఇండియన్స్ అనే దానికి చాప్టర్ చైర్మన్ గా ఉంటాం. అలాగే మా స్వగ్రామం అయినటువంటి మరిబంధం ఊరిని దత్తత తీసుకుని దాన్ని బెస్ట్ స్మార్ట్ విలేజ్ పార్ట్నర్ అవార్డుగా తీర్చిదిద్దడం, ఇక్కడే క్లీన్ కృష్ణ ఇనిషియేటివ్ అనేది అమరావతి బోటింగ్ క్లబ్ సంస్థ తరఫున చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా వారు పరిగణలోకి తీసుకుని సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని ఐడెంటిఫై చేసి ఛాంపియన్ ఆఫ్ చేంజ్ గా నామినేట్ చేయడం జరిగింది. అటువంటి ఇనిషియేటివ్ ని ఎన్డీఏ ప్రభుత్వం అప్పట్లోనే మొదలు పెట్టింది. మరి అప్పట్లో అంటే 2017లో మేము జెన్జీ అనే చెప్పొచ్చు, అప్పటి తరానికి, ఇప్పుడు మిలేనియల్స్ కాబట్టి దేశ నలుమూల నుంచి కూడా ఎవరైతే ఈ లైక్ మైండెడ్ యంగ్ మైండ్స్ ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించారు. అందులో భాగంగానే ఇప్పటి ఈ 12 సంవత్సరాల పాలనలో భాగంగా వచ్చేటువంటి P4 అంటే పీపుల్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఇనిషియేటివ్స్ కానివ్వండి, అట్లాగే స్కిల్ డయల్ ఇనిషియేటివ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అప్పటి డిస్కషన్ లో రావటం, అవన్నీ ఆచరణలో పెడతాం అనేది మేము గత 7 సంవత్సరాల్లో కూడా చూడటమే జరిగింది. ముఖ్యంగా ఈ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో గనక మనం మన భారతదేశ అభివృద్ధిని చూస్తే, భారతదేశం గత దశాబ్దంలో మౌలిక సదుపాయాలు కానివ్వండి, డిజిటల్ పరిపాలన అంటే ప్రపంచం మొత్తంలో కూడా అత్యంత అధికమైనటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయితే కానివ్వండి, అలాగే విదేశాంగ రిలేషన్స్ అయితే కానివ్వండి, రక్షణ రంగంలో అయితే కానివ్వండి, సంక్షేమం అయితే కానివ్వండి, ఈ అన్ని రంగాల్లో కూడా అత్యంత వేగంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా భారతదేశం ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా కూడా ఉంది. గ్రామీణ భారతం నుంచి గ్లోబల్ వేదిక వరకు భారతదేశం ప్రతిష్ట ఇనుమడింపబడింది. అలాగే సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేసింది. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం కనుక చూసినట్టయితే 106 లక్షల కోట్ల నుంచి 330 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అలాగే భారతదేశం ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కూడా కొనసాగుతుంది. డిజిటల్ ఎకానమీ చూసినట్టయితే గనక ఇప్పటికే GDPలో 11.7% వాటాని సాధించింది. UPIల ద్వారా 2024లో 172 బిలియన్ డిజిటల్ లావాదేవీలు జరిగాయి. అయితే అభివృద్ధి ప్రయాణంలో ఉద్యోగాలు, ధరల పెరుగుదల, గ్రామీణ ఆదాయాలు వంటి అంశాలపై ఇంకా కొంతమేర దృష్టి అవసరం అవుతుందని చెప్పేసి పలువురు ఆర్థిక నిపుణులు కూడా సూచిస్తున్నారు.
1: సార్, మనం చూస్తే గనక పాస్ట్ 12 ఇయర్స్ లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేక ముఖ్యమైన విజయాలను సాధించింది సార్. సో వాటి వివరాలు ఒకసారి తెలియజేస్తారా?
2: ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ చరిత్రలోనే ఒక ప్రభుత్వ అధినేతగా అత్యంత సుదీర్ఘ సమయంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన కాలం పూర్తి చేసుకున్నారు. కాబట్టి ఈ 12 ఏళ్లలో ఆయన ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు చారిత్రాత్మక విజయాలుగా మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే మనం కేవలం కొన్ని బిల్లులు పాస్ చేయటం, కొన్ని లాస్ మేక్ చేయటమే కాకుండా భారతదేశపు ముఖ చరిత్రను మార్చేటువంటి అంశాలుగా మనం చూసినట్టయితే గనక కాశ్మీర్ కి సంబంధించి ఆర్టికల్ 370 రద్దు ఏదైతే ఉందో దానికి జమ్మూ కాశ్మీర్ కి పూర్తి సమగ్రత ఇవ్వటం, అలాగే కోట్లాది భారతీయుల కళైనటువంటి రామ్ మందిర్ నిర్మాణం అయోధ్యలో జరగటం, మరి జిఎస్టీ అనేటువంటి ఏకీకృత పన్ను విధానంతో అప్పటి వరకు ఉన్నటువంటి వ్యాట్ అయితే కానివ్వండి, సేల్స్ ట్యాక్స్ అయితే కానివ్వండి, రాష్ట్రానికి ఉన్నటువంటి వ్యత్యాసం అయితే కానివ్వండి, వీటన్నిటిని చెరిపివేస్తూ జిఎస్టీని ప్రవేశపెట్టి 2017లో, అదే విధంగా దాని నుంచి రీఎంబర్స్మెంట్ అనేది కూడా వర్తకులు పొందే విధంగా చేయటం, మరి బ్లాక్ మనీని రద్దు చేసే విధంగా నోట్ల రద్దు నిర్ణయం అయితే కానివ్వండి, అలాగే డిజిటల్ ఇండియా ద్వారా పారదర్శక పాలన అయితే కానివ్వండి, ఉజ్వల యోజన కింద 9 కోట్లకు పైగా ఎల్పిజి కనెక్షన్లు, అంటే దీనివల్ల ఎంతమంది గ్రామీణ మహిళలు బెనిఫిట్ అయ్యారు దీనివల్ల అనేది మనం చూడొచ్చు, అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్, దాని ద్వారా కోట్లాది కుటుంబాలకి ఆరోగ్య భద్రత లభించడం జరిగింది, అలాగే వందే భారత్ రైళ్లు కానివ్వండి, ఎక్స్ప్రెస్ హైవేలు అయితే కానివ్వండి, కొత్త విమానాశ్రయాలు అయితే కానివ్వండి, ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా చూసినట్టయితే అటు మన గన్నవరమే కాకుండా ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం అయితే కానివ్వండి, అలాగే త్వరలో రాబోతున్నటువంటి అమరావతి విమానాశ్రయం అయితే కానివ్వండి, ఇటువంటి ఎన్నో కొత్త విమానాశ్రయాలు దేశం మొత్తం మీద కూడా స్థాపించడం జరిగింది, అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ఏదైతే 2020-2021 వరకు సాగిందో ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసేసినటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఎందుకు విశ్వగురువుగా అవతరించింది అనేది బ్రెజిల్ ఒక అధ్యక్షుడు కూడా భారతదేశపు ప్రధానమంత్రిని కొనియాడుతూ భారతదేశం ప్రపంచానికి సంజీవని, అలాగే నరేంద్ర మోడీ గారు హనుమంతుడు వంటి వారు అని చెప్పేసి సాక్షాత్తు బ్రెజిల్ అధ్యక్షులు పేర్కొనడం జరిగింది. అందరూ కూడా మిగతా దేశాలని కూడా కోవిడ్ సమయంలో వ్యాపారం చేస్తే కేవలం భారతదేశం మాత్రమే ఉచితంగా కరోనా టీకాలను అందించడం జరిగింది. అలాగే భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగటం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మనం పేర్కొనవచ్చు. ప్రముఖంగా మనం చూసినట్టయితే సేవా రంగానికి సంబంధించిన ఎగుమతులు 158 బిలియన్ డాలర్ల నుంచి 387 బిలియన్ డాలర్లకు పెరిగినాయి, అంటే దాదాపు 2 రెట్లు పైన అది జరిగిందని అనుకోవచ్చు. అలాగే మొత్తం ఎగుమతుల సంఖ్య మనం చూసినట్టయితే కనుక 825 బిలియన్ డాలర్లు చేరుకున్నాయి. కాబట్టి ఇంత ఘనమైనటువంటి చరిత్రని 12 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిందని చెప్పేసి చెప్పొచ్చు.
3: సరే, మనం మాట్లాడుకున్నా మీరు చెప్పారు డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, అదే విధంగా మనకి స్టార్ట్అప్ ఇండియా, సో ఇటువంటి కార్యక్రమాలు యువతపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయంటారు సార్?
2: నరేంద్ర మోడీ గారు ప్రముఖంగా 4 వర్గాలని ఈ 12 ఏళ్లలో కూడా ఆయన ప్రధాన అంశాలుగా పెట్టుకున్నారు. అవి ఏంటనేది మనం గమనిస్తే గనక, ముఖ్యంగా మొదటిది రైతులు, అలాగే శ్రామిక వర్గానికి సంబంధించిన వారు, మరి అలాగే మహిళలు, మరి యువత, మరి అలాగే వెనుకబడినటువంటి తరగతులు చెందినారు. ఈ 4 రకాలకి సంబంధించినటువంటి అంశాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తాకేటువంటి విధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఈ ప్రభుత్వం నుంచి ఏదో ఒక రకంగా ఒక ఉపయోగం జరుగుతుంది అనేటువంటి కార్యక్రమాలు చేయటం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాలు యువత ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. అందుకు ప్రత్యేక సాక్ష్యంగానే మనం చూసినట్టయితే గనక జెన్జీ ఏదైతే ఉన్నారో వారందరూ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నారంటానికి ఉదాహరణ ఇటీవల జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికలైతే కానివ్వండి, అలాగే అస్సాంలో మళ్ళీ తిరిగి 3వ సారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రావడం అయితే కానివ్వండి, మళ్ళీ ఢిల్లీలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అయితే కానివ్వండి, గుజరాత్ లో చూసినట్టయితే గనక దాదాపు 5-6 సార్లు కంటిన్యూస్ కాదు అంటే దాత 30 ఏళ్ల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ రావడం అయితే కానివ్వండి, పుదుచ్చేరిలో రావడం అయితే కానివ్వండి, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఒడిశాలో కూడా భారతీయ జనతా పార్టీ రావడం, అలాగే మధ్యప్రదేశ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే కనుక దేశంలో ఉన్నటువంటి యువత ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారంటానికి బలమైనటువంటి ఆ సూచనగా మనం పరిగణించవచ్చు. ఉద్యోగాలు వెతికే యువత నుంచి ఉద్యోగాలు కల్పించే యువ పారిశ్రామికవేత్తలుగా మారేటువంటి వాతావరణం ఈ స్టార్టప్ ఇండియా ద్వారా కలిగింది. స్టార్టప్ ఇండియా ద్వారా భారతదేశం ప్రపంచంలోని 3వ స్టార్టప్ ఎకోసిస్టమ్ గా ఎదిగింది. ముఖ్యంగా కొన్ని యూనికాన్స్ ఏవైతే స్టార్టప్ లు అంటామో అటువంటి యూనికాన్స్ భారతదేశం నుంచి ఆవిర్భవించడం జరిగింది. మనం చూసినట్టయితే డిజిటల్ వ్యవస్థ అయితే కానివ్వండి, ఫిన్టెక్ వ్యవస్థలు అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ కి బలపరిచే విధంగా తయారైంది. అలాగే డిజిటల్ ఇండియాకి సంబంధించి గ్రామీణ యువతకు కూడా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అలాగే మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగంలో అవకాశాలు పెరిగాయి. ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో కానివ్వండి, స్పేస్ రంగంలో కానివ్వండి, వీటన్నిటిలో కూడా మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ రావడం అనేది జరిగింది. అలాగే స్కిల్ ఇండియా ద్వారా కూడా లక్షలాది మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వటం, మరి ఆ నైపుణ్యం ద్వారా వారు ఉద్యోగాలు కానివ్వండి, అలాగే చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. అలాగే డిజిటల్ రంగంలో చూసినట్టయితే సుమారుగా 1.5 కోట్లకు పైగా ఉద్యోగాలు ఇవ్వటం అనేది జరిగింది.
3: సరే, అదేవిధంగా మనం చూస్తే కనుక భారత విద్యాసంఘ విధానంలో మన ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వం వల్ల వచ్చిన మార్పులు అనేక ఉన్నాయి కదా సార్, సో ఆ మార్పులు ఏంటి సార్?
2: గతంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం సాయి గారు. గతంలో గనక మనం చూసినట్టయితే భారతదేశం తన వాణిని బలంగా ప్రపంచ వేదికపై వినిపించాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అలాగే కొన్నిసార్లు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల స్వేచ్ఛగా తన సొంత అభిప్రాయాన్ని వెలిబిచ్చలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా అటు కాశ్మీర్ విషయంలో అయితే కానివ్వండి, చైనా విషయంలో అయితే కానివ్వండి, అమెరికాకు సమాధానం ఇచ్చేటువంటి విషయంలో అయితే కానివ్వండి, తన సొంత ఈ స్పేస్ ప్రోగ్రామ్ అయితే కానివ్వండి, న్యూక్లియర్ ప్రోగ్రామ్ అయితే కానివ్వండి, ఇవన్నీ చేయటం అనేవంటి అంశాల మీద భారతదేశం చాలా ఒత్తిడిని ఎదుర్కొంటూ వచ్చింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం మనం చూసినట్టయితే ప్రతి ఒక్క విదేశీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా నరేంద్ర మోడీ గారు ఉన్నంత కాలం భారతదేశం ప్రపంచంలో అత్యంత ప్రభావిత దేశంగా ఉంటుంది అని చెప్పేసి కొని అట్టం జరిగింది. ఇటీవలే నరేంద్ర మోడీ గారు ఇటలీ ప్రధానమంత్రి అయినటువంటి మెలోనీ గారిని కలవటం, మరి ఆవిడ ఇచ్చినటువంటి సందేశం అయితే కానివ్వండి, అలాగే రష్యా నుంచి పుతిన్ గారు ఇచ్చినటువంటి సందేశం అయితే కానివ్వండి, సాక్షాత్తు అమెరికా నుంచి డొనాల్డ్ ట్రంప్ కూడా అదే విషయాన్ని ధృవీకరించడం, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వారిలో కూడా ఎవరైతే ఉన్నారో ముగ్గురు నాయకులు కూడా భారతదేశం తలుచుకుంటే ఈ యుద్ధం ఆగిపోతుంది అని చెప్పేసి తెలియజెప్పడం, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కూడా భారతదేశం గనక క్రియాశీలక పాత్ర పోషిస్తే ఈ యుద్ధం అయిపోతుందని చెప్పేసి తెలియజెప్పడం, ఇటువంటి సందర్భాల్లో మన విదేశాంగ విధానాన్ని, ముఖ్యంగా మనకి విదేశాంగ మంత్రి అయినటువంటి జయశంకర్ గారిని కూడా మనం కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది. భారత విదేశాంగ విధానం మరింత ధైర్యవంతంగా ఆత్మవిశ్వాసంగా మారింది. ప్రపంచ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు బలంగా పెరిగాయి. G20 అధ్యక్షత్వాన్ని విజయవంతంగా నిర్వహించడం కానివ్వండి, అలాగే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో క్వాడ్ వంటి బలమైన సంబంధాలు అయితే కానివ్వండి, వ్యాక్సిన్ మైత్రి ఏవైతే ఉందో, కోవిడ్ వ్యాక్సిన్ ది, దాని ద్వారా అనేక దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ అయితే కానివ్వండి, అంతర్జాతీయ వేదికలపై భారత్ స్వరం బలపడటం, ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ లో అయితే కానివ్వండి, సార్క్లో అయితే కానివ్వండి, G20 అయితే కానివ్వండి, అలాగే విదేశాల్లో భారతీయుల గౌరవం పెరగడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భారతదేశం ప్రస్తుతం గ్లోబల్ సౌత్ కు ముఖ్య ప్రతినిధిగా ఎదుగుతుంది.
3: సరే, మనం చూస్తే కనుక సార్, రక్షణ రంగం గురించి మనం మాట్లాడేది కనుక, ఈ రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ అనే కార్యక్రమం సాధించిన విజయం ప్రపంచ దేశాలకు ఎలాంటి సందేశాన్ని ఇచ్చిందనుకోవచ్చు సార్?
2: రక్షణ రంగంలో ముఖ్యంగా భారతదేశం ఇటీవల సాధించినటువంటి విజయాలను అయితే మనం చూసినట్టయితే ప్రతి ఒక్క భారతీయుడు జాతి కూడా ఉప్పొంగే విధంగా మనం గమనించవచ్చు. భారతదేశం ఆయుధాల దిగుమతులపై మాత్రమే ఆధారపడే దేశం కాదు, స్వయంగా రక్షణ సామాగ్రి తయారు చేసే శక్తిగా ఎదుగుతోంది అనేటువంటి సందేశం ప్రపంచానికి వెళ్ళింది. అలాగే మనం చూసినట్టయితే తేజస్ యుద్ధ విమానం అయితే కానివ్వండి, బ్రహ్మోస్ షిప్ ని ఇప్పుడు ఫిలిప్పీన్స్ వారు కూడా తీసుకుంటాం, అలాగే కొన్ని యూరోపియన్ దేశాలు కూడా, సైప్రస్ వంటి దేశాలు కూడా బ్రహ్మోస్ షిప్ ని కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే డ్రోన్లు, రక్షణ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అయితే కానివ్వండి, రక్షణ ఎగుమతుల్లో భారీ అభివృద్ధి అయితే కానివ్వండి, మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీ తయారీకి ప్రోత్సాహం అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ అంటే భారతదేశం తన కాళ్ళ మీద తను నిలబడేటువంటి కార్యక్రమాన్ని సాధించే దిశగా విజయం అని చెప్పేసి మనం అనుకోవచ్చు.
3: సరే, మనం చూస్తే కనుక మన రాష్ట్రంకు అంటే కేంద్ర సహకారం చూస్తే పోలవరం కానివ్వండి, జాతీయ రహదారులు కానివ్వండి, రైల్వేల పరంగా, పోర్టుల పరంగా, సో ఇటువంటి ప్రాజెక్టులలో మనకి కేంద్రం నుంచి సహకారం ఎలా ఉందంటారు సార్?
2: ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒక పరిస్థితి చూసినట్టయితే గనక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అప్పటికి రాజధాని పూర్తిగా నిర్ణయించకపోవటం, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మూడు రాజధానుల అంశం తీసుకురావటం, అటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని కల్పిస్తూ పూర్తి సహాయ సహకారాలను ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, మన నరేంద్ర మోడీ గారి NDA ప్రభుత్వం ఏదైతే ఉందో దానిలో భాగంగానే కేవలం రాష్ట్రం మొత్తంగానే కాకుండా జిల్లా వారీగా కూడా కేటాయింపులు జరగటం, అది పోలవరానికైతే కానివ్వండి, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు గా డిక్లేర్ చేయటం, అలాగే జాతీయ రహదారులు ప్రతిరోజు కూడా రోజుకి 37 నుంచి 47 కిలోమీటర్ల చొప్పున వేయటం అనేది జరగటం, అలాగే రైల్వే లైన్ చూసినట్టయితే కనుక మనకి రాయపూడి కానివ్వండి, అమరావతి కానివ్వండి, ఇవన్నీ కారిడార్స్ డెవలప్ చేయటం, వైజాగ్ వాల్టేర్ జంక్షన్ కూడా అభివృద్ధి చేయటం, ఇవన్నీ కూడా వస్తున్నాయి. మరి పోర్టులకు సంబంధించి మనం చూసినట్టయితే కాకినాడ అయితే కానివ్వండి, దుగరాజపట్నం అయితే కానివ్వండి, మరి అట్లాగే విశాఖ పోర్ట్ అయితే కానివ్వండి, మచిలీపట్నం పోర్ట్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా త్వరగా అభివృద్ధి సాధిస్తున్నాయని చెప్పేసి మనం తెలియజెప్పచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వారు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని అనడానికి ఉదాహరణే ఈ పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి భారీ నిధులు అయితే కానివ్వండి, ఇందాక చెప్పినట్టు జాతీయ రహదారులు అయితే కానివ్వండి, రైల్వే మౌలిక సదుపాయాలు అయితే కానివ్వండి, విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులు విస్తరణ అయితే కానివ్వండి, ఈ పారిశ్రామిక కారిడార్లకు మద్దతు అయితే కానివ్వండి, ఇటీవల రాష్ట్రం చేపట్టినటువంటి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ద్వారా వచ్చినటువంటి 120 కోట్ల పెట్టుబడులు ఏవైతే అంతర్జాతీయ పెట్టుబడులు అయితే కానివ్వండి, వాటన్నిటికి కూడా FIPB ద్వారా క్లియరెన్స్ ఇవ్వటం, అట్లాగే కొన్ని అంతర్జాతీయ సంస్థలైనటువంటి కియా కానివ్వండి, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ అయితే కానివ్వండి, ఇటువంటి ఎన్నో సంస్థలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పేసి మనం తెలియజేయచ్చు.
3: సార్, మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి కదా సార్, సో వాటి వివరాలు సార్?
2: అంటే ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఒక అభివృద్ధి కార్యక్రమం, అటు అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమం, ఇదే ఎన్డీఏ పార్టీ యొక్క కూటమి ప్రభుత్వ ఎజెండాగా సాగుతూ వస్తుంది. మరి ఇందులో గనక మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసినట్టయితే గనక ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎన్నో ఏళ్ల కోరికైనటువంటి విశాఖ రైల్వే జోన్, అంటే విశాఖ ఉక్కు ఏదైతే ఉందో ఆ పరిశ్రమను కూడా ఇప్పటిదాకా దాన్ని ప్రైవేటీకరించకుండా ఉంటాం, అది కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లే జరిగిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ దీర్ఘకాల డిమాండ్ అయినటువంటి ఆ రైల్వే జోన్ కార్యక్రమాన్ని కార్యరూపం దాల్చడం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైనటువంటి అంశంగా మనం తెలియజేయచ్చు. అలాగే పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి ఎలక్ట్రానిక్స్ అయితే కానివ్వండి, గ్రీన్ ఎనర్జీ అయితే సోలార్కు సంబంధించి కానివ్వండి, తయారీ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు చర్యలు చేపడుతున్నారు. మరి కొన్ని ప్రాజెక్టులు ఇటీవలే స్టార్ట్ చేయడం కూడా జరిగింది అందులో భాగంగా. అలాగే ఐటీ రంగ అభివృద్ధి కనుక చూసినట్టయితే విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దే దిశగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే గూగుల్ డేటా సెంటర్ అయితే కానివ్వండి, మైక్రోసాఫ్ట్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఓరోకల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పాటు చేయడం, కర్నూలు ప్రాంతాన్ని తయారీ మరియు లాజిస్టిక్స్ కేంద్రంగా తయారు చేయడం, అట్లాగే దానిలో ఉన్నటువంటి ఈ సోలార్ ఏదైతే ఉందో అనంతపురం ఏరియాలో కూడా దాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే డ్రోన్ సిటీ ప్రాజెక్ట్ అని చెప్పేసి డ్రోన్ తయారీలు కానివ్వండి, అందులో శిక్షణ కానివ్వండి, డ్రోన్ దీది అనేటువంటి కార్యక్రమం ద్వారా, అలాగే పరిశోధన రంగాల్లో అవకాశాలు, ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల కింద మనం చూడం. దాంతో పాటుగానే మనకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అయితే కానివ్వండి, మనకి హెల్త్ కేర్ కు సంబంధించి ఎయిమ్స్ అయితే కానివ్వండి, అలాగే మనకి ఐఐటి తిరుపతి అయితే కానివ్వండి, అలాగే IIIT అయితే కానివ్వండి, ఇవన్నీ ఎన్నో సంస్థలు, మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అకాడమీ అయితే కానివ్వండి, పెట్రోల్ సంబంధించి కానివ్వండి, ఎన్నో సంస్థలు మనకి ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది.
3: సార్, మనం చూస్తే కనుక రాయలసీమ అనేది మనం వింటూ ఉంటాం వెనుకబడిన ప్రాంతం అని చెప్పి. సార్, మీరు ఇందాకే చెప్పడం జరిగింది ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ అని చెప్పి, డ్రోన్ సిటీ అని చెప్పి, సో ఇటువంటి ప్రాజెక్టులు రాయలసీమ భవిష్యత్తును ఏ విధంగా మార్చగలవంటారు సార్?
2: రాయలసీమ అనేది మనం చూసినట్టయితే గనక అది గతంలో శ్రీనాథ కవి సార్వభౌములంటి మహాకవులు చెప్పినట్టు ఇది రాయలసీమ కాదు, ఇది రత్నాల సీమ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అటువంటి రత్నాల సీమ రాను చరిత్రలో కొంత నీరు లేక, ఆ పంటలు లేక, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఘర్షణ వాతావరణంతో అక్కడ కొంత ఫ్యాక్షన్ కి లోనవటం జరిగింది. మరి ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో, అటు 2014లోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మళ్ళీ తిరిగి 2024లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో రాయలసీమ ప్రభుత్వానికి సంబంధించి వెనకబడినటువంటి జిల్లాల్లో దాన్ని చేర్చడం, దానికి సంబంధించి ప్రత్యేకంగా 300 కోట్ల ప్యాకేజీని రిలీజ్ చేయడం, అలాగే కొన్ని ప్రాజెక్టులు ముఖ్యంగా రాయలసీమ ఆర్థిక రూపురేఖలను మార్చే విధంగా తయారు చేయడం జరిగింది. అందులో భాగంగా స్థానిక రాయలసీమ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం అయితే కానివ్వండి, ఆన్సిలరీ యూనిట్స్ ఏర్పాటు అయితే కానివ్వండి, పరిశ్రమల ద్వారా పెట్టుబడులు పెరుగుదల అయితే కానివ్వండి, రహదారులు, విద్యుత్తు, పట్టణాభివృద్ధి ఇవన్నీ కూడా వేగవంతం, అలాగే వీటి వల్ల వలసలు తగ్గేటువంటి అవకాశం కూడా జరిగింది. ఇటీవల చిత్తూరులో మనం చూసినట్టయితే గనక రాయల్ ఎన్ఫీల్డ్ అనేటువంటి సంస్థ కూడా, బైక్ తయారీ సంస్థ, అక్కడ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ పెడతాం. అట్లాగే మనకి అక్కడ నెల్లూరు దగ్గరలో ఉన్నటువంటి తడా దగ్గర మనకి ఈ శ్రీ సిటీ ఏదైతే ఉందో, శ్రీ సిటీలో కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఉంటాం, అట్లాగే కియా మోటార్స్ వారు ఆన్సిలేటరీ యూనిట్స్ ఏర్పాటు చేయడం అయితే కానివ్వండి, అలాగే ఎన్నో కంపెనీలు అక్కడ రావటం. కాబట్టి రాయలసీమ అనేది తిరిగి రత్నాల సీమగా ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మనం అందుకోవచ్చు.
3: సార్, కేంద్ర ప్రభుత్వ పథకాలు వీటి ద్వారా మనకి గ్రామీణ మధ్యతరగతి కుటుంబాలకు కలుగుతున్న ప్రధాన ప్రయోజనాలు ఏమిటంటారు సార్?
2: అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు గనక మనం చూసినట్టయితే అందులో ఉన్నటువంటి పథకాలు ప్రపంచం మొత్తం మీద కూడా అత్యంత అధికమైనటువంటి జనాభాకి అత్యంత అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తూ అత్యంత అధిక బడ్జెట్ కేటాయించినటువంటి పథకాలు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఉజ్వల యోజన ఏదైతే ఉందో, పేద మహిళలకు అలాగే గ్రామీణ మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా ఇందాక మనం చూసినట్టు 9.5 కోట్లు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే యునైటెడ్ నేషన్స్ వారు చేపట్టిన 20 సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఆ 20 సూత్రాల అమలులో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా ఆత్మ నిర్భర్ భారత్ అయితే కానివ్వండి, వికసిత్ భారత్ 2047 అనేటువంటి అంశాన్ని చేపడుతూ అందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో, ఆరోగ్య ఖర్చులపై కూడా 125,000 కోట్లకు పైగా ఆదా కలిగిందని చెప్పేసి కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. అలాగే పీఎం ఆవాస్ యోజన ఏదైతే ఉందో సొంత ఇంటి కళ సాధనలో కూడా సహాయం చేస్తూ గ్రామీణ మరియు పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. అలాగే జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో జల్ జీవన్ మిషన్ కూడా సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి కనెక్షన్లు ఇవ్వడం అనేది ప్రధాన అంశంగా చేసుకోవడం జరిగింది. అలాగే డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా 72 కోట్లకు పైగా డిజిటల్ హెల్త్ అకౌంట్లు సృష్టించబడ్డాయి. కాబట్టి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఓపెనింగ్ చేయడం అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా చూసినట్టయితే గనక అటు గ్రామీణ ప్రాంత ప్రజలకు కానీ పేద ప్రజలకు కానీ ఉపయోగపడేటువంటి అంశాలుగా మనం పరిగణించవచ్చు.
3: సార్, యువత ఉపాధి అదేవిధంగా పరిశ్రమల ఏర్పాటు విషయంలో మన ఎన్డీఏ ప్రభుత్వం ప్రణాళికలు ఎలా ఉన్నాయంటారు సార్?
2: ముఖ్యంగా యువతకి ఎన్డీఏ ప్రభుత్వం అనేది పెద్దపీట వేయటం మనం చూస్తున్నాం. మనం చూసినట్టయితే గనక ఎక్కడైనా సరే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో యువతకి ప్రధాన పాత్ర అనేది మనం అటు రాఘవ చద్దా గారు కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి యువతకి అవకాశం ఇస్తారు, కొత్త తరం వారికి అవకాశం ఇస్తారు. ఇక్కడ కేవలం రాజకీయ వారసత్వం మాత్రమే కాదు, దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రతిభ ఉన్నటువంటి యువకులు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా లేటరల్ జాయినింగ్ అనేటువంటి అంశంతో ప్రభుత్వ రంగంలో కూడా యువతకి ప్రాధాన్యత ఇస్తూ తగినటువంటి ఎక్స్పీరియన్స్ అలాగే తగినటువంటి శిక్షణ ఉన్నటువంటి వారు లేటరల్ జాయినీస్ గా ప్రభుత్వ రంగాల్లో జాయిన్ అవటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా స్కిల్ ఇండియా ద్వారా నైపుణ్య శిక్షణ అయితే కానివ్వండి, ముద్రా రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా చిన్న వ్యాపారాలకి ప్రోత్సాహం సిడ్బీ ద్వారా అందించడం, అలాగే స్టార్టప్ ఇండియా ద్వారా యువ పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడం, స్టార్టప్ ఇండియా ద్వారా 7 సంవత్సరాల పాటు వారికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉండటం కానివ్వండి, వారికి ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ వారి దగ్గర తీసుకోవాలని చెప్పడం, జంప్ పోర్టల్ లో వారికి ప్రయారిటీ ఇవ్వడం అయితే కానివ్వండి, ఈఎండి నుంచి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ నుంచి ఎగ్జెంప్షన్ అయితే కానివ్వండి, అలాగే ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈ రంగానికి కూడా ఆర్థిక సహాయం అందజేసేటట్టు ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి కొంత గ్యాప్ ఫండింగ్ చేయడం వంటి ఎంకరేజ్మెంట్ ఇస్తూ వచ్చారు. అట్లాగే వాటి రంగానికి సంబంధించి కొన్ని సహాయక ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సెమీ కండక్టర్స్ అయితే కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఇటువంటి వాటి తయారీ రంగాల్లో పెట్టుబడులు విపరీతంగా పెంచడం ద్వారా యువతకి ఉద్యోగ అవకాశాలు పెరిగాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. అలాగే గ్రీన్ ఎనర్జీ, ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దానిలో, అలాగే డిజిటల్ రంగాల్లో కూడా కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యువతను సిద్ధం చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు.
3: సార్, ప్రజలు ప్రభుత్వాలపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ప్రజాప్రతినిధుల పాత్ర ఎంత ముఖ్యమని మీరు భావిస్తున్నారు సార్?
2: అంటే ముఖ్యంగా ఒక ప్రజాస్వామిక దేశంలో ప్రజల యొక్క నమ్మకమే ప్రామాణికం. ఇదే సూత్రాన్ని భారతీయ జనతా పార్టీ బలంగా నమ్ముతుంది. ఎందుకంటే మాటల్లో కాదు చేతల్లోనే అని చెప్పేసి భారతదేశపు ప్రధానమంత్రిగా చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి అధ్యక్షులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిది 100వ సంవత్సరం జయంతి సందర్భంగా ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి ఒక సూత్రం ఏదైతే పార్లమెంట్ లో ఉందో, అందేరా చటేగా, సూరజ్ నెక్లేగా, కమల్ కిలేగా ఆయన తెలియజేశారు అప్పట్లోనే. కేవలం ఒకే ఒక్క ఓటు వస్తే అప్పటి ప్రభుత్వం గట్టెక్కుతుంది, మనం ఏదన్నా స్పీకర్ గారితో మాట్లాడదామా అని నాయకులు చెప్పినప్పటికీ కూడా మన ప్రభుత్వం ప్రజల విశ్వాసం మీదే, ప్రజల యొక్క నమ్మకం మీదే ఆధారపడి మనం ప్రభుత్వాన్ని నడపాలి తప్ప ఎటువంటి అంశాలు మనకి వద్దు అని చెప్పేసి ఆనాడు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక్క ఓటుతో ఆయన ప్రభుత్వాన్ని నుంచి దిగిపోయినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఎన్డీఏ ఒక నిబద్ధత ఇందులో మనకి కనిపిస్తుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి నిజాయితీగా పనిచేయాలి, ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ పారదర్శక పాలన అందిస్తేనే ప్రజల విశ్వాసం బలపడుతుంది. అయితే ఇటీవల మనం చూసినట్టయితే గనక ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి నాయకులందరికంటే కూడా 75% ప్రజా విశ్వాసంతో అత్యంత బలంగా ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇటీవల జరుగుతున్నటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో అయితే కానివ్వండి, ఉప

0: ఎన్నికలు అయితే కానివ్వండి, కేరళలో బలమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పటికీ కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు అలాగే ఎంపీ అయితే కానివ్వండి, మరి సాక్షాత్తు కేరళ రాజధాని అయినటువంటి తిరువనంతపురంలో మున్సిపాలిటీని కైవసం చేసుకుంటూ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే, అలాగే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఎప్పుడు ఉదయించినటువంటి, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతకర్త జనసంఘ్ స్థాపించినటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు అక్కడి నుంచే పుట్టినటువంటి వ్యక్తి పశ్చిమ బెంగాల్ నుంచి, మరి అటువంటి పశ్చిమ బెంగాల్లో దాదాపు 44 ఏళ్ల తర్వాత పార్టీ అక్కడ జీవం పోసుకుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే ప్రజల విశ్వాసం అనే చూరగొంటంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించిందని చెప్పేసి మనం అనుకోవచ్చు.
1: సార్, అంతర్జాతీయ పరిస్థితులు, ముడిచమురు ధరలు, మార్పులు వంటి కారణాలతో మనకి పెట్రోల్ కానివ్వండి, డీజిల్ ధరలు కానివ్వండి పెరుగుతున్న నేపథ్యంలో సార్, యొక్క ప్రభావాన్ని తగ్గించేందుకు మనకి ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలను మీరు ఎలాగ విశ్లేషిస్తారు? అలాగే సామాన్య ప్రజలపై భారం తగ్గించేందుకు ఇంకా ఎలాంటి చర్యలు అవసరమని మీరు భావిస్తున్నారు సార్?
0: అంటే ముఖ్యంగా మనం గమనించినట్టయితే గనక సామాన్య ప్రజలకి పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, వీటి ధరల పెరుగుదల అనేది ఖచ్చితంగా ప్రభావితం చేసేది అంశం, దాన్ని ఎవరు కూడా నిరాకరించేటువంటి పరిస్థితి లేదు. అయితే మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, వీటి యొక్క ధరలు కేవలం మన దేశ అంతర్భాగంలో మనం నిర్ణయించే పరిస్థితులు మాత్రమే కావు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం ఒక అంశం అయితే, అలాగే అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు దాదాపు 70% పనిచేస్తాయి. బ్యారల్ క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర ఎలా ప్రభావితం అవుతుంది అనేది అంతర్జాతీయ మార్కెట్లు శాసిస్తాయి. కాబట్టి ఇవాళ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రపంచ గందరగోళం ఏదైతే ఉందో, అటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధం ఒకవైపు జరుగుతుంటే, మరొక వైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఒకవైపు జరుగుతుంది, అలాగే అమెరికా ప్రభుత్వం సాక్షాత్తు వెనుజులా అధ్యక్షుణ్ణి అక్కడి నుంచి తీసేసి అక్కడ ప్రాక్సీ ప్రభుత్వాన్ని నడపటం, అక్కడ వెనుజులాలో ఉన్నటువంటి ఆయిల్ ని భారతదేశం కొనుగోలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగినటువంటి పరిస్థితుల్లో, మనకున్నటువంటి విదేశాంగ మంత్రి జయశంకర్ గారు కూడా స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది, భారతీయ పౌరుల యొక్క అవసరం, భారతీయ పౌరుల యొక్క నీడ్ ఏదైతే ఉందో అది ప్రాథమికంగా చేసుకుని దాని పరంగానే మేము సంబంధాలను కొనసాగిస్తాం, మాకు అందులో భాగంగా రష్యా నుంచి గనక మాకు ఆయిల్ నిరంతరం వస్తూ మంచి ప్రైజ్లు వస్తే మేము రష్యా నుంచి కొనుగోలు చేస్తాం, అలాగే మేము కొనుగోలు చేయాలంటే ఇరాన్ నుంచి కొనుగోలు చేస్తాం, కాబట్టి మాకున్నటువంటి అన్ని వనరులు మేము ఉంచుకుంటామని ధైర్యంగా ఇటీవలే మార్కో రూబియో గారు భారతదేశాన్ని సందర్శించిన సందర్భంలో కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు, హెచ్చుతగ్గులు అయితే కానివ్వండి, ప్రతి ఒక్క దేశం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుంది. మీరు చూసినట్టయితే ప్రపంచ దేశాల్లో దాదాపు 50% నుంచి 125% వరకు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. భారతదేశంలో మాత్రం 5 రూపాయల వరకు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరగటం మనం చూసాం. అయితే ఎన్డీఏతర పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు మరింత అధికంగా ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా కొంతమేరకు ఈ ప్రోడక్ట్స్ మీద సుంకాన్ని తగ్గించినట్టయితే గనక అప్పుడు ప్రజలపై భారాన్ని కొంత తగ్గించవచ్చు. కాబట్టి ఈ ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం, అలాగే ఎథనాల్ బ్లెండింగ్ కు ప్రోత్సాహం, మరి ఎలక్ట్రిక్ వాహనాల కింద పిఎం ఎలక్ట్రిక్ వాహన యోజన అనేటువంటి దాని కింద ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం అయితే కానివ్వండి, దేశీయ శక్తి వనరుల్లో వినియోగం అయితే కానివ్వండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విస్తరణ, అంటే ఇటీవల మనం చూసినట్టయితే గనక ఇందులో భాగంగానే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రపంచంలో కొన్ని దుష్ట శక్తుల నుంచి ఉన్నటువంటి అపాయం ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క కాన్వాయ్ ని కేవలం 2 కార్లకు ఆయన తగ్గించడం, మరి అది చూసి మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం చూసినట్టయితే కూడా ఇక్కడ ప్రభుత్వం వారు కూడా వారి యొక్క కాన్వాయ్ ని తగ్గించుకుంటాం, అలాగే ఇతర నాయకులు కూడా సైకిల్ మీద రావటం కానివ్వండి, అట్లాగే ఎలక్ట్రిక్ వాహనాల మీద అయితే కానివ్వండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ముఖ్యంగా రైలు బస్సు రవాణాన్ని వాడటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దీర్ఘకాలంలో ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం అనేది ప్రధాన లక్ష్యంగా మనం చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ చర్యను తీసుకుంటుంది.
1: సార్, కార్యక్రమంలో చివరిగా మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించాలనుకునే సందేశం సార్?
0: భారతదేశం అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగుతుంది. ఈ అభివృద్ధిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం కూడా అవసరం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నటువంటి సూత్రాన్ని మనం అవలంబించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత బలపడాలని చెప్పేసి కోరుకుంటూ, మనం ఎటువంటి భేషజాలకు పోకుండా ఎటువంటి విదేశీ శక్తులు కూడా విచ్ఛిన్నకర శక్తులు మన దేశాన్ని విడతీయకూడదని చెప్పేసి చెప్తూ, యువత సానుకూల దృక్పథంతో ముందుకు రావాలి, అలాగే ప్రభుత్వం అందిస్తున్నటువంటి అవకాశాలను వినియోగించుకుని కుటుంబం, రాష్ట్రం, దేశం అభివృద్ధికి తోడ్పడాలి. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ సాధనలో అందరం కలిసి పనిచేద్దాం. ధన్యవాదాలు.
1: సరేనంటే, మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని 12 ఇయర్స్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు సాయి గారు.
1: ఇంతవరకు 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ తరుణ్ కాకాని గారు, భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖ్, పరిచయం చేసిన వారు రాహుల సాయి గిరీష్.
2: ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ గ్రామం శ్రోతలు మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అబేద ఆయేష వీరందరి కోరిక మేరకు ప్రతిభావంతుడు చిత్రానికి కేజే యేసుదాస్ పాడిన పాట, రచన ఆత్రేయ.

గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. ఈ పాటను కోరిన శ్రోతలు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుండి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, సుధీర్ వీరందరి కోరిక మేరకు ఈ పాట విన్నారు. తర్వాత వినబోతున్న పాట సఖి చిత్రానికి కళ్యాణి మీనన్, హరిణి, కల్పన పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరేంద్ర కోరిక మేరకు ఈ పాట వినండి.

0: ప్రియమైన నీకు చిత్రానికి చిత్ర బృందం పాడిన పాట వినబోతున్నారు కోరిన శ్రోతలు. విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్. ఈ పాట వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన సి నారాయణ రెడ్డి గీతం వినబోతున్నారు నీరాజనం చిత్రానికి. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఏ జంక్షన్ నుండి ఎం ప్రతాప్, వీరి కొరికి మేరకు ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఎద్దుమైల రంగ్ శ్రోతలు సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ వీరి కోరిక మేరకు మహర్షి చిత్రానికి శంకర్ మహాదేవన్ పాడిన పాట వింటున్నారు. రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా గుణ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట, గీత రచన వెన్నెల కంటి.
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో నీకు నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ లెక్క కాదు, ఉత్తరమే రా. పాటలో మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
2: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
2: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
1: అదే
2: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాట.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: గారు.
1: ఇట్స్ ఓకే చిన్ని గారు.
2: గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మిర్చి ఈ చిత్రానికి మీకా సింగ్ పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి.

కార్యక్రమంలో తర్వాత భలే భలే మగాడివు ఈ చిత్రానికి కార్తీక్ చిన్మయి శ్రీపాద పాడిన పాట, సంగీతం గోపీసుందర్, గీతరచన శ్రీమణి.

మీరు ఇంతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: तो हमारा आज का प्रसारण यहीं पर समाप्त होता है, इसलिए मुझे यानी अजीत को
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग
3: మీరింత వరకు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
4: హే గురు జరా చూసినడు అటు ఇటు చూసినడు కింద పైన చూసినడు అడుగడుగున చూసినడు. హే గురు
5: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండిపోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
6: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.

0: students. The result was announced by IIT Roorkee. It said out of a total of 179,694 candidates who appeared for the exam on the 17th of last month, 56,880 candidates have qualified. Shubham Kumar from the IIT Delhi zone secured the first rank. In the under-17 Asian Wrestling Championships, India's women grapplers delivered a strong performance, winning a total of 10 medals, including 2 gold, 3 silver and 5 bronze in Da Nang, Vietnam. Leading the charge, Deeksha in the 43-kilogram category and Garima in 73-kilogram category clinched gold medals. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా ఊసరవల్లి ఈ చిత్రానికి అద్నన్ స్వామి పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి.

ఆరెంజ్ ఈ చిత్రానికి కారుణ్య రవీంద్రారెడ్డి పాడిన పాట. గీతరచన సురేంద్ర కృష్ణ, కేదార్నాథ్ పరిమి.

కార్యక్రమంలో చివరిగా డాన్ ఈ చిత్రానికి హరిహరన్ రీటా పాడిన పాట, సంగీతం లారెన్స్, గీత రచన చందు మధు.

మీరింతవరకు లాహిరి లాహిరి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తెరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యోమి నాంగ్ హలాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మర్లెస్తో సమావేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవాళ వెలువడింది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ని ముడించి వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యక్షుడు యూమి నాంగ్ హ్లాయింగ్ మధ్య ఈరోజు న్యూఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన ప్రస్తుతం ఈ చర్చలు సాగుతున్నాయి. భద్రత కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు వస్తాయి. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యక్షుడు శనివారం బీహార్లోని గయాకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. ప్రస్తుత పదవిలో భారతదేశానికి రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యక్షుడు వ్యాపార పారిశ్రామిక రంగాల ప్రముఖులతో చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలనల కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. జాతీయ రాజధానిలోని రాయ్పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ది లైట్ అండ్ ద లోటస్ రెలిక్స్ ఆఫ్ ద వేకెంట్ వన్ అనే ప్రదర్శన కూడా ఆయన సందర్శిస్తారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రాహ్వావశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచుతారు. భారతదేశానికి చెందిన నైబర్హుడ్ ఫస్ట్ యాక్ట్ ఈస్ట్ మహాసాగర్ విధానాల్లో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. అధ్యక్షుడు యూమి నాంగ్ హ్లాయింగ్ అధికార భారత పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలు మరింత బలోపేతం చేయడంతో పాటు మరింత విస్తరణకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మర్లెస్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే 2వ భారత్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల చర్చలకు సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్భంగా రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ధి, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై కూడా ప్రధానంగా దృష్టి సారిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక విశ్వాసాన్ని సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సుప్రీంకోర్టుకు కొత్తగా 5 న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసే న్యాయమూర్తుల సంఖ్య 37 చేరుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులను నియమించారని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీల్ నాగు, బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జమ్మూ కశ్మీర్ లదాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లీలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో వెల్లడించారు. సీనియర్ అడ్వకేట్ వెంకట సుబ్రహ్మణ్య మోహన్ కూడా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37 పెంచేలాగా చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో ఈరోజు మంత్రివర్గాన్ని విస్తరించారు. కోల్కతా లోక్భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో 35 మంది కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. కొత్తగా ఎంపికైన మంత్రిమండలి సభ్యులతో గవర్నర్ ఆర్ఎన్ రవి పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో అనుభవజ్ఞులైన శాసనసభ్యులతో పాటు మొదటిసారి మంత్రి పదవి చేపట్టిన వారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో పాటు పలువురు సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్తగా చేరిన మంత్రులకు శాఖలను త్వరలో కేటాయించే అవకాశం ఉంది. ఈరోజు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో స్వపన్ దాస్ గుప్తా, అర్జున్ సింగ్, పాపస్ రాయ్, శంకర్ ఘోష్ తదితరులు ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.
కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు మధ్యప్రదేశ్లోని రజన్ జిల్లా నుంచి ఖేత్ బచావ్ అభియాన్ ప్రారంభిస్తారు. నెల రోజుల పాటు సాగే ఈ ప్రచార కార్యక్రమం జూన్ 30వ తేదీ వరకు కొనసాగుతుంది. ఎరువుల సమతూకంతో విచక్షణాయుతమైన వినియోగం, వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా గ్రామాలకు చేరవేయడంపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా విజ్ఞప్తి చేశారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, ఐసీఏఆర్ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో వర్చువల్ విధానంలో కూడా కేంద్ర వ్యవసాయ మంత్రి సంభాషించారు. 10 రాష్ట్రాల నుంచి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుండి చెరి 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరొక స్థానానికి ఈ 18వ తేదీన పోలింగ్ జరగనుంది. మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ నేత హెచ్డి దేవెగౌడ, కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకునే సభ్యుల్లో ఉన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాల్లో చెరొక స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈవేళ విడుదలైంది. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్రా అజిత్ పవార్, తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగం రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ప్రముఖ గాయని సుమన్ కళ్యాణ్పూర్ నిన్న ముంబైలోని ఆమె నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. అప్పటి బ్రిటిష్ భారతదేశంలో భాగమైన ప్రస్తుత బంగ్లాదేశ్లోని ఢాకాలో 1937 జనవరి 28వ తేదీన జన్మించిన సుమన్ కళ్యాణ్పూర్ 1950 దశకాల మధ్యకాలంలో హిందీ చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు, ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి వందలాది పాటలను రికార్డ్ చేశారు. సుమన్ కళ్యాణ్పూర్ పాటల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఆజ్కల్, తేరే మేరే ప్యార్ కే చర్చా, నానా కర్తే ప్యార్ మొదలైనవి ఉన్నాయి.

లతా మంగేష్కర్ స్వరంతో దగ్గర పోలికొన్నప్పటికీ సుమన్ కళ్యాణ్పూర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పీఎం స్వనిధి పథకం నేటితో 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. గ్యారంటీ లేని రుణాలు, ఆర్థిక సమూహీకరణ వృద్ధికి కొత్త అవకాశాలు కల్పించడం ద్వారా పీఎం స్వనిధి పథకం అసంఖ్యాకమైన వీధి వ్యాపారుల జీవితాలను మార్చివేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని కొనియాడారు. విశ్వాసం, గౌరవం సలక్షణమైన సాధికారతకు చిహ్నమని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 2020లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా రుణాలను పీఎం స్వనిధి పథకం కింద పంపిణీ చేశారు. గత 6 ఏళ్లలో లక్షలాది మంది వీధి వ్యాపారులు సులభంగా రుణాలు పొందేందుకు పీఎం స్వనిధి తోడ్పడింది. మయన్మార్లోని నామ్కామ్ టౌన్షిప్ పరిధిలోని కాంగ్టూప్ గ్రామంలో జరిగిన శక్తివంతమైన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 55కి చేరుకుంది. నిన్న జరిగిన ఈ పేలుళ్లలో మరో 70 మందికి పైగా గాయపడ్డారు. గనుల తవ్వకం కోసం నిల్వ ఉంచినట్లుగా భావిస్తున్న పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి 100కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని, గ్రామం అంతా పేలుడు ప్రభావానికి గురైందని స్థానిక వార్తా సంస్థలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2వ ఏడాది కూడా ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ టైటిల్ను స్వాధీనం చేసుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యూమిన్ నాంగ్ హ్లాయింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్ ఈరోజు సంయుక్త సమావేశం జరుపుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ క్రికెట్ టైటిల్ను గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా పని ప్రదేశాలలో కార్మికులకు వచ్చే COPD సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ శ్రీకంఠి రఘు గారు నమస్కారం అండి.
2: ఆకాశవాణి శ్రోతలకి నమస్కారం అండి.
1: డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డిజీజెస్ సూపరింటెండెంట్గాను, గుంటూరు మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఊపిరితిత్తుల లేదా శ్వాసకోశ సంబంధ వ్యాధుల వైద్య నిపుణులు అని అంటారు డాక్టర్గా.
2: అవునండి.
1: పల్మనాలజిస్ట్, చెస్ట్ ఫిజిషియన్, చెస్ట్ స్పెషలిస్ట్ ఇలాంటి పేర్లతో పిలుస్తారు.
2: ఇంగ్లీష్లో రకరకాల పేర్లను, తెలుగులో ఊపిరితిత్తుల వైద్య నిపుణులు అంటాం.
1: అది డాక్టర్ గారు. అయితే డాక్టర్ గారు, ఊపిరితిత్తుల వ్యాధుల్లో అత్యంత ముఖ్యమైన వాటిల్లో ఒకటైనటువంటి COPD ఈ వ్యాధి నవంబర్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ COPD డే అని జరుపుకుంటుంటాము.
2: అవునండి.
1: అంటే మిగిలిన ఆరోగ్య దినోత్సవాల్లాగానే
2: ప్రతి జబ్బుకి మనం ఒక అవగాహన కోసమని ఒక సంవత్సరంలో ఒక రోజు దానికి ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇచ్చి జరుపుకోవడం జరుగుతున్నది. అట్లాగే మనకి COPDకి ప్రతి సంవత్సరము 3వ బుధవారం వరల్డ్ COPD డేగా నిర్ధారించడం జరిగింది. సో దానివల్ల మనకి ఈ సంవత్సరం నవంబర్ 19న COPD డే రావడం జరిగిందండి.
1: అయితే మరి ఈ సంవత్సరం వాళ్ళు ఏదో ఒక నినాదం ఇచ్చి ఉంటారు కదా ప్రతి సంవత్సరం?
2: అంటే ప్రతి సంవత్సరం మనకి అవగాహన కల్పించడం కోసం ఒక నినాదం అంటే ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరం మనకి ఇచ్చినటువంటి నినాదం ఏంటంటే ఆయాసము ఉంటే COPD అని మనము దాని గురించి తెలుసుకోవటము, దాని గురించి అవగాహన పెంచుకోవటము, దాని గురించి సమాచారం సేకరించటము, అలాగే సమాచారం పంచుకోవటము, ఆ COPDని గురించి చర్చించడము అనే ముఖ్యమైన విషయాల మీద ఈ సంవత్సరం మనకి ఆయాసం ఉన్న ప్రతి ఒక్కరూ COPD ఉందా లేదా అని పరిశీలన చేయించుకోవాలా అనేది దానికోసం అని చెప్పి ఈ నినాదం అనేది ఇవ్వడం జరిగిందండి.
1: అసలు ఏంటి డాక్టర్ గారు COPD? ఇది ఇంగ్లీష్ పదమే అయినప్పటికీ అంటే ఏంటి అసలు?
2: అంటే ఇది మనకి ఖచ్చితంగా తెలుగులో దీనికి పేరు అంటూ లేదంటే COPD అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఈ నాలుగింటిని కలిపితే మనకి శ్వాస తీసుకోవడంలో దీర్ఘకాలికంగా ఇబ్బంది ఏర్పడుతుంది. సో ఆ జబ్బు పేరే అదనమాట. పేరులోనే ఆ జబ్బు ఎంత తీవ్రత కలిగిందో మనం దాన్ని అర్థం చేసుకోవాలి.
1: ఈ జబ్బు ఎందుకు వస్తుంది, అసలు కారణాలు ఏంటి?
2: అంటే మనం ప్రతి ఒక్కరూ COPD రావడానికి మనమే కారణమవుతామండి. ముఖ్యంగా మనకి ఊపిరితిత్తులు అనేవి చాలా ముఖ్యమైన శరీరంలో అవయవము. ముఖ్యంగా ప్రతి మనిషికి బతికి ఉన్నాడంటే ప్రతి మనిషికి ప్రాణవాయువు కావాలి. సో ప్రాణవాయువు లేనిదే ఎవరు బతకలేరు. సో ప్రాణవాయువుని మన గాలిలో కనపడకుండా ఉంటుంది. గాలిలో ఉండేటువంటి ప్రాణవాయువు ఎప్పుడైతే ఊపిరితిత్తులోకి వెళ్తుందో, ఊపిరితిత్తుల చుట్టుపక్కల ఉండే రక్తనాళాల్లోకి మన ఊపిరితిత్తులు ప్రాణవాయువును పంపించేస్తుంది. అట్లాగే మన శరీరంలో చేరినటువంటి రసాయన క్రియల వలన ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని రక్తం ద్వారా ఈ ఊపిరితిత్తులు చేరి మన గాలి బయటకు వదిలినప్పుడు COPD కార్బన్ డైఆక్సైడ్గా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇట్లా మన శరీరానికి కావలసినటువంటి ప్రాణవాయువుని అందించేటువంటి అవయవమే ఊపిరితిత్తులు. కాబట్టి మన ఊపిరితిత్తులని ఏ జబ్బు రాకుండా మనం ఎంత జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటుంటే మన జీవితం అంత సుఖంగానూ అంత సంతోషంగానూ ఉంటుందండి.
1: డాక్టర్ శ్రీకంఠి రఘు గారు,
2: సార్,
1: ఈ COPD యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి?
2: సో COPD అనేది ఒక చాప కింద నీరులా వచ్చేస్తుందండి. అంటే మనకు తెలియకుండా జబ్బు వస్తుంది. అంటే మనం చేసేటువంటి మన దురలవాట్ల వల్లనే ముఖ్యంగా మనకి COPD రావడానికి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఆయాసం, ఇందాక మనం నినాదం చెప్పుకున్నాం కదా, ఆయాసం ఉంటే COPD అయి ఉండొచ్చు, పరిశీలన చేసుకోండి అని. అట్లే మొదట ఆయాసము ముందు పొడి దగ్గుగా ఉంటుందండి. పొడి దగ్గు కొన్ని రోజులు పోయిన తర్వాత దీర్ఘకాలికమైనటువంటి పొడి దగ్గు లేకపోతే కళ్ళె పట్టముగా మార్పు చెందుతుంది. తర్వాత ఆయాసం పెరిగే కొద్దీ మనకి దానివల్ల అనేకమైనటువంటి దుష్ప్రభావాలు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా ఆయాసము, దగ్గు, కళ్ళెపట్టం ఈ మూడే దానికి ప్రధాన లక్షణాలు అన్నమాట.
1: అయితే డాక్టర్ గారు, మరి ఇది COPD వ్యాధి అని ఎలా నిర్ధారిస్తారు?
2: నిర్ధారణ చేయటం అనేది కొంచెం కష్టమైన పనే, కానీ మనకి ఇప్పుడు చాలా రకమైనటువంటి మనకి నిర్ధారణ చేయటానికి స్పైరోమెట్రీ అని ఉందండి. సో స్పైరోమెట్రీ ద్వారా మనకి సిఓపిడి ఉందా లేదా అనే ఖచ్చితమైన నిర్ధారణ వస్తుంది. అదే మన నినాదం ప్రకారం కూడా మనము ఎవరికైతే ఆయాసం ఉందో అటువంటి వారు, అంటే ముఖ్యంగా దాని లక్షణాలు మనం చెప్పుకున్నాం కదా, అటువంటి ఉండేవాళ్ళు ఈ స్పైరోమెట్రీ పరీక్ష చేయించుకుంటే మనకి సిఓపిడి ఉందా లేదా. ఈ స్పైరోమెట్రీలో మనకి ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మనకి తెలిసే మనకి, అంటే రోగి నాకు సిఓపిడి ఉందా లేదా, ఆయాసం పెరుగుతూ ఉందా లేదా తెలుసుకునే లోపల 10 సంవత్సరాల ముందే ఈ పరీక్ష చేయించుకుంటే మనకి సిఓపిడి ఉందా లేదా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయండి.
1: అయితే డాక్టర్ గారు, ఎక్కువ మంది మీ వైద్య నిపుణులు చెబుతుంటారు పొగ త్రాగేటువంటి వారికి ఈ సిఓపిడి అనేటువంటిది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పి చెబుతుంటారు డాక్టర్ గారు.
2: అవును,
1: ఎందుకంటారు?
2: అంటే మనకి ఇందాక మనం చెప్పినట్టుగా చాప కింద నీరులా ప్రవహిస్తూ ఉంటుందండి. ముఖ్యంగా సిఓపిడి రావడానికి 80-85% పొగ తాగటమే. పొగ ఏ రకంగా తాగినా, బీడీ తాగినా, సిగరెట్ తాగినా, చుట్ట తాగినా, ఇంకో రకంగా ఏ రకంగా మనం పొగ పీల్చుకున్నా కానీ పొగ లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని రకమైన రసాయన క్రియలు ఏర్పడతాయి. ఇప్పుడు మనకి అవి కనపడవు కాబట్టి చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకి కంట్లో నలుసు పడింది అనుకోండి, ముందు కంట్లో నలుసు పడగానే నీళ్లు వస్తాయి. మన నెలక తీలేదనుకో కన్ను ఎర్రబడుతుంది, ఇంకా తీలేదనుకో కంటి చుట్టూ వాపు వస్తుంది. అట్లాగే ఊపిరితిత్తుల్లో కూడా ఈ పొగ అంతా వెళ్ళినప్పుడు ముందుగా మనకి నేచురల్ ఇచ్చినటువంటి ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఉంటాయి, రక్షణ వ్యవస్థలు అంటాం దాన్ని. రక్షణ వ్యవస్థలు సన్న సన్న సీలియా, మన బ్రష్లో ఉండేటువంటి సన్న సన్న తీరినట్టుగాను సీలియా అనేది ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ పొగ వేడితోటి లోపలికి వెళ్ళినప్పుడు ఆ వేడికి అయితేనేమి ఈ పొగలో ఉండేటువంటి రసాయన వల్ల అయితేనేమి, పొగలో ఉండేటువంటి క్యాన్సర్ కారకాల వల్ల అయితేనేమి, ఏదైనా రసాయనికలు ముందుగా ఆ సీలియా మాడి మస అయిపోతాయి. దాంతోపాటుగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫస్ట్ ఏం జరుగుతుంది, నీళ్లు కారుతాయి, అట్లాగే దగ్గు కళ్ళు రావడం జరుగుతుంది. తర్వాత ఎర్రబడతాయి, అంటే లోపల మనకు తెలియకుండా శ్వాసనాళాలు బాగా ఎర్రగా వాచి తర్వాత ఉబ్బిపోతాయి అన్నమాట. అలాగే శ్వాసనాళాలు జరిగేటువంటి క్రియ, శ్వాసనాళాలు ఒక చెట్టులాగా మనం ఊపిరితిత్తులను ఊహించుకుంటే చెట్టుకి కాండము కొమ్మలు ఆకులు ఉన్నట్టుగా, అట్లాగే మన ఊపిరితిత్తులు కూడా శ్వాసనాళము, చిన్న కొమ్మలు శ్వాస నాళాలు, అలాగే ఆకుల్ని శ్వాసగోడాలు అనుకుంటే చెట్టు బతకాలంటే చెట్టు పచ్చగా ఉండాలి, ఆకులు బాగా ఉండాలి, అప్పుడే చెట్టు బతుకుతుంది. అట్లాగే మనకి ఊపిరితిత్తుల చివరిలో ఉండే శ్వాసగోళాలు, అక్కడే మనకి ఈ ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే పొగ లోపలికి వెళ్ళిన తర్వాత శ్వాసగోళాల్లో కూడా, అంటే చెట్టు ఆకులు లాంటి వాటిలో కూడా అవి శ్వాసగోళాలు పగిలిపోవటము, శ్వాసగోళాల సంఖ్య తగ్గిపోవటము, అలాగే శ్వాసగోళాల పరిమాణం పెరగటము జరిగినప్పుడు మనకి అందాల్సినటువంటి ఆక్సిజను మన శరీరానికి అందదు. సో అటువంటి క్రియలన్నీ జరిగేటువంటి మార్పులన్నీ శాశ్వతమైన మార్పులు, అంటే ఒకసారి మార్పు జరిగిందంటే అవి వెనక్కి రాలేవు. కాబట్టి పొగ తాగే వాళ్ళు వల్ల పొగల ఉండేటువంటి విషకారకాల వల్ల, రసాయనకాల వల్ల, క్యాన్సర్ కారకాల వల్ల 3 రకాలైన మార్పులు జరిగి మనకి ఆక్సిజన్ అనేది ఆగిపోతుంది. సో అందుకని ఎవరైనా మన

0: అవసరం లే. అక్కడక్కడ ముఠా మేస్తుర్లని, లేకపోతే క్రషర్లో పనిచేసే వాళ్ళు, పత్తి మిల్లుల్లో, అక్కడ ఇక్కడెక్కడ బోళ్ళంత చోట్ల పనులు
1: చేస్తుంటారు.
0: వాళ్ళల్లో కొంచెం ఈ పొగ తాగే అలవాటు కూడా కొద్దిగా
1: తరచుగా
0: ఎక్కువగా వింటుంటాం డాక్టర్ గారు. సో వీళ్ళకి బాగా ఈ సిఓపిడి అనే ఇబ్బందులు ఉండే అవకాశం ఉందని చెబుతుంటారు డాక్టర్. కొంచెం వివరించండి ఎందుకు అయి ఉంటుంది, మరి వాళ్ళు ఆ సమస్య నుంచి బయటికి రావాలంటే వాళ్ళకి ఏం జాగ్రత్తలు మీరు చెబుతారు?
1: అదే మీరు చెప్పినట్టుగా ప్రతి కర్మాగారాల్లో, మీరు చెప్పేటువంటి ప్రతి వాటిలో కూడా దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పొగ అయితే ఎట్లా వెళ్తే తేడా వస్తుందని చెప్పుకున్నాము, అట్నే దుమ్ము ధూళి వెళ్ళినా లోపల ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు ఊపిరితిత్తుల్లో జరుగుతాయి. ఎప్పుడైతే ఊపిరితిత్తుల్లో మార్పులు వస్తాయో దాన్ని బట్టి వాళ్ళకి సిఓపిడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పని ప్రదేశాల్లో, ఇందాక మీరు చెప్పినట్టుగానే పని ప్రదేశాల్లో పనిచేసే వాళ్ళు ఈ దుమ్ము ధూళితో పాటు కూడా పొగ తాగడం అనేది అలవాటు చాలామందికి ఎక్కువగా ఉంటుంది. మూలిగే నాక మీద తాటి పండు పడినట్టుగా పొగతో పాటు దుమ్ము ధూళి కూడా ఎప్పుడైతే చేరుతుందో ఊపిరితిత్తులు తొందరగా మనకి చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. పొగ తాగేవాళ్ళకి 15 నుంచి 20 సంవత్సరాలు పడితే, ఈ దుమ్ము ధూళితో పాటు పొగ తాగే వాళ్ళకి 10 సంవత్సరాలకే జబ్బు తొందరగా రావడానికి, చిన్న వయసులోనే జబ్బు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి దుమ్ము ధూళి ప్రదేశాలు పనిచేసే కార్మికులకి రక్షణ కోసం ఆ ఫ్యాక్టరీ యజమానులు కానీ ఆ ఫ్యాక్టరీ సంబంధించిన వాళ్ళు కానీ పని ప్రదేశాల్లో వాళ్ళకి స్వచ్ఛమైన గాలి, దుమ్ము ధూళి లేనటువంటి గాలి అందించే ఏర్పాట్లు వాళ్ళు చేయాలి. అటువంటి ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు కూడా తన వంతు రక్షణ వ్యవస్థలు వాళ్ళు తయారు చేసుకోవాలి. ముఖ్యంగా పొగ తాగడం అనేది చాలా హానికరమైన ఇది కాబట్టి, అందరికీ మన శ్రోతలు ఎట్లా వింటున్నారు కాబట్టి పొగ తాగడం అనేది ఎంత తొందరగా మానేస్తే అంత మంచిది. అట్లాగే వాళ్ళ ఫ్యాక్టరీ ఓనర్స్ వాళ్ళు రక్షణ వ్యవస్థలు కలిగించలేనప్పుడు తన వంతు రక్షణగా మాస్క్ పెట్టుకోవడం. ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తారంటే, మేము మాస్క్ పెట్టుకుంటే మాకు గాలి ఆడట్లేదు, మేము పనిచేయలేకపోతున్నాం అని చెప్పేసి మాస్క్ పెట్టుకోకుండా ఉంటారు. సో అట్లా చేసినప్పుడు మనకు తెలియకుండానే దుమ్ము ధూళి మన కంటికి కనపడదు, సన్న సన్న సూక్ష్మరేవులు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఊపిరితిత్తులు చెడిపోతుంటాయి. కాబట్టి అటువంటి ప్రదేశాల్లో పనిచేసే ప్రతి కార్మికుడు కూడా తన వంతు రక్షణగా మాస్క్ పెట్టుకుంటే వీలైనంత వరకు తన ఊపిరితిత్తులను తనే కాపాడుకున్న వాళ్ళు అవుతారన్నమాట.
0: యాజమాన్యంతో పాటు డాక్టర్ వాళ్ళ యూనియన్ లీడర్లని ఏదో ఉంటారు, వాళ్ళు కూడా నెలకు ఒకసారి ఇలా ఆరోగ్యం కాపాడుకోవడం మంచిది, ధూమపానం లాంటివి చేయకుండా ఉంటే మంచిది, వాళ్ళు కూడా
1: అవగాహన కల్పిస్తే ఇంకా మన కార్మికులకి ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కూడా, అంటే వీళ్ళు ఒక్కరే పనిచేస్తుంటారు కాబట్టి వీళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చాయనుకోండి ఆ భారం అట్లా కుటుంబం మీద కూడా పడుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఏమైనా ఉంటే తొందరగా అవగాహన కల్పించుకొని దాని తగ్గట్టుగా రక్షణ వ్యవస్థలు కలిగించుకొని ఊపిరితిత్తులని తనంతగా తనకు శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా
0: ఏమిటి డాక్టర్ గారు నష్టం, సరే ఆయనకు అంతగా తెలియదు, ఏదో శ్వాస పీల్చుకోవడం కొంచెం ఇబ్బంది ఉందో, ఏముందిలే ఉబ్బసం, అదేం పెద్దగా ఏం చెయ్యదులే, మామూలు తగ్గిపోద్దిలే అని ఇలా అంటుంటారు పక్కన ఉన్నటువంటి కార్మికులు లాంటి వాళ్ళు కానీ స్నేహితులు కానీ చెబుతారు. అదేంటి, ఏమన్నా అంటే హార్ట్ అటాక్లు వస్తాయా, లేకపోతే పక్షవాతాలు వస్తాయా, ఇలా ఏమన్నా రిస్క్ ఉంటుందా, ఏమొస్తుంది దానివల్ల?
1: అంటే మనకి ఎప్పుడైతే ఆయాసం మొదలైందో దాదాపుగా ఊపిరితిత్తుల్లో 50% పైన మనకు ఊపిరితిత్తులు చెడిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఊపిరితిత్తులు మామూలుగా గాలి పీల్చుకోవాలంటే ఓన్లీ 20% ఊపిరితిత్తులు మనం వాడుకుంటాం, మిగతా 80% రిజర్వ్లో ఉంటుంది. అంటే అది పనిచేయదు, అంటే అవసరమైనప్పుడు పనిచేద్దాను ఖాళీగా ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఆయాసం వచ్చిందని మనకి అర్థం చేసుకున్నామో దాదాపుగా మన 20% కాక ఇంకో 30% కూడా అది వర్క్ లోడ్లో పడిపోయి ఆయాసం రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు ఆయాసం వచ్చిందో వెంటనే మనం అంటే మామూలుగా కింద ఒక ఇంజెక్షన్ వేసుకుంటే ఆయాసం తగ్గిపోతుంది. అవన్నీ తాత్కాలికమైన వైద్యాలు, శాశ్వతంగా అసలు మన జబ్బు ఏందో తెలుసుకొని ఆ జబ్బుకు తగ్గట్టు ముందుగానే జబ్బు నిర్ధారణ చేసుకోవటం, ముందుగానే వైద్యం సలహా తీసుకోవటం, ముందుగానే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటుంటే ఇటువంటి జబ్బు అందరితో ఆగిపోవడం జరుగుతుంది. ఇప్పుడు దుమ్ము ధూళికి వెళ్తున్నారు అనుకోండి, ఇంకా ఆయాసం వచ్చింది, ఇంకా దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ కాకుండా ఆ పనిచేసే ప్రదేశం నుంచి బయటకు వచ్చేసేసి ఇంకో పని ఎత్తుకోవటము, దుమ్ము ధూళి లేని పని ఎత్తుకోవటము, శారీరక శ్రమ పడే కొద్దీ మనకి ఆయాసం పెరిగే కొద్దీ మనకి శరీర ఊపిరితిత్తులో మార్పులు వస్తాయని అర్థం చేసుకొని దాన్ని తగ్గట్టుగా మన వర్క్ స్టైల్ అనేది మార్చుకోవాలండి.
0: సరే డాక్టర్ గారు, ఏదో అతనికి ఉండేటువంటి బలహీనతన వల్లనో కార్మికులు పనిచేసే కాడ ఖాళీ సమయాల్లో ఆగలేకుండా గబాలన పొగాకు తాగేస్తుంటారు.

0: నీళ్ళని, చుట్టలని, సిగరెట్లని ఇలా ఏదో తాగేస్తుంటారు. వాళ్ళ నిర్లక్ష్యం వలనో, ఎక్కువ తాగేయడం వలనో, దీర్ఘకాలికంగా తాగడం వలనో ఈ COPD డాక్టర్ గారి దగ్గరకు వచ్చారు. మీలాంటి స్పెషలిస్ట్ దగ్గరికి COPD అని నిర్ధారించారు అనుకోండి, మరి చికిత్స అందించాలి కదా. ఏమి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి?
1: అంటే మామూలుగా ఏంటంటే, ముందు నిర్ధారణ అయిన తర్వాత తీవ్రత ఎంత ఉందో తెలుసుకుంటాం. మొదటి దశలో ఉన్నారా, రెండో దశలో ఉన్నారా, మూడో దశలో ఉన్నారా, చివరి దశలో ఉన్నారా, అంటే అతని ఆయాసాన్ని బట్టి మనం ఇందాక చెప్పుకుంటాం నిర్ధారణ పరీక్ష ఉన్నాం కదా, స్పైరోమెట్రీ. ఆ స్పైరోమెట్రీలో జబ్బు నిర్ధారణ ఒకటే కాకుండా తీవ్రత కూడా ఎంత ఉందో తెలుసుకోవచ్చు. సో తీవ్రతను బట్టి పేషెంట్కి వైద్యం చేయడం అనేది జరుగుతుంది. ఆ తీవ్రత మొదటి రెండు దశల్లో ఉన్నాయనుకోండి, ఇందాక చెప్పినట్టుగా పనిచేసే ప్రదేశం నుంచి బయటకు వచ్చేసి వేరే పని చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. అందులో పొగ తాగే వాళ్ళు, అలవాటు వాళ్ళు ఖచ్చితంగా పొగ ఆపాలి. ఎందుకంటే ఈ జబ్బు ఒకసారి మొదలైందంటే ఆపడానికి ఎటువంటి మందులు లేవు. మనం ఇచ్చే మందులు కానీ వైద్యం కానీ పెరిగే తీవ్రతని, స్పీడ్ని తగ్గించే మందులే తప్ప పెరుగుతున్న దాన్ని మనం ఆపడానికి ఎవరి వల్ల కాదు. కాబట్టి అది మొదలైందని తెలుసుకోగానే తీవ్రతను బట్టి మనం వైద్యం చేసుకో. మొదటి రెండు దశల్లో పెద్ద ఇబ్బంది ఉండదు రోగికి. మూడు నాలుగు దశలకు వచ్చేటప్పటికి కొంచెం ఆక్సిజన్ ఇవ్వటము, రకరకాల మందులు వాడటము, ఒక ఇంటికే పరిమితం అవ్వటము, లేదంటే ఎక్కువైనప్పుడు హాస్పిటల్కి తరచుగా వెళ్ళటం అనేది జరుగుతుంటుంది. సో కాబట్టి తీవ్రతను బట్టి, తీవ్రత నిర్ధారణ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి వైద్యానికి, అందులో కూడా డాక్టర్లు చెప్పిన సహకరించి దాని తగ్గట్టుకు వైద్యం చేయించుకోవాలి.
0: వీళ్ళు ఈ వైద్యంతో పాటు డాక్టర్ గారు కార్మికులు కావచ్చు, మామూలు వాళ్ళు కూడా ఇలాంటి ఇబ్బంది ఉంటే ఆహార విహార నియమాలు ఏమైనా పాటించాలా వీళ్ళు ఏమైనా ప్రత్యేకించి?
1: ప్రత్యేకించి అంటే మనకి కొన్ని విటమిన్స్ లోపాల వల్ల కూడా ఇది వస్తూ ఉంటుందండి. విటమిన్ ఏ కానీ, డి కానీ, సి కానీ, సో అటువంటి సంపూర్ణమైన సమతుల్యమైనటువంటి ఆహారం అనేది చాలా వాళ్ళకి ముఖ్యము. సరిపోయిన కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్, మాంసకృతులు కానీ, కొవ్వు పదార్థాలు కానీ అన్నీ సమతుల్యంలో ఉండేటట్టుగా మనం ఆహారం తీసుకోవాలి. కొందరు ఏంటంటే ఎక్కువగా తినటం కానీ చేయకుండా మితంగా తినటము, ఎంతవరకు మనకి సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ ఉంటే మనకి దాదాపుగా ఈ జబ్బుకి సరైన వైద్యం చేసుకున్నట్టుగా ఆహారం తరపున.
0: తర్వాత డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, మామూలుగా చాలా వ్యాధులకు సంబంధించి ఇటీవల కాలంలో వ్యాధి నిరోధక టీకాలు లాంటివి వేస్తూ ఉంటారు, ముఖ్యంగా చిన్నతనం బాల్యంలో ఎక్కువ వేస్తుంటారు అనుకోండి. కొన్ని కొన్నిటికి ఆ మధ్య కరోనా టైంలో చాలా వ్యాక్సినేషన్ ఇచ్చారు. అట్లాగే ఈ COPD లాంటి వాటికి కూడా ఏమైనా వ్యాక్సినేషన్ లాంటి కానీ వ్యాధి నిరోధక టీకాలు లాంటివి కానీ ఉన్నాయా?
1: COPD కంటూ వ్యాధి నిరోధక టీకాలు అయితే ఏం లేవండి. మామూలుగా రెండు రకాల టీకాలు ఊపిరితిత్తులకు సంబంధించి వేస్తుంటాము. ఒకటి నిమోనియా రాకుండా నిమోకాకిల్ వ్యాక్సినేషన్ ఉంటుంది, అది 65 సంవత్సరాల లోపల వాళ్ళకైతే ఒక డోస్ వేస్తాము. 65 సంవత్సరాల పైన పడిన వాళ్ళకి, 60 సంవత్సరాల లోపల వాళ్ళకి రెండు డోసులు ఇస్తాం అన్నమాట. అది ఏంటంటే COPDలో ఆల్రెడీ ఊపిరితిత్తులు దెబ్బతింటే దాంతో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఇంకా ఆయాసం ఎక్కువ అవ్వడం, హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఆ తీవ్రత పెరగకుండా ఉండటం కోసం నిమోకాకిల్ వ్యాక్సిన్ ఒకటి, రెండోది ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, అంటే జలుబు మూలకంగా జలుబు వచ్చిన ప్రతిసారి కూడా ఊపిరితిత్తులు బాగా దెబ్బతింటడం జరుగుతుంటుంది. సో వాటి నుండి రక్షణ కలిగించడం కోసము ప్రతి సంవత్సరము మనం ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి వీళ్ళకి.
0: అయితేనండి, ఈ COPD ఉన్నటువంటి వారు మరీ ముఖ్యంగా ఈ కార్మికులు లాంటి వాళ్ళు ఎలాంటి జీవన శైలి మార్పులు చేసుకోవాలండి? అంటే ఇప్పుడు మామూలుగా వ్యాయామం చెబుతుంటారు, ప్రతి ఒక్క సమస్యకు వ్యాయామం మంచిది అంటుంటారు, వీళ్ళకు కూడా మంచిదేనా చేసుకోవచ్చు? డాక్టర్ గారు, కార్మికులు అనగానే వాళ్లకు నిర్ధారించినటువంటి సమయంలో అంటే 7 గంటలు 8 గంటలు ఏదో ఉంటది వాళ్ళ టైమింగ్స్, వాళ్ళు పని చేస్తూనే ఉంటారు, అంటే శరీరంలోని అన్ని అవయవాలు కదులుతూనే ఉంటాయి, ఇంకా వ్యాయామం చేస్తే మంచిది అంటే ఇది సరిపోదా, ఇంకేమైనా చేస్తే మంచిదా?
1: అంటే మనకి COPD గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి COPDకి సంబంధించి ఊపిరితిత్తుల వ్యాయామం కొన్ని ఉన్నాయండి. అవి చేసుకుంటూ ఉంటే మనకి ముఖ్యంగా 3వ దశ 4వ దశ వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక 100 మీటర్లు నడిస్తే ఆయాసం వచ్చేవాళ్ళు మన ఈ వ్యాయామాలు ఎన్ని యోగా ప్లస్ దీనికి సంబంధించిన వ్యాయామాలు చేసుకుంటుంటే ఇంకా 100, 150 నుంచి 200 మీటర్ల వరకు నడవడానికి అవకాశం ఉంటుంది. సో తీవ్రతను మనం తగ్గించుకున్న వాళ్ళు అవుతాము. అట్లాగే మన బాడీ కండిషనింగ్ అంటారు, ఫిట్నెస్ అంటారు అన్నమాట. సో దానికి కూడా ఈ శ్వాస సంబంధించినటువంటి వ్యాయామాలు వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయండి.
0: తర్వాత డాక్టర్ గారు, వీళ్ళు ఎలాంటి మందులు తీసుకోవాలండి? అంటే దగ్గుకు మందు తీసుకోవాలా, ఆస్త్మాకు మందు తీసుకోవాలి, ఇలా అంటుంటారు, పారాసెటమాల్ అని, పెయిన్ కిల్లర్స్, ఇలా చెప్పినట్టే దీనికి ఏమైనా మందులు ఉంటాయా?
1: మనకి తీవ్రతను బట్టి ఇందాక అనుకున్నట్టుగా దశల వారీగా దాన్ని ఉంటుందండి. ఏ దశలో ఉన్నారో మనం నిర్ధారణ అయిన తర్వాత దానికి సంబంధించిన వైద్యం డాక్టర్ గారి పర్యవేక్షణలో తీసుకుంటుంటే వాళ్ళు సుఖంగాను సంతోషంగాను, ముఖ్యంగా వాళ్ళ సమస్య ఏంటంటే ఆయాసం. సో ఆయాసం తగ్గితే అతని పని అతను చేసుకోగలుగుతాడు. సో డాక్టర్ పర్యవేక్షణలో ఎప్పుడైతే వైద్యం చేసుకుంటారో వీళ్ళకి ఆయాసం అనేది మనం కొంచెం తగ్గించగలుగుతాము. అతని పని అతను చేసుకోవడానికి, అతన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయి.
0: ముఖ్యంగా డాక్టర్ గారు, మరీ ప్రధానంగా ఈ కార్మికులు ఆయా పనిచేసే ప్రదేశాలను బట్టి, వాళ్ళకి బలహీనతలను బట్టి ఆ పొగ త్రాగే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు మానేయడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఎందుకంటే అది ఆపుకోలేరు, ఎంత ఆపుకుందామన్నా. అందులో డిపెండెంట్ నికోటిన్ అంటే పొగకి డిపెండెంట్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏదైనా సలహాలు లాంటివి ఏమైనా మీరు అందించగలరా మానేయడానికి?
1: అదే ముఖ్యంగా అది రోగి యొక్క మానసిక స్థితి మీద ఆధారపడుతుంది. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉండేవాళ్ళు, పట్టుదల ఉండేవాళ్ళు, అంటే ఆల్రెడీ అతనికి దీనివల్ల నాకు ఆరోగ్యం చెడిపోతున్నది అనేది అతను తెలుసుకోవాలి ఫస్ట్. అంటే ఇది ఏంటంటే మిగతా జబ్బుల మాదిరి కాకుండా ఇది మనకి తెలియకుండా లోపల నుంచి దొంగదెబ్బ తీస్తుంది. ఎప్పుడైతే మనకి సిఓపిడి మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత వీలైనంత వరకు మనము పొగ తాగడం అనేది ఆపాలి. ఖచ్చితంగా పొగ తాగడం అనేది ఆపకుండా సిఓపిడిని ఆపటము, జబ్బును తీవ్రతను తగ్గించడం ఎవరి వల్ల కాదు, అది రోగి వల్లనే అవుతుంది. ఎప్పుడైతే మన జబ్బు నిర్ధారణ అయిన తర్వాత, అంటే ఇప్పుడు ఈ 10 లోపల అనుకోండి, నిదానికి ఎట్లయినా ఆపుతాడు. 10 కంటే రోజుకి ఎక్కువ తాగేవాళ్ళు, 20 అంతకంటే ఎక్కువ తాగేవాళ్ళు ఆపడం అనేది చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. సో అటువంటి వాళ్ళని కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం. రోగికి, రోగితో పాటు రోగి బంధువులకి, వాళ్ళకు కూడా చెప్తాం రోజుకి ఎన్ని తాగుతున్నాడు, ఎట్లా తాగుతున్నాడు, ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకోవటం. ఆ డేట్ లోపల ఇప్పుడు 4 రోజులు, 15 రోజులు, 20 రోజులు తగ్గించుకుంటా వచ్చి ఆపడం అనేది అతను కౌన్సిలింగ్ ఇస్తాం. అట్లా కుటుంబ సభ్యులు కూడా చెప్పాలి, అలాంటి డేట్కి మీ వాళ్ళు పొగ తాగడం ఆపుతా ఉన్నారు, వాళ్ళు మధ్య మధ్యలో గుర్తు చేయటం, దీనితో పాటు పొగ తాగే వాళ్ళతో తిరగకుండా ఉండాలి.
0: అది
1: చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఎంత దూరం ఎంత మనం కట్టడి చేసుకున్నా పొగ తాగే ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఏం కాదు ఎరారు తాగుతారు అంటే వాడు పోతాడు తాగుతాడు, దానికి మళ్ళీ బానిస అయిపోతాడు. ప్రతి ఒక్కరికి ఒక చోటే సిగరెట్ తాగాలని ఉంటుంది, ఆ ప్లేస్కి వెళ్లకుండా ఉండాలి. ఒకే షాప్లో సిగరెట్ కొంటాడు, ఆ షాప్ సైడ్ పోకుండా ఉండాలి. సో ఈ కొన్ని మన చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటుంటే, ప్లస్ ఎప్పుడైతే మనకి పొగ తాగాలని మనసు ఎప్పుడైతే లాగుతుందో మన కాన్సన్ట్రేషన్ వేరే దాని మీదకి డైవర్ట్ చేసుకోవాలి. తాగాలని వెంటనే 4-5 సార్లు బాగా గాలి పీల్చుకోవడం, లేదా పక్కన వాడితో మాట్లాడడం, లేదా గ్లాస్ మంచీలు తాగడం, అట్లా చిన్న చిన్న ఒక 2-3 సెకండ్స్ దాని మీద దృష్టిని మళ్ళీ చేస్తే అడిగి ఇది పోతుందన్నమాట, తాగాలనే లాగేటువంటి కూడా తగ్గిపోతుంది.
0: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ శ్రీకంఠి రఘు గారు. నమస్కారం అండి.
1: నమస్కారం. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం.
2: మీరింతవరకు పని ప్రదేశాలలో కార్మికులకు వచ్చే సిఓపిడి సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో పరిచయం విన్నారు. కార్మిక కార్యక్రమంలో ఇప్పుడు ఒక కార్మిక గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా భాగమతి, ఈ చిత్రానికి శ్రేయా ఘోషల్ పాడిన పాట, సంగీతం తమన్, గీత రచన శ్రీజో.

చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రజల ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు P4 కార్యక్రమాన్ని ప్రారంభించామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నూతన రైల్వే జోన్ ఉపకరిస్తుందని వెల్లడించిన కేంద్ర మంత్రి K.రామ్మోహన్ నాయుడు. పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ఆదాయ వనరుల పెంపు కీలకమని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి K.పవన్ కళ్యాణ్. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వార్తల వివరాలు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో నిర్వహించిన NTR భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని లబ్దిదారులకు నగదును అందజేశారు. అనంతరం ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం P4 కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా పింఛన్లు అందజేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పేదరికం లేని సమాజం చూడాలనేది మా కల, పేదల కనీస అవసరాలు తీర్చాలని అనునిత్యం ఆలోచిస్తున్నాం. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 పూర్తిగా బెడ్కే పరిమితమైతే 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క NDA ప్రభుత్వమే. సంవత్సరానికి 32,000 కోట్లు అవుతుంది. ఎవరైనా ఒక నెల తీసుకోకపోతే రెండో నెల కూడా తీసుకోకపోతే 3వ నెల కూడా ఇస్తున్నాం.
0: దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఈ రోజు నుంచి అధికారికంగా ప్రారంభం అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని AS పేట రైల్వే ట్రాక్ వద్ద దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వాగత బోర్డును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి K.రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. జోన్ ప్రారంభానికి గుర్తుగా రామ్మోహన్ నాయుడు మొక్కని నాటారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాష్ట సమగ్రాభివృద్ధికి నూతన రైల్వే జోన్ ఎంతో ఉపకరిస్తుందని అన్నారు.
2: ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి స్టేషన్లు సౌత్ కోస్ట్ విశాఖపట్నంలో డివిజన్ లో కలపడం కూడా ఒక చరిత్ర అని తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా సరే మన రాష్ట్రంలో మన DRM మన GM దగ్గరే కూర్చొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం ఈ కొత్త రైల్వే జోన్ ద్వారా మనకి దక్కిందని కూడా తెలియజేస్తున్నాను. ఇది మీ అందరి విజయం. మీరందరూ కూడా ఎప్పటి నుంచో కలలకంటూ మన జోన్ మనకు ఉండాలని మీరందరూ కూడా ఆ బాధ్యతను మాకు అప్పచెప్పారు. ఆ బాధ్యతని ఆ కర్తవ్యాన్ని ఈరోజు చేసి చూపించాం.
0: రైల్వే జోన్ ప్రాంతీయ సమతుల్య అభివృద్ధికి దోహదపడుతుందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా సరుకు రవాణా, మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం అవుతాయని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమం శిక్షణా తరగతుల్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యకర్తల వికాసం, పరిరక్షణ బాధ్యతలు అనే అంశంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, శిక్షణా తరగతులు కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తాయని తెలిపారు. పంచాయతీల ఆదాయ వనరులను బలోపేతం చేయడంతో పాటు పరిశ్రమలు, ప్రైవేటు విద్యా సంస్థల నుంచి రావలసిన పన్నుల వసూళ్లను సమర్థవంతంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి K.పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీలకు రావలసిన పన్నుల వసూళ్లపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: అంటే ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఒక పంచాయతీ పరిధిలో, దానికి పర్ క్యాపిటల్ కన్సంప్షన్, రోడ్లు వేయటం దగ్గర నుంచి కానీ చెత్త సేకరణకు కానీ వాళ్ళు వచ్చే వదిలే పొల్యూషన్ కానీ మంచినీళ్ళు కానీ ఎంత ఖర్చు పెడుతున్నాం, తద్వారా మనకి ఎంత వస్తుంది. పెండింగ్ డ్యూస్ పరిశ్రమల నుంచి 115.57 కోట్లు రావాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంక్లూడింగ్ ప్రైవేట్తో 45 కోట్లు రావాలి. ఆల్ ఆర్ అండర్ ఎస్ఎస్. దాంట్లో సగం డబ్బు ఖర్చు పెట్టినా ప్రతి పంచాయతీలో ఫిల్టర్ బెడ్స్కి, రిపేర్స్కి, మెయింటెనెన్స్కి వచ్చేస్తాయి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల జీవనోపాధి కార్యక్రమాల సమీక్షా సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధి అవకాశాలను విస్తరించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలకు నైపుణ్యాభివృద్ది శిక్షణ, రుణ సదుపాయాలు, మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంతో పాటు వివిధ రంగాల్లో ఉపాధి కార్యక్రమాలను విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛ గోదావరి, పవిత్ర పుష్కరాలు లక్ష్యంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి నదిలో పడవ ప్రయాణం చేసి కాలుష్య పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కేవలం 24 గంటల్లోనే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటి కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేయడంతో పాటు కంట్రోల్ రూమ్ ద్వారా నదుల పరిస్థితిని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నిరంతరం పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. తిరుపతి రక్సోల్ ఎక్స్ప్రెస్ రైలు రెగ్యులర్ సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమం తిరుపతి రైల్వే స్టేషన్లో ఈరోజు ఘనంగా జరిగింది. తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎం గురుమూర్తి జెండా ఊపి రైలు తొలి ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన ఈ రైలు ఇప్పుడు సాధారణ రైలుగా అందుబాటులోకి తీసుకురావడం పట్ల గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. దీని ద్వారా తిరుపతి ప్రాంత ప్రజలకు ఉత్తర భారత రాష్ట్రాలతో మరింత మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలను గుంతకల్లు రైల్వే డివిజన్ డీసీఎం మోహన్ కృష్ణ పాత్రికేయులకు వివరిస్తూ,
4: ఈ రోజున 07051 నెంబర్తో నడుస్తున్న స్పెషల్ రైల్ని, తిరుపతి రక్సాల్ స్పెషల్ రైల్ని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. 17433 అనే నెంబర్తో ఇక నుంచి రెగ్యులర్గా ఇక్కడ నుంచి ఇక నడుస్తుంది. ఈ కార్యక్రమానికి తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వచ్చి ఈ ట్రైన్ యొక్క మొదటి రన్ని పచ్చజెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ప్రయాణికులందరికీ కూడా ఈ సౌకర్యం బాగా వినియోగించుకుంటారని, ముఖ్యంగా బీహార్ వరకు ట్రైన్ వెళ్తుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చే భక్తులకి ఇది చాలా మేలు చేకూరుస్తుందని భావిస్తున్నాము.
0: పర్యావరణ అనుకూలం, కాలుష్యరహితం, వాతావరణ మార్పులను తట్టుకునే నగరాల అభివృద్దిపై చర్చించేందుకు విజయవాడలో భారతదేశంలో సుస్థిర నగరాల సమగ్ర విధాన సదస్సును నిర్వహిస్తున్నారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ సహకారంతో ఈ సదస్సును ఈరోజు, రేపు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. పాలు, పాల ఉత్పత్తులకు గల ప్రాధాన్యత పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 1వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది. మన దైనందిన ఆహారంలో పాలు ఒక ముఖ్యమైన భాగం. పాలు మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా శరీరానికి సమతుల్య ఆహారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పాడి పరిశ్రమ కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధి కల్పిస్తుంది. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న పాల ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసేందుకే ఈరోజు పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట మహిళా విభాగం సమావేశం నిన్న నిర్వహించారు. రాష్ట మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు, పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్టంలో మహిళలకు సంబంధించిన అంశాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. మహిళల సాధికారత, వారి సంక్షేమానికి సంబంధించిన అంశాలపై పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సమావేశం నిర్ణయించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజల ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు P4 కార్యక్రమాన్ని ప్రారంభించామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట సమగ్రాభివృద్దికి నూతన రైల్వే జోన్ ఉపకరిస్తుందని వెల్లడించిన కేంద్ర మంత్రి K. రామ్మోహన్ నాయుడు. పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ఆదాయ వనరుల పెంపు కీలకమని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా స్వయం ఉపాధిగా జూట్ బ్యాగ్స్ తయారీ, ఈ అంశంపై శ్రీమతి సూర్యకుమారి గారితో పరిచయం వింటారు.
7: ఆధునికత అభివృద్ధి చెందుతున్న కొద్ది మహిళలు అనేక రంగాల్లో రాణిస్తూ తమ ప్రతిభా పాటవాలని జోడిస్తూ మరి రోజు రోజుకి పెరిగిపోతున్న ధరలకి అనుకూలంగా తమ సంసారాలను నెట్టుకు రావడానికి మహిళలు ఎన్నో రంగాలలో తమ ఉన్నతిని, అభివృద్ధిని సాధిస్తున్నారు. మరి నేటి కాలంలో ఈ పెరిగిన ధరలకి అనుగుణంగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఉద్యోగాలు చేస్తే గానీ కుటుంబాన్ని గడపలేని పరిస్థితిలో ఉందన్న సత్యం అందరికీ తెలిసిందే. మరి ఎంతో మంది చదువుకున్న మహిళలు కొంతమంది ఉద్యోగాలకి వెళ్లలేక అలాగే ఇంటి పట్టున ఉంటూ తమ ప్రతిభా పాఠవాళ్ళకి ప్రభుత్వం కల్పిస్తున్న రుణాలని తీసుకుంటూ, ప్రభుత్వం వారు అందించే అనేక రుణాలని మహిళలు తీసుకుంటూ అనేక రంగాలలో మహిళలు రాణిస్తున్నారు. మరి వాటిలో ఈ కోవకు చెందిందే జూట్ బ్యాగ్స్ తయారీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న సూర్యకుమారి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి.
8: నమస్తే అండి.
7: సూర్యకుమారి గారు, మీరు ఈ జూట్ బ్యాగ్స్ రంగం తయారీలో రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి?
8: ప్రధాన కారణము నాకున్న ఇంట్రెస్ట్. తర్వాత మనకి ఒక 10 ఇయర్స్ బ్యాక్ మనకి పాలిథిన్ ని బ్యాన్ చేసి కవర్స్ అనేవి తయారీ అనే ప్రాసెస్ వచ్చింది. ఆ ప్రాసెస్లో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉన్నవి ఏవైతే తయారీ జరుగుతుందో మన దగ్గర, అవి బాగా మార్కెట్లోకి వెళ్తాయి అన్న ఆలోచనలో నేను ఈ జూట్ ఎంచుకోవడం జరిగింది. సో అలాగా నేను జూట్ బ్యాగ్స్ తయారీని నేర్చుకున్నాను. నేర్చుకొని తర్వాత నేను కొంతమందికి ట్రైనింగ్ ఇప్పించి అలా ముందుకు వచ్చాను. ఇందులో కేవలం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండాలి ఆ కాన్సెప్ట్లో ముందుకు వచ్చాను.
7: అంటే మీ వంతుగా ప్రకృతికి సహాయం చేయడానికి.
8: అంతే అండి.
7: చాలా మంచి ఆలోచన అండి. అసలు మీరు ఈ జూట్ బ్యాగ్స్ ఎక్కడ నేర్చుకున్నారు, తయారీ చేయటం అనేది ఎక్కడ నేర్చుకున్నారు?
8: నేను తయారీ విజయవాడలోనే నేర్చుకున్నానండి.
7: ఎంత సమయం పట్టింది మీకు నేర్చుకోవడానికి?
8: ఒక వారం రోజుల్లో కొన్ని రకాల బ్యాగ్స్ వాళ్ళు తయారీ చేయడం అనేది నాకు నేర్పించారు. ఇంకా వాళ్ళు నేర్పినవి కొంత హ్యాండ్ బ్యాగ్స్, పౌచ్లు, ఇట్లాగా రన్నర్స్ జిప్పులు ఎక్కించడం ఇట్లా కొంత నేర్పించారు వాళ్ళు. ఒక 8 రకాల బ్యాగులు అక్కడి నుంచి నేను డెవలప్ చేసి నేను 100 రకాల మోడల్స్ ఇప్పుడు నా దగ్గర తయారీ ఉన్నాయండి.
7: అంటే ఇప్పుడు జూట్ బ్యాగ్స్ అన్ని రకాలు చేస్తున్నానన్నారు కదా. కొన్ని జూట్ బ్యాగ్స్ మనకి ట్రావెలింగ్ పనికొచ్చే జూట్ బ్యాగ్స్ ఉంటాయి, అలాగే సెల్ ఫోన్ పెట్టుకోవడానికి జూట్ బ్యాగ్స్ ఉంటాయి. అసలు ఏ రకాలు ఉంటాయి ఈ జూట్ బ్యాగ్స్ లో? ఈ జూట్ బ్యాగ్స్ తయారీకి అది ఎలా ఉపయోగిస్తారు? తయారీకి ఈ జూట్ని తీసుకొచ్చి ఎన్ని రోజులు నానపెడుతూ ఉంటారు కదా, అది అసలు ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది కొంచెం మా శ్రోతలకు తెలియజేయండి.
8: జూట్ తయారీ అయిన జూట్నే కొంటామండి. మేమేమి తీసుకొచ్చి నానపెట్టడం అది ఏమి ఉండదు. మనకి ఏలూరు జూట్ మిల్స్ లో నేను తీసుకునేదాన్ని. అక్కడ మనకి ఏంటంటే వెనకాల మనకి ఫాయిల్ తో వచ్చిన మంచి జూట్ లో కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ క్వాలిటీ జూట్ ని నేను తీసుకుని దాంతోనే బ్యాగ్స్ తయారు చేయడం స్టార్ట్ చేసాము. అయితే అందులో చెప్పాను కదా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర 100 రకాల మోడల్స్ ఉంటాయి. ఆ 100 రకాల్లో కూడా స్టార్టింగ్ చిన్నది ఏంటి అంటే చిన్న మన కాయిన్స్ పౌచ్ దగ్గర నుంచి మొదలుపెట్టి పిల్లలు స్కెచ్ పెన్స్ పెన్స్ వాడుకునే దాన్ని, తర్వాత టాయిలెట్ పౌచ్లుగా వాడుకుంటారు, ట్రావెలింగ్ పౌచ్లు వాడుకుంటారు, ఇవన్నీ కూడా సెల్ ఫోన్ బ్యాగ్స్, సెల్ ఫోన్ పర్సెస్, సెల్ ఫోన్ పౌచ్లు, సెల్ ఫోన్ ఛార్జింగ్ పౌచ్లు, తర్వాత మన వాషింగ్ మెషిన్ కవర్స్, వాషింగ్ మెషిన్ కవర్స్, మిక్సీ కవర్స్, గ్రైండర్ కవర్స్, ఓవెన్ కవర్స్, ఇవన్నీ కూడా మన నా దగ్గర తయారీ ఉన్నాయండి. తర్వాత ఇంకా ఏంటంటే ట్రావెలింగ్ బ్యాగ్స్, బ్యాగ్స్ కూడా పెద్ద సైజ్ బ్యాగ్స్,
7: తర్వాత అంటే బరువు ఆపుతుందండి,
8: చక్కగా ఆపుతుందండి బరువు. ఇప్పుడు నా దగ్గర నేను తయారీ చేసి ఇచ్చిన వాళ్ళు కనీసం 2-3 ఏళ్ళు స్కూల్ బ్యాగ్స్ అయితే 5 సంవత్సరాల వరకు కూడా వాడుకుంటున్నారు, చాలా బాగున్నాయండి అని. కొంత జూట్తో కలిపి మనం కింద ఇలాగ తాళ్ళు అవి వేసిన వాటిల్లో కొంత వేరే మెటీరియల్ వస్తుంది, ఆ మెటీరియల్ పాడవుతుందేమో కానీ ఇది మాత్రం జూట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. అలాగా మన స్టిచ్చింగ్ కూడా ఇప్పుడు నేను ఎలా చేయిస్తాను అంటే చాలా మంది చాలా లూజ్ స్టిచ్చింగ్ వేస్తారు,
7: అంటే కొంతమంది వింటూ ఉంటాం జూట్ బ్యాగ్స్ పిగిలిపోయినాయి,
8: ఏదైనా బ్యాగ్ కొనుక్కుని తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మనం రీస్టిచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది జనరల్ గా బయట నుంచి ఏ బ్యాగ్ తెచ్చిన. కానీ నా దగ్గర స్టిచ్చింగ్ మాత్రం ఒకసారి మనం బ్యాగ్ ఇచ్చాము అంటే మళ్ళీ అది ఊడిపోకూడదు, మళ్ళీ తిరిగి రాకూడదు, అది లాంగ్ రన్ లో కొంత ఊడతాయి కానీ సహజంగా లేదు, కానీ ఇస్తూనే మనం తీసుకొచ్చుకుంటూనే మనం ఇచ్చేయకూడదు. అందుకని నేను ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ డబుల్ స్టిచ్చింగ్ ఇస్తానండి, కాబట్టి దాని వల్ల ప్రాబ్లం లేదు, నాకు అదే రెప్యుటేషన్.
7: అంటే ఇప్పుడు జూట్ బ్యాగ్స్ తయారీకి మామూలుగా మనం మిషన్, మామూలు మిషన్ ఏనండి దానికి సెపరేట్ ఉంటుంది?
8: కాదండి, జూట్ మిషన్ వేరే, జూట్ కి మిషన్స్ వేరే ఉంటాయి.
7: అంటే ఇప్పుడు బ్యాగ్ కి తయారీ అప్పుడు, అంటే మోడల్ కి తయారీ అప్పుడు సూది అది మార్చడం అనేది ఏమన్నా ఉంటుందా?
8: లేదండి, జూట్ తో కుట్టేటప్పుడు జూట్ అన్నిటికి ఒకటే సూది, కలర్ కాంబినేషన్స్ లో కుడతాం కాబట్టి దారం మార్చుకుంటూ ఉంటాం, గానీ సూది మాత్రం సేమ్.
7: మరి ఇప్పుడు జూట్ బ్యాగ్స్ మనకి చాలా మార్కెట్ లో చూస్తూ ఉంటాము, చాలా రకరకాల డిజైన్స్ అవి వస్తాయి. ఏ సీజనల్ వైజ్ గా అంటే స్కూల్ పిల్లలు స్కూల్ రీఓపెన్ అప్పుడు ఒక రకంగా ఉంటూ ఉంటాయి, పండగలప్పుడు ప్రత్యేకంగా ఆ సందర్భానికి తగ్గట్టుగా ఉంటాయి, మరి అవి ఎలా తయారు చేస్తారు?
8: మేము పండగలకి వాటికి ప్రత్యేకంగా వాళ్ళు ఒక్కొక్క పండగకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది మన దగ్గర. సో ఇప్పుడు మొన్ననే సంక్రాంతి పండగ అయింది, సంక్రాంతి పండగ అంటే గొబ్బెళ్ళు, తర్వాత భోగి మంటలు, తర్వాత మన గంగిరెద్దు వాళ్ళు ముగ్గులు ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకని ఆ కాంబినేషన్స్ లో మేము ప్రింట్లు తయారు చేస్తాము, అచ్చంగా ముగ్గులు కావాలి, ముగ్గులు ప్రింట్లు కావాలి అన్న వాళ్ళకి అలా ఇస్తాము. తర్వాత మీరు ట్రెడిషనల్ పండుగలు చూడండి, శ్రీరామనవమికి రాములు వారు, సీతాదేవి ఇలాగా నలుగురు ఉన్న పిక్చర్స్ లో అడుగుతూ ఉంటారు, అంటే రాములు వారి పందిట్లో పంచిపెడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు ప్రింట్ అడుగుతారు, అలా ఇస్తాము. అమ్మవారి దసరా నవరాత్రులు అవుతాయి, ఆ నవరాత్రుల్లో అమ్మవారి ప్రింట్లు అడుగుతారు, అట్లా ఇది దేనికి తగ్గట్టుగా దానికి. తర్వాత పెళ్లిళ్లలో వాళ్ళ పేర్లు, వాళ్ళ డేట్స్ మెన్షన్ చేస్తారు,
7: మధ్యలో తెర చల్లా పట్టుకున్నట్టు
8: అడుగుతారు, డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అవన్నీ కూడా మేము చేస్తామండి. తర్వాత పెన్షనర్లు, ఇప్పుడు రీసెంట్ గా పెన్షనర్స్ కూడా ఇలాంటివి ఇచ్చుకునేటప్పుడు వాళ్ళ లోగో, వాళ్ళ ఇవులు, వాళ్ళ పేర్లు అవి అడుగుతూ వాళ్ళు మెన్షన్ చేసినవి ఏదైనా సరే మనం. తర్వాత నేను ఓఎన్జీసీ వాళ్ళకు కూడా బ్యాగ్స్ ఇచ్చానండి, వాళ్ళు కూడా వాళ్ళ లోగో అండ్ వాళ్ళు అడిగినట్టుగా ప్రింట్లు, ఇలాగా వాళ్ళు ఏది అడిగితే అది మనం ప్రింట్ ఇవ్వచ్చు, ప్రాసెస్ లో అలా తయారు చేసి ఇస్తూ ఉంటాం.
7: అంటే ఇప్పుడు పెద్ద బ్యాగులు తయారు చేయడానికి, చిన్న బ్యాగులు తయారు చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది?
8: పెద్ద బ్యాగులకి చిన్న బ్యాగులకి వేరియేషన్ ఉంటుందండి. ఇప్పుడు చిన్న బ్యాగులు అయితే మన వర్కర్స్ చిన్న సైజు బ్యాగులు అయితే 20-30 బ్యాగులు రోజుకి కుట్టేయగలరు, 20-30 బ్యాగులు రోజుకి పర్ డే కుట్టగలుగుతారు. అదే పెద్ద సైజు బ్యాగులు అయితే 1/2 డజన్ బ్యాగులు, అంటే చాలా పాకెట్స్, పెద్ద లగేజ్ బ్యాగులు అంటే పెద్ద పెద్దవి కావాలి, ఫినిషింగ్ ఇవ్వొచ్చేసరికి కటింగ్ చేసుకుంటూ ఫినిషింగ్ ఇవ్వొచ్చేసరికి 1/2 డజన్ బ్యాగులు అయితే రోజుకి కుట్టగలుగుతారు.
7: సూర్యకుమారి గారు, మరి మీరు ఇలా చెప్తున్నారు, ఇన్ని రకరకాలుగా చెప్తున్నారు, మరి ఇవన్నీ చేయడానికి మీరు ఏమైనా బ్యాంక్ లోన్లు కానీ అలాంటివి ఏమైనా తీసుకున్నారా?
8: తీసుకున్నాను, డ్వాక్రాలో మహిళని డ్వాక్రా లోన్ తీసుకున్నాను, అలాగే ముద్రా లోన్ కూడా తీసుకున్నానండి. తీసుకుని దాని ప్రకారమే ఆ హెల్ప్ తోను అవి కట్టుకుంటూ చేసుకుంటున్నాను.
7: బాగుంది సూర్యకుమారి గారు. ఇప్పుడు మీరు ఎంచుకున్న రంగంలో మీరు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు?
8: నా దగ్గర నెలవారీగా అయితే ఒక 5 నేను ఉపాధి ఇస్తూ ఉంటాను. నాకు వచ్చిన ఆర్డర్స్ని బట్టి, నాకున్న దీన్ని బట్టి, ప్రతి నెల అవసరాన్ని బట్టి. కొంతమంది ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళు రెగ్యులర్గా రాలేరు. అలాంటి వాళ్ళని ఏం చేస్తానంటే, నాకు ఆర్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు పీస్ లెక్క వాళ్ళు వచ్చి నాకు స్టిచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు.
7: అంటే
8: అలాంటి వాళ్ళు 5-10 వరకు.
7: ఎలాంటి సమయాల్లో మీకు సీజనల్ అనిపిస్తూ ఉంటుంది?
8: పెళ్లిళ్ళ సమయాల్లోను, తర్వాత ఇలా ఫంక్షన్స్ వచ్చినప్పుడు, మన పండగలు వచ్చినప్పుడు, ఇవన్నీ కూడా మనకి సీజనల్ గా జరుగుతూ ఉంటాయి.
7: అంటే మీకు రోజు వర్క్ ఉంటుంది?
8: రోజు రెగ్యులర్ గా ఏంటంటే, మేం తయారీ చేసుకునే కొంత ఉంటుంది కదా. ఇప్పుడు మీకు చెప్పాను, మీకు ఇందాక మిక్సీ కవర్స్, గ్రైండర్ కవర్స్, ఇవన్నీ రెగ్యులర్ గా ఆర్డర్స్ ఉంటూనే ఉంటాయి. అట్లాంటివి కాకుండా 500, 1000 పీసులు, 2000 పీసులు ఇట్లా కూడా అడుగుతూ ఉంటారు చాలా ఫంక్షన్స్ కి. అట్లాంటివి సీజనల్ గా వస్తూ ఉంటాయి. అలా సీజనల్ గా వచ్చిన వాటికి మాత్రం నేను పెయిడ్ వర్కర్స్, అంటే పర్ పీస్ లెక్క ఇచ్చి వర్కర్స్ ని చేత చేయించుకుంటూ ఉంటాయి. వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు.
7: అంటే వాళ్ళకి ముందు మీరు ఏమన్నా ట్రైనింగ్ ఇస్తారా?
8: ట్రైనింగ్ ఇచ్చానండి. ఇప్పుడు నేను నేర్చుకున్నాను, నేను ఒక 3 ట్రైనింగ్ ఇచ్చాను. ఆ 3 ద్వారా ఒక 10-15 వరకు నేను ట్రైనింగ్ ఇప్పించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ట్రైనింగ్ నేర్చుకుని ఉంటారు. వచ్చి కుడతాను అంటే రెగ్యులర్ గా నేను పెట్టుకున్న నా కెపాసిటీని బట్టి పెట్టుకున్నాను. లేని వాళ్ళు నాకున్న ఆర్డర్స్ ని బట్టి, వాళ్ళకున్న అవకాశాన్ని బట్టి వచ్చి చేస్తూ ఉంటారు.
7: మీరు ఈ జూట్ బ్యాగ్స్ మార్కెటింగ్ అది ఎలా చేస్తూ ఉంటారండి?
8: మార్కెటింగ్ నేను నా పర్సనల్ నేనే మార్కెటింగ్ చేస్తానండి. నేను నాకు ఆన్లైన్లో చేస్తాను, తర్వాత నా ఫ్రెండ్స్ గ్రూప్స్ ఇవన్నీ చాలా మంది ఉన్నారు. తర్వాత కొంత మౌత్ పబ్లిసిటీలో కూడా నేను ఆల్రెడీ ఎవరికైతే చేస్తున్నానో వాళ్ళు వీళ్ళ దగ్గర బాగుంటుంది అని
7: ఒకరికి
8: చాలా చెప్పుకుని, అట్లా వచ్చిన ఆర్డర్సే కాక నేను లోకల్ గా జరిగే అన్ని ఎగ్జిబిషన్స్ లోను పార్టిసిపేట్ చేస్తాను. అక్కడ నేను సేల్ చేస్తాను. అక్కడ ట్రెండ్ ని బట్టి వెళ్తాను అనమాట. ఎలా ఏవి ఎక్కువ వెళ్తున్నాయి, దేనికి మనకి మార్కెటింగ్ బాగా ఉంది అన్నవి ఎక్కువ తయారీ జరుగుతూ ఉంటుంది.
7: ఇప్పుడు ఈ జూట్ బ్యాగ్స్ తయారీలో, అంటే ఇప్పుడు ఏదైనా ఒక మోడల్, అంటే మీరు ఎంచుకున్న మోడల్సే కాకుండా ఎవరైనా కస్టమర్ వాళ్ళకి కావాల్సిన మోడల్ చెప్తే కూడా, మీరు తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది?
8: అంటే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ని బట్టి అండి. కస్టమైజ్డ్గా కూడా చేస్తాము. వాళ్ళు 1-2 బ్యాగులు అయితే మనకి ఎంత ఒక రోజులో అయిపోతుంది. ఎక్కువ ఆర్డర్స్ అయితే కనుక టైంని బట్టి, బ్యాగ్ సైజుని బట్టి ఉంటుంది.
7: ఇప్పుడు ఈ జూట్ బ్యాగ్స్ తయారీకి వాతావరణం అనేది మీకు ఎటువంటి వాతావరణం సహకరిస్తుంది?
8: మామూలుగా అంటే జూట్ బ్యాగ్స్ ఇప్పుడు మేము ఇంట్లోనే కాబట్టి వాతావరణంతో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. ఏ సీజన్ అయినా మాకు ప్రాబ్లం ఏం లేదు. అయితే పల్లెటూళ్ళల్లో తయారీ అయ్యేటప్పుడు మాత్రం ఈ పవర్ కట్లు ఇవి ఉంటాయి కదా, అదొకటి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది సమ్మర్ సీజన్లో. బట్ మిగతా సీజన్స్ అన్నిట్లో ప్రాబ్లం ఏం లేదు, సీజనల్గా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు.
7: మరి ఇప్పుడు మీలాగా మీరు ఈ రంగంలో బాగుందన్నారు, మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? లేదు, ఈ రంగం కాకుండా వేరే రంగం అయి ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా మీకు?
8: నాకు నా ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ నేను వచ్చాను. నేను యాక్చువల్గా బేసిక్గా నేను MSc జియోఫిజిక్స్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. అయితే ఆ చదువుకున్నప్పటికీ కూడా మీరు మొదట ఇంట్రడక్షన్ లోనే చెప్పారు, ఇంటి పట్టు నుండి ఇల్లు చూసుకోవాలి కానీ అలా అని ఖాళీగాను ఉండలేవని. సో నాది అదే పరిస్థితి, నాకు 2 పిల్లలు ఉన్నారు. సో వాళ్ళని చూసుకుంటూ అటు ఇటు ఫ్యామిలీ అటు ఫ్యామిలీ రెండు, నేను ఆడపిల్లని, ఓ ఇంటికి ఆడపిల్లని, మగపిల్లలు లేరు. సో ఆ పేరెంట్స్ ఈ పేరెంట్స్ కూడా నాకు బాధ్యతే అందుకని. కానీ అలాగా కూర్చోలేని పరిస్థితి, ఏదో చెయ్యాలని తాపత్రయం. సో నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది. నాకు మా వారు ఫుల్గా సపోర్ట్ చేస్తారు. అండ్ తర్వాత పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు, పాప కూడా ఆ జూట్ బ్యాగ్స్ మీద పెయింటింగ్స్ అవి వేస్తూ ఉంటుంది. సో అవి కూడా కస్టమైజ్డ్గా వాళ్ళు ఏదో అడిగితే అది పెయింటింగ్స్ వేస్తూ, అట్లా నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది. సో నేను ఫుల్లీ సాటిస్ఫైడ్.
7: ఇప్పుడు కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు?
8: కొత్తగా వచ్చే వాళ్ళకి ఒకటేనండి. ఇప్పుడు జూట్ బ్యాగ్స్, జూట్ అనే దాని మీద చాలా అవగాహన అందరికీ ఉంది. అండ్ నేను గమనించిన దాంట్లో జూట్ మనం ఎలాంటి బ్యాగ్ స్టిచ్ చేసినా అందరికీ అవసరం ఉంది, కొంటున్నారు కూడా. సో అందుకని హడావిడి పడుతూ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటూ వెళ్ళక్కర్లా. మీరు అసలు మెయిన్ మెషినరీ ఒక మెషిన్ తో స్టార్ట్ చేసి ఇన్వెంటరీ పర్మనెంట్ ఇన్వెంటరీగా ఒక 50,000 పెట్టుకుంటే తర్వాత మీరు తయారీ చేయడానికి మీరు కొనుక్కునే ఈ ప్రోడక్ట్ ఇన్వెంటరీ జూట్ కానీ, జిప్స్ కానీ, రన్నర్స్ కానీ ఇవి ఒక 50,000తో మీరు ఒక 100,000 రూపాయలతో స్టార్ట్ చేసుకోవచ్చు. చేసుకుని మీరు తయారు చేసే బ్యాగులు, ఏ బ్యాగ్లో మీకు ముందుకు వెళ్తున్నాము, ఏది మీకు మీ సర్కిల్లో కానీ మీ ఎక్కువగా వెళ్తుందో మార్కెట్లో చూసుకుని నిదానంగా అడుగులు వేసుకుంటూ వెళ్తే, నేనైతే అలాగే వెళ్తున్నాను కాబట్టి, అంటే లేడీస్ హడావిడి పడిపోయి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కువ లోన్స్ తెచ్చుకుని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్తో వెళ్లే కన్నా నార్మల్ ఇన్వెస్ట్మెంట్స్తో వెళ్ళి చేసుకుంటూ ఉంటే మంచి ప్రాఫిటే వస్తుంది.
7: మీకు సుమారుగా ఎంత ఆదాయం ఉంటుంది?
8: నాకు ప్రతి నెల కూడా
7: మీ ఖర్చులు, మీరు ఐదుగురు ఉన్నారన్నారు మీ కింద వర్కర్స్,
8: అంటే నా టర్న్ ఓవర్ వచ్చేసి 3 lakhs వరకు జరుగుతూ ఉంటుందండి ప్రతి ఎవ్రీ మంత్. నేను ఇవ్వగా పోగా కూడా నాకు మిగిలేది ప్రాఫిటబుల్ గానే మిగులుతుంది.
7: మీ కుటుంబ అవసరాలకి మీకు సరిపోతుంది?
8: సరిపోతుంది.
7: అంటే ఇప్పుడు కొంతమంది ఈ జూట్ బ్యాగ్స్ అనగానే అబ్బో అదేదో చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని, మన వల్ల కాదులే, ఏదో ఈ ఒడియాలు అప్పడాలు ఇలాంటివి అయితే మనకు అనువుగా ఉంటాయి, తొందరగా సేల్ అయిపోతాయి, ఇలా అనుకుంటూ ఉంటారు జనరల్ గా. అదేదో చాలా ఎక్కువ డబ్బులతో కూడుకున్నది, ఎక్కువ మంది కావాలి, ఎక్కువ మంది వర్కర్స్ ఉండాలి, ఎక్కువ సమయం కేటాయించాలి అని అనుకుంటారు. అందుకని అడుగుతున్నాను, అసలు ఈ జూట్ బ్యాగ్స్ కరెక్ట్ గా చెయ్యాలి అంటే మనకి ఏదైనా ఒక ప్రాసెస్ రన్నింగ్ లో వెళ్ళేవి, ఇప్పుడు క్యారేజీ బ్యాగులు ఉన్నాయి, అలాగే ఎంత సమయం సుమారుగా ఎలా పడుతుంది?
8: పడుతుంది ఒక 2 రోజుల టైంలో మీరు కనీసం ఒక 200-300 బ్యాగులు తయారు చేసుకోవచ్చు.
7: తయారు చేయొచ్చు వాళ్ళలో ఇప్పుడు
8: వర్కర్, సరైన వర్కర్ మనకి దొరికితే మనము వాళ్ళు, ఎందుకంటే యాక్చువల్ గా మనం ట్రైన్డ్ అయితేనే మనం వర్కర్స్ కి ట్రైన్ చేయగలుగుతాం. సో అందుకని ఫస్ట్ ట్రైనింగ్ ఎప్పుడు కూడా మన దగ్గర ఉండాలి,
7: మనకి వర్క్ వస్తే,
8: మనకి వర్క్ వస్తేనే వాళ్ళకి మనం చేయించి చేయగలుగుతాం. సో అందుకని మనం వర్కర్స్ తో చేయించుకుంటూ చేయించుకుంటూ మీకు ఒక 2 రోజుల్లో ఒక 300-400 బ్యాగులు ఈజీగా తయారు చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు ముందుకి.
7: ఇప్పుడు ఇంకా మార్కెట్ ని డెవలప్ చేసుకోవడానికి మీరేం విధంగా ఆలోచిస్తున్నారు?
8: ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన అన్ని మీడియాస్ మాధ్యమాలని వాడుకుంటున్నామండి కంపల్సరీగా. వాటిల్లో నేను ఇన్స్టాగ్రామ్స్ లోను వాటిల్లోను వీటన్నిటిలో కూడా ఏ కొత్తది తయారీ అయినప్పటికీ కూడా అందులో పెడుతుంది.
7: ఇప్పుడు చాలా రకరకాల మోడల్స్ వాటన్నిటి మీదుగా
8: నేను ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా నేర్చుకుంటూ కొత్తదనాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్స్ కి వాళ్ళ ఇది మనం తెలుసుకుని దాని ప్రకారం ముందుకెళ్ళకపోతే పాతగానే ఉంటాను అంటే కుదరదు. వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి మనం కూడా మారుతూ ఉండాలి. సో ఆ ప్రాసెస్ నేను మార్చుకుంటూ మోడల్స్ మార్చుకుంటూ నాకు, ఎందుకంటే ఎగ్జిబిషన్స్ లో ఎందుకు పెడతాను అంటే కేవలం బయట మార్కెట్ లో ఇంట్రెస్ట్ ఎట్లా ఉందో నాకు తెలుసుకోవడం కోసం నేను ప్రతి ఎగ్జిబిషన్ నాకు వచ్చిన అవకాశం బాగుంది మంచిగా ఉన్న ప్లేస్ అయితే కనుక నేను వెళ్తూ ఉంటాను. నేనే ఉంటాను కూడా ఎగ్జిబిషన్ లో, ఎవరిని వేరే వాళ్ళని పెట్టను. సో నేనే ఉండి సేల్ చేస్తూ, ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ రిటైల్ ప్రైస్ ఇవన్నీ మనం ఓనర్స్ ఎప్పుడైతే బాధ్యతగా ఉంటామో ఎవరు మన మోసం చేశారు అని తర్వాత మనం ఇది అవ్వక్కర్లేదు. అందుకని రెస్పాన్సిబుల్ గా ఉండి నేను అలా వెళ్ళి కొత్త ట్రెండ్ ఏదొస్తోంది, దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అవి నేను అవగాహన తెచ్చుకొని అవే తయారీలోకి ఎక్కువ తయారీ అవి చేసుకుంటూ ఉంటాను.
7: చాలా సంతోషం సూర్యకుమారి గారు. మరి జూట్ బ్యాగ్స్ తయారీలో కొత్త పోకడలను కూడా మీరు జోడిస్తూ ముందుకు వెళ్తున్నారు, మీరు మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. నమస్కారం.
0: మీరింతవరకు స్వయం ఉపాధిగా జూట్ బ్యాగ్స్ తయారీ ఈ అంశంపై శ్రీమతి సూర్యకుమారి గారితో పరిచయం విన్నారు.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా, చిక్కుకున్నాడు.
9: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి.

0: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.

మీరింతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వినండి. చెడు కొలెస్ట్రాల్, దాని లక్షణాల గురించి చూద్దాం. ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్న వారే. అధ్యయనాల ప్రకారం చూసినట్లయితే దీనికి కారణం సరైన లైఫ్ స్టైల్ విధానం లేకపోవడం, ఆహారపు అలవాట్లు మారడం, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం. వీటి వల్లే అందరూ అనేక సమస్యలకు గురి అవుతున్నారు. ఇలా అందరినీ ఇబ్బంది పెట్టే సమస్యలలో మరొకటి కొలెస్ట్రాల్ కూడా. దీనివల్లనే బరువు పెరగడం మరియు ఇతరత్ర అనారోగ్య సమస్యలు. అయితే ఈ కొలెస్ట్రాల్ అనేది రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి మంచి కొలెస్ట్రాల్, మరొకటి చెడు కొలెస్ట్రాల్. ఏ విషయంలోనైనా కూడా మంచి చెడు ఉన్నట్లే ఈ కొలెస్ట్రాల్లో కూడా ఈ రెండూ ఉన్నాయి. మంచి కొలెస్ట్రాల్ శరీరాన్ని కాపాడితే ఈ చెడు కొలెస్ట్రాల్ శరీరాన్ని దెబ్బతీస్తుంది. ప్రస్తుత కాలంలో చాలామందిలో కూడా విచ్చలవిడిగా కొవ్వు అనేది పెరిగి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్య పురుషులలో కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఈ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల శరీరంలో కనబడే లక్షణాలు అందరికీ కూడా ఒకేలా ఉండవు. శరీరంలో వచ్చే కొత్త మార్పులను ప్రతి మహిళ గమనిస్తూ ఉండాలి. త్వరగా ఈ సమస్య

0: నుండి బయటపడటం మంచిది. లేదంటే నెమ్మదిగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే కనిపించే లక్షణాలు చూద్దాం. ముఖ్యంగా ఇది రక్త ప్రసరణ వ్యవస్థపై దారితీస్తుంది. రక్త ప్రసరణ జరిగే నాళాలలో ఈ చెడు కొలెస్ట్రాల్ ఏర్పడి అన్ని అవయవాలకు రక్త ప్రసరణ అనేది సాఫీగా జరగకుండా అడ్డుకుంటుంది. దానివలన గుండె నొప్పి సమస్యలు, శరీరంలోని వివిధ భాగాలలో నొప్పులు కనిపిస్తాయి. ఈ చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండే మహిళల్లో ఎక్కువగా కీళ్లనొప్పులు పెరుగుతాయి. రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడి హైపర్ టెన్షన్, డయాబెటీస్, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అసలు ఈ కొలెస్ట్రాల్ అనేది ఒక మైనపు పదార్థం. ఇది రక్తనాళాలను అంటుకుని ఉండి రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. చెడు కొలెస్ట్రాల్ అనేది ముఖ్యంగా పొట్ట దగ్గర, భుజాల్లో, కాళ్లలో పేరుకుపోవడం ఎక్కువగా జరుగుతుంది. శరీర భాగాల్లో నొప్పులు ఎక్కువగా ఉన్నా లేకపోతే శరీరంపై నీలం, పసుపు రంగు మచ్చలు ఏర్పడినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఈ చెడు కొలెస్ట్రాల్ దూరం చేయడానికి మన లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. సరైన వేళకు ఆహారం తీసుకోవడం చాలా మంచిది. మరీ ముఖ్యంగా రోజుకు అరగంట సేపు వ్యాయామం లేదా యోగా చేసినా కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇవి తోడ్పడతాయి. శరీర సామర్థ్యాన్ని బట్టి సమయం పెంచుకోవడం మంచిది. నడక, అందులో వేగంగా నడవడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం అనేది మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అధిక బరువు, ఊబకాయం సమస్య ఉన్నవారు వ్యాయామాల ద్వారా బరువును కనుక తగ్గించుకున్నట్లయితే కొలెస్ట్రాల్ ముప్పు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళన సమస్యలతో బాధపడే వారి సంఖ్య కూడా ఎక్కువనే చెప్పాలి. ఈ ఒత్తిడి వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి సరైన ఆహారం, ధ్యానం, వ్యాయామం చేస్తూ అలాగే నలుగురితో నవ్వుతూ గడుపుతూ ఈ కొలెస్ట్రాల్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుందాం.
1: కార్యక్రమంలో మీరింతవరకు విశేషాలు విన్నారు.
2: కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

లలిత గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆషికీ 2 ఈ చిత్రానికి పలక్ సింగ్ పాడిన పాట, గీత రచన ఇర్షద్ కమ్లీ.

కార్యక్రమంలో తర్వాత చెన్నై ఎక్స్ప్రెస్. ఈ చిత్రానికి అర్జిత్ సింగ్, నీతి మోహన్, సునిధి చౌహాన్ పాడిన పాట, గీత రచన అమితాభ్ భట్టాచార్య.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట కాక్టెయిల్. ఈ చిత్రానికి ఆరిఫ్ లోహార్, హర్షదీప్ కౌర్ పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా లూతేరా ఈ చిత్రానికి స్వనాంద్ కిర్కిరే అమితాబ్ భట్టాచార్య పాడిన పాట, గీత రచన అమితాబ్ భట్టాచార్య.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: ఆకాశవాణి, మీరు ఇంతవరకు టీన్ టైంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ యువలయలో నేను అడిగే క్విజ్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ పంపించవలసిన మా వాట్సాప్ నెంబర్ 0866248812, 0866248812. మరి మొదటి ప్రశ్న ఏంటంటే, బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తికి చెందిన వారిలో కనిపిస్తుంది? మొదటి ప్రశ్నకి సమాధానాలు పంపించండి. ఈలోగా లవ్ ఫెయిల్యూర్ ఈ చిత్రం నుండి ఒక మంచి పాఠం.

బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తికి చెందిన వారిలో కనిపిస్తుందని అడిగాను కదా మొదటి ప్రశ్న. మరి ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు విశాల నెల్లూరు నుండి, తర్వాత శ్యామ్ నెల్లూరు నుండి కరెక్ట్ ఆన్సర్, ఫణిరాజ్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్, తర్వాత భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస, వీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుండి రైట్ ఆన్సర్, తర్వాత అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ అండి, తర్వాత రాచర్ల సుబ్రహ్మణ్యం పశ్చిమ గోదావరి జిల్లా నుండి రైట్ ఆన్సర్, సారీ రాంగ్ ఆన్సర్, మల్లేశ్వరరావు, సాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం నుండి సమాధానం కూడా పంపించాలి, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్ అండి, తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, యూపీ వారణాసి నుండి ఆర్ లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్, విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుండి రైట్ ఆన్సర్, లలిత మల్లిక్ సత్తుపల్లి నుండి రాంగ్ ఆన్సర్, గణేష్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్, తర్వాత

రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాంష్, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ. కరెక్ట్ ఆన్సర్. సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుండి రైట్ ఆన్సర్. తర్వాత ఉదయవంశీ, శోభారాణి, మన్మథరావు, హారిక, రాజవోల్ నుండి రైట్ ఆన్సర్. హనుమంతరావు, కరుణావల్లి, ఖమ్మం నుండి రాంగ్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు రైట్ ఆన్సర్. గణపవరపు నాగేశ్వరరావు, కనక సులోచన, సురేష్, హరికృష్ణ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్. తర్వాత మిడతల రామ్మూర్తి, ఉర్వకొండ నుండి రైట్ ఆన్సర్. బుచ్చిరెడ్డిపాలెం నుండి మనోజ్ కుమార్ కరెక్ట్ ఆన్సర్. అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ ఒంగోలు నుండి రైట్ ఆన్సర్. చిలుకా నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. హైదరాబాద్, బౌరంపేట నుండి సంతోష్ కుమార్, సుప్రియ రైట్ ఆన్సర్. తర్వాత లతా సుహాస్, హోస్కోట నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, రాజేశం, సరోజిని కరెక్ట్ ఆన్సర్. తర్వాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్, వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అన్విత, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా నుండి త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ ఆన్సర్. సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్. సాయి జ్యోతి, భానుతేజ్, సరస్వతి, ఎస్ చిదంబర్రావు, యాడికి హాస్పిటల్ కాలనీ నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుండి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తి చేసేవాళ్ళలో కనిపిస్తుంది? బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తి చేసేవాళ్ళలో కనిపిస్తుంది? తర్వాత ఆత్మకూరు నుండి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్. కుంచి రామ్మూర్తి, కుంచివాన్పేట నుండి రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి, నాగభూషణ, శివయ్య, ముంతా పెద్దన్న కరెక్ట్ ఆన్సర్ అండి. మనోజ్, నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. మురళి, లక్ష్మి, బట్టిప్రోలు నుండి రైట్ ఆన్సర్. అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి, గగన్ విహార్ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత మల్లేశ్వరరావు, సాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్, దొనకొండ నుండి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుండి రైట్ ఆన్సర్. తర్వాత రవికుమార్, శ్రీకాకుళం జిల్లా నుండి రైట్ ఆన్సర్. బృందావనం, పద్మశ్రీ, శ్యామ్ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తికి చెందిన వారిలో కనిపిస్తుంది? తర్వాత నల్గొండ జిల్లా నుండి దైదా భిక్షం, దైదా వెంకటి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం, బాపట్ల జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. తర్వాత ధ్వని, వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్, నంద్యాల నుండి రైట్ ఆన్సర్. కరుణావల్లి, ఖమ్మం నుండి హనుమంతరావు, కరుణావల్లి, ఖమ్మం నుండి రైట్ ఆన్సర్. తర్వాత అహోబిలం, వెంకటేశ్వర్లు, లక్ష్మి, పాలెం, పోలయ్య, ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి. నరేంద్రారెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ బాషా, ముంతా పెద్దన్న, నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లి నుండి శశిరెడ్డి, చిన్నప్ప, డోక్పర్తి శివప్రసాద్, తుమ్మలచెర్ల గోపినాథ్, బండారి శంకరయ్య కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత

ఎస్పిఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మి, అనూష, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రామ్ మనోహర్, తెనాలి నుండి. రైట్ ఆన్సర్ ధనుంజయ, అనంతపురం జిల్లా, సిండికేట్ నగర్, పెద్దమ్మ గుడి దగ్గర నుండి. రైట్ ఆన్సర్ లలిత మల్లిక్, సత్తుపల్లి నుండి. రాంగ్ ఆన్సర్. తర్వాత జాబా భూమేశ్వర్, వెల్లుల్లి నుండి. రైట్ ఆన్సర్ నంద్యాల జిల్లా భానుముక్కల్ నుండి. ఎఫ్ఎంఎస్ సర్దార్, కార్మికులు. ఆన్సర్ కూడా పంపించాలండి పేర్లతో పాటు. తర్వాత నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు కైలాష్, మనోజ్, తనూజ్. కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కేవి రావు, తణుకు నుండి. రైట్ ఆన్సర్ రాధా, ఖమ్మం నుండి. రైట్ ఆన్సర్ రాధా ప్రకాష్, ఖమ్మం నుండి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి రమేష్. కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి నుండి. రైట్ ఆన్సర్. ఆ తర్వాత సోమనాథం జనార్దన్ రావు, తాటిపత్తి గ్రామం నుండి. రైట్ ఆన్సర్ కొత్తపేట గుంటూరు నుండి షేక్ మెహబూబ్ సుభానీ. రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత కడప నుండి వినయ్, శ్రీదేవి, రెడ్డెమ్మ, ప్రవీణ. కరెక్ట్ ఆన్సర్ శేషాద్రి, నెల్లూరు నుండి. రైట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా కోవూరు నుండి బి విజయకుమార్ రెడ్డి. కరెక్ట్ ఆన్సర్ నాగమణి, ఒంగోలు నుండి. రాంగ్ ఆన్సర్ నిర్మలాదేవి, వీరమనోహర్ రావు, రాజువోలు గ్రామం నుండి. రాంగ్ ఆన్సర్. తర్వాత మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుండి. రైట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్ దేశిరెడ్డిపల్లి నుండి అంజన్. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తికి చెందిన వారిలో కనిపిస్తుంది? దంపలూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడుగు నుండి. తుమ్మ పద్మావతి. రైట్ ఆన్సర్ అండి. తర్వాత సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లాలో, నంద్యాల జిల్లా నుండి. రైట్ ఆన్సర్ ఆర్ఎస్వి నరసింహరాజు, చెంచినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుండి. రైట్ ఆన్సర్ ఇస్మాయిల్, సయ్యద్ జాకీర్, మహమ్మద్ రఫీ, ప్రకాష్, ఖాదర్ భాష, ఎఫ్ఎంఎస్ సర్దార్, సుధాకర్. రైట్ ఆన్సర్ అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోలంక, అవనిగడ్డ నుండి. బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తికి చెందిన వారిలో కనిపిస్తుంది? తర్వాత కడప నుండి ఆంటోనీ. కరెక్ట్ ఆన్సర్ రాధా, మున్నా, రఘుబీర్ సింగ్, సుగుణాబాయి. రాంగ్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా నుండి శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. రైట్ ఆన్సర్ మరి మొదటి ప్రశ్న, బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తికి చెందిన వారిలో కనిపిస్తుంది అని అడిగాను కదా. దానికి సమాధానం వచ్చి బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువగా ఈ వ్యాధి వస్తూ ఉంటుంది. మరి రెండవ ప్రశ్న ఏంటంటే, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఈ పేరుతో ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు? మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? సమాధానాలు పంపించండి. ఈలోగా ఆకాశమే నీ హద్దురా ఈ చిత్రం నుండి ఒక మంచి పాఠం.

రెండో ప్రశ్న, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు చీరాల నుండి మానస విజయలక్ష్మి. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాధపురం నుండి రైట్ ఆన్సర్. సూర్యనారాయణ తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధా ఖమ్మం నుండి రైట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. దమ్మోజ్ వెంకటాచారి చిత్రియాల గ్రామం నుండి. ఓకే, తర్వాత చెల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ ఆన్సర్. ఆ తర్వాత కొత్తపేట గుంటూరు నుండి షేక్ మెహబూబ్ సుభానీ రైట్ ఆన్సర్. మల్లేశ్వరరావు, సాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు ఉపలూరు గ్రామం నుండి రైట్ ఆన్సర్. మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణి, పెత్తనపల్లి, కర్ణాటక నుండి రైట్ ఆన్సర్. శ్యామ్, నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి రమేష్ కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణయ్య, సుభాషిణి, ఇనమడుగు నుండి రైట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్, అమ్మనగుర్తి గ్రామం నుండి రైట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోలంక, అవనిగడ్డ నుండి రైట్ ఆన్సర్. ఎస్పిఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మి, అనూష, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రామ్ మనోహర్ తెనాల నుండి రైట్ ఆన్సర్. లలిత మల్లిక్, సత్తుపల్లి నుండి రైట్ ఆన్సర్. సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం, బాపట్ల జిల్లా నుండి రైట్ ఆన్సర్. ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, మను, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి రైట్ ఆన్సర్. డాక్టర్ కేవీ రావు, తణుకు నుండి రైట్ ఆన్సర్. యూపీ వారణాసి నుండి ఆర్ లక్ష్మీదేవి, ఆర్ లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫణిరాజ్, నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. విజయ్ కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతినగర్, అనంతపురం నుండి రైట్ ఆన్సర్. తర్వాత గణపవరపు నాగేశ్వరరావు, కనక సులోచన, సురేష్, హరికృష్ణ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి, గగన్ విహార్ కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్, హోస్కోట నుండి రైట్ ఆన్సర్. కడప నుండి వినయ్, శ్రీదేవి, శైలజ, ప్రవీణ కరెక్ట్ ఆన్సర్. అంజాన్, దేశిరెడ్డిపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ అండి. రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుండి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి, సర్వేపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ఎస్వి నరసింహరాజు, చెంచినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుండి రైట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్, దొనకొండ నుండి రైట్ ఆన్సర్. మెడతల రామ్మూర్తి, ఉరవకొండ నుండి రైట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్ష్, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ కరెక్ట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ, శ్యామ్, శశాంక్, శ్రీవత్స హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. తర్వాత సోమనాథం జనార్దన్ రావు, తాటపర్తి గ్రామం నుండి రైట్ ఆన్సర్. రవికుమార్, శ్రీకాకుళం జిల్లా నుండి రైట్ ఆన్సర్. తర్వాత యాడికి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత నాగమణి, ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. హనుమంతరావు, కరుణవల్లి, ఖమ్మం నుండి కరెక్ట్ ఆన్సర్. కాసుల పద్మ, గుంటూరు నుండి రైట్ ఆన్సర్. తర్వాత ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుండి రైట్ ఆన్సర్. విజయశేఖర్, ఎస్బీఐ కాలనీ, నంద్యాల నుండి రైట్ ఆన్సర్.
రమేష్ దొంతి అనంతపురం నుండి. కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుండి ఆదిశేష్. కరెక్ట్ ఆన్సర్. పావులూరు నుండి మోహనకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. విట్రా వీరమోహన్ రావు. నిర్మలాదేవి రాజవోలు గ్రామం నుండి. కరెక్ట్ ఆన్సర్. దైదా భిక్షం. దైదా వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుండి. రైట్ ఆన్సర్. తెనాలి నుండి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురా మౌనిక త్రిలోక్. కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య అల్లగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం.

వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్రారెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ భాష, బుచ్చిరెడ్డిపాలెం, గురుగుంట్ల నుండి ముంతా పెద్దన్న, రాపూర్ నుండి నారాయణ పెంచలయ్య, సూరేపల్లి నుండి శశిరెడ్డి చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచర్ల గోపినాథ్, బండారు శంకరయ్య కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుండి రైట్ ఆన్సర్. తర్వాత బుచ్చిరెడ్డిపాలెం నుండి మనోజ్ కుమార్ కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక నుండి సుభాన్, రషీద్ బేగం, సుమయ్య కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు నుండి హసీనా, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. లతా ఉయ్యూరు నుండి కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఒకసారి అడుగుతాను మళ్ళీ. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? సమాధానాలు పంపించండి.

తర్వాత మురళి లక్ష్మి బట్టిప్రోల్ నుండి రైట్ ఆన్సర్. తర్వాత కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుండి రైట్ ఆన్సర్. డి వాణి డి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నుండి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రిలోక్ నేహాన్ శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిత్విక్ కరెక్ట్ ఆన్సర్. తాళ్ళూరి శ్రీనివాస్ చక్రవర్తి మాధవి ఎలమంచిల్ నుండి కరెక్ట్ ఆన్సర్. తర్వాత గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివరాజ్ రెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుండి రైట్ ఆన్సర్. చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి స్వరూప సాయి పూజ కరెక్ట్ ఆన్సర్ అండి. మరి రెండవ ప్రశ్నకి సమాధానం మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఎవరిని పిలుస్తారని అడిగాను కదా, వర్గీస్ కురియన్, తనని మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మరి ఇదండి ఇవాళ యువలయ. తిరిగి రేపటి యువలయాలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో నీతి దోహే పదవ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి పి కృష్ణ తులసి, విద్యార్థి షేక్ అలియా ఫర్హత్. వినండి పదవ తరగతికి హిందీ పాఠం నీతి దోహే.
2: నమస్తే అధ్యాపికాజీ.
3: నమస్తే. ఆవో ఆలియా బైఠో. ఆజ్ హమ్ నీతి దోహే నామక్ కవితా పాఠ కో పఢేంగే, ధ్యాన్ సే సునో. ఇస్ కవితా పాఠ మే దో మహాన్ కవియోం కే దోహే హై. పహలా రహీమ్ కా, దూసరా బిహారీ కా. అబ్ మై కవి రహీమ్ కే బారే మే పరిచయ దూంగీ, ధ్యాన్ సే సునో.
2: జీ హాన్ అధ్యాపికా జీ,
3: రహీమ్ కా పూరా నామ్ ఖాన్ ఖానా అబ్దుల్ రహీమ్ థా. వే అక్బర్ కే దర్బార్ కే నవరత్నో మే ఏక్ థే తథా అక్బర్ కే మిత్ర ఆర్ ప్రధాన సేనాపతి థే. ఉన్కా జన్మ 1556 మే లాహోర్ మే హువా ఔర్ ఉన్కి మృత్యు 1626 మే దిల్లీ మే హుయి థీ. రహీమ్ సంస్కృత్, అరబీ, ఫారసీ భాషావోం కే విద్వాన్ థే. రహీమ్ అప్నే దోహోం కే లియే ప్రసిద్ధ హై. ఉన్కే దోహే నీతి పరక్ ఔర్ ఉపదేశాత్మక్ హోతే హై. రహీమ్ సత్సయీ, బరవై నాయికా భేద్, శృంగార్ సోరట్ ఇన్కి ప్రసిద్ధ రచనాయే హై. అచ్చా అబ్ మై రహీమ్ కే దోహోం మే పహలా దోహా పఢూంగి, సునో.
2: జీ హాన్ అధ్యాపికా జీ.
4: కహీ రహీమ్ సంపత్తి సగే బనత బహుత బహురీత్, విపతి కసౌటీ జె కసె తేయి సాంచె మీత్.
3: అచ్చా అబ్ తుమ్ పఢో.
2: జీ అధ్యాపికా జీ. కహీ రహీమ్ సంపత్తి సగే బనత్ బహుత్ బహురీత్, విపతి కసౌటీ జె కసె తేయి సాంచె మీత్.
3: ఫిర్ ఏక్ బార్ పఢో.
2: కహీ రహీమ్ సంపత్తి సగే బనత్ బహుత్ బహురీత్, విపతి కసౌటీ జె కసె తేయి సాంచె మీత్.
3: ఠీక్ హై. అబ్ ఇస్కా భావ్ బతాతీ హూ, సునో. రహీమ్ ఇస్ దోహే మే కహతే హై కి జబ్ హమారే పాస్ ఖూబ్ పైసే హై ఔర్ హమ్ సుఖ మే డూబే హుయే హై, తబ్ కయీ లోగ్ కయీ ప్రకార్ సే ఆతే హై. థోడా సా పరిచయ హోనే పర్ భీ హమ్ సే దోస్తీ కర్నా చాహతా హై ఔర్ హమారే సాథ్ సాథ్ ఘూమ్తే రహతే హై. జబ్ హమ్ కష్టో మే హై ఔర్ హమారే పాస్ పైసే నహీ హై, దూసరోం కే సహాయతా కే ఆవశ్యక్తా హోతీ హై, తబ్ కోయీ భీ హమే సహాయతా నహీ కర్తే హై. కష్టో మే విపత్తియో మే జో హమే సాథ్ దేతా హై వహీ సచ్చే మిత్ర హై. అర్థాత్ కష్టో మే హీ సచ్చే మిత్రం కీ పెహచాన్ హోతీ హై. కహీ రహీమ్ మానే రహీమ్ ఈ విధంగా చెబుతున్నారు. ఏమనంటే సంపత్తి అంటే సంపద ధనము అని అర్థం. సంపద ధనము మన వద్ద ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో, మనము సుఖాలలో మునిగి ఉంటామో అప్పుడు బహురీత్ అంటే అనేక రకాలుగా అనేక మంది మన వద్దకి వస్తారు. కొద్దిగా పరిచయం ఉన్నా మనతో స్నేహం చేయాలనుకుంటారు, మన వెంట వెంట తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం కష్టాలలో ఉంటామో, మన వద్ద డబ్బులు ఉండవో, ఇతరుల సహాయం అవసరం మనకు ఏర్పడుతుందో, అప్పుడు ఎవరు మనకు సహాయం చేయటానికి ముందుకు రారు. కష్టాలలో ఆపదలందు ఎవరైతే మనకు తోడుగా ఉంటారో వారే మనకు నిజమైన మిత్రులు. అబ్బు దోసరే దోహేకో పఢుంగి, ధ్యాన్ సేసును. రహీమ్.

0: बैग यही पाए बौराय।
1: अच्छा अब तुम पढ़ो।
2: जी अध्यापिका जी। कनक कनक तई सौ गुनी माँ दकता अधिकाई, उही खाए बौराई जग यही पाए बौराई।
1: फिर से बोलो।
2: कनक कनक तई सौ गुनी माँ दकता अधिकाई, उही खाए बौराई जग यही पाए बौराई।
1: फिर से बोलो। ठीक है इसका भाव सुनो। इस दोहे में बिहारी ने कनक शब्द का प्रयोग दोनों बार भिन्न अर्थों में किया। एक अर्थ में सोना, दूसरे अर्थ में धतूरे में किया। यहाँ यमक अलंकार का सौंदर्य है। यमक का अर्थ है दो होता है। किसी शब्द की पुनरावृत्ति भिन्न भिन्न अर्थों में होती है तो उसे यमक अलंकार कहते हैं। बिहारी कहते हैं कि धतूरे की अपेक्षा सोने में सौ गुना नशा होता है। धतूरे खाने से आदमी मदहोश हो जाता है। सोने को अर्थात धन को पाने से मानव पागल हो जाता है। सोने में धतूरे से सौ गुना अधिक नशा होता है। धतूरे या मादक पदार्थों का सेवन करने से थोड़े समय तक के लिए आदमी नशे में होते हैं, उसके बाद नशा उतर जाता है, लेकिन सोने मिलने पर उसकी स्थिति इससे भी बुरी हो जाती है, अर्थात धन की नशा अधिक होता है। इस दोहे में कहा गया कि धन का नशा अधिक होता है। ये दोहा नंदु बिहारी कनक अने शब्दाने की रेंडु सार्लु वेरु वेरु अर्थमलो उपयोगించడం జరిగింది। కనక అనే పదానికి ఒక అర్థం బంగారము లేక సంపద, రెండవసారి ఉమ్మెత్తగా చెప్పటం జరిగింది। ఇది యమక అలంకారం। యమక్ అంటే రెండు అని అర్థం। ఏదైనా ఒక పదమును మళ్లీ మళ్లీ వేరు వేరు అర్థాలలో ఉపయోగించినచో దానిని యమక్ అలంకార్ అని అంటాం। కవి బిహారీ ఏమని చెప్తున్నారంటే కనక కనక తై సౌగుని అనగా ఉమ్మెత్త కంటే బంగారం అంటే ధనము 100 రెట్లు మత్తును కలిగిస్తుంది। ఉమ్మెత్తకాయను తింటే మనిషికి మత్తు ఎక్కుతుంది। బంగారము అంటే ధనము పొందటం వల్ల మనిషికి శాశ్వతంగా మత్తు ఎక్కుతుంది, అంటే పిచ్చివాడుగా అవుతాడు। ఉమ్మెత్తకాయ లేదా మాదక పదార్థములను సేవించినచో కొద్ది సమయం వరకు మనిషి మత్తులో ఉంటాడు, తరువాత మత్తు వదిలిపోతుంది, కానీ బంగారమును పొందటం వల్ల ధనము యొక్క మత్తు ఎక్కువసేపు ఉంటుంది। अब इस दोहे के कठिन शब्दों को बताती हूँ, लिख लो।
2: जी हाँ अध्यापिका जी।
1: कनक सोना बंगारमु संपदा।
2: कनक सोना बंगारमु संपदा।
1: सौगुनी सौबार वंदरेट्लु।
2: सौगुनी सौबार वंदरेट्लु।
1: मादकता नशा मत्तु।
2: मादकता नशा मत्तु।
1: अधिकाय बहुत एकवा।
2: अधिकाय बहुत एकुवा।
1: बौरात मदिंचिना मत्तेक्किना।
2: बौरात मदिंचिना मत्तेक्किना।
1: अब मैं दूसरे दोहे को पढ़ूंगी, सुनो। नरी

0: चले ते तो ऊंचो होय। अब तुम पढ़ो।
1: जी हाँ अध्यापिका जी। नर की अरु नल नीर की गति एकई करजोई, जेतौ नीचौ हवाई चलई तेतौ ऊंचौ होई।
0: फिर से बोलो।
1: नर की अरु नल नीर की गति एकई करजोई, जेतौ नीचौ हवाई चलई तेतौ ऊंचौ होई।
0: अच्छा इसका भाव सुनो। आदमी और नल के पानी की गति एक ही होती है। जितना नीचे होकर चलता है उतना ही ऊपर उठता है। इसका अर्थ है कि जो आदमी विनम्रता से अपना जीवन बिताता है उतना उन्नति पा सकता है। हम ये विषय पेड़ के झुकी डालियों से भी सीख लेते हैं, अर्थात विनम्र व्यक्ति उन्नत शिखरों पर खड़े रहता है। अब इसका भाव सुनो। मनीषी मरियु కుళాయి ధారల నడక చలనము ఒకే విధంగా ఉంటాయి. కుళాయి నీరు కిందకు ఎంత వేగముగా ప్రవహిస్తుందో అంతే వేగంతో పైకి ఎగిసిపడుతుంది. దీని అర్థము ఏంటంటే ఏ మనిషి అయితే వినమ్రతతో తన జీవితాన్ని గడుపుతాడో అంత అభివృద్ధిని సాధిస్తాడు. మనం ఈ విషయాన్ని వంగిన చెట్ల కొమ్మల నుంచి కూడా నేర్చుకోవచ్చు. వినమ్రత కలిగిన వ్యక్తి ఉన్నత శిఖరాలను అందుకుంటాడు. ఠీక్ హే అచ్చా ఆలియా अब पाठ समाप्त हो गया।
1: धन्यवाद अध्यापिका जी।
0: शुभाशीष।
2: नीति दोहे पदो तरगति की हिंदी पाठम मीरिंतवरकु विन्नारु। उपाध्यायिनी श्रीमती पी कृष्ण तुलसी, विद्यार्थी शेख अलिया फरहत। ई कार्यक्रमम आकाशवाणी विजयवाड़ा केंद्र नुंडि वेलवडिंदी।
3: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
4: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
3: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
4: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
3: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
4: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
3: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రంగస్థలం. ఈనాటి కార్యక్రమంలో శిబి చక్రవర్తి నాటకం నుండి నారదుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ ముత్యాల వెంకటేశ్వర్లు, హార్మోనియం శ్రీ ఎం శ్రీనివాసరావు.

ఓం నమో నారాయణాయ. నీరాగార సంచారా నారాయణ, నీ లీలలు వర్ణింపగలవారెవరు? 14 భువనములు సృష్టించుడేగాక ఏ లోకమునకు ఆ లోక ప్రత్యేకత నిర్ణయించి సృష్టి క్రమమునకు భంగము వాటిలనేక కొనసాగించుటేగాక గూటిలోని పిట్టకు, రాతిలోని కప్పకు, గోధిలోని నక్కకు, గుహలోని పులికి ఆహారం అందించి పోషించు. నీ లీలలు ఏమని వర్ణింపగలదు, ఎన్నని పాడగలదు? లోకైక కళ్యాణ రూపుడవు నీవు. లోకములన్నింటినీ నీ గర్భమునందు విడుచుకున్న దామోదరుడు విష్ణువన విశ్వవ్యాపకుడని కదా భావము. విశ్వమును వ్యాపించి విశ్వమును నీలో ఇమిడించుకున్న తేజోమయుడవు నీవే. తమో గుణములను అంతమందింపజేయుచు, రజోగుణముల రాజిల్లజేయుచు, సత్వగుణముల సత్వరముగా వర్ధిల్లజేయుచు. మానవులకు, దానవులకు, దేవతలకు ఎవరికి ఆపద వచ్చినను, ఎవరు మొరపెట్టుకును, అందరికీ అన్ని రీతులు అడ్డుపడుచు ఆనందించు చంద్రుడు. ఓ ఈ విశ్వమోహన.

పట్టణము ఎక్కడ నుండియో వినబడుచున్నది. అందుకో అక్కడ నుండి ఆ ప్రక్క నుండి జలం ప్రవహించుచున్నది. ఆ తీరముననే యజ్ఞ పీఠము. ఎవరు చక్రవర్తి యజ్ఞం అనొచ్చుచున్నట్లున్నది. ఓహో, తెలిసినది. సప్త ద్వీపములందును తనకు శత్రువులు లేనివాడు దయాస్వరూపుడు శివ చక్రవర్తి ఏ కోరికతో మహాదేవుని గూర్చి తపోదీక్షతో

కాదనేది వారెవరు? ఏదమును చెప్పుచున్నది సంసార బంధమున పడి సభజిపొమ్మని కాదు. ఎవరైనాను ఇంద్రియ వ్యామోహముల నుండి తప్పించుకొనజాలరు. దాశ కన్యకకే.

0: మీరింతవరకు రంగస్థలం శీర్షికన సిబ్బి చక్రవర్తి నాటకం నుండి నారదుని పాత్రాపద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ ముత్యాల వెంకటేశ్వర్లు, హార్మోనియం శ్రీ ఎం శ్రీనివాసరావు. ఆకాశవాణి
1: సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ముందుగా ఈనాటి ప్రసార విశేషాలు వింటారు.

ప్రసార విశేషాల అనంతరం వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమంలో తొలి అడుగు శీర్షికన కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో పసందైన సినీ గీతాలు కూడా వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు సినీ గీతాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో సమాచార వేదిక, స్థానిక సమాచారం అనంతరం మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల ప్రసారమవుతుంది. రచన డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు, సమర్పణ నందిని చైతన్య, నిర్వహణ శ్రీ తమణ నాగేశ్వరరావు. అనంతరం ఈ వారం మరణెల్లూరు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమణ నాగేశ్వరరావు గారు. అనంతరం కొన్ని జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. అనంతరం 8:00 హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించే ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

45 నిమిషాలకు మా ప్రసారాలు ముగింపు. మీరింతవరకు ఈనాటి మా సాయంకాలపు ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు వింటారు. రేపు అనగా జూన్ నెల 2వ తారీఖు మంగళవారం నాటి ప్రసార విశేషాలను ఇప్పుడు వింటారు.

రేపు ఉదయం 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 6:30 సూక్తి సుధ ప్రసారమవుతుంది. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:00 ప్రసార విశేషాలు. అనంతరం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 9:30 హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు రిలే ప్రసారమవుతాయి. 5:00 ప్రసార విశేషాలు వింటారు. అనంతరం 5:05 వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమం అనంతరం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 నుండి రాత్రి 11:45 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 11:46 మా కార్యక్రమాలు ముగింపు. మీరింతవరకు రేపటి ప్రసార విశేషాలు విన్నారు.

వనిత వాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుజిత. మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై. తొలి అడుగు శీర్షికన ఈరోజు కరణం మల్లీశ్వరి గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ నుంచి ఒక మహిళ సాధించిన తొలి పతకం అది. బరువులెత్తే పోటీల్లో భారత అభిమానుల అంచనాల భారాన్ని మోస్తూ బరిలోకి దిగినటువంటి మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి అందుకున్నటువంటి గొప్ప విజయం. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల ప్రాంతం ఊసవానిపేట నుంచి వచ్చి ఒలింపిక్స్ వేదికపై కాంస్యం అందుకున్నటువంటి ఆ అద్భుతం పేరే కరణం మల్లీశ్వరి. కరణం మల్లీశ్వరి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తొలి మహిళా శీర్షికన ఈరోజు కరణం మల్లీశ్వరి గారి జీవిత విశేషాలను మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో ఇప్పుడు వింటారు. వింటూనే ఉండండి 102.7 మెగాహెడ్స్ పై. ఒక మంచి పాట విందాం ఇప్పుడు, తర్వాత కరణం మల్లీశ్వరి గారి జీవిత విశేషాలు తెలుసుకుందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికనా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై తొలి అడుగు శీర్షికన ప్రతి సోమవారం సాయంత్రం ప్రసారమవుతున్నటువంటి, అనేక విజయాలు సాధించినటువంటి గొప్ప గొప్ప భారతదేశంలోని మొట్టమొదటి మహిళల గురించి మీరు వింటూ ఉన్నారు కదా. ఇందులో భాగంగానే ఈరోజు పుట్టినరోజు కరణం మల్లేశ్వరి గారి జన్మదినం సందర్భంగా ఈ సోమవారం నాడు వారి యొక్క జీవిత విశేషాలను మీరు వింటున్నారు. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. నేను మీ మేరీ సుజిత. అయితే ఒలింపిక్స్ చరిత్రలో భారతదేశం నుంచి ఒక మహిళ సాధించిన గొప్ప పథకం, బరువులెత్తే పోటీల్లో భారత అభిమానుల అంచనాల భారాన్ని మోస్తూ బరిలోకి దిగిన మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి అయినటువంటి కరణం మల్లేశ్వరి గారి జీవిత విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. అయితే కరణం మల్లేశ్వరి గారు ఒలింపిక్స్లో మనోళ్ళు పాల్గొనడమే తప్ప అంచనాలు లేని పథకం ఆశించని భారత క్రీడాభిమానులకు కంచు కూడా కనకంలా కనిపించింది. అన్నింటికి మించి మల్లేశ్వరి గెలిచినటువంటి మెడల్ ఆమె కంఠానికి మాత్రమే ఆభరణంగా మారలేదు. భవిష్యత్తులో మన దేశం నుంచి క్రీడలు రాణించాలనుకుంటున్నటువంటి అమ్మాయిలందరికీ కూడా స్ఫూర్తిగా నిలిచి లక్ష్యాలను నిర్దేశించింది కరణం మల్లేశ్వరి గారు. అయితే సిడ్నీ ఒలింపిక్స్కు ముందు భారత్ ఖాతాలో 2 వ్యక్తిగత పథకాలు మాత్రమే ఉన్నాయి అప్పుడు. అయితే 1952 హెల్సింకి ఒలింపిక్స్లో రెజ్లింగ్లో కేడీ జాదవ్, 1996 అట్లాంటా ఒలింపిక్స్లో టెన్నిస్లో లియాండర్ పేస్ ఆ పథకాలను సాధించగా, సిడ్నీ ఒలింపిక్స్లో మహిళల వెయిట్ లిఫ్టింగ్ను తొలిసారి ప్రవేశపెట్టారు అప్పుడు. అప్పటికి మల్లేశ్వరి అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటి తానేంటో రుజువు చేసుకున్నారు. అయినా సరే ఒలింపిక్స్ పథకంపై అంచనాలే లేవు. ఇతర ఈవెంట్లలో ఎన్ని ఘనతలు సాధించినా కూడా ఒలింపిక్స్కి వచ్చేసరికి మన ప్లేయర్స్ తడబడటం అప్పటికే ఎన్నోసార్లు కనిపించింది. అయితే మల్లేశ్వరి

వెయిట్ కేటగిరీకి ఇది పూర్తిగా భిన్నం కావడంతో ఎలాంటి ఆశ లేకపోయింది. 1993, 1994, 95, 96 సంవత్సరాల్లో వరుసగా 4 ఏళ్ల పాటు వరల్డ్ ఛాంపియన్షిప్లో మల్లీశ్వరి గారు పతకాలు గెలుచుకున్నారు. ఇందులో 2 స్వర్ణాలు, 2 కాంస్యాలు ఉన్నాయి. దీంతోపాటు 1994 హిరోషిమా ఆసియా క్రీడల్లో కూడా రజతం సాధించారు. అయితే ఇవన్నీ 54 కేజీల విభాగంలో వచ్చాయి. ఆ తర్వాత కొంత బరువు పెరిగిన వారు 63 కేజీల కేటగిరీ మారి 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లోనూ కాంస్య పతకాన్ని సాధించి ఘనకీర్తి తెచ్చుకున్నారు కరణం మల్లీశ్వరి గారు. మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై. వింటూనే ఉండండి కరణం మల్లీశ్వరి గారి జీవిత విశేషాలను. ఇప్పుడు ఒక మంచి పాట విందాం, తర్వాత మరింత సమాచారం తెలుసుకుందాం. ఇప్పుడు సూపర్ సాంగ్ వస్తుంది, విందాం.

మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్ పై తొలి అడుగు శీర్షికన కార్యక్రమాన్ని వింటూ ఉన్నారు. కరణం మల్లేశ్వరి జీవిత విశేషాలు వింటూ ఉన్నారు. అయితే ఇన్ని పథకాలు సాధించి ఘనకీర్తిని తెచ్చుకున్నటువంటి, దేశానికి గర్వకారణంగా నిలిచినటువంటి కరణం మల్లేశ్వరి గారి చిన్ననాటి విషయాలు మనం తెలుసుకుందాం. మల్లేశ్వరి గారు ఆటలో ఓనమాలు నేర్చుకున్న సమయంలో పరిస్థితులు అప్పుడు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న కొద్దిపాటి సంస్థలు పాతకాల పరికరాలతోనే వెయిట్ లిఫ్టింగ్ సాధన మొదలైంది. ఈ క్రీడలో భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ నమ్మకం లేని సమయంలో తన అక్కను చూసి మల్లేశ్వరి ఆట వైపు ఆకర్షితురాలయ్యారట. ఆరంభంలో బలహీనంగా ఉందంటూ కోచ్ నీలం శెట్టి అప్పన్న కొంచెం తిరస్కరించినప్పటికీ ఆ తర్వాత మల్లేశ్వరి గారికి అవకాశం కల్పించారట. ఆ క్రమంలో అందరికంటే ఎక్కువగా తల్లి శ్యామల అండగా నిలిచి కూతురిని వెన్నుతట్టి ప్రోత్సహించారట. 1990 ఆసియా క్రీడలకు ముందు జాతీయ క్యాంప్లో అక్కను కలిసేందుకు వెళ్లిన మల్లేశ్వరిలో ప్రతిభను కోచ్ లియోనిడ్ తారణింకు గుర్తించి సరైన దిశను చూపించారు. దాంతో బెంగళూరు సాయి కేంద్రంలో వీరికి అవకాశం దక్కింది. ఆపై జాతీయ జూనియర్ ఛాంపియన్షిప్లో వరుసగా రికార్డులు నెలకొల్పి సీనియర్ నేషనల్స్లో రజతం సాధించడంతో కరణం మల్లేశ్వరి గారి విజయ ప్రస్థానం మొదలైంది. ఆపై వరుస అవకాశాలు అందుకున్న వారు వరల్డ్ ఛాంపియన్షిప్లో సంచలన ప్రదర్శనలతో పలు ఘనతలను తన పేరిట లిఖించుకున్నారు. 18 ఏళ్ల వయసులో తొలి వరల్డ్ ఛాంపియన్షిప్ పథకంతో మొదలుపెట్టి ఈ ప్రయాణం చివరకు ఒలింపిక్స్ మెడల్ వరకు సాగడం విశేషం. అయితే 80వ దశకం చివరిలో తన మహిళా ప్లేయర్లు మంచి ఫలితాలు సాధిస్తూ ఉండటం మొదలైన సమయంలో ఉషా, షైని, విల్సన్ అలాగే ఈ ప్లేయర్లు పెద్ద వేదికపై రాణించగా, కానీ మల్లేశ్వరి గారి విజయంతోనే అసలైన మార్పు వచ్చింది. 2000 సంవత్సరం తర్వాత అన్ని క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం పెరుగుతూ వచ్చింది. ఒలింపిక్స్లో సైనా, సింధు, మేరుకోమ్ వంటి విజేతలు వచ్చేందుకు మల్లేశ్వరి గారి విజయమే కారణం అని అథ్లెట్ దిగ్గజం అంజు జార్జ్ కూడా ఒకనొక సందర్భంలో చెప్పడం విశేషం. అయితే సిడ్నీలో భారత్ సాధించిన ఏకైక పథకం కూడా అదే. రెజ్లింగ్లో స్టార్లను మించిన మహావీర్ ఫోగాట్కు తన కూతుళ్ళు ఏదైనా సాధించగలరనే నమ్మకాన్ని మల్లేశ్వరి విజయం అందించారట. ఈ విషయాన్ని స్వయంగా రెజ్లర్ గీతా ఫోగాట్ వెల్లడించడం విశేషం. అయితే మల్లేశ్వరి గారు గెలిచినప్పుడు విజయ స్థాయి ఏంటో మాకు అర్థం కాలేదు, కానీ నాన్న మాత్రం అదే మేలి మలుపుగా చెప్పుకునేవారు అని వారు చెప్పారన్నమాట. అటువంటి సందర్భాల్లో మల్లేశ్వరి గారు ఒక గొప్ప మలుపు తీసుకొచ్చారు. అయితే సహచర వెయిట్ లిఫ్టర్ రాజేష్ త్యాగిని వివాహం చేసుకున్న అనంతరం హర్యానాలోనే యమునానగర్లో మల్లేశ్వరి గారు స్థిరపడ్డారు. అక్కడే వెయిట్ లిఫ్టింగ్ అకాడమీని నిర్వహిస్తున్న వారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అర్జున ఖేల్రత్న పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. మల్లేశ్వరి గారు కొత్త బాధ్యతలను కూడా చేపట్టారు త్వరలో. అలాగే వీరు స్పోర్ట్స్ యూనివర్సిటీకి తొలి వైస్ ఛాన్సలర్గా కూడా వీరిని నియమించడం విశేషం. మీరు ఇంతవరకు కరణం మల్లేశ్వరి గారి జీవిత విశేషాలు విన్నారు. వింటూనే ఉండండి 102.7 మెగాహెడ్ పై. ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్ కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
4: మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై తొలి అడుగు శీర్షికన కరణం మల్లేశ్వరి గారి జీవిత విశేషాలు వింటూ ఉన్నారు. అయితే వీరి ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం అరుదైన గౌరవంతో సత్కరించింది. కరణం మల్లేశ్వరి గారు, ఒలింపిక్ పథక విజేత కరణం మల్లేశ్వరి గారికి అరుదైన అవకాశం దక్కింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఆమె తొలి వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారు. అలా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నటువంటి సిక్కోలు బిడ్డ కరణం మల్లేశ్వరికి ఈ అరుదైన గౌరవం దక్కింది. తొలి వైస్ ఛాన్సలర్గా నియమిస్తూ ఢిల్లీ ఉన్నత విద్యాశాఖ డైరెక్టర్ అజ్మల్ హక్ ఉత్తర్వులు జారీ చేయగా పశ్చిమ ఢిల్లీ జిల్లాలోని మున్ఖా పట్టణంలో దేశంలోనే తొలి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఢిల్లీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అయితే మరో 10 ఏళ్ల తర్వాత జరిగే ఒలింపిక్స్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కనీసం 50 పథకాలు సాధించాలనే లక్ష్యంతో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఒలింపిక్స్లో పథకం సాధించినటువంటి తొలి భారత మహిళ, తెలుగింటి ఆడపడచే అయినటువంటి మల్లేశ్వరికి ఈ అవకాశం రావడం పట్ల శ్రీకాకుళం జిల్లా అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా ఇటువంటి ఆదర్శవంతమైనటువంటి మహిళలని మహిళలంతా కూడా ఆదర్శంగా తీసుకుని, స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ముందుకు సాగిపోవాలని కోరుకుంటుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం.

ఇంతటితో ఈనాటి వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు 102.7 MHz పై. ఇప్పుడు యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గారి గానంలో బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. అభిలాష చిత్రం నుంచి వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. ఇప్పుడు యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు వింటారు. ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు. ఆంధ్రప్రదేశ్లోని 352 కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 299 బోధనా సిబ్బంది పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపారు. 16 ప్రిన్సిపల్ పోస్టులు, 98 పీజీటీ, అలాగే 133 సిఆర్టీ పోస్టులు, 52 పీఈటీ పోస్టులు ఉన్నాయి. కావున ఈ నెల 27 నుంచి, అనగా మే నెల 27 తేదీ నుంచి జూన్ నెల 5 తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 5 తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు గడువు ఉంది కనుక ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించి పూర్తి సమాచారం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం ఇప్పుడు చూస్తాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతూ ఉంది. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్లో 323, టెక్నీషియన్ గ్రేడ్ 3లో 6,242 పోస్టులు భర్తీ చేయనుండగా మొత్తం 6,565 ఖాళీలున్నాయి. కావున 10వ తరగతి ఐటీఐ, బీఎస్సీ డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు అర్హులు. కావున 7వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కావున అధికారిక వెబ్సైట్ని పూర్తిగా సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. వెబ్సైట్ https://www.rrbapply.gov.in. ఈ వెబ్సైట్ని పరిశీలించినట్లయితే పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై విద్యా ఉద్యోగ సమాచారం వింటున్నారు యువత రంగం కార్యక్రమంలో. ఇప్పుడైతే ఒక మంచి పాట విందాం, తర్వాత మరింత సమాచారం తెలుసుకుందాం. హ్యాపీ చిత్రం నుంచి

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తర మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: ఒక్క శ్రీ చైతన్య నుండి
1: మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై జ్యోతిరంగ కార్యక్రమంలో వైద్య ఉద్యోగ సమాచారాన్ని వింటూ ఉన్నారు. ఇప్పుడు మరొక ఉద్యోగ సమాచారం వింటారు. ఆర్మీలో ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. భారత సాయుధ దళాల్లో ఆఫీసర్ ఉద్యోగాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ మరియు నావల్ అకాడమీ ఎన్ఏలలో 394 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. 12 తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైనటువంటి అవివాహిత పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణ మే నెల 20న ప్రారంభం కాగా జూన్ నెల 9వ తేదీన ముగియనుంది. కావున ఆసక్తిగల అభ్యర్థులు క్షుణ్ణంగా పరిశీలించి రాత పరీక్ష సెప్టెంబర్ 2026లో నిర్వహిస్తారు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ డిసెంబర్ 2026, జనవరి 2027లో జరుగుతాయి. కావున శిక్షణ సమయంలో నెలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 56,100 రూపాయల నుంచి స్టైఫండ్ చెల్లిస్తారు. మరిన్ని సమాచారం కోసం పూర్తి వివరాలకు upsc.gov.in ఈ వెబ్సైట్ని సందర్శించవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ వెబ్సైట్ని పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మరొక ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు వింటారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ బిఎస్ఎన్ఎల్ జూనియర్ టెలికాం ఆఫీసర్ క్యాడర్లో 100 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి బిఈ, ఎంఎస్సీ, ఎంటెక్ అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ నెల 4 నుంచి జూలై నెల 3వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి 2026 జూలై 3 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. దరఖాస్తు రుసుము 2,000 రూపాయలు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1,000 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడి వీళ్ళకి. అలాగే రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారానే ఎంపిక చేయటం జరుగుతుంది. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై యువతరంగం కార్యక్రమంలో వైద్య ఉద్యోగ సమాచారాన్ని వింటున్నారు. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వింటారు హాయ్ నాన్న చిత్ర నుంచి.

0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటున్నారు 102.7 MHz పై యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారాన్ని వింటూ ఉన్నారు. అయితే మరొక ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు వింటారు. ఎన్సీఎల్లో అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి బీఈ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసినటువంటి 18 సంవత్సరాల నుంచి 26 ఏళ్ల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏళ్ళు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. కావున దరఖాస్తులు జూన్ 1 నుంచి ప్రారంభమై జూన్15 వరకు స్వీకరించనున్నారు. షార్ట్ లిస్ట్, డాక్యుమెంట్ స్క్రూటినీ, అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు www.nclcil.in ఈ వెబ్సైట్ని సందర్శించండి. మరింత పూర్తి సమాచారం కొరకు వెబ్సైట్ మరోసారి www.nclcil.in ఈ వెబ్సైట్ని సందర్శించి పూర్తి సమాచారం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. అలాగే మరొక ఉద్యోగ సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. నావికాదళంలో బీటెక్ క్యాడెట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. భారత నావికాదళంలో జనవరి 2027 బ్యాచ్ కోసం 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద 60 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మే 29 నుంచి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ జూన్18 వరకు కొనసాగుతుంది. మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో పోస్టులున్నాయి. కావున అభ్యర్థులు 12వ తరగతిలో పీసీఎంలో కనీసం 70% మార్క్స్తో ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా జరుగుతుంది. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. అలాగే మరొక ఉద్యోగ సమాచారం ఇప్పుడు వింటారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్తూరు సెంట్రల్ స్కూల్లో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి ప్రిన్సిపల్ దొరసానమ్మ వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను పీజీటీ హిందీ, టీజీటీ ఇంగ్లీష్, సైన్స్, సంస్కృతం, పీఆర్టీ, నర్స్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ ఇంటర్వ్యూలు జూన్ 12 ఉదయం 8:30 నుండి పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ఇంతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు ఒక మంచి పాట విందాం. కమిటీ కుర్రాళ్ళు చిత్రం నుంచి

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్లి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్, అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ .gov.in.
2: కొత్త కర్నెలు చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
3: ఆగు మొద్దు.
2: ఏంటి?
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
4: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
2: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
4: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
2: కూల్ గా ఉండండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక పింఛన్ల ద్వారా రాష్ట్రంలో సుమారు 62 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నూతన దక్షిణ కోస్తా రైల్వే జోన్తో స్థానిక ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. డీఎస్సీ నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని రాష్ట ప్రభుత్వం స్పష్టం చేసింది. యోగా అంధ్ర 2026 పేరిట ఈ నెల 7వ తేదీ నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. సామాజిక పింఛన్ల ద్వారా రాష్ట్రంలో సుమారు 62 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదరికంలో ఉన్న అన్ని కుటుంబాలకు చేయూతనందించి వారి ఆర్థిక అభివృద్దికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఒక్కో కుటుంబానికి 3-4 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. కాకినాడ జిల్లా చామవరంలో ఈరోజు జరిగిన పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారతకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడంతో పాటు మహిళలకు ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ
1: ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలి, అదే సమయంలో అందరినీ పైకి తీసుకురావాలి. తల్లికి వందనం, మా ఆడబిడ్డల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం, కడారి పార్లమెంట్ అసెంబ్లీలో కూడా మా ఆడబిడ్డలకి 33% సీట్లు ఇప్పించి రాజకీయంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, కేంద్రం తీసుకుంటుంది. ఇంకొక పక్కన డాక్రా సంఘాలు, మీరు రాబోయే రోజుల్లో ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని ప్రపంచ మార్కెట్
0: విశాఖపట్నం కేంద్రంగా 18వ రైల్వే జోన్ గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఈ రోజు నుంచి తన అధికారిక కార్యకలాపాలను ప్రారంభించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల సాకారమైందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. 3532 కిలోమీటర్ల పరిధి, 4 డివిజన్లు, 385 స్టేషన్లతో విస్తరించిన ఈ జోన్ రాష్ట రైల్వే రంగ ముఖచిత్రాన్ని మార్చడంతో పాటు స్థానిక ఉద్యోగావకాశాలను భారీగా పెంచనుందని సామాజిక మాధ్యమం పోస్టులో వెల్లడించారు. నగరంలోని సిరిపురం కూడలి వద్ద ఉన్న వైజాగ్ డెక్ భవనంలో తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభం కాగా త్వరలోనే 12 అంతస్తుల అత్యాధునిక శాశ్వత భవనం సిద్దం కానుందని మంత్రి తెలియజేశారు. అదేవిధంగా రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభంతో పరిపాలన వికేంద్రీకరణకు తోడ్పాటు లభించడంతో పాటు రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ది, కొత్త ప్రాజెక్టుల అమలు, ప్రయాణీకుల సౌకర్యాల విస్తరణ, సరుకు రవాణా సామర్థ్యాల పెంపు వంటి అంశాల్లో వేగవంతమైన పురోగతి సాధ్యమవుతుందని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ ఆశాభావం వ్యక్తం చేశారు. మారుతున్న ఆధునిక జీవన శైలిలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఒక అద్భుతమైన మార్గమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనే నినాదంతో ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరపడానికి రాష్ట ప్రభుత్వం సన్నద్దమవుతోందని మంత్రి అమరావతిలో పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. యోగాను కేవలం ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం చేయడమే ఈసారి యోగాడే ప్రచారం ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. గత ఏడాది నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమం రాష్ట వ్యాప్తంగా ఒక ప్రజా ఉద్యమంలా సాగిందని చెప్పారు. ఈ ఏడాది యోగాంధ్ర 2026 కార్యక్రమం ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభం కానుందని మంత్రి వెల్లడిస్తూ
2: 14 రోజుల పాటు జూన్ 7 నుంచి 20 దాకా వివిధ యోగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధాన యోగా దినోత్సవ కార్యక్రమం మాత్రం జూన్ 21వ తేదీ వెస్టర్న్ బైపాస్ రోడ్ ఆ కృష్ణ దీని మీద చేయాలని, ప్రతి జిల్లాలో కూడా ప్రత్యేక థీమ్లతో యోగా కార్యక్రమాలు నిర్వహించడం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గాని, పతంజలి గాని, ఈషా ఫౌండేషన్ గాని, విశ్వ ఆయుష్ పరిషత్ గాని, ఇటువంటి అనేక యోగా పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం కోసం, తర్వాత వాటిని ప్రమోట్ చేసే దిశగా పనిచేస్తున్నాయో వారి అందరినీ కలుపుకొని కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేయడం జరిగింది. హెల్దీ, వెల్దీ, హ్యాపీ, ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన, సంతోషకమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఇవాళ యోగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది.
0: ఉపాధ్యాయ నియామకాల కోసం గత ఏడాది చేపట్టిన డీఎస్సీ పరీక్షను పారదర్శకంగా నిర్వహించామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణ నియామకాల్లో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని తెలిపారు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి తప్పుడు సర్టిఫికేట్స్ ను ఎవరు సమర్పించినా అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి డీఎస్సీ మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే జరిగిందని తెలిపారు. డీఎస్సీ ఎంపికలో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవాలని తెలియజేశారు. ఇదిలా ఉండగా డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని నినదిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసనలు చేపట్టింది. దీనిపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. మహారాష్టలో పర్యటిస్తున్న రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు ముంబైలో ఆ రాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మంత్రి లోకేష్ మహారాష్ట ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, నైపుణ్యాభివృద్ది విధానాలను ఆయనకు తెలియజేశారు. మహారాష్ట ఐటీ విద్యాశాఖలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను మంత్రి లోకేష్ ఫడ్నవీస్ ను అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని దుగ్ధసాగరం, పుల్లేరుగుడ్డి వలస, వంగురగుడ్డి వలస గ్రామాల మధ్య సుమారు 4,13,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటీ రహదారి నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ రహదారి నిర్మాణం పూర్తయితే గిరిజన గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామాల మధ్య అనుసంధానం మరింత పెరుగుతుందని చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి వంటి అవసరాల కోసం ప్రజలు సులభంగా

రాకపోకలు సాగించే అవకాశం కలుగుతుందని తెలిపారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించుకునే వీలు ఏర్పడుతుందని అన్నారు. రాష్ట రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ రోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక పింఛన్ల ద్వారా రాష్టంలో సుమారు 62 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నూతన దక్షిణ కోస్తా రైల్వే జోన్తో స్థానిక ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. డీఎస్సీ నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని రాష్ట ప్రభుత్వం స్పష్టం చేసింది. యోగా అంతర 2026 పేరిట ఈ నెల 7వ తేదీ నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అసలైన నోట్ తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాత పడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
4: ఎందుకురా?
3: నా పాకెట్ మనీ.
4: అరే ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
3: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హా అనండి, డైరెక్ట్ గా యూపీఐ తోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
4: అరేవా, నాకు కూడా నేర్పించి. నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
3: మరి మీ మొబైల్ ఇవ్వండి.
4: ఇదిగో,
5: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
6: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
7: ఆకాశవాణి సమతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక పురుషోత్తం శర్మ. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ, మ్యామాయాః రాష్ట్రపతి ఊ మిన్ ఔన్ లైన్ చ నవదిల్ల్యాం ద్విపక్షీయోపవేశనం కృతవంతౌ. ఉభయోః మధ్యే ఐతిహాసిక సభ్యతాగత సంబంధాన్ సుదృఢీకర్తుం వార్తా అభవత్. భారత ఓమాన వ్యాపకార్థిక సహభాగితా సంధిః CEPA ఇతి అద్య క్రియాన్వితః అభవత్. అనేన భారతీయ నిర్యాతకేభ్యః ఓమానే ప్రతిశతం 98% విపణౌ శుల్కముక్త కార్యానుమతిః భవిష్యతి. ప్రధానమంత్రి స్వనిధి యోజనాయాః 6 వర్షపూర్తౌ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవోచత్ యత్ అనయా యోజనయా పథ వ్యవసాయిభ్యః ప్రగతేః నూతనావసరాః ప్రదత్తాః. పశ్చిమబంగాళస్య ముఖ్యమంత్రి శుభేందు అధికారి అద్య మంత్రిమండలస్య విస్తారం విధాయ 35 నూతనమంత్రిభ్యః మంత్రిమండలే స్థానం అయచ్చత్. అపి చ హాంకాంగ్ నగరే ఆయోజితాయాం 22తమాయాం ఏషియా మహాద్వీపీయాయాం అండర్ 20 అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఇతి స్పర్ధా మాలికాయాం భారతేన 10 స్వర్ణపదకాని సమేత్య 19 పదకాని విజితాని. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మ్యామాయాః రాష్ట్రపతిః ఊ మిన్ ఔన్ లైన్ చ అద్య నవదిల్ల్యాం ద్విపక్షీయోపవేశనం కృతవంతౌ. ఉభయోః మధ్యే ఐతిహాసిక సభ్యతాగత సంబంధాన్ ఇతోపి సుదృఢీకర్తుం వార్తా అభవత్. సంవాదే మ్యామా భారతదేశయోః మిథః సురక్షాం సంపర్కం చ సమేత్య దేశద్వయోః సంబంధానాం సమేపి పక్షాః చర్చితాః. ఉపవేశనస్య అనంతరం విదేశ సచివః విక్రమ్ మిసరీ అవోచత్ యత్ దేశద్వయేన విదేశ వ్యవహార వికాస శిక్షా స్వాస్థ్యాది విషయేషు కార్యాచరణాయ సహమత్యం ప్రకటితం.
8: Both sides underscored the
9: दोनों पक्षों ने अपने सुरक्षा हितों के प्रतिकूल गतिविधियों के लिए क्षेत्र के दुरुपयोग को रोकने के महत्व पर बल दिया. कुल मिलाकर राष्ट्रपति की इस यात्रा ने दोनों पक्षों के दीर्घकालिक साझेदारी को और गहरा करने तथा क्षेत्र में पारस्परिक लाभ, विकास और समृद्धि के लिए मिलकर काम करने की साझा प्रतिबद्धता की एक बार फिर पुष्टि की है.
8: ग्रोथ एंड प्रॉस्पेरिटी इन द रीजन.
7: భారత ఓమాన వ్యాపకార్థిక సహభాగితా సంధిః CEPA ఇతి అద్య క్రియాన్వితః అభవత్. వాణిజ్యోద్యోగ మంత్రి పీయూష్ గోయలః అవోచత్ యత్ అయం సంధిః దేశద్వయస్య ఆర్థిక రణ

102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి

0: నూట 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
1: ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమంలో మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల ప్రసారమవుతుంది. రచన డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు. సమర్పణ నందిని చైతన్య, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు గారు.

0: డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య కవి, విమర్శకుడు, కథకుడు, పరిశోధకుడు, నవలాకారుడు, ప్రవృత్తి మార్గంలో సాహిత్య పదగామి. ఈయన రచించిన మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల. ఇది గోపన్న చరిత్ర. గోపన్న జననంతో మొదలై ఆయన లక్ష్యసిద్ధితో ముగుస్తుంది నవల. మహాసేనాని గోపన్న రచనా లక్ష్యం హరిహరరాయల అమాచ్యుడైన నరసింహమాచ్యుని కుమారుడిగా గోపన్న, బుక్కరాయల కుమారుడైన కంపన సైన్యాధిపతిగా శ్రీరంగం వృత్తాంతం విని సంవేదన పొంది మధుర సుల్తాన్ తల త్రుంచి శ్రీరంగనాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించటం ఎలా జరిగింది అనేది ఈ నవలలో వివరించారు. డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు ఎంతో ఆరాధనా భావంతో రచించిన మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల
1: 59వ భాగం
0: ఇప్పుడు విందాం.

మునుపటి భాగంలో శ్రీరంగనాథస్వామి కావేరి ఒడ్డుకు చేరుకున్నాడు. దాదాపు 48 సంవత్సరాల అనంతరం స్వామి కావేరి తీరాన్ని దర్శిస్తున్నాడు. ఉత్తర కావేరి నదిని దాటి శ్రీరంగం ఒడ్డుకు చేరగానే కొన్ని వేల మంది భక్తులు పెద్ద పెట్టున నారాయణ మంత్రాన్ని పెద్దగా శరణు ఘోషవలే చెబుతూ ఉండగా గంగాదేవి ఒడలు పులకరించింది. భక్త్యావేశంతో సంస్కృత శ్లోకాలను ఆసువుగా పఠించడం మొదలుపెట్టింది. తదుపరి ఏం జరిగిందో ఇప్పుడు విందాం. నదిని దాటి రాగానే కొన్ని వందల మంది ప్రజానీకం సేవకులుగా మారి ఆ దారులన్నిటినీ శుభ్రం చేయసాగారు. వేలాది మంది భక్తులతో స్వామి ఉత్తర దిశ నుండి శ్రీరంగం చేరుకున్నాడు. ఒకప్పుడు కలకలలాడిన వీధుల పరిస్థితి నేడు పాడుపడిన రీతిని చూసి గోపన్నకు అప్రయత్నంగా కళ్లవెంట నీళ్లు కారుతుంది అనడం కంటే శ్రీరంగనాథుడే స్వయంగా ఆలయ పరిస్థితికి గోపన్న ద్వారా విరపించాడు అనడం సబబు. ఆ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. సర్వాలంకార భూషితుడై కస్తూరి తిలకంతో స్వామి ముఖం ప్రకాశిస్తుండగా ఇద్దరు దేవేరులు ఇరువైపులా ఉండగా ఏనుగుల బృందం అశ్వబృందం ముందు నడుస్తూ ఉండగా వేద పారాయణందార్లు ప్రబంధ పారాయణందార్లు పారాయణలు చేస్తూ ఉండగా సీతారామస్వామి పుష్పక విమానం దిగి అయోధ్యానగరంలోకి తిరిగి ప్రవేశిస్తున్నట్టుగా ఉంది. కంపరాయలే లక్ష్మణునిగా గోపన్న హనుమంతుడిగా అభివర్ణిస్తున్నారు వైష్ణవ భక్తులు. ఇవన్నీ పరికిస్తూ తన గ్రంథంలో లిఖించాల్సిన శ్లోకాలను పఠిస్తూ మననం చేసుకుంటూ మౌనంగా నడుస్తున్నది గంగాదేవి. స్వామి ఊరేగింపు ఆలయం వైపు సాగుతూ ఉండగా భక్తుల ఆవేశానికి అదుపు లేకుండా పోయింది. ప్రతి వ్యక్తి రంగారంగా అని ఎలుగెత్తి అరుస్తున్నారు. సైనికులు భక్తులను అదుపు చేసుకుంటూ ఆలయ ముఖద్వారం చేరారు. స్వామి గరుడ మండపాన్ని దాటి నాలుగై కేట్టాన్ మండపాన్ని కూడా దాటుకొని గర్భగుడి ముందున్న ప్రదేశం ప్రవేశం చేశాడు. గోపన్న ఎత్తైన ప్రదేశంపై నిలబడి ప్రజలందరినీ నిశ్శబ్దం పాటించమని చేతులెత్తి ప్రార్థించగా అక్కడ అంతా నిశ్శబ్దం అయ్యింది. గోపన్న అక్కడి ప్రజలనుద్దేశించి, శ్రీరంగనాథుని భక్తులారా, నేడు పవిత్రమైన రోజు. మన రంగనాథుడు మళ్లీ శ్రీరంగం చేరాడన్న విషయం నాకు మీకు ఎంతో ఆనందాన్నిచ్చే ఘటన. ఇప్పుడు ఒక ముఖ్య విషయం. శ్రీ వేదాంత దేశికులవారు గర్భగుడిని స్వయంగా రాతిగోడ కట్టి మూసివేశారు. ఆయన శతాధిక వయస్కుడు. ఆయనను జాగ్రత్తగా సగౌరవంగా మేళ తాళాలతో పల్లకీలో ఇక్కడికి తీసుకొనిరండి. రావడానికి సమయం పట్టినప్పటికీ వారి చేతులతోనే ప్రతిష్ట. వారే స్వయంగా మళ్లీ తన హస్తాలతో గోడను పెళ్లగించి మంత్రప్రోక్తంగా ప్రతిష్ట చేయాల్సిందిగా కోరుతున్నాను అని అనగానే జనం సంతోషం అధికమై పెద్దగా కరతాళధ్వనులు చేస్తుండగా కొంతమంది మంచాలలో పడుకొని ఉన్న తిరుమనొత్తూరు నంబి, కృష్ణరాజొత్తూ నంబీలను జాగ్రత్తగా మోసుకొని వచ్చారు. వారిద్దరినీ మంచాలపై కూర్చుండజేశారు. ఇంతలో కొంతమంది గుంపుగా తిరుమనొత్తూరు నంబి, కృష్ణరాజొత్తూ నంబీలను మంచాల వద్ద చుట్టూ చేరి ఏదో ముచ్చట్లు చేస్తున్నారు. ఏవో వాదోపవాదాలు జరుగుతున్నాయి. కొంతమంది వీల్లేదు అని పెద్దగానే అరుస్తున్నారు. గోపన్నకుగాని ఇతర బృందానికిగాని విషయం ఏమిటో అర్థం కాలేదు. గోపన్న వారిని సమీపించి, వల్లభుని, ఏమి జరుగుతున్నది? ఏమిటి యోచనలు? ఎందుకీ వాదనలు? అని ప్రశ్నించాడు. వల్లభుడు మెల్లిగా, స్వామి, ఇక్కడ ఉన్న భక్తులు ప్రస్తుతం ఇక్కడ ఉన్న విగ్రహం కాదని, ఎక్కడినుంచో తెచ్చిన విగ్రహాన్ని ఎలా పూజిస్తాం? ఏది అసలైనది? అని వారు వాదులాడుకుంటున్నారు అని అనగానే గోపన్నకు అంతా అయోమయంగా తోచింది. చివరకు ఏది అసలైన శ్రీరంగనాథుడే తేల్చే వరకు రెండూ పూజార్హమైనవే అని నిర్ణయించారు పెద్దలు. ఇంతలో భటులు వచ్చి గోపన్నను కలిసి కంపన మహారాజు కబురు చేశాడని చెప్పారు. ఈ విగ్రహాలు రెండూ మీరు చెప్పినట్లే చేద్దాం. దీనికి ఏదైనా ఉపాయం ఉండకపోదు. మనం అష్టకష్టాలు పడి తిరిగి పొందిన విగ్రహానికి మళ్లీ పరీక్షలు అవసరమయ్యేట్టు ఉన్నది.
మళ్లీ కలుద్దాం, అంతవరకు ఎవరూ ప్రతిష్ఠ గురించి ఆవేశపడకండి అని గోపన్న గబగబా ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వచ్చి, వల్లభ, రేపే మధురపై మన దండయాత్ర అని అన్నాడు. మరి విగ్రహ ప్రతిష్టాపన అని వల్లభుడు ప్రశ్నించగా, చేద్దాం, వేదాంత దేశకులవారు వృద్ధులు, వారి ద్వారానే ఈ కార్యం జరగాలి, వారు వచ్చేలోపు మనం మధురను జయిద్దాం, ఈలోపు మీ తల్లి వాసంతికాదేవిగారిని ఇంకా భక్తులను ఇక్కడకు రావించండి, మీ తల్లిగారి జీవితేచ్ఛ కన్నులారా దర్శించాలి అని గోపన్న పలికాడు. మరీ ఇంత వెంటనేనా గోపనార్యా అని అన్నాడు వల్లభుడు. అవును వల్లభ, ఆలస్యం అమృతం విషం. మన సైనికులను చూశావు కదా, ఎంత ఉత్సాహంగా ఉన్నారో. ఇంకొద్ది రోజుల్లో నేను చేసిన ప్రతిన నెరవేరుతుంది. శ్రీరంగనాథుని ప్రతిష్ట వేదాంత దేశకులవారు వచ్చాక వారి సలహా తీసుకుని ప్రతిష్ఠిద్దాం. మీకు యుద్ధంలో సహకరించాలనుకుంటున్నాం. ఆ సుల్తాను తలతెగి నేలమీద పడ్డ సంఘటన మా కన్నులారా చూడాలి. మేము ఆ శ్రీరంగనాథుని విగ్రహాన్ని కనుక్కోవడానికి పడ్డ శ్రమ ఆ ఘటనతో పూర్తవుతుంది గోపనార్యా అన్న వల్లభుని మాటలకు, మీరిద్దరూ కంపనకు రక్షణగా ఇరువైపులా నిలవండి. కంపనపై ఈగ కూడా వాలడానికి వీల్లేదు. మన ప్రాణాలడ్డుపెట్టి రాజును రక్షించుకోవడం మన కర్తవ్యం అని పలికారు. అలాగే వల్లభ, కంపన మహారాజావారికి కుడియడమల రక్షణగా నిలబడదాం అని అన్నారు ఇరువురు. అస్తు, శ్రీరస్తు, శుభమస్తు అని పలికారు ప్రజలు కూడా. మరుసటి రోజు దండు దక్షిణ దిశగా ప్రయాణం చేస్తూ మధురవైపు కదిలింది. ప్రళయం కావేరిలా ఉంది సైనికుల ఉత్సాహం. పట్టనలవి కావడం లేదు. వల్లభునికి ఆలోచనలు గుర్రం కంటే వేగంగా సాగుతున్నాయి. ఈ సమయంలో మధురాంగిని ఉంటే ఎంత బావుండేది. తన శౌర్య ప్రతాపాలు కన్నులారా చూసి పరమానందం చెందేది. సైన్య ప్రవాహం సాగుతున్నంతసేపు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వారికి దారి పొడుగున ఆహార పదార్థాలు అందిస్తున్నారు. సైన్యం వెనుక కలిసిపోయేవారు కలుస్తున్నారు. ఒక నది చిన్న పాయగా ప్రారంభమై మహానదిగా మారినట్లు ప్రతి గ్రామంలో కొన్ని వందల మంది కత్తులు బాణాలు ధరించి సైన్యంతో కలుస్తూనే ఉన్నారు. గోపన్నకు ఆనందం అవధులు లేకుండా పోతోంది. చిన్న సైన్యమని నిరుత్సాహం చెందిన సేనానాయకులకు కరవాలమెత్తి ప్రతి గ్రామంలో చేరుతున్న సైనిక బృందాన్ని అందరికీ చూపిస్తూ, జై రంగనాథ, ఓం నమో నారాయణ అనే మంత్రాల్ని ఆవేశంగా పలికిస్తున్నాడు గోపన్న. 30,000తో బయలుదేరిన సైన్యం ఇప్పటికే 50,000 దాటింది. ఇక ఈ ప్రయాణంలో తమిళ మాతృభాష కలిగిన వాళ్లు కూడా చేరడంతో అంతా కలిపి 100,000 పైచులుకేనని వల్లభదత్తులు ఒకసారి సైన్యం వెనుకదాకా వెళ్లి గోపన్న చెవినా వేశారు. వల్లభ, ఇంక భయం లేదు. మధుర చేరడమే ఆలస్యంగా, సుల్తాను సైన్యాన్ని ఊచకోత కోయడమే అని అన్నాడు గోపన్న. మధుర చేరడానికి ఎంతలేదన్నా మనకు వారంపైనే పడుతుందని వల్లభుడు చెప్పాడు. కాని శ్రీరంగనాథుని మహిమ 5 రోజుల్లోనే సైన్యం పెళ్లుబికిన ఉత్సాహంతో పరుగులు తీస్తూ మధుర ఎల్లలను చేరుకున్నారు. మొదట కావేరీ నది దాటి సైన్యం దక్షిణ దిశగా సాగి వైఖై నది ఒడ్డునాగల మధురవైపు సాగింది. కంపనుడు గంగాదేవి ఏమో చెప్పబోతుందని గమనించి గోపన్నకు సైన్యాన్ని కొద్దిసేపు ఆపమని సైగచేశాడు. గోపన్న కరవాలం పైకెత్తి, ఆగండి కాసేపు, కంపన మహారాజు ఆజ్ఞ అని అన్నాడు. ప్రకృతి ఏదో ప్రశాంతంగా ఉంది. గంగాదేవి అక్కడ అనేక శ్లోకాలను చెప్పింది. నది నీటిని కంపన శిరస్సుపై చల్లి తను చల్లుకుంది. గోపన్న సైన్యకాధికారులు కూడా అదే పని చేశారు. అక్కడికి దూరంగా మథుర మీనాక్షి ఆలయ గాలిగోపురం కలశం కనిపిస్తోంది. తల్లి మీనాక్షి, వచ్చాను తల్లి, నీ ఆజ్ఞ నెరవేరుస్తాను అని శిరస్సు పైకెత్తి ఆకాశంలో చూశాడు గోపన్న. అక్కడ మేఘం ఒకటి స్త్రీ ఆకారం ధరించి 2 చేతులతో వారిని ఆశీర్వదించినట్లు అనుభవమైంది కంపనుడికి కూడా. ఏమైంది స్వామి అని ప్రశ్నించగా, మీనాక్షిదేవి నన్ను ఆశీర్వదించింది గంగా, చూడు అని చూపించాడు గంగాదేవికి. తల్లి, నువ్వు నాకు కనబడకపోయినా
నా భర్తను వెంట ఉండే నడిపిస్తూ కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తున్నందుకు కృతజ్ఞతలు అని అక్కడే సాష్టాంగ నమస్కారం చేసి నిలబడి, తల్లీ, నేను వ్రాయబోయే కావ్యానికి మధురావిజయము అని పేరు పెడతాను అని ముకుళిత హస్తాలతో ప్రార్థించింది గంగాదేవి. ఇంతలో గోపన్న గుర్రంపై వేగంగా అక్కడికి వచ్చాడు. గోపనార్య, నీవు కన్ననూరుపై యుద్ధం చేసి విజయం సాధించావు, కాని మీనాక్షిదేవి ఆజ్ఞను అనుగ్రహించి మధురపై యుద్ధం చేసి సుల్తానును వధించే అవకాశం నాకివ్వు అని అన్నాడు కంపన ఆవేశంగా. అలాగే ప్రభు, మీ వెంట వల్లభదత్తులు కుడియడమలై ఉంటారు, నేను వెనుక ముందు సైనికాధికారులు ఉంటారు. సుల్తాను తలతెగి నేలపై పడేవరకు ఈ వ్యూహం మాత్రం దయచేసి కాదనకండి, మార్చకండి అని దండం పెట్టాడు. గోపనార్య అంటూ గాఢంగా కౌగిలించుకొని, నీవు నేను చేతులు కలిపి నిలిస్తే ఆ హరిహరాదులు కూడా మనలను జయించలేరు, సాహో గోపనార్య అని అన్నాడు కంపన. ప్రభు, నేనూ మీవంటే అంది నవ్వుతూ గంగాదేవి. నీ నిష్కల్మషమైన ప్రేమ, దేశభక్తి నాకెప్పుడూ ఆవేశాన్నిచ్చే అంశాలు గంగా అని అన్నాడు కంపన కరవాలం పైకెత్తి ఆవేశంగా. అలా ఆ రోజు మధ్యాహ్నం వేళకు మధురకోటను చేరుకున్నారు. సూర్యకాంతి ఆయుధాలపై పడి తలతలా మెరుస్తున్నది. గోపన్న సాలోచనగా అగర్తవైపు చూస్తూ దాదాపు 10 అడుగుల లోతున్న అగర్తయని గ్రహించి, మొదట ఈ అగర్తలోకి నీళ్లు రావడం ఆపండి అని అన్నాడు. ఒక సైనిక బృందం కోటవైపు నడిచి పైనుండి అగర్తలోకి నీళ్లు ప్రవహించే రాతి గొట్టాలకు కొయ్య బెరడాలను గట్టిగా బిగించారు. అలాగే అగర్త నుండి నీటిని బయటకు పంపే ఏర్పాటు కూడా చేశారు. కోటలోని సైన్యం బయటకు వస్తారని, బాహాబాహీ తలపడదామని వేచి ఉన్న కంపనకు వారెంతకూ రాకపోయేసరికి మరుసటి రోజు ఉదయాన్నే గోపన్న తదితర సైనికాధికారులతో చర్చించి కోటముట్టడి ప్రారంభించారు. తమిళ ప్రాంత సైనికులు మరీ ఆవేశం ప్రదర్శిస్తున్నారు. ఒక చిన్న సైగతో కోటను ముక్కలు ముక్కలుగా చేసెట్టు కనిపించారు. ఒకటా రెండా ఒక తరం వెళ్ళిపోయింది సుల్తాను హయాంలో, ఇక ఆగేదే లేదు అన్నట్టు తెగించారు. అగర్తలో నీటిమట్టం బాగా తగ్గిపోయి మోకాళ్లలోతుకంటే దిగువగానే ఉంది. అగర్త దాటి కోటపైకి అగ్నిగోళాలను విసిరే బృందం ఒకటి, గాలిని చీలుస్తూ కురిసే బాణవర్షం కురిపించే బృందం ఇంకోటి లోపలివారిని కకావికలయ్యేట్టు చేశాయి. సుల్తాను సైన్యం పలుచబడ్డట్టుగా సంకేతాలు రాగానే విజయనగర సైనికుల తాళ్ల నిచ్చెల బృందం గోపన్న సైగలు అర్థం చేసుకొని కోట చుట్టూ తాళ్ల నిచ్చెనలు ఏర్పాటు చేశారు. వాటిమీద ఎక్కి సైనికులు చిన్న చిన్న చీమల్లాగా పైపైకి ప్రాకి వెళ్తున్నారు. ఇంకో బృందం దాదాపు 20 ఏనుగులుగా గుంపుగా తీసుకొనివచ్చి కోట తలుపులను బద్దలు కొట్టించారు. కొద్ది సమయంలోనే కోట మొత్తం విజయనగర సామ్రాజ్య సైనికులు నిండిపోయారు. ఇక తూర్పుద్వారాలు తెరవమన్న కంపన ఆదేశంతో సైనికులు ఏంచేశారు తరువాయి భాగంలో విందాం.

0: పేరు ఇంతవరకు? మహాసేనాని గోపన్న. చారిత్రక కాల్పనిక నవల విన్నారు. రచన డాక్టర్ తేకుమల్ల వెంకటప్పయ్య గారు. సమర్పణ నందిని చైతన్య. నిర్వహణ శ్రీ తమణు నాగేశ్వరరావు గారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: ఇప్పుడు ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం సమర్పణ ఈ అమరేంద్ర, కార్యక్రమ నిర్వహణ శ్రీ తమణు నాగేశ్వరరావు గారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఈ వారంలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి వ్యవసాయ విధానాలను గ్రామ స్థాయిలో విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రతి రైతు వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు పద్ధతులు అవలంబించేలా ఫార్మర్ మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించాలని పలువురు వ్యవసాయ అధికారులు సూచించారు. రైతు సాధికార సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె కన్నయ్య ఆధ్వర్యంలో డీబ్రీఫింగ్ సమావేశం నెల్లూరులో సోమవారం జరిగింది. కార్యక్రమంలో వ్యవసాయ సహకార శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, విశ్రాంత సీఈఓ రామారావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమున్జామ్ ద్వారా పలు సూచనలు అందించారు. ప్రస్తుతం వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావాలతో భూముల సారవంతం దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. జిల్లాలో గుర్తించిన 183 గ్రామాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని, రైతులు సాగు భూములను ఎల్లప్పుడూ పచ్చదనంతో కప్పి ఉంచేలా కార్యక్రమాలు అమలు చేయాలని వారు సూచించారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం 10 నిర్వహించనున్నట్టు జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, సీఈఓ శ్రీధర్రెడ్డి తెలిపారు. మంగళవారం వారు సమావేశమై నిర్వహణపై చర్చించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన జనగణన కార్యక్రమాన్ని ఖచ్చితత్వంతో పారదర్శకంగా నిర్వహించారని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ హిమాంశు శుక్లా నెల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని 27 వార్డ్ ఆమంచర్ల, పొదలకూరులోని విఘ్నేశ్వరపురం తదితర ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో జనగణన, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనగణన ప్రక్రియలో 2011 సంవత్సరంలో తీసిన జనగణన కన్నా నేడు కొన్ని ప్రాంతాల్లో జనాభా లెక్కల్లో తేడా వచ్చిందని, దాన్ని సవరించే క్రమంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించడం జరిగిందన్నారు. గణన జరిగేటప్పుడు కొంతమంది ఇంటికి తాళం వేసి ఉండడం లేదా పనికి వెళ్లడం లేదా వలసపై ఉండడం అయి ఉంటుందని, అటువంటి వాటిని మరలా పరిశీలించి సమగ్రంగా నివేదిక రూపొందించారని సిబ్బందికి ఆదేశించినట్టు వెల్లడించారు. జిల్లాలో 2026 ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా ఖచ్చితత్వంతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. బుధవారం ఉదయం కలెక్టరేట్లో తన ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఓటర్ జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించి పూర్తి షెడ్యూల్, విధి విధానాలు వివరించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జిల్లాలో చేపట్టనున్న కార్యక్రమాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా

ఆగస్టు 20 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. అనంతరం జూలై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు అభ్యంతరాల పరిశీలన, పరిష్కార ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. సెప్టెంబర్ 22న తుది ఓటర్ జాబితాను అధికారికంగా విడుదల చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. ప్రతి భారతీయ ముస్లిం మాతృభూమి కోసం ఎల్లప్పుడూ ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉంటారని, దేశ స్వాతంత్ర పోరాటంలో వీరి పాత్ర మరోలేందని బారాషాయి దర్గా ఈద్గా ఇమాం వ ఖతీబ్ సయ్యద్ అబూబకర్ అష్రఫీ సాబిరి బక్రీద్ సందర్భంగా ఖుత్బా సందేశంలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు గురువారం బక్రీద్ను ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లా కేంద్రంలో నమాజ్ చదివేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరాగా, ఇస్లాం బోధనల ప్రకారం ప్రతి ముస్లింలు అణువణువున త్యాగస్ఫూర్తి నిండి ఉంటుందని, ద్రోహం, వంచన, హింస వంటి వాటికి ముస్లింలు దూరంగా ఉండాలని ఇస్లాం చెబుతోందని ఇమాం ఉద్బోధించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ అన్నారు. నెల్లూరు కలెక్టరేట్లో తిక్కన ప్రాంగణంలో గురువారం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, పలువురు జిల్లా అధికారులు ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. అనంతరం డిఆర్ఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. రాజకీయాల్లో ప్రజాసేవకు కొత్త నిర్వచనం తెచ్చిన నాయకుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. వారంలో ఒకరోజు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒక గ్రామానికి వచ్చి ఆ గ్రామస్తుల సమస్యలను నేరుగా పరిశీలించి సత్వర పరిష్కారం చూపడమే లక్ష్యంగా జిల్లాలో పల్లె వీక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాంషు శుక్లా తెలిపారు. శుక్రవారం సైదాపురం మండలం కొమ్మిపాడు గ్రామంలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణతో కలిసి కలెక్టర్ పల్లె వీక్షణ కార్యక్రమం నిర్వహించారు. తొలుత గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఉపాధి హామీ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి పనుల నాణ్యతపై అధికారులకు సూచనలు చేశారు. సమీపంలో ఉన్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో మమేకమై వారి అభ్యసన సామర్థ్యాలు తెలుసుకున్నారు. రైతు సేవా కేంద్రంలో నిమ్మ రైతులతో కలెక్టర్ మమేకమయ్యారు. నిమ్మ సాగు విధానం, మార్కెటింగ్, లాభాలపై ఆరా తీశారు. అనంతరం పీఎండిఎస్ విత్తనాలను ఎమ్మెల్యే కలెక్టర్ రైతులకు పంపిణీ చేశారు. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని పెంచలకోనలోని పెనుసిల లక్ష్మీ నరసింహస్వామికి శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత స్వామివారికి గరుడ సేవతో పాటు అభిషేకం, చందన అలంకారం, శాంతి హోమం, కళ్యాణోత్సవం తదితరాలు కనుల పండుగగా జరిపారు. ఆయా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ఉప కమిషనర్ కె జనార్దన్ రెడ్డి ఏర్పాట్లు పర్యవేక్షించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు పారాలీగల్ వాలంటీర్లు మార్గదర్శకులుగా నిలిచి ఉచిత న్యాయ సహకారం అందించారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లోక్ అదాలత్ న్యాయమూర్తి వైజే పద్మశ్రీ సూచించారు. నెల్లూరు నగరంలో జిల్లా కోర్టు ఆవరణంలో ఉన్న న్యాయ సేవా భవనాల్లో పారాలీగల్ వాలంటీర్ల సమావేశం శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయమూర్తి పద్మశ్రీ మాట్లాడుతూ, సామాన్య ప్రజలకు న్యాయ వ్యవస్థకు మధ్య వారధిగా పారాలీగల్ వాలంటీర్లు ఉండాలని అన్నారు. సమాజంలో పేద, బడుగు, బలహీన వర్గాలు మహిళలను స్వయంగా కలిసి వారికి అవసరమైన సలహాలు ఇస్తూ న్యాయపరంగా అండగా నిలవాలని సూచించారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జూన్ 9న జరగనున్న 10, 11, 12 స్నాతకోత్సవాలు నెల్లూరులో విపిఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించబోతున్నట్లు విసి శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజ్యసభ సభ్యులు, బీఎంఆర్ గ్రూప్ అధినేత బీదామస్తాన్రావు, శాంతా బయోటెక్ అధినేత కోడూరు ఈశ్వర వరప్రసాద్ రెడ్డి, ప్రముఖ శాస్త్రవేత్త, నీతి ఆయోగ్ సభ్యులు ఆచార్య గోవర్ధన్ దాస్లకు విఎస్యు తరపున డాక్టరేట్లు ప్రదానం చేయబోతున్నట్లు వైస్ ఛాన్సలర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు. నెల్లూరు నగరంలో 15,000 మంది నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య ఉచితంగా అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు వెల్లడించారు. ఆదివారం నెల్లూరులో పరమేశ్వరి నగర్లో వక్ఫ్బోర్డ్ స్థలంలో 20 కోట్లతో చేపట్టిన అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి చేసి దోమలు లేని నగరంగా నెల్లూరును మారుస్తామని ప్రకటించారు.
కార్యక్రమంలో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ వైవో నందన్, మేయర్ సుజాత పాల్గొన్నారు.

0: ఇది ఈ వారంలో జరిగిన వార్తా విశేషాలు. వచ్చే వారం మరిన్ని విశేషాలతో ఈ వారం మన నెల్లూరు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: మీరు ఇంతవరకు ఈ వారం మన నెల్లూరు కార్యక్రమాన్ని విన్నారు. కార్యక్రమ సమర్పణ అభిదూసన్, కార్యక్రమ నిర్వహణ శ్రీ తమణు నాగేశ్వరరావు గారు.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: మిస్సమ్మ చిత్రం కోసం ఏఎం రాజా గానంలో పింగళి రచనలో మధురమైన పాట విన్నారు. ఇప్పుడు వినండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: సమయం 7:05 వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యూ మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో ఈరోజు విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యూ మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరునేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది, సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు.
1: And both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the president has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: Myanmar sarvabhaumadhikaram prantiya samagrataku భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $2 బిలియన్లకు పైగా ఉందని మిస్త్రీ పేర్కొన్నారు. మ్యాన్మార్ అధ్యక్షులు యూ మిన్ ఆంగ్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో సమావేశమయ్యారు. ఉమ్మడి బౌద్ధ వారసత్వంపై ఆధారపడిన ఇరు దేశాల బంధాన్ని ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు. మ్యాన్మార్లో శాంతి స్థాపనకు భారత్ నిరంతరం మద్దతిస్తుందని ముర్ము పునరుద్ఘాటించారు. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గోయల్, ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదని ఇరు దేశాల మధ్య ఉన్న నాగరికత విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా మొదటి రోజు నుంచే ఒమన్ మార్కెట్లో భారత్కు 98% టారిఫ్ లైన్లపై సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. దీనివల్ల భారతీయ కార్మికులు, ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్స్, ఫార్మా, ఆటోమొబైల్స్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ ప్రయోజనం చేకూరుతుందని మంత్రి వివరించారు.
2: I am confident that this comprehensive agreement will add a new momentum to our ties with Oman. From day one, India will secure duty-free access on 98% of Oman's tariff lines, covering over 99% of India's exports to Oman. SEPA is a blueprint of our shared future.
0: న్యూఢిల్లీలో జరిగిన రెండవ భారత ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశంలో ఇరు దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, స్వేచ్ఛ వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రాంతీయ భాగస్వాములతో సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సహాధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అంతర్జాతీయ చట్టాలకు లోబడి సముద్రయాన స్వేచ్ఛ, విమాన ప్రయాణ హక్కులు, అడ్డంకులు లేని వాణిజ్యాన్ని ఇరుపక్షాలు సమర్థించాయి. గత ఏడాది అక్టోబర్లో జరిగిన మొదటి సమావేశం తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతి ఇరు నేతలు అభినందించారు. ద్వైపాక్షిక సముద్ర భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు జాయింట్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్ మ్యాప్ను ఖరారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఇంధన సరఫరా సజావుగా సాగేలా అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్ డీజిల్ ను ఎప్పటికప్పుడు నింపుతున్నాయని తెలిపారు. గత 3 రోజుల్లో 1,22,00,000 పైగా ఎల్పీజీ డెలివరీలు జరిగాయని చెప్పారు. ఇందులో దాదాపు 95% డెలివరీలు ఓటీపీ ద్వారానే పూర్తయినట్టు వివరించారు.
3: डोमेस्टिक एलपीजी घरेलू कुकिंग गैस के संबंध में पिछले 3 दिनों में 1,21,00,000 बुकिंग्स रिसीव हुई हैं. उसके अगेंस्ट 1,22,00,000 डिलीवरीज की गई हैं और 95% डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई हैं.
0: రాజ్యసభలో 27 స్థానాలకు 3 రాష్ట్రాల శాసన మండళ్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ రోజు నుంచి నామినేషన్ల దాఖలు అధికారికంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరం రాష్ట్రాల నుంచి ద్వైవార్షిక ఎన్నికల ద్వారా 24 రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతాయి. మహారాష్ట, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి 1 ఉప ఎన్నిక జరుగుతుంది. బీహార్ శాసన మండలికి 10, కర్ణాటకకు 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. నీట్ యూజీ 2026 పునఃపరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునఃపరీక్షను సిబిటి మోడల్లో నిర్వహించే ప్రసక్తి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు 7 జూలై వాయిదా వేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలు చూసుకోవచ్చని ఐఐటి రూర్కీ తెలిపింది. ఈ ఏడాది శుభం కుమార్ 360 మార్కులకు గాను 330 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. కబర్ చిల్లర్ 329, జతిన్ చాహర్ 319 మార్కులతో వరుసగా 2, 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్లో రేపటి వరకు ఇటువంటి పరిస్థితులే కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్ అంత్యక్రియలు ఈరోజు ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నిన్న రాత్రి ముంబైలోని ఆమె నివాసంలో కళ్యాణ్పూర్ కన్నుమూశారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. భారతదేశపు అత్యంత ప్రసిద్ధ గాయనీల్లో ఒకరైన

0: ఆమె మరాఠీ భావగీతాలు, హిందీ చలనచిత్ర సంగీతంలో ప్రముఖ పాత్ర పోషించారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పు వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ల మధ్య న్యూఢిల్లీలో ఈరోజు విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈ రోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాలు, వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం గిరిజారాణి గారు.
3: ఆకాశవాణి వింటున్న శ్రోతలకు నా నమస్కారం అండి. మన రాష్ట్రంలో సుమారుగా 15 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు అవుతుంది. అయితే ప్రస్తుతము సార్వాకి మనకి ముందుకెళ్తున్నాం కాబట్టి సార్వాలు అంటే ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాల గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాము. మన రాష్ట్రంలో ఇప్పుడు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఎలినో అనే మాట. ఈ ఎలినో ప్రభావం వల్ల సాధారణ వర్షపాతం కన్నా 8% తక్కువ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు మనకి వాతావరణ శాఖ వాళ్ళు. కాబట్టి దీన్ని అనుసరించుకుని నీటి లభ్యత ఉన్నప్పుడే మన వరి సాగుకి వెళ్ళాలి. మనకంటే ప్రధానంగా మనకి జూన్లో ఎక్కువగా వరి సాగు వేస్తుంటారు. అలాగే మనకి నెల్లూరు దక్షిణ మండలంలో ఎడగారు వరి అనేది 15 April to May 15 వరకు స్వల్పకాలిక రకాలను కొంతమేర సాగు చేస్తారు. అయితే జూన్ మాసంలో వేసుకున్నప్పుడు పల్లపు ప్రాంతాల్లో మనకి దీర్ఘకాలిక రకాలు అంటే నీళ్ళు నిలబడే పల్ల ప్రాంతాల దీర్ఘకాలిక రకాలు అంటే 140 to 150 రోజుల కాల పరిమిత రకాలు వేసుకోవడం మంచిది. అది మామూలు సాగు కానీ లేదా యథ పద్ధతిలో కానీ సాగు చేయవచ్చు. అయితే నీరు ఉంటే యథ పద్ధతిలో వర్షాధారంగానే సాగు చేస్తుంటారు. అయితే వర్షం ఒక వర్షం ఉండి మళ్ళా ఇంకో వర్షానికి ఇంకొక 20 రోజులు గ్యాప్ ఉంటే అప్పుడు మళ్ళీ ఇబ్బంది పడతారు. సో వర్షము మనకి వస్తుందా అనేది సూచన ప్రకారము వర్షాన్ని యొక్క సూచన అనుసరించి తర్వాత కాలవల్లో కూడా ప్రభుత్వం వారు కాలవలు వదిలినప్పుడు మనకి కాలవలో నీరు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నప్పుడే మనం విత్తనం ఎప్పుడు చల్లుకోవాలనేది ఆయా యొక్క ప్రాంతాల్లో లభ్య నీటిని బట్టి మనం విత్తన రకాల ఎంపిక కూడా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే జూలైకి వచ్చేసరికి మనకేంటంటే 140 రోజుల రకాలే వేసుకోవాలి. జూన్లో కూడా నీరు తక్కువే ఉంటుంది. రెండో పంటకు కూడా వెళ్ళాలనుకున్నప్పుడు కూడా మనం 140 రోజుల కాల పరిమితి రకాలు జూన్లో కూడా సాగు చేసుకోవచ్చు. అంటే మనకి 10 November మనకి కోతకు వచ్చేట్టుగా ప్రణాళిక చేసుకుంటే సార్వా దాళ్వా అంటే మనకి గోదావరి జిల్లాల్లో సార్వా దాళ్వా వేసే వరి పండిస్తాము. అదే మన కృష్ణా డెల్టాకు వచ్చేసరికి కృష్ణా జిల్లాలో ప్రధానంగా వరి తర్వాత మనకి అపరాలు వేసుకుంటుంటారు. అలాగే రెండో అంటే మొక్కజొన్న కూడా వేసుకుంటారు. అలాగే ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా అలాగే ఉంటుంది. కాబట్టి వారి యొక్క నీటి లభ్యతను బట్టి మనకి వీళ్ళంత వరకు మొదటి పంట 15 November కోతకు వచ్చేట్టుగా ప్రణాళిక రచించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అయితే సాధారణంగా మనకి జూన్ 1 వారం నుంచి July 15 నారుమళ్ళు పోసుకోవాలి. సో నీటి లభ్యతను బట్టి జూన్లో ముందుగా పోసుకున్నప్పుడు 150 రోజుల కాల పరిమితి రకాలు, జూలైకి వచ్చేసరికి 140 రోజుల కాల పరిమితి రకాలు వేసుకోవడం మంచిది. అయితే జూలై దాటేసిన తర్వాత కూడా అంటే ఆగస్టుకి వచ్చేసరికి స్వల్పకాలిక రకాలు అంటే 125 రోజులు లోపు రకాలు లేదా 130 రోజుల లోపు ఉన్న రకాలు మాత్రమే ఆ ప్రాంతాలను బట్టి సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే సార్వాలో సాగు చేసేటప్పుడు రకాలు ఎలా ఉండాలంటే మనకి ఎక్కువగా కోస్తా తీర ప్రాంతం ఉంది కాబట్టి తుఫాన్ తాకిళ్ళు కూడా ఉంటాయి కాబట్టి చేను పడిపోకుండా

కాండం దృఢంగా ఉండి దోమలు ఎండకు తెగులను తట్టుకునే రకాలని ఎంపిక చేసుకోవాలి. పిలక శక్తి మంచిగా ఉన్న రకాలను ఎంపిక చేసుకోవాలి. అయితే మనకి చేను మీద పడిపోవటం అనేది రైతు చేసే యాజమాన్య పద్ధతులు కూడా ఆధారపడి ఉంటాయి. అంటే చేను ఎంత కాండం దృఢంగా ఉన్నప్పటికీ మనకి ఆయా ప్రాంతాలను సిఫార్సు చేసిన ఎరువులు కాకుండా అధికంగా ఎరువులు వాడటం, అలాగే అవసరానికి మించి నీరులు వాడటం, పొటాష్ ఎరువు వినియోగించకపోవడం ఇలాంటి వల్ల కూడా చేను పడిపోద్ది. కాబట్టి రైతులు గమనించుకుని దృఢంగా ఉన్న రకం తీసుకున్న సమగ్ర ఎరువుల యాజమాన్యం కూడా పాటించవలసిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. అలాగే మనకేంటంటే ప్రభుత్వం ఇప్పుడు మన రాష్ట్రంలో సుమారు సార్వా దాళ్వా కలిపి 24.6 లక్షల హెక్టర్లు ఈ 2025లో సాగు చేస్తే దాదాపు దాని నుంచి 140 లక్షల హెక్టర్లు ధాన్యం ఉత్పత్తి అయితే 95 లక్షల హెక్టర్ల బియ్యం ఉత్పత్తి అవుతుంది. మన రాష్ట్ర అవసరాలకు ఎంత అవుతుందంటే ఒక 50 నుంచి 55 లక్షల బియ్యం మాత్రమే మనం తింటాం. మిగిలిన ధాన్యం ఏంటంటే ఎగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఎక్కువగా సన్న రకాలు ఏంటంటే మనకి దక్షిణ మండలము, అలాగే కృష్ణా మండలము, అత్యల్ప వర్షపాత మండలము అలాంటి దగ్గర ఎక్కువ సాగు చేస్తుంటారు. గోదావరి మండలము అలాగే ఉత్తర కోస్తా మండలంలో ఏంటంటే మెరక ప్రాంతాల్లో సన్న రకాలు సాగు చేసుకోవడం మంచిది. ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో సన్న రకాలు అంత దిగుబడి ఇక్కడ అసజనకంగా ఉండదు. మిక్కిలి సన్న రకాలు అంటే 1000 గింజల బరువు 15 కన్నా తక్కువ ఉండే వాటిని సన్న రకాలుగా మనం పరిగణించుకోవచ్చు. అంటే తింటాకి వీలుగా రుచిగా అన్నం పొడిపొడిగా ఉండేట్టుగా. అలాగే కొన్ని మధ్యస్థ సన్న గింజ రకాలు కూడా తింటాకి ఉంటాయి. 1000 గింజల బరువు 18 నుంచి 20 గ్రాములు అంటే స్వర్ణ గానీ, సాంబ 13, 18, 11, 21, 21, 21 రకాలు కూడా మనకి తింటాక అనువుగానే ఉంటాయి. కాబట్టి ఇలాంటి రకాలు కూడా మనం సాగు చేసుకోవచ్చు. అలాగే మన రాష్ట్రంలో చూస్తే 6 వాతావరణ పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఆ 6 వాతావరణ పరిస్థితుల్లో మనకి ఏ విధమైన రకాలు సాగు చేసుకోవచ్చు అనే నేపథ్యంతో మన అంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయము మనకి రకాల రూపకల్పన సాగుకు విడుదల చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనకి ముందుగా ఈ సంవత్సరం కొత్తగా 6 రకాలను మనకి రాష్ట్రానికి విడుదల చేయడం జరిగింది. అండ్ అందులో మిక్కిలి సన్నగింజ రకమైన ఎంసీఎం 125-145 రోజుల కాల పరిమితిలో చౌడు భూములు తట్టుకుంటూ 8 లవణ సాంద్రత వరకు చౌడు భూమిని, అలాగే ఉరక భూముల్లో కూడా సాగు చేయొచ్చు. మంచి భూముల్లో కూడా సేంద్రియ పద్ధతిలో కూడా సాగు చేసుకుంటూ దోమను తట్టుకునే సన్న రకం తిండికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఒకటి. ఇది కాకుండా మనకి ఉత్తర కోస్తా జిల్లాలో అలాగే కృష్ణా మండలము రాయలసీమ ప్రాంతాల్లో 130-135 రోజుల్లో స్వల్పకాలిక రకం సార్వాలో 82-82.5 రకాన్ని కూడా మార్కెట్ ప్రస్తుత సంస్థ నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ రకం దాళ్వాలు అయితే గోదావరి జిల్లాలో వేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా సన్న రకాలు చూసుకుంటే అంటే కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా వర్షాలు రావటం, నీళ్లు నిలబడే ప్రాంతాలైన బాపట్ల అటు చుట్టుపక్కల, అలాగే మన ఉత్తర కోస్తా జిల్లాలో కూడా ఒకే పంట వేసుకునే ప్రాంతాలు ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో మనకి ఉటుకూరు ప్రసాద్ నస్తా నుంచి యూటీఆర్ 181 అనే రకం కూడా 155 రోజులు కాలవరం మీద సింగిల్ ఒకే పంట వేసుకునే ప్రాంతాల్లో వేసుకోవచ్చు. అలాగే నాగార్జున సాగర్ కుడికాలువ ఆయకట్టు దగ్గర మనకి వ్యవసాయ ప్రసాద్ నస్థానం జంగపరేశ్వరపురం నుంచి జేఎంపీ 132 అనే రకం కూడా మనం సాగుకి ఈ సంవత్సరం విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఇది కూడా ఆ ప్రాంతాల్లో సన్న రకం బీబీటీ 54 ప్రత్యామ్నాయంగా 150 రోజుల్లో కాలపరిమితిలో ఉన్న రకాన్ని వేసుకోవచ్చు. ఇవి కూడా చేను మీద పడకుండా ఉంటాయి. అలాగే ఎగుమతికి అనువైన రకం 120 రోజుల కాలపరిమితిలో ఉంది. చౌడును తట్టునే రకం MTU 1298 కూడా మార్కెట్ నుంచి విడుదల చేయడం జరిగింది. అలాగే వ్యవసాయ పరిశోధనస్థానం రాగోలు పరిశోధనస్థానం నుంచి RGL 7016 అనేది 140 రోజుల కాలపరిమితి రకం ఉత్తర కోస్తా కృష్ణా మండలంలో సాగు విడుదల చేయడం జరిగిందని రైతాంగాన్ని తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు కొత్త రకాలు చెప్పుకున్నాం కానీ ఇప్పుడు మనం సాగుకి ఏ మండలాలకు ఎలాంటి రకాలు వేసుకోవచ్చు అనేది మనం చర్చించుకుంటే కనుక మనకి ప్రతి మండలంలో ఏ జిల్లాలు వస్తాయి, అలాగే 150 రోజుల కాలపరిమితిలో ఎలాంటి రకాలు వేసుకోవాలి, తినడానికి ఏ విధంగా ఉన్న రకాలు, మధ్యస్థ రకాలు అనే విషయం మనం ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఉన్నత శ్రేణి గిరిజన మండలం అంటే అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాలు, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా కూడా ఇందులోకి వస్తుంది. ఇక్కడ ఏంటంటే జూన్ లో అలా వేసుకున్నప్పుడు మనకి 150 రోజులు కాలపరిమితి కలిగి సన్న రకంగా చెప్పుకుంటే మనకి మిక్కిల్ సన్న రకంలో మార్టర్ మషూర్ అనేది MTU 1262 అనేది ఉంటుంది. ఈ రకం మనకి చేను మీద పడకుండా ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే ఎక్కువ ఎరువులు వేయకూడదు. మనం సిఫారసు చేసిన ఎరువులు వేసుకుంటే 150 రోజుల కాలపరిమితిలో వస్తుంది. ఎక్కువ వేస్తే ఏంటంటే పిలకల శక్తి ఎక్కువ ఉన్నప్పుడు రోజులు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే శ్రీకాకుళం సన్నాలు కూడా, ఇది కూడా 155 రోజులు అలా ఉంటుంది. ఇది కూడా ఒకే పంట వేసుకుని నెక్స్ట్ వేరే పంట వేసుకున్నప్పుడు ఈ రకాలు వేసుకోవచ్చు. అంటే ఈ ప్రాంతాల్లో ఏంటంటే రైతులు కొంచెం వెదజల్లు వెళ్ళినప్పుడు ఏంటంటే ముదర్నారు కేసుకోవడానికి కూడా ఈ 12-62 శ్రీకాకుళం సన్నాలు, అలాగే చేను మీద పడకుండా ఉండే 13-18 స్వర్ణలాగా, ఇది ధాన్యం ఎరుపు. ఈ రకం ఏంటంటే మనకి స్వర్ణలాగానే తక్కువ ఎరువు వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే రోజులు పెరుగుతుంది. కాబట్టి సిఫార్సు చేసిన ఎరువులు వేసుకున్నా కూడా చేను మీద
పడకుండా మనకు తుఫాను నేపథ్యంలో ఈ 152 కాల పరిమితి రకాలు కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో అలా వేసుకోవచ్చు. అందుకే మరి 140 కాల పరిమితి రకాలు చూసుకుంటే మార్టెర్ సాంబా ఇది 12/24 అనేది మార్టెర్ నుంచి విడుదల చేసాం. ఇది మిక్కిలి సన్నగింజ మనకి సిఫార్సు చేసిన వేసిన చేను మీద పడుతుంది. ఈ రకాలన్నీ కూడా మనం సాధారణంగా చూసుకున్నప్పుడు ఆయా యొక్క భూమి పరిస్థితిని బట్టి 35-40 బస్తాలు యావరేజ్ గా వస్తాయి. చేసే విధానం బట్టి కూడా ఇంకా ఎక్కువ దిగుబడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మార్టెర్ సాంబా అనే రకం కూడా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ గల రకం, తిండికి కూడా బాగుంటుంది. ఇది కాకుండా మనకి ఇటీవల కొత్తగా ఇందాక చెప్పినట్టు విడుదల చేస్తుంది 130-135 కాల పరిమితి కల రకం MTU 12/82 కూడా తినడానికి అనుకూలంగా ఉండే రకం. ఇది కూడా మనకి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నట్టుగా మనకు ప్రాథమిక పరిశోధనలో తెలిసింది. కాబట్టి ఈ రకాలు కూడా ఉన్నత శ్రేణి గిరిజన మండల ప్రాంతాల్లో సాగు చేసుకోవచ్చు. ఈ మండలంలో ఏంటంటే మనకి ఎక్కువగా మన గవర్నమెంట్ కూడా సేంద్రీయ వ్యవసాయంకి డిక్లేర్ చేసిన మండలం అనమాట మనకి అల్లూరు సీతారామరాజు మండలం. కాబట్టి తక్కువ ఎరువులతో పండించే ఈ రకాలను వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇంకా మనకి దేశీయ రకాలు కూడా సాగు చేస్తుంటారు, అంటే ఎర్ర బియ్యము నల్ల బియ్యం అలాంటివి. ఆ నేపథ్యంలో చూసుకుంటే మనకి బాపట్ల పరిశోధన స్థానం నుంచి BPD 28/41 అంటే ఇది నల్ల బియ్యం అనమాట. అలాగే విడుదలకు సిద్ధంగా ఉన్న BPD 28/58 ఇది ఎర్ర బియ్యం. ఈ రెండు రకాలు కూడా 135 కాల పరిమితిలో ఉండి తక్కువ మధ్యస్థ హైట్ లో ఉంటాయి. అలాగే చెడపళ్ళను కూడా తట్టుకుంటూ మనకి ఎకరానికి 30 దిగుబడి దాకా ఇచ్చే సామర్థ్యం గల రకాలు. అయితే దేశవాళీ రకాలు పొడుగ్గా ఉండటం వల్ల చేను మీద పడిపోయి దిగుబడి తక్కువ వస్తుంది. ఈ వాటితో పోలిస్తే అవి కూడా ఇంకా మొతగ్గా ఉంటాయి, తింటాక ఇదిగా ఉండవు. ఇవి సన్న బియ్యము. ఇవి ప్రత్యేక మార్కెట్ గా కూడా మనం స్పెషల్ మార్కెట్ గా కూడా చేసుకుంటే ఇటీవల ప్రకృతి వ్యవసాయం ఇలాంటి వాటిలో కూడా ఇలాంటి రకాలను కూడా మనం సాగు చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాంతాల్లో ఆర్గానిక్ గా సాగు చేసుకోవచ్చు. ఈ నల్ల బియ్యం ఎర్ర బియ్యం ఏంటంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆహార పరంగా కూడా పోషక విలువలు కూడా ఉంటాయి, ఐరన్ జింక్ అలాంటివి కూడా ఉంటాయని తెలియజేయడం జరుగుతుంది. ఇంకా రెండవది ఇంకోటి చూసుకుంటే ఉత్తర కోస్తా మండలం. ఇందులోకి ఏంటి వస్తాయంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలు. ఇక్కడ ఎక్కువగా ప్రధానంగా మనకి ఈ శ్రీకాకుళం ఇటువైపు అంతా కూడా మనకి ఎక్కువగా దుక్కి దున్ని వెదజల్లే పద్ధతి ఎక్కువగా ఉంటుంది. అంటే వర్షాధారంగా దుక్కు దున్నుతారు, తర్వాత సాగు చేస్తుంటారు. మన రాష్ట్రంలో దుక్కు దున్ని సాగు చేసే ప్రాంతాలు ఎక్కువగా చూసుకుంటే మనకి ఉత్తర కోస్తా మండలం అలాగే కృష్ణా మండలంలో ఎక్కువగా ఉంటుంది. అలాగే మన గోదావరి జిల్లాలో అయితే దమ్ము చేసి వెదజల్లుతుంటారు. అయితే ఏదైనా సరే పద్ధతి నీటి లభ్యత ఆధారంగా చేసుకోవాలి. ఈ యద పద్ధతిలో కూడా ఏంటంటే మనకి చేను పడని రకాలు చూసుకోవాలి, నీటి లభ్యత కూడా చూసుకోవాలి, మధ్యలో బెట్ట పరిస్థితి రాకుండా కూడా చూసుకోవాలి. సో అందుకని ఈ ప్రాంతాల్లో కూడా మనకి 150 కాల పరిమితి రకాలు ఉన్న మిక్కిలి సన్న రకం మార్టెన్ మషన్ MTU 12/62, అలాగే బాపట్ల నుంచి విడుదల చేసిన BPD 28/46, శ్రీకాకుళం సన్న లార్జల్ 25/37, అలాగే మనకి తక్కువ నత్తంతో పండించి MTU 13/18, అలాగే స్వర్ణ అంటే MTU 70/69, అలాగే ఇంద్ర ఇది ఎక్కువగా మిల్లర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసే ఫ్రెండ్లీ రకం. ఇది అంటే ఎక్కువగా మనకి బియ్యం దిగుబడి వస్తుంది MTU 10/61. అలాగే ఇందాడు కొత్తగా లేని UTR 181 రకాలు కూడా వేసుకోవచ్చు. ఈ దీర్ఘకాలిక రకాలన్నీ కూడా ఇక్కడ ఏంటంటే ముందుగా నారుమడి పోసే అలవాటు ఉండటం వల్ల ఏంటంటే నీరు ఆలస్యమైనప్పుడు లేదా వర్షాభావం ఉన్నప్పుడు మొదటి నారు కూడా ఉడిచే అలవాటు ఉంటుంది ఇక్కడ రైతాంగానికి. ఇప్పుడు చెప్పిన ఈ దీర్ఘకాలిక రకాలన్నీ కూడా ఈ ఉత్తర కోస్తా మండలంలో మనకి ముదన్నారు సాగు కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే ముదన్నారు సాగు చేసినప్పుడు ఒత్తుగా ఉడుచుకోవాలి, మన ఎరువులు కూడా దగ్గర దగ్గర వేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అయితే కొంచెం నీరు ఆలస్యం అవుతుంది అన్నప్పుడు 140 కాల పరిమితి కల రకాలు చూసుకుంటే MTU 12/24, అలాగే చౌడు భూమిలో కూడా మంచి భూమిలో కూడా మనకి మిక్కిలి సన్న రకం MCM 103 రకాలు కూడా సాగు చేసుకోవచ్చు. అలాగే కొత్త గుడిదలైన MTU 12/82 అనే రకం కూడా 130-135 ఉంటుంది. అలాగే MCM 125 రకం కూడా సాగు చేసుకోవచ్చు. అలాగే మనకి ముంపు ప్రాంతాలు MTU 12/32, అలాగే 140 పరిమితిలో ఉన్న MTU 13/10 రకాలు కూడా సాగు చేసుకోవచ్చు. RGL 70/16 కూడా ఈ ప్రాంతాల్లో సాగు చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే విజయనగరం జిల్లాలో మనకి కొంచెం బెట్ట పరిస్థితులుగా ఉండటం వల్ల రైతాంగం ఎక్కువగా MTU 11/21 అనే రకాన్ని ఎక్కువగా వేస్తున్నారు. దాదాపు 120,000 హెక్టార్ల దాకా మనకి ఎక్కువ ఇక్కడ సాగు అవుతుంటుంది. కాబట్టి గవర్నమెంట్ సన్న రకం వేయాలి ఈ నేపథ్యంలో అన్నప్పుడు అక్కడ మనకి MTU 12/24 అని MCM 103, MTU 13/10 లేదా MTU 12/82 రకాలు మనకి ఆ ప్రాంతాలకు కొద్దిగా అనుకూలంగా ఉంటాయని తెలియజేస్తున్నాము. ఇక్కడైతే వీలున్నంత వరకు సన్న రకం వేయగలిగినప్పుడు సన్న రకం అంటే ఆ మార్కెట్ రకాల ఎంపిక కూడా ఆ యొక్క మార్కెట్ ప్రకారం చూసుకుంటాం.
తెలుసుకోవాలి. అంటే ఒక్కోసారి ఒకే జిల్లాలో ఒక్కొక్క మండలం సబ్ డివిజన్ లో కూడా ఆ చుట్టుపక్కల రైతులు ఎలాంటి అంటే వాళ్ళందరూ మిక్కిలు సన్నగింజ రకం వేస్తుంటే మీరు కూడా అలాంటి రకాలు వేసుకోవడం మంచిది. లేదా మధ్యస్థ సన్నగింజ ఇందాక చెప్పినప్పుడు అందరూ 150 రోజులు కల పరిమితి రకాలు 13-18 లాంటి రకాలు వేసుకుంటే అందరూ ఒకే రకం వేసుకుంటే అంటే ఆ కాల పరిమితి ఉన్న రకాలు ఒకే ఆయకట్టు ఉన్న వాళ్ళు వేసుకుంటే నీటి

0: లభ్యత కూడా కరెక్ట్ గా ఉంటుంది. తర్వాత మనకి మార్కెట్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా కాకుండా ఒకళ్ళు 150 రోజుల కాల పరిమితి రకం, ఒకళ్ళు 140 రోజుల కాల పరిమితి రకం వేసుకున్నప్పుడు ఏమవుద్ది, అప్పుడు మనకి నీటి లభ్యత దగ్గర, కోత దగ్గర కూడా రైతులు ఇబ్బంది పడతారు. అలాగే మార్కెట్ దగ్గర కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ ఎలాంటి రకాలు వేసుకుంటున్నారో అలాంటివే వేసుకోండి. అంటే ఇప్పుడు నేను చెప్పిన రక లక్షణాలను బట్టి మనకి సన్న రకం వేసుకోవాలా, ఎరుపు గింజలు వేసుకోవాలా. ఇప్పుడు ఇందాడ ఎరుపు గింజలు చూసుకుంటే MT 13/18 స్వర్ణ ఇలాంటి ఎరుపు గింజలు అనమాట, లేదా తెలుపు ధాన్యం, ఈ విధమన్నీ కూడా మాట్లాడుకుని చేసుకోవాలి రైతులు. అలాగే ఈ క్రాప్ లో కూడా మనం చెప్పిన రకం యొక్క పండిస్తున్న రకాన్నే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. కొత్త రకాలు కూడా మీరు సాగు చేసుకోవచ్చు. కొత్త రకం ఎప్పుడైనా సాగు చేసినప్పుడు 1 ఎకరము 2 ఎకరాలు సాగు చేసుకుని మీ భూమికి సూట్ అయ్యి మంచి దిగుబడి ఆశాజనకంగా ఉండి తక్కువ పెట్టుబడితో నడుస్తున్నప్పుడు మీరు కొత్త రకాల వైపు కూడా వెళ్ళవచ్చు. ఇకపోతే గోదావరి మండలం వచ్చేసరికి మనకి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాలు ఉంటాయి. ఇక్కడ కూడా మనకి ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క పరిస్థితిలో ఉంటుందండి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వచ్చేసరికి కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలు కొంచెం మెరక ప్రాంతాలు ఉంటాయి. అలాగే మన కాకినాడ జిల్లాలో కొద్ది పల్ల ప్రాంతాలు ఉంటాయి. ఇక అంబేద్కర్ కోనసీమ వచ్చేసరికి ఎక్కువగా ముంపు చౌడుకు గురి అవుతుంటాయి కాబట్టి ఇక్కడ ముంపు చౌడుకు గురయ్యే రకాలు వేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇకపోతే పశ్చిమ గోదావరి జిల్లా కూడా కొద్దిగా ముంపు చౌడు గురయ్యేవి పల్ల ప్రాంతాలు, కొంచెం మెరక ప్రాంతాలు ఉన్నాయి. అలాగే ఏలూరు జిల్లా వచ్చేసరికి కొత్తగా ఏర్పడటం వల్ల కృష్ణా బోర్డర్కి దగ్గరగా ఉన్న నూజివీడు ఇటువైపు ఏమో మెరక ప్రాంతాలు ఉంటాయి. అట్లానే మండవల్లి, ముందునేపల్లి అటువైపు పల్ల ప్రాంతాలు ఉంటాయి. అలాగే మండవల్లి అటువైపు చౌడు ప్రాంతాలు కూడా ఉంటాయి. కాబట్టి భూమి యొక్క పరిస్థితి, ఫార్మింగ్ సిచ్యువేషన్ పరిస్థితి బట్టి రైతులు రకాలు ఎంపిక చేసుకోవాలి. ఇక్కడ కూడా మనకి గోదావరి జిల్లాలో ఎక్కువగా ఎరుపు రకం ఎక్కువగా ఇష్టపడుతుంటారు కాబట్టి 150 రోజుల కాల పరిమితిలో మనకి MT 13/18 అనే రకం ఎక్కువగా సాగు చేస్తున్నారు ఎక్కువ విస్తీర్ణంలో. ఇది కూడా మనం సిఫార్సు చేసిన స్వర్ణలాగా వేసుకుంటే మనకి మొన్న మాంతా తుఫాన్లో కూడా పడిపోకుండా ఉంది. అలాగే స్వర్ణ రకం కూడా వేసుకోవచ్చు, అయితే తక్కువ ఎరువులు వేసుకోవాలి. ఈ ఇంద్ర MT 16/21 రకం ఇందా చెప్పినట్టు ఏలూరు జిల్లా అటువైపు ఎక్కువగా పడుతుంది. అలాగే పల్ల ప్రాంతాల్లో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా అటువైపు పల్ల ప్రాంతాల్లో మనకి PLA 1100 బాడవ మసూరి అనే రకం ఎక్కువగా సాగు చేస్తారంటే ఇది కూడా ధాన్యం ఎరుపు. ఇప్పుడు ఇలాంటి ప్రాంతాల్లో MT 1172 క్షీరా రకం కూడా ఎరుపు ధాన్యం కూడా మనకి పల్ల ప్రాంతాల్లో సాగు చేయొచ్చు. అలాగే మెరక ప్రాంతాల్లో కొంచెము వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో మనకి ఎక్కువగా ఇష్టపడే సాంబ మసూరి కూడా వేయచ్చు. కానీ సాంబ మసూరి కన్నా ఇంప్రూవ్డ్గా మనకి 150 రోజుల కాల పరిమితి ఉండి నీటి సౌకర్యం ఉంటే కనుక మనకి కృష్ణ అటువైపు, అదే అంటే ఏలూరు కృష్ణ బార్డర్ అటువైపు 1262 రకం వేసుకోవచ్చు. ఇవి 150 రోజులవి. ఇవి కాకుండా 140 రోజుల కాల పరిమితి కలిగి మనకి కొంచెం మెరక ప్రాంతాలు ఉంటే, ఉదాహరణకి కాకినాడ జిల్లా మెరక ప్రాంతాలు, అలాగే తూర్పుగోదావరి జిల్లా, అలాగే ఏలూరు చింతలపూడి ఇటువైపు, మనకి నూజివీడు ఇటువైపు కూడా మనకి MT 1224 అనే రకం, అలాగే MT 1281, అలాగే మచిలీపట్నం నుంచి వచ్చిన చౌడం తట్టు అనేది మంచి భూములు ఉండి MCM 103, MCM 105 వేసుకోవచ్చు. 140 రోజులు ఉండి MT 13/10 ముంపు నీరు తట్టుకునే రకం, MT 1232 కూడా ఈ 140 రోజులు వచ్చే రకానికి కూడా ముంపు ప్రాంతాలు ఎక్కువగా MT 1232 లేదా MT 1140 అనే రకం కూడా మనం ముంపు ప్రాంతాల్లో వేసుకోవచ్చు. ఎక్కువగా ముంపు గురయ్యే ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి. అలాగే చౌడు ప్రాంతాల్లో ముఖ్యంగా కోనసీమ జిల్లాకు వచ్చేసరికి ముంపు ప్రాంతాలకు 1232, చౌడు ప్రాంతాలకి MCM 105, ఎందుకంటే అక్కడ ముంపు చౌడు రెండు వచ్చే ప్రాంతాలు కూడా ఉంటాయి కోనసీమ జిల్లాలో. సో అలాంటి ప్రాంతాలు అలాంటి రకాలు వేసుకోవడం అవసరమైంది. వీళ్ళంత వరకు తక్కువ ఎరువులతోటి మనం వ్యవసాయం చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అలాగే కృష్ణా మండలం ఇది ఒక ప్రత్యేక మండలం. ఇందులో 6 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు కృష్ణా, బాపట్ల, NTR, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కొత్తగా వచ్చిన మార్కాపురం జిల్లా కూడా ఇందులోకి వస్తుంది. ఇక్కడ కూడా వివిధ పరిస్థితులు ఉంటాయి. కృష్ణాలో అయితే మనకి చౌడు ప్రాంతాలు కొద్దిపాటి ముంపు ప్రాంతాలు ఉంటాయి. అలాగే అటు మెరక ప్రాంతాలు ఎక్కువ, కోస్తా తీర ప్రాంతం కూడా ఉంది, మెరక ప్రాంతాలు కూడా ఉంటాయి. NTR జిల్లా వచ్చేసరికి కొంచెం అప్లాండ్స్ ఉంటాయి. అలాగే గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలన్నీ మెరక ప్రాంతాలు. అయితే ఇక్కడ ఏంటంటే నీరు ఆలస్యంగా విడుదల ప్రాంతాలు ఉన్నాయి. అలాగే ఒకే పంట వేసుకునే ప్రాంతాలు అంటే రెండో పంట వేయకుండా ఎక్కువ నీళ్ళు నిలబడే పల్ల ప్రాంతాలు, నీళ్ళు వస్తే నిలబడిపోయే ప్రాంతాలు కూడా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో మనకి 150 రోజుల కాల పరిమితి రకాలు చూసుకుంటే కనుక బాపట్ల నుంచి వచ్చిన బావపురి సన్నాలు BPD 2270, తేజ 2595, బాపట్ల మసూరి BPD 2295, భవతి BPD 2282, BPD 28 46, నాగార్జున సాగర్ ఆయకట్టుకు జేఎంపీ 132, ఏకపంటేశ్వర ప్రాంతంలో యూటీఆర్ 181, అలాగే మార్టేర్ మషూర్ అంటే ఎండి 12.62, బీపీడీ 52.0. అలాగే ఇవన్నీ ఏంటంటే ఒకే పంట వేసుకునే ప్రాంతాలు వేసుకుంటారు. కొంచెం లేట్గా అంటే వీళ్ళు ఇక్కడ చూసుకుంటే మనకి కొంచెము వాటర్ లేట్గా వెళ్ళినప్పుడు బాపట్ల జిల్లా ఇటు కృష్ణ రేపల్ల అటువైపు కొంచెం లేట్గా వేసే ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి వాళ్ళు సాంబ మసూరి అలాంటి రకాలు, తర్వాత మనకి ఎంటీ 12-62 రకాలు కూడా దుక్కి దున్ని వెదజల్లే పద్ధతి ఎక్కువ సాగు చేస్తున్నారు. అలాగే కృష్ణా డెల్టాలో, కృష్ణా జిల్లాలో ముఖ్యంగా MTU 13-18 ధాన్యం ఎరుపు వాళ్ళు వెదజల్లినప్పుడు వాళ్ళకి 140-145 రోజుల్లో వస్తుంది వాళ్ళు వేసిన దాన్ని బట్టి. మామూలుగా ఉడిచితే కనుక 150 రోజులు. ఈ రకాన్ని ఎక్కువగా మనకి కృష్ణా జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు వెదజల్లే పద్ధతిలో చేస్తున్నారు రైతులు. అలాగే తుఫాను నేపథ్యంలో కూడా పడకుండా మంచి దిగుబడులు ఇస్తుంది. అలాగే స్వర్ణ రకం కూడా కొంతమంది వేస్తారు, తక్కువ ఎరువులతో వేసుకోవాలి 13-18 కానీ స్వర్ణ కానీ. అలాగే ఎక్కువ విస్తీర్ణంలో మనకి MTU 16-7 కూడా కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువగా సాగులో ఉంటుంది. ఈ రకాలు కూడా మనం వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా జూన్లో వేసుకున్నప్పుడే దీర్ఘకాలిక రకాలు. జూలైలోకి వచ్చేసరికి 140 రోజుల కాల పరిమితి రకాలు ఉన్నాయి MTU 12-24, అలాగే సామాషుడితో పాటు MCM 103, అలాగే చౌడుందట్ని MCM 100, అలాగే సన్నరకమైన MCM 125, RGL 70-16 కూడా వేసుకోవచ్చు. ఇక పల్నాడు జిల్లా చూస్తే ప్రత్యేకమైన జిల్లా. ఈ జిల్లాలో ఏంటంటే 130 రోజుల కాల పరిమితి రకాలు వేసుకున్నప్పుడు పల్నాడు ప్రకాశం జిల్లాలో మనకి సన్న రకాలైన MTU 12-24, MTU 12-71, ఇది కూడా ఏంటంటే మనకి మంచి దిగుబడి వచ్చే రకం, పొడుగ్గా ఉంటుంది, సన్నగా ఉండి కొంచెం 6.5 లాగా పొడుగ్గా ఉండి మనకి జేజీలు 324 ప్రత్యామ్నాయంగా వెళ్తుంది. అలాగే MTU 12-82 అనే రకం కూడా 130-135 రోజుల కాల పరిమితిలో ఎక్కడైతే ఆలస్యంగా నీరు విడుదల అవుతుందో ఆ ప్రాంతాల్లో ఇది సాగు చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రాంతాల్లో ఇటీవల కొత్తగా విడుదల చేసింది అంటే పల్నాడు జిల్లాలో MTU 14-26 అనే రకం కూడా మనకి చిరు సంచుల్లో 2 సంవత్సరం చిరు సంచులు ఇచ్చిన రకం కూడా మనకి పల్నాడు ప్రాంతంలో 6.5 K/30 కన్నా అధిక దిగుబడి ఇచ్చి ఆశాజనకంగా ఉంది. అలాగే నెల్లూరు నుంచి ఇచ్చిన NLR 36-48 కూడా ఈ ప్రాంతాల్లో ఆశాజనకంగా ఉంది. అలాగే మనకి దక్షిణ మండలంకి వస్తే గనక నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాలు వస్తుంటే ఈ దక్షిణ మండలంలో April 15-May 15 వరకు ఎడగారులో మనకి ఎక్కువగా 10-10 ప్రత్యామ్నాయంగా పొడుగు సన్న రకాలు లేదా సన్న రకాలు వేస్తుంటారు. అలాగే కొంచెం ఆలస్యంగా అక్టోబర్ చివరికి అట్లా కొంచెం 140 రోజుల రకాలు వేసుకుంటారు. కొంతమంది ఆగస్టు చివరిలో నీటి లభ్యతను బట్టి దీర్ఘకాలిక రకాలు వేస్తుంటారు. సో ఈ మండలానికి ఎక్కువగా సామ మసూరి BPD 52 లేదా నెల్లూరు మసూరి NLR 349, సువాసన వచ్చే నెల్లూరు సుగంధ NLR 454, అలాగే నెల్లూరు ధాన్యరాశి NLR 33-34, ఇదేంటంటే 115 రోజుల్లో ఉంటుంది. అలాగే మార్టర్ సాంబ MTU 12-24, ఇది 140 రోజుల కాల పరిమితి. అలాగే MTU 12-71 సన్న రకం, ఇది కూడా 130-140 రోజుల కాల పరిమితి. అలాగే MCM 103 రకం. అలాగే ఎక్కువ జింకు అంటే పాలిష్ రైస్ లో 24.7 PPM జింకు ఉన్న రకం NLR 32-38 రకం. అలాగే పార్దీవా, అలాగే NLR 400 నెల్లూరు సిరి రకాలు ఈ దక్షిణ మండలానికి సిఫార్సు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎక్కువగా మనకి దాళవ అంటే వీళ్ళకి November 15-15 ఆ టైంలో ఎక్కువగా K/16 అలాగే 6.5-158 రకాలు సాగు చేస్తున్నారు. అయితే ఇది వివిధ ప్రాంతాల్లో ఇందాక చెప్పిన పల్నాడులో కూడా సరైన సమయంలో కానీ ఎలా పడితే అలాగా సాగు చేయడం వల్ల అవి ఫోటో ఇన్సెన్సిటివ్ అనమాట. దాన్ని బట్టి దాని కాల పరిమితులు మార్పు రావటము, తల్లికరం ముందుకు వచ్చేసి దిగుబడి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఆయా ప్రాంతాలకు మన రాష్ట్రంలో మనకి తయారు చేసిన రకాలైన మార్టెన్ నుంచి విడుదల చేసిన MTU 14-26 అనే రకం మనకి పల్నాడు జిల్లాలతో పాటు ఈ దక్షిణ మండలంలో దాళవలో November 10-15 వేసుకోవడం ఆశాజనకంగా ఉంది. అట్లానే నెల్లూరు ప్రసందాస్థానం నుంచి NLR 34-48 అనే రకం 130 రోజుల కాలంలో మనకి మంచి పిలకల శక్తి ఉంది, మంచి దిగుబడి వస్తుంది. అంటే మనకి ఎకరానికి ఆయా పరిస్థితులను బట్టి 40 బస్తాల పైన దిగుబడి వచ్చి అన్నం తింటా కూడా బాగుంది. మార్కెట్ కూడా K/16-38 పాటే ఉంది. కాబట్టి NLR 36-48 కూడా ఈ దక్షిణ మండలంలో కొత్త రకాన్ని కూడా రైతులు పరిశీలించవచ్చు. ఇది కాకుండా ఇప్పుడు మనకి ఇంకోకి తక్కువ వర్షపాతం పడే ప్రాంతం నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలు. ఈ జిల్లాల్లో ఏంటంటే చాలా సన్న రకాలు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. నీరు ఆలస్యంగా ఉండటం వల్ల వాళ్ళు ఆగస్టు చివరి లేదా September 1 వేసుకుంటుంటారు. ఇక్కడ నంద్యాల నుంచి విడుదల చేసిన NDLR 7 అనే రకం కూడా ఎక్కువగా ఆ నంద్యాల, కర్నూలు జిల్లాలో ప్రత్యేక మార్కెట్ కలదు. అలాగే సాంబ మసూరి రకం వేస్తుంటారు. ఈ ప్రాంతాల్లో మనకి సాంబ అంటే MTU 12-24 తక్కువ సీస్మిక్ ఇండెక్స్ ఉన్న రకం, MTU 1271, MCM 103, అలాగే 130-150 కాల పరిమితి ఉన్న MTU 1282 రకాలు వేసుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా మనకి మొన్న తొలకరిలో మనం పరిశీలించినప్పుడు ఈ KN 1638 RNR కి ప్రత్యామ్నాయంగా మార్టిన్ నుంచి చిరు సంచుల్లో ఉన్న MTU 1426, నెల్లూరు నుంచి NLR 3648 రకాలు ఈ తొలకరిలో 130 రోజులు కాల పరిమితులు వస్తున్నాయి కాబట్టి ఈ రకాలు కూడా రైతులు కొద్ది మేర పరిశీలించుకోవచ్చు. అలాగే మనకి ముంపును తట్టుకునే రకాలు చూసుకుంటే MTU 1232 ముంపును తట్టుకుంటుంది. ఇది ధాన్యం తెలుపు, మనకి 140 రోజుల్లో వస్తుంది. అలాగే చిరు సంచుల్లో MTU 1443 అనే రకము ముంపు చౌడుని తట్టుకుంటుంది. మన సిఫార్సు చేసిన ఎరువులు వేసినప్పుడు చేను మీద పడకుండా ఉంటుంది. పెద్ద జల్లినప్పుడు కూడా అంటే విత్తిన రోజు నుంచి 70 రోజుల వరకు ఎప్పుడు 2 వారాలు మనకు వచ్చినా కూడా తట్టుకుని నిలబడే రకం అది. అయితే స్వర్ణలాగా తక్కువ ఎరువులు వేసుకున్నప్పుడు స్వర్ణంతో పోలిస్తే ఎక్కువ దిగుబడి ఉండి MTU 1443 ఇటు ముంపుకి చౌడుకి తట్టుకుని ఆశాజనకంగా ఉంది కాబట్టి ఈ కొత్త రకాన్ని కూడా రైతులు కొద్దిమేర 1 ఎకరం అట్లా వేసుకుని పరిశీలించుకోవచ్చు. ఈ ధాన్యం కూడా మనకి 10-61 ధాన్యంతో కలుస్తుందని తెలియజేయడం జరుగుతుంది. ఇక ఈ ముంపు ప్రాంతాలు ఎరుపు ధాన్యం చూసేసరికి బాడవా మసూరి PLA 1100 అనే రకం, అలాగే అమరా MTU 1064 కూడా ఎరుపు రకం, అలాగే భీమా MTU 1140 అనే రకం ముంపు ప్రాంతాల్లో మనకి 140 రోజుల ఉండి చేను మీద పడకుండా ఉంటుంది. ఇది కూడా మనకి కృష్ణా జిల్లా అలాగే మనకి కైక్లూరు అటువైపు ఎక్కువ సాగు చేస్తున్నారు. అలాగే ఎరుపు ధాన్యం కలిగిన 150 రోజులు కలిగిన క్షీర రకం MTU 1172 ఇది కూడా ముంపు ప్రాంతాల్లో మంచి ప్రాంతాల్లో కూడా సాగు చేసుకోవచ్చు. అలాగే పల్ల ప్రాంతాల వర్ష అనే రకం కూడా MTU 1223 అనే రకం కూడా ఎరుపు ధాన్యం అని తెలియజేయడం జరుగుతుంది. ఈ ముంపు ప్రాంతంతో పాటు చౌడును తట్టిన రకాలు కూడా ఉన్నాయి. చౌడును తట్టిన రకాలు చూసుకుంటే మనకి సన్న రకాలు చూస్తే చౌడును తట్టిన రకాలు MCM 103, MCM 125 రకాలుగా చెప్పుకోవచ్చు. 1061 పాండురంగ MCM 1, ఇది కూడా 1061 ధాన్యము తెలుపు. అయితే ఈ రెండు కూడా 1061 150 రోజులకు వస్తే పాండురంగ అనేది మనకి 140 రోజుల్లో వస్తుంది. అలాగే ముదన్నారుకనమైన రకాలు అంటే దీర్ఘకాలిక రకాలుగా చెప్పుకుంటే ఇంద్ర అంటే 1061, శ్రీకాకుళం సన్నాలు, అమర, స్వర్ణ 1318, BBT 246 రకాలు మనకి ముదన్నారుకనమైన రకాలుగా చెప్పుకోవచ్చు. యథ పద్ధతిలో వచ్చేసరికి మార్టెర్ సంబ అంటే MTU 1224, మార్టెర్ మషిన్ అంటే MTU 1262, MTU 1318, భవతి అంటే BBT 2782, తేజే అంటే BBT 2595, BBT 2046, బావపూర్ సన్నాలు, భీమా MTU 1140, MCM 103, MCM 125 రకాలు కూడా యథ పద్ధతిగా సాగు చేసుకోవచ్చు. సేంద్రీయ వ్యవసాయానికి కూడా తక్కువ ఎరువులతో సాగు చేసుకోవాలనుకున్నప్పుడు రైతులు మనకి 1318 కానీ మార్టెర్ సంబ ఇలాంటి రకాలు కూడా తక్కువ ఎరువులతోటి రైతులు సాగు చేసుకోవచ్చు. MCM 103, MCM 125 కూడా సేంద్రీయ వ్యవసాయానికి సన్న రకాల నేపథ్యంలో వేసుకోవచ్చు. అయితే మరి ఆలస్యంగా ఆగస్టులో వేసుకోవాల్సి వచ్చినప్పుడు మనకి 130-135 రోజులు వచ్చే శ్రీధృతి అనే రకం వేసుకోవచ్చు, చెన్ మీద పడిన రకం. అలాగే 120 రోజుల్లో చూసుకుంటే ఆగస్టు 15 అలా వెళ్ళిపోతే కనుక చంద్ర MTU 1153, అలాగే తరంగిణి 1156, MTU 1293, MTU 1290 ఈ రకాలు ఏంటంటే ఎగుమతి కనమైన రకాలు. ఈ 4 రకాలు అంటే పొడుగు సన్నగింజ రకాలు. ఇవి ఎగుమతి మార్కెట్ ఎక్కడ ఉందో అక్కడ చూసుకుని దానికి అనుకూలంగా వేసుకోవాలి. ఇవి ప్రధానంగా చెప్పుకునే రకాలు. ఇవి కాకుండా మనకి చిరు సంచుల్లో 140 రోజులు పూర్తి చేసుకున్న రాఘోలు ప్రసన్నస్థానం నుంచి RGL 7034, RGL 7039 రకాలు కూడా సార్వాలో 140 రోజులు కాల పరిమితిలో వేసుకోవచ్చు. 7034 మిక్కిల్ సన్నగింజ, 7039 కొంచెం మనకి వేగింజ బరువు 16-17 గ్రాములు ఉంటుంది, అంటే అది శ్రీకాకుళం సన్నాలకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. RGL 7034 నుండి మనకి సాంబమర్షికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రాంతాలను బట్టి వాళ్ళు వేసే రకాన్ని బట్టి వేసుకోవచ్చు అని తెలియజేస్తున్నాం. ఇంకా ముఖ్యమైన విషయం రైతులకు గమనించుకోవాల్సిందంటే వాళ్ళ యొక్క భూమి పరిస్థితి, సాగు స్థితి, నీటి లభ్యతను బట్టి మనం ఆయా ప్రాంతాల్లో ఎలాంటి రకాన్ని వేసుకుంటే మనకు దిగుబడి వస్తుందనే దాన్ని తెలుసుకుని రకాన్ని ఎంపిక చేసుకోవాలి. అలాగే అసలు నీరు చాలా తక్కువగా ఉంది, వరి వేసుకోవడానికి అవసరమైన నీరు లేకపోతే అసలు వరి పంట వేయొద్దు. మెట్ట పంటలైన మొక్కజొన్న కానీ లేదా అపరాలు కానీ లేదా చిరుధాన్యాలు లాంటి పంటలు వేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అయితే విత్తనం ఇవన్నీ సేకరించుకున్నాక ఎక్కడ తీసుకోవాలి విత్తనం అంటే నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశ్రమ మార్కెట్లో కానీ లేదా ఇతర వ్యవసాయ పరిశ్రమ కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా మనకి విత్తనం కొంత ఉత్పత్తి చేస్తూ ఉన్నది. ఉదాహరణకి మనకి మార్టెర్ ప్రసన్న స్థానంలో ఫౌండేషన్ వస్తుంది MTU 1318, అలాగే కృషి విజ్ఞాన కేంద్రం ఉండిలో సరికి MTU 1232 ఫౌండేషన్ విత్తనం, అలాగే మనకి కొత్తగా రూపొందించిన MTU 1282 రకం అది కూడా KVK ఉండిలో ఉంది. మార్టెర్ MTU 1290 రకం మనకి విత్తనం రైతు వరకు ఇవ్వటకు ఉంది. ఇవి కాకుండా మనకి సాంబ మసూరి ఇవన్నీ కూడా మనకి బాపట్ల పరిశోధన స్థానం కానీ అగ్రికల్చర్ కాలేజ్ ఫామ్ లో కానీ, అలాగే కేవీకే గండసాల్లో 13-18, ఏఆర్ఎస్ గండసాల్లో ఎంటీయూ 12-24, కేవీకే ఆవదాల వలసలో ఎంటీయూ 12-24 అనే రకం, అలాగే మనకి 16-18, 13-18 రకాలు కూడా రైతుల కోసం సాగుకి తయారు చేయడం జరిగింది. అలాగే కొత్త రకాలైన అజిఎల్ సిరీస్ 70-34 రకం రాఘోల్ పరిశోధన స్థానంలో విత్తనం ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్ విత్తన ధృవీకరణ సంస్థలో కూడా విత్తన లభ్యత ఉంటుంది. అది కాకుండా మనకి వివిధ విత్తన డీలర్లు కానీ రైతు వారికి కానీ ఒక రైతు నుంచి రైతు దగ్గర కూడా విత్తనం తీసుకోవడానికి కూడా చూసుకుని కనీసం 80% ఉంటే నాణ్యమైన విత్తనంగా తీసుకుని మీరు విత్తనం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. సార్వాలో రైతులు మంచి విత్తనము మార్కెట్ ఆధారంగా ఎంపిక చేసుకుని తక్కువ పెట్టుబడితో, అలాగే ఎరువులు కూడా సమతుల్యంగా మనకి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన పిఎండిఎస్ విత్తనాలు కూడా చల్లుకున్నప్పుడు అది కూడా చేలో కలయిదున్నప్పుడు కూడా మనకి ఎరువులు వాడే తిది తగ్గుతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ సార్వ వాకి రైతులు సమర్థం అవ్వాలని ఆచార్య రంజీరంగ విశ్వవిద్యాలయం నుంచి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలండి.
1: ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాలు వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం గిరిజారాణి గారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుండి

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో న్యాక్ సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి వరంగల్, కరీంనగర్, జగిత్యాల సంయుక్త జిల్లాల న్యాక్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గోలి రమేష్ గారి వివరణ వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
1: ప్రస్తుతము నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్ ఇది స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. వివిధ రకాల ఈ స్కిల్ డెవలప్మెంట్ పథకంలో ఉదాహరణకు పిఎం విశ్వకర్మ, నాబార్డు, అలాగే మనకు DDGKY ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇది 1998 హైదరాబాద్ లో హైటెక్స్ అనే ప్రాంగణంలో ఇది అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దీన్ని స్థాపించడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనికి చైర్మన్ గా, మరియు రోడ్ల భవనాల శాఖ మంత్రి ఉంటారో వారు దీనికి వైస్ చైర్మన్ గా ఉంటూ, అలాగే R&B ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దీనికి కూడా వైస్ చైర్మన్ గా ఉంటారు. అట్లాగే నాక్ కి డైరెక్టర్ జనరల్ ఉంటారు. డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ చీఫ్ శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ గా నాక్ కి ఉన్నారు. అట్లాగే హైదరాబాద్ నుంచి కానీ స్టేట్ లో కానీ జిల్లాలో కానీ ప్రతి జిల్లాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్, వారి పైన డైరెక్టర్లుగా ఉండి గత 27-28 సంవత్సరాల నుంచి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో వివిధ రకాల నిర్మాణ రంగానికి సంబంధించిన అనేక వృత్తులలో మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది నిర్మాణ రంగానికి సంబంధించిన వృత్తులలో శిక్షణ ఇవ్వడానికి మెయిన్ గా నిర్మాణ రంగాన్ని మరింత ప్రతిష్టపరచడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప చర్య అది. సో నాక్ లో స్కిల్ అప్గ్రేడేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ RPL, సో ఇట్లా ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తూ అట్లాగే PG కోర్సులు కూడా రన్ చేస్తున్నాం. అంటే నాక్ లో బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ అంటే ఇంజనీర్స్ వరకు కూడా ప్రతి ఒక్క వృత్తిలో కాంట్రాక్టర్లకు, ఇంజనీర్లకు, ఎగ్జిస్టింగ్ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కి, అలాగే డ్రాప్అవుట్ క్యాండిడేట్స్ కి, అలాగే ఇంకా నైపుణ్యత కావాలి అనేటువంటి ఎవరైతే ఆ స్కిల్డ్ వర్కర్స్ ఉంటారో వారందరికీ కూడా నిర్మాణ రంగంలో ప్రతి ఒక్క ట్రేడ్లో, ప్రతి ఒక్క వృత్తిలో వాళ్లకు నైపుణ్యత అందించి వారిని ఉద్యోగంలో చేర్చేటువంటి బాధ్యతతో పాటు వాళ్ళకి సపోర్టుగా అంటే ఉద్యోగానికి సంబంధించిన సపోర్ట్ స్కిల్స్ నేర్పించి మనము ఇతర దేశాలకు కానీ వాళ్ళు వెళ్ళే విధంగా వారిని తీర్చిదిద్దుతున్నాం సార్. మనము ఈ పద్ధతిలో రకరకాల ప్రోగ్రామ్స్ మనకు ఉన్నాయి. ముఖ్యంగా నాక్ లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది కంపల్సరిగా అన్ఎంప్లాయ్ యూత్ కి, డ్రాప్అవుట్ క్యాండిడేట్స్ కి ఇది 3 మంత్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అట్లాగే స్కిల్ అప్గ్రేడేషన్ అంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు మ్యాసన్స్ కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు, తర్వాత ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, తర్వాత బార్ బెండర్స్, ఫాల్ సీలింగ్ చేసే వాళ్ళు, టైల్ మేషన్లు, సో ఇట్లా ప్రతి ఒక్క ట్రేడ్. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకు వర్క్ వచ్చు, స్కిల్ ఉంటుంది, బట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు స్కిల్ ఉందని చెప్పుకోగలుగుతారు. అది కట్టినా, వీళ్ళ బిల్డింగ్ కట్టినా, ఆ సార్ బిల్డింగ్ కట్టినా, ఈ ప్రాజెక్టు చేసినా అని చెప్పగలుగుతారు. కానీ

సరైన గిల్డ్ సర్టిఫికెట్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో సరి అయినటువంటి స్కిల్స్ తో పాటు వాళ్ళకి టెక్నిక్స్ అంటే మంచి టూల్స్ ఎలా వాడాలి, టూల్స్ తో పాటు వాళ్ళ మరింత త్వరగా ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ వీటిపైన వారికి పూర్తిగా కొంచెం అవగాహన తక్కువగా ఉంటుంది. సో వాటిల్లో మెలకువలు ఇందులో నేర్పడం జరుగుతుంది ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కి. అలాగే ఆర్పిఎల్ అంటే రికగ్నైజ్డ్ ప్రియర్ లెర్నింగ్, వీళ్ళు కూడా హెవీ హైలీ క్వాలిఫైడ్ హైలీ స్కిల్డ్ వర్కర్స్ వీళ్ళంతా కూడా. కానీ వీళ్ళకు నేర్చుకోవడానికి సమయం సరిపోదు, ప్లస్ చేయగలుగుతారు, ప్లస్ వీళ్ళకు కూడా సర్టిఫికేట్ అవసరమే. సో వీళ్ళని కూడా ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కానీ లేకుంటే సైట్స్ లో కానీ లేదా మా ఇన్స్టిట్యూషన్ కు వస్తే మా ఇన్స్టిట్యూషన్ లో కానీ వీళ్ళకి 1 డే ఆర్పిఎల్ అసెస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేసి వాళ్ళకు మా ట్రైనర్స్ మాస్టర్ ట్రైనర్స్ తో మంచి అసెసర్స్ తో వారికి టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడము. సో ఇవన్నీతో పాటు టామ్కమ్ లో కూడా టామ్కమ్ అంటే తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, వాటి ద్వారా బయట దేశాలకు ఎలా వెళ్ళొచ్చు, వాళ్ళ దగ్గర ఎలా రిజిస్ట్రేషన్ చేయకపోవచ్చు అనేటువంటి విషయాలలో వాళ్ళకి ఒక ఫ్యూచర్ ప్లాన్ అనేటువంటిది వాళ్ళకి పిల్లలకి చెప్పడం జరుగుతుంది. సో ఇదంతా కూడా నాకు గత 27 ఏళ్ళ నుంచి ఇదంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఎనలేని సేవలు చేయడం జరుగుతుంది. సో మన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అన్ని జిల్లాలో ఉన్నాయి, ఏ జిల్లాలో అయినా కూడా నిరుద్యోగ యువత కావచ్చు, బిల్డింగ్ వర్కర్స్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కావచ్చు, తర్వాత ఇంజనీర్స్ కావచ్చు, అలాగే కాంట్రాక్టర్స్, అలాగే ఇంకా స్కిల్ అప్గ్రేడేషన్ కి సంబంధించిన ఏ కోర్సులోనైనా పర్వాలేదు, నాక్లోకి ఎక్కడైనా ప్రతి జిల్లాలో మా అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్తో పాటు సంబంధిత సిబ్బంది, అక్కడ క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ టెక్నికల్ స్టాఫ్ ఉంటారు. మీరు ఏ సెంటర్లోనే రిజిస్ట్రేషన్ అయ్యి వీళ్ళు ట్రైనింగ్ పొందొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు నిబద్ధతతో అంటే ఒక టైం పంచువాలిటీతో వీళ్ళు ఇక్కడ కనుక ఉండి మేము చెప్పినటువంటి మా ట్రైనర్స్ చెప్పినటువంటి మంచి నైపుణ్యాన్ని కనుక వాళ్ళకి నేర్చుకుంటే వాళ్ళు ఏ దేశం వెళ్ళినా ఏ ప్రాజెక్టులోకి వెళ్ళినా లేదా సొంతగానైనా కూడా వీళ్ళు కాళ్ళ మీద నీళ్ళ దక్కుని వాళ్ళ ఆదాయాన్ని ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో రకరకాల పద్ధతుల్లో ట్రైనింగ్ అనేటువంటిది మంచి పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మన నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో ఈ ప్రోగ్రామ్స్ కి తప్పకుండా ఖచ్చితంగా జాయిన్ అయ్యి జాయిన్ అయిన తర్వాత వీటికి సంబంధించిన పూర్తి వివరాలు నేర్చుకుని తదుపరి మంచి మెరుగైనటువంటి నైపుణ్యతతో మీరు ఆర్థికంగా ఎదగాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. అలాగే వీటన్నిటితో పాటు ఏంటంటే ముఖ్యంగా మన దగ్గర DDGKY ప్రోగ్రామ్, ఈ DDGKY ప్రోగ్రామ్ అనేటువంటిది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. దీంట్లో చదువుకొని అంటే డ్రాప్అవుట్స్ క్యాండిడేట్స్ 18 ఏళ్ల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నిరుద్యోగ యువతను ఇందులో తీసుకుంటాం. వీళ్ళకి ఖచ్చితంగా ట్రైనింగ్ కరికులం అనేటువంటి స్పెషల్ గా డిజైన్ చేయడం జరుగుతుంది. NSDC నామ్స్ ప్రకారము వీళ్ళ కోర్సు డ్యూరేషను వాళ్ళ సబ్జెక్టు వాళ్ళ కరికులము వాటితో పాటు వాళ్ళకు కంప్యూటర్ గా సాఫ్ట్ స్కిల్స్ కానీ కంప్యూటర్ స్కిల్స్ కానీ అంటే IT స్కిల్స్ కానీ వీటన్నిటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వీటన్నిటిని కూడా చెప్పి వీళ్ళందరినీ కూడా ట్రైనింగ్ అనంతరము ఆన్ జాబ్ ట్రైనింగ్ కూడా పంపడం జరుగుతుంది. సో ఈ ఆన్ జాబ్ ట్రైనింగ్ అనంతరము వీరు కంపెనీలలో వాళ్ళకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెట్టించి లేదు అంటే మన క్యాంపస్ లో ఇంటర్వ్యూ పెట్టించి వాళ్ళని ఆ కంపెనీకి సెలెక్ట్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. మన దగ్గరికి వచ్చినటువంటి NAC లో DDGK ప్రోగ్రామ్ లో కానీ ఇతర స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కానీ జాయిన్ అయి ట్రైనింగ్ పూర్తి స్థాయిలో అంటే 80% అటెండెన్స్ తో కనుక అతను అన్ని ఎగ్జామ్స్ రాసి సరైన రిజల్ట్ ఉండి అతను కనుక పరిపూర్ణంగా బయటకు వెళ్తే కనుక 100% ప్లేస్మెంట్ NAC ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పటికీ కూడా అందరికీ ఇచ్చాం కానీ పిల్లలు కొంత నిలదొక్కుకోవాలి, ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు కొత్త జాబు కొత్త వ్యక్తులు అక్కడ కొత్త పరిసరాలు ఇవన్నిటిలో ఉద్యోగులకు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ వాటిని నిలదొక్కుని మనం గనక ఆ ప్రాజెక్టులో కొన్ని రోజులు వర్క్ చేస్తే లేకుంటే ఆ కంపెనీలో కొన్ని రోజులు వర్క్ చేస్తే డిఫరెంట్ గా ఆ కంపెనీ కూడా మనల్ని గుర్తించి మీకు తప్పనిసరిగా మరింత మెరుగైన జీతాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడరు. ఎందుకంటే ఈ రోజు ఎంత టెక్నాలజీ వచ్చినా AI వచ్చినా కూడా నిర్మాణ రంగంలో ఖచ్చితంగా మాన్యువల్ గా ఒక వ్యక్తి యొక్క స్కిల్

చూపాయి. ఒకసారి మా వెబ్సైట్ ను చూడండి మీరు, ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందికరంగా మీకు అర్థం కాకపోయి ఉన్నట్లయితే, మా డైరెక్ట్ గా మా ట్రైనింగ్ సెంటర్లు ప్రతి జిల్లాలో ఉంటాయి. ఈ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్లో మీరు వెళ్ళి డైరెక్ట్ గా నేరుగా కలవచ్చు, లేదా మన వెబ్సైట్ లో కూడా మీరు మన వెబ్సైట్ లాగిన్ అయి అక్కడ చూస్తే గనక మీకు పూర్తిగా అన్ని వివరాలు అందులో పొందపరిచి ఉంటాయి. అవే కాకుండా నాక్ లో ఈ స్కిల్ డెవలప్మెంట్ తో పాటు స్కిల్ అప్గ్రేడేషన్, ఉదాహరణకు తెలంగాణలో చూస్తే ఉత్తర తెలంగాణ అంటే కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ వరకు చూసినట్లయితే చాలా జిల్లాల నుంచి నిరుద్యోగులు మరియు ఉద్యోగం చేస్తూ నైపుణ్యత ఉన్న వాళ్ళు బయట దేశాలకు అంటే ఇజ్రాయెల్ గాని లేదా దుబాయ్ గాని లేకుంటే ఇంకా దుబాయ్కి సంబంధించిన దగ్గర కంట్రీస్ కానీ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఆ ప్రయత్నంలో కొంతమందిని కొంత ఏజెంట్స్ ద్వారా కానీ లేకుంటే టాప్కమ్ ద్వారా కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకు మినిమం స్కిల్స్ ఉంటాయి, కానీ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీ కదా అక్కడ. ఎందుకంటే అడుగుతారు మీరు ఏం చదువుకున్నారు అంటే అప్పుడు మనం అన్ని చదువుకున్నామని చెప్పలేదు. సో సర్టిఫికేట్ అనేటిది ఇక్కడ మనకు ఒక అథెంటికేషన్ ఉంటుంది, ఒక పట్ట ఒక డిగ్రీ లాగా ఉంటుంది. సో దీంతో పాటు మనము కనుక ఆ సర్టిఫికేట్ సంపాదించుకోవాలి. సంపాదించుకున్నప్పుడు వాళ్ళందరూ స్కిల్డ్ వర్కర్స్ అయితే మా దగ్గరికి ఆర్పిఎల్ ప్రోగ్రామ్ లో జాయిన్ కావచ్చు, లేదు మాకు కొంత సెమీ స్కిల్డ్ సార్ మాకు అన్ని తెలుసు ఇంకా కొంత నైపుణ్యత నేర్చుకోవాలనుకుంటున్నాం అన్నట్లయితే స్కిల్ అప్గ్రేడేషన్ అంటే 15 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రావచ్చు. సో ఇదే కాకుండా ఇంకా నిరుద్యోగులు కూడా ఆసక్తి చూపించి చాలా మంది విదేశాలకు వెళ్తున్నారు, మేము కూడా విదేశాలకు వెళ్ళి చాలా మెరుగుపడాలనుకున్న వాళ్ళందరూ కూడా మన 3 మంత్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కూడా జాయిన్ అయ్యి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ చేయొచ్చు. సో అట్లాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన 3 నెలలతో పాటు మా దగ్గర పిఎం విశ్వకర్మ కూడా ఉంది. సో మేము పిఎం విశ్వకర్మ కూడా చేస్తా ఉన్నాం. నాక్ సెల్ఫ్ సస్టైనబుల్ ఆర్గనైజేషన్, నో ప్రాఫిట్, అంటే ఇక్కడ ఏం ప్రాఫిట్ ఆశించి కానీ లేకుంటే ఆదాయాన్ని ఆశించి చేసేది కాదు, బట్ సోషల్ సర్వీస్ చేస్తా ఉన్నాం. దీంట్లో ఎవరైతే స్పాన్సరర్స్ ఉన్నారో వాళ్ళు మినిమం మన ఎక్స్పెండిచర్స్ అంతా పేరు చేస్తారు, స్పాన్సరింగ్ ఇస్తారు. సో అట్లాంటి స్పాన్సరర్స్ మనకు చాలా ఉన్నారు, అంటే పిఎం విశ్వకర్మతో పాటు పిఓసి డబ్ల్యూడబ్ల్యూబి ఉంది, ఎస్సీ కార్పొరేషన్ ఉంది, టీజీఎంఎఫ్సి ఉంది, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, అట్లాగే ఇతర కార్పొరేషన్లన్నీ కూడా నాబార్డు ఉంది. ఈ మధ్యలో మాకు వారధి ప్రోగ్రామ్ వచ్చింది. సో ఇట్లా ప్రతిదీ కూడా ఏదైనా కూడా స్కిల్ డెవలప్మెంట్ లో నాక్కి స్పాన్సరింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఆ క్రమంలో ప్రతి జిల్లాలో ఏదో ఒక రకమైనటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి నాక్కి. మీకు అవసరమైన ప్రోగ్రామ్స్, మీకు అనుకూలమైన ప్రోగ్రామ్స్ ఏ జిల్లాలో ఉన్నా ఆ జిల్లాలోకి వెళ్ళి మీరు అక్కడ జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. కాబట్టి నిరుద్యోగ యువత మీరు ఎప్పుడు కూడా అరే నిర్మాణ రంగం అంటే ఇది కష్టించి పనిచేయాలి, హార్డ్ వర్క్, మనం హార్డ్ వర్క్ చేసుకుంటే ఎట్లా, మనం సాఫ్ట్ కార్నర్ లో వెళ్దాం, సాఫ్ట్ వర్క్కి వెళ్దాం అనుకుంటే కనుక చాలా నష్టపోతాం. దీనిలో ప్రతి ఒక్క వ్యక్తి తన జీవిత కాలంలో మొత్తానికి మొత్తం ఒక ఇల్లు కట్టాలనే ఒక ఆశయం అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి, క్వాలిటీ మంచి క్వాలిటీతో కట్టడానికి, తక్కువ ఖర్చుతోని తక్కువ సమయముతోని నిర్మించి ఇవ్వడానికి సంబంధించినటువంటి ఆ నైపుణ్య టిప్స్, ఆ మెలకువలన్నీ కూడా నాకులో నేర్పబడతాయి. కాబట్టి నాక్ అనేటువంటిది ఇక్కడే కాదు, మన రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇంజనీర్స్ కావచ్చు, వాళ్ళ వర్కర్స్ కావచ్చు, లేకుంటే దానికి సంబంధించిన ఎలాంటి టెక్నీషియన్స్ కైనా నాక్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంది. దీంట్లో మా డైరెక్టర్ జనరల్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మాకు ఇచ్చేటువంటి ఆ సూచనలు మేము పాటిస్తూ మా డైరెక్టర్ గారు శాంతిశ్రీ గారు, అలాగే రాజిరెడ్డి గారు, మా డైరెక్టర్ అందరూ కూడా గవర్నమెంట్ సూచనల మేరకు మేము ఎన్నో రకాల నైపుణ్య ఈ స్కిల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డ్స్ కూడా నాకు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ మా దగ్గర ఉన్నటువంటి స్కిల్డ్ మంచి మాస్టర్ ట్రైనర్స్, నైపుణ్యం కలిగినటువంటి ట్రైనర్స్, అసెసర్స్ మా దగ్గర చాలా మంది ఉన్నారు. సో వీటితో పాటు వాళ్ళకందరూ కూడా ఎప్పటికప్పుడు మేము ట్రైన్ అప్ చేస్తూ ఉంటాం, అంటే టీఓటీగా పెడతాం, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ కూడా. సో ఇక్కడ ఏంటంటే ఇటు మార్కెట్కు అనుకూలంగా ట్రైనర్స్ ని డెవలప్ చేయడము, మార్కెట్కు కావలసిన ట్రైనర్స్ ను కూడా అందించడము, వాటితో పాటు యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి యూత్ అంటే బీటెక్ చేసి వాళ్లకు ఆ కాలేజీలలో సరి అయినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేక కొద్ది ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు. ఆ టైంలో ఆ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు మాతో సంప్రదింపులు చేసి వాళ్లకు ఫినిషింగ్ స్కూల్ క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం.

0: అంటే ఏంటంటే నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు, నైపుణ్యం కలిగినటువంటి టెక్నీషియన్స్, నైపుణ్యం కలిగినటువంటి ఇంజనీర్లను దేశానికి, రాష్ట్రానికి, ఇతర దేశాలకు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పనిచేస్తుందండి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో మీరందరూ కూడా అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాను.
1: మీరింతవరకు న్యాక్ సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి వరంగల్, కరీంనగర్, జగిత్యాల సంయుక్త జిల్లాల న్యాక్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గోలి రమేష్ గారి వివరణ విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

అభిరుచి మీరు కోరిన పాటలతో అలరించే సంపుటి ఇది మీ హలో అభిరుచి. హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుజిత. మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు ఇప్పుడు వింటారు. శ్రోతలు అంతా గుర్తుంది కదా, మీకు నచ్చిన పాట వినాలంటే కనుక వెంటనే మొబైల్ తీసుకోండి. మీకు నచ్చిన పేరు, చిత్రం పేరు, చిత్రంలోని పాట పేరు, అలాగే మీ పేరు, ఊరు, మీ పూర్తి వివరాలతో కూడినటువంటి చిరునామాతో మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే మీరు కోరిన పాటను మేము ప్రసారం చేస్తాం. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం. మీ చిరునామా పంపించవలసినటువంటి మా ఫోన్ నంబర్ 7901084415 నంబర్ మరోసారి 7901084415. ఇంకెందుకండి లేట్, వెంటనే మొబైల్ తీసుకొని వాట్సాప్లో మీరు నచ్చిన పాటని టైప్ చేసి పెట్టేసేయండి. మీరు కోరిన పాటలు వచ్చేస్తాయి, వింటూ ఎంజాయ్ చేయండి హాఫ్ అన్ అవర్. నేను మీ మేరీ సుచిత, వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. సూపర్ హిట్ సాంగ్స్ విందాం. అయితే మే నెల దాటి జూన్ నెలలోకి ఈరోజే వచ్చేసాం కదా, అయినా కూడా ఎండలు మండిపోతూ ఉండే కదా, బయట భగభగలాడిపోతుంది ఈ ఎండ వేడికి జనాలు తల్లడిల్లిపోతూ ఉన్నారనుకోండి. ఈ వేసవిలో తరచుగా మనల్ని వేధించే సమస్య డిహైడ్రేషన్. ప్రస్తుత జీవన విధానంలో బిజీ షెడ్యూల్ కారణంగా మనిషి శరీరానికి సరిపడా నీటిని తీసుకోవడం మర్చిపోతున్నారు. కాదు, నేను కూడా మర్చిపోతున్నా, అందరం మర్చిపోతున్నాం. కాబట్టి రోజు కనీసం 4 నుంచి 5 లీటర్ల వరకు నీటిని తీసుకోండి. కానీ ఇలా చేయకపోవడంతో మనిషి డీహైడ్రేట్గా మారిపోతారు, తద్వారా కష్టాలు బారిన పడతాం. కష్టాలంటే ఇంకా శరీరపరంగా శారీరకంగా అన్ని సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈ ఎండాకాలంలోనూ నీళ్లు తక్కువగా తీసుకుంటూ ఉన్నారు కాబట్టి కొందరు ఎప్పుడు ఏసీలోనే ఉంటాం కదా, మరి దాహం ఏది కదా అని అనుకుని నీళ్లు సరిగ్గా తాగరు, తాగాల్సిన అవసరం లేదేమో అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు. ఎండలో తిరక్కపోయినా ఏసీలో ఉన్నా ఇంట్లో ఉన్నా నీళ్లు తాగుతూ ఉండాలి. అంతేకాదు ఒకవేళ మీరు డిహైడ్రేషన్కు గురైతే మీ హైడ్రేషన్ స్థాయిలను పెంచుకునేందుకు మీరు తక్షణమే చర్యలు తీసుకోవడం ప్రారంభించాలి. ఎందుకంటే రోజు మీరు తీసుకునే నీటి పరిమాణం అనేది మీ శరీరం తీరు, మీ ఆరోగ్య పరిస్థితులు, మీరు వాడే మెడిసిన్స్, ఇతర కారకాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, సరైన సమయానికి మంచిగా నీళ్లు తీసుకుంటూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. నేను మీ మేరీ సుజిత. మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు అయితే ఇప్పుడు వింటారు. అలాగే మొదటగా మనకు పంపించిన శ్రోత మెసేజ్ చదువుతాను. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ మై డియర్ నెల్లూరు సింహపురి ఎఫ్ఎం ఆర్జీ గారికి నమస్కారాలతో అంటూ రాసుకొచ్చారు. నమస్కారం అండి. నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు రాస్తున్నారు ఈ లేఖ. ఈ పూట మేము అడుగుతున్న పాట డాడీ మూవీ నుంచి నా ప్రాణమా సుస్వాగతం. ఈ పాటని మాకోసం ప్రసారం చేయండి అని అంటూ కోరుతున్నారు. ఈ పాటని కోరుతున్న వాళ్ళు నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు మా కుటుంబ సభ్యులు, అలాగే మా ఫ్రెండ్స్, అలానే నెల్లూరు సింహపురి ఎఫ్ఎం వింటున్నటువంటి శ్రోతలందరి కోసం కూడా ఈ పాట వినిపించండి. గుడ్ నైట్, బాయ్ బాయ్ అంటూ మెసేజ్ చేశారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు. పాలెం పోలయ్య గారు, మీరు కోరినట్లే అందరికోసం, శ్రోతలందరి కోసం, మీకోసం కూడా బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ ఈ పాట

పాడిన వాళ్ళు ఉదిత్ నారాయణ, చిత్ర. చిత్ర గారు, ఉదిత్ నారాయణ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి సూపర్ డూపర్ హిట్ సాంగ్ గురించి కొన్ని మాటలు తెలుసుకొని ఈ పాట విన్నాం. అయితే వీళ్ళిద్దరూ పాడినటువంటి పాటల్లో కొన్ని ప్రజాదరణ పొంది తెలుగు పాటల కలయిక కాదు, అసలు అద్భుతంగా పాడారంటే నమ్మండి. ఎందుకనంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినవి చాలా తక్కువే. డాడీ అలాగే ఖుషి, యువరాజు, ఇలా కొన్ని పాటలు వచ్చారనమాట. కోయిలమ్మ పాట, ఖుషి, అలాగే చందమామ చిత్రం, అలా చాలా చిత్రాల్లో అయితే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి వీళ్ళిద్దరి కాంబినేషన్లో. ఇకపోతే మనం చెప్పుకోవాల్సింది, ఎస్పెషల్లీ సింగర్ చిత్రగారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సింగర్ చిత్ర. శ్రోతలు ఎంతో అభిమానంగా గాన కోకిల, సంగీత సరస్వతి అని పిలుచుకుంటారు కదా చిత్రగారిని. 4 దశాబ్దాలుగా తన అమృత గాత్రంతో దక్షిణాది సినీ సంగీత ప్రపంచాన్ని, మరి ముఖ్యంగా టాలీవుడ్ను ఓ ఊపు ఊపారంటే నమ్మండి. మలయాళి అయినప్పటికీ స్పష్టమైన తెలుగు ఉచ్చారణతో ఆమె పాడినటువంటి వేలాది పాటలు తెలుగు వాళ్ల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాయి. అలాగే మలయాళం సహా వివిధ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి తనదైన ముద్ర వేశారు చిత్రగారు. టాలీవుడ్లో ఆమె పాటలకు ప్రత్యేకమైన స్థానం ఉంది తెలుసా. కొన్ని దశాబ్దాలుగా వేలాది అద్భుతమైన పాటలతో శ్రోతలను అలరిస్తున్న చిత్రగారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారో తెలుసా, తన సుదీర్ఘ సంగీత ప్రయాణం కెరీర్లో అందుకున్న అత్యుత్తమ ప్రశంసలు బ్లాక్ బస్టర్ చిత్రమైతే గీతాంజలి తెచ్చిపెట్టినటువంటి విజయం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ మాటలు చెప్పారనమాట. తన కెరీర్లో ప్రేక్షకుల నుంచి అందుకున్న అత్యుత్తమ కాంప్లిమెంట్ ఏంటని అడిగితే చిత్రగారు ఏమన్నారో తెలుసు, ఎంతో వినమ్రంగా సమాధానం ఇచ్చారు. సాధారణంగా అందరూ బాగా పాడతారని చెప్తారు, కానీ తన మనసుకు బాగా నచ్చినటువంటి ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రశంస మాత్రం ఒకటే అన్నారు. నాన్ తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ కూడా తాను పాడే తెలుగు పాటలు వింటుంటే ఒక తెలుగు అమ్మాయి పాడుతున్నట్లే ఉంటుంది అని ప్రేక్షకులు చెప్పడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అంటూ చెప్పుకొస్తారు చిత్రగారు. నిజమే కదా, కానీ తెలుగు వాళ్ళు కంటే కూడా ఇంకా చక్కగా ఉచ్చారణ చాలా బాగుంటుందన్నమాట. అంత సూపర్ హిట్ డూపర్ హిట్ సాంగ్స్ అందించారు చిత్రగారు. అలాగే ఉదిత్ నారాయణ చిత్రగారి కాంబినేషన్లో డాడీ చిత్రం కోసం సూపర్ సాంగ్ పాడారు. ఆ పాట మన శ్రోతలు అడిగారు, ఆ పాట ఇప్పుడు మనందరి కోసం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం. నేను మీ మేరీ సుజిత. శ్రోతలు ఇచ్చిన పాటలు వింటూ ఉన్నారు కదా. ఇప్పుడు ఇప్పుడు మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ కూడా చదువుతాను. గుడ్ ఈవినింగ్, మా కోసం స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుంచి ఏదైనా పాటలు ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న వాళ్ళు అనంతపురం జిల్లా కోడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, సుధీర్ కోరుతున్నారు. అలాగే మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ కూడా చదువుతాను. నమస్తే, శుభ సాయంత్రం అనంటూ రాసుకొచ్చారు. జాతీయ పాలు దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుస్తూ నేను మా శ్రోతల కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నగర కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్ రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి కోరుతూ ఉన్నారు. తప్పకుండానండి, మంచి పాట ప్రసారం చేస్తాం. అలాగే వింటే చిత్రగారి పాట వినాలి, వింటే మేరీ సుజిత గారి మాటలే వినాలి అంటూ సంతోషంగా ఉందంటూ రాసుకొచ్చారు అభిమాన శ్రోత. మొదటిసారిగా వస్తే సూపర్ సూపర్ సాంగ్స్ వినిపించారు మేడం అంటూ రాసుకొచ్చారు. కోర్ నుంచి ఇస్మాయిల్, ఎస్ఎంఎస్ సర్దార్, జాకీర్ భాయ్, ఖాదర్ భాయ్, మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానానికి. అలాగే మంచి పాట అయితే వచ్చేస్తుంది, విందాం. అలాగే మరొక శ్రోత గుడ్ ఈవినింగ్ అండి అంటూ రాసుకొచ్చారు. నమస్కారం అండి. హలో, వాట్సాప్ అభిరుచి నుంచి మా కోసం ఏదైనా మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మదేవి, లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర శ్రీనివాస్, పున్న వెంకటేశం కోరుతూ ఉన్నారు. తప్పకుండా మీ అందరి కోసం స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి విన్నాం.

స్టూడెంట్ నెంబర్ వన్ ఈ చిత్రం కోసం కేకే మరియు వర్ధిని గానంలో, చంద్రబోస్ గారి రచనలో, ఎంఎం కీరవాణి సంగీతంలో బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. అసలు ఎంతని చెప్పచ్చు ఈ పాట వింటూ ఉంటే, అసలు ఎంత బాగుంటాయో పదాలు. వీళ్ళు రాసినటువంటి చంద్రబోస్ గారు, మరీ ముఖ్యంగా వీరి గురించి పొగుడుతున్నాం అని కాదు, కానీ ఎంత అద్భుతంగా రాస్తారంటే ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ గారి గురించి మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన గీత రచయిత చంద్రబోస్ గారు గత 3 దశాబ్దాలుగా తన కలంతో కోట్లాది మంది సంగీత ప్రియులను పరవశింపజేశారంటే నమ్మండి. సందర్భానికి తగినట్లుగా సామాన్యుడికి కూడా అర్థమయ్యే సరళమైన పదాలతో లోతైన భావాలను పలికించడం ఆయన శైలి. నాటునాటు వంటి పాటతో తెలుగు సాహిత్యాన్ని ఆస్కార్ లాంటి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ వేదికపై నిలిపి తెలుగు పాట కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత బోస్ గారిదే. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు ఒక మాట అంటారు, ఏంటంటే తన కెరీర్తో పాటు పలు ఆసక్తికర విషయాలు కూడా షేర్ చేసుకున్నారు చంద్రబోస్ గారు. ఏంటంటే రచయితల రెమ్యునరేషన్, వారి రైట్స్, రాయల్టీ గురించి మాట్లాడుతూ, ఇండస్ట్రీలో గీత రచయితలకు పారితోషికాలు చాలా బాగుంటాయి, కష్టానికి తగిన ఫలితం కూడా ఉంటుంది, మా కృషికి గుర్తింపు కూడా ఉంటుంది, పాట బాగా రాసి బహుళ ప్రజాదరణ కనుక పొందితే ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ ద్వారా మాకు రాయల్టీ కూడా వస్తూ ఉంటుంది, పాట విజయాన్ని బట్టి, దాని ఘనతను బట్టి, చరిత్రను బట్టి మాకు డబ్బులు బాగా వస్తాయి అని చాలా అద్భుతంగా ఎక్కడ దాచుకోకుండా నిర్మోహమాటంగా చెప్పారు. అలాగే డబ్బింగ్ పాటలకు కూడా పారితోషికాలు చాలా బాగా ఇస్తారు. అలాగే ఇతను ఏమన్నారంటే, పాటలు విజయం సాధించిన కొద్దీ రకరకాల వేదికలపై మార్మోగుతూ నిత్యం వినిపిస్తున్న కొద్దీ వాటికి వచ్చే డబ్బులు మాకు పావలవాట ఇస్తూనే ఉంటారు. అప్పట్లో అనేక పాటలకు కూడా ఇలాంటి వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి అంటూ, మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం గనక సక్రమంగా వినియోగించుకుంటే ప్రతి అవకాశం ఒక విజయానికి మెట్టవుతుంది అని చక్కటి మాట మాట్లాడతారు చంద్రబోస్ గారు. నిజమే కదా, అద్భుతమైనటువంటి పాట విన్నారు చంద్రబోస్ గారి రచనలు. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై. అలాగే శ్రోతలు కోరిన పాటలు వింటూ ఉన్నారు మన హలో విరుచిలో. మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. హాయ్, హలో, నమస్తే. సింహపురి ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరికీ నమస్కారం అంటూ రాసుకొచ్చారు. శుభ సాయంత్రం అండి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాషా మా కుటుంబ సభ్యులందరి తరపున మా అందరి కోసం ఏదైనా చిత్రం నుంచి మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి, మీరు కోరినట్లే మంచి పాట ప్రసారం చేస్తాము. అలాగే మరొక శ్రోత పుట్టపాక నుంచి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహదేవన్ కోరుతున్నారు, మాకు ఏదైనా మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి. అలాగే మాధవి, ఆండాలు, తిరుమలయ్య, పుట్టపక్క నుంచి మిరియాల, వీళ్ళందరూ మమత, ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి నమస్కారాలతో మరొక శ్రోత రాసిన మెసేజ్ ఇది. అభిరుచిలో మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అని అంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, రిషికేశ్వరెడ్డి, సావిత్రి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కోరుతున్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసం సూపర్ సాంగ్ ఒకటి ప్రసారం చేస్తాను చాంపియన్ మూవీ నుంచి. విన్నాము మరి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై హలో బిరిచి వాట్సాప్ కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ చదువుతాను. చివరి మెసేజ్ ఇది. హలో సింహపురి, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి నమస్కారాలతో మాకోసం ఏదైనా మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్ నుంచి సాయిపూరి కాలనీ నుంచి వనమ శేఖర్, రేఖ, లక్కీ బాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. సూపర్ డూపర్ హిట్ సాంగ్ ప్రసారం చేస్తున్నాం. అమరాన్ చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఎంజాయ్ చేయండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: అభిరుచి.
1: చక్కటి పాటలు విన్నారు కదా. ఇందడితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. సమయం 8:30 గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్లో పర్యటిస్తున్న మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హ్లయింగ్ రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో ఈరోజు సమావేశమయ్యారు. భారత్ ఒమన్ దేశాల మధ్య గత ఏడాది కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సీపా నేటి నుండి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఇటీవల ఖాళీ అయిన 24 స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నైరుతి రుతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కేరళం తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. భారత్లో పర్యటిస్తున్న మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హ్లయింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య చారిత్రక నాగరిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సందర్బంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధనం వంటి రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరు పక్షాలు ఆసక్తి చూపాయని సమావేశమనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాత్రికేయులకు వెల్లడించారు. మయన్మార్ అధ్యక్షుడి పర్యటన రెండు దేశాల శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి ఇరు పక్షాల ఉమ్మడి నిబద్దతను మరోసారి పునరుద్ఘాటించిందని ఆయన వివరిస్తూ
1: bilateral trade between India and our exports are slightly over $600 million and Myanmar's exports are slightly over $1.5 billion. The president of Myanmar also took the opportunity. The focus obviously of that part of the visit is technology, energy and infrastructure cooperation. Commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region. The Myanmar president also extended an invitation to Prime Minister to visit Myanmar at mutually convenient dates.
0: ప్రధానితో సమావేశమనంతరం రాష్టపతి భవన్ చేరుకున్న మయన్మార్ అధ్యక్షుడు ఈ సాయంత్రం రాష్టపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఇక రేపు పలు వ్యాపార, పారిశ్రామిక కార్యక్రమాలు, క్షేత్ర పర్యటనల కోసం ముంబై నగరానికి వెళ్లనున్నారు. భారత్ ఒమన్ దేశాల మధ్య గత ఏడాది కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సీపా ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. 2025 డిసెంబర్ 18 మస్కట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒమన్ రాజు సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అల్ సయీద్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. పలు దఫాల సమీక్షల అనంతరం ఈ ఒప్పందం నేటి నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడించారు. ఒమన్తో భారతదేశ సంబంధాలలో ఇది ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందన్నారు. రైతులు, మత్స్యకారులు, యువత, మహిళలు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలకు ప్రయోజనాలను అందించే వాణిజ్య భాగస్వామ్యాలను ఈ ఒప్పందం పెంపొందిస్తుందని పీయూష్ గోయల్ వివరిస్తూ
2: that this comprehensive agreement will add a new momentum to our ties with Oman. From day one, India will secure duty-free access on 98% of Oman's tariff lines, covering over 99% of India's exports to Oman. As Prime Minister Narendra Modi said in Muscat, SEPA is a blueprint of our shared future. And that blueprint is already taking shape.
0: దేశంలో 24 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో 4 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్లో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలన్నింటినీ భర్తీ చేసేందుకు నామినేషన్లు కోరుతూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 8 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నెల 11 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను విత్డ్రా చేసుకునేందుకు గడువు ఇచ్చింది. జూన్ 18 ఈ 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 నుంచి ఓట్ల లెక్కింపు తుది ఫలితాలను వెల్లడించనుంది. పీఎం స్వనిధి పథకం 6 పూర్తి చేసుకున్న సందర్భంగా లబ్దిదారులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారుల జీవితాలను మార్చడంలో పీఎం స్వనిధి పథకం విశేషంగా దోహదపడిందని అన్నారు. ఈ పథకం ద్వారా అనేక మంది వీధి వ్యాపారులకు పూచీకత్తు లేని రుణాలు లభించాయని ప్రధానమంత్రి వెల్లడించారు. పీఎం స్వనిధి అనేది విశ్వాసం, గౌరవం, సాధికారతల పునాదిపై ఆధారపడిన పథకమని స్పష్టం చేశారు. పీఎం స్వనిధి పథకం లబ్దిదారుల ప్రయత్నాలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ, సరఫరా సజావుగా సాగేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అన్ని రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్ డీజిల్ను అందుబాటులో ఉంచుతున్నాయని తెలిపారు. ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పంపిణీలో జరిగే అక్రమ నిల్వలు, అవకతవకలపై నిఘాను పటిష్టం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ప్రభుత్వం కోరినట్లు చెప్పారు. గత 3 రోజుల్లో 1,300 దాడులు నిర్వహించి 7 అరెస్టు చేసినట్లు సుజాత శర్మ వెల్లడిస్తూ,
3: एलपीजी से संबंधित 10 एफआईआर रजिस्टर हुई हैं और 3 लोगों को अरेस्ट किया गया है. ओएमसी ने भी 407 एलपीजी डिस्ट्रीब्यूटरशिप्स पर सरप्राइज इंस्पेक्शन किए हैं और 42 एलपीजी डिस्ट्रीब्यूटर्स पर पेनल्टी लगाई है. पेट्रोल और डीजल से संबंधित पिछले 3 दिनों में लगभग 1300 रेड कंडक्ट की गई है. 960 लीटर पेट्रोल और 2194 लीटर डीजल सीज किया गया है. 18 एफआईआर रजिस्टर हुई है और 7 लोगों को अरेस्ट भी किया गया है.
0: నీట్ యూజీ 2026 పునః పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీబీటీ విధానంలో నిర్వహించాలని ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఉన్న పెన్ అండ్ పేపర్ విధానంలోనే నీట్ పునః పరీక్ష నిర్వహించాలని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. అకస్మాత్తుగా పరీక్షా విధానాన్ని మార్చడం ఆచరణాత్మకంగా కష్టమని ధర్మాసనం అభిప్రాయపడింది. సమయాభావం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇటీవల ఎదుర్కొంటున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఎంపీ సుధాకర్ సింగ్ సహా ఇతరులు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27 వాయిదా వేసింది. మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలోని రమాసియా గ్రామం నుండి ఖేత్ బచావో అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభించారు. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది. వ్యవసాయ భూములను పరిరక్షించడం, రైతులలో శాస్త్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రచారం ప్రారంభం సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, నేలను పరిరక్షిస్తే వ్యవసాయం వర్ధిల్లుతుందని, తద్వారా రైతులు మరింత బలపడి దేశం సుసంపన్నమవుతుందన్నారు. సమతుల్య ఎరువుల వాడకం, నేల పరీక్షలు, నేల ఆరోగ్య కార్డులు, సహజ వ్యవసాయం, నీటి సంరక్షణ, శాస్త్రీయ వ్యవసాయ పద్దతులను ప్రోత్సహించాలని ఆయన ఈ సందర్భంగా రైతులకు పిలుపునిచ్చారు. నైరుతి ఋతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కేరళం తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం ఉండవచ్చని అంచనా వేసినప్పటికీ ప్రస్తుతం ఋతుపవనాలు బలంగానే ప్రారంభం కానున్నాయని వెల్లడించింది. ఋతుపవనాల రాక నేపథ్యంలో ఈ రోజు నుండి రాబోయే 5 రోజుల పాటు కేరళం అంతటా అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్, త్రిపురలతో పాటు ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలతో రేపు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. హాంకాంగ్ వేదికగా జరిగిన 22వ ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ చారిత్రాత్మక రికార్డు నెలకొల్పింది. ఈ టోర్నమెంటులో భారత్ మొత్తం 19 పతకాలు సాధించి పతకాల పట్టికలో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ 19 పతకాల్లో 10 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్లో పర్యటిస్తున్న మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హ్లైంగ్ రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో ఈరోజు సమావేశమయ్యారు. భారత్, ఒమన్ దేశాల మధ్య గత ఏడాది కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సీపా నేటి నుండి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఇటీవల ఖాళీ అయిన 24 స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆ
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

కార్యక్రమంలో సర్వేపల్లి నవమల్లికా శ్రేయ మరియు సర్వేపల్లి ఫణిరాజ్యలక్ష్మి గారుల గాత్రద్వయం వింటారు. వయోలిన్ సిహెచ్ రమ్యాకిరణ్మై, మృదంగం కె అరవింద్, మార్సింగ్ ఎల్ వెంకటేష్. ముందుగా సిద్ధి వినాయకం, మోహన కళ్యాణి రాగం, ఆదితాళం, ముత్తయ్య భాగవతార్ కీర్తన.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో సర్వేపల్లి నవమల్లికా శ్రేయ మరియు సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి గారుల గాత్రద్వయం వింటున్నారు. వయోలిన్ సిహెచ్ కిరణ్మయ్యి, మృదంగ సహకారం కె అరవింద్, మార్సింగ్ ఎల్ వెంకటేష్. తర్వాత తందనాన బౌళిరాగం, ఆదితాళం, అన్నమాచార్య కీర్తన.

మీరింటి వరకు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో సర్వేపల్లి నవమల్లిక శ్రేయ మరియు సర్వేపల్లి ఫణిరాజ్యలక్ష్మి గారుల గాత్రద్వయం విన్నారు. వయోలిన్ సిహెచ్ రమ్య కిరణ్మయి, మృదంగ సహకారం కె అరవింద్, మార్సింగ్ ఎల్ వెంకటేష్. ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: తరాల గర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. 90 ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర.
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
1: ఆకాశవాణి.
2: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి

మీరింతవరకు 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం శీర్షికన ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం వార్తా ప్రసార విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇంతటితో మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలతో కలుసుకుందాం. జై హింద్.